శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై ఈనాటి మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, జ్యేష్ఠమాసం 6వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, మే నెల 27వ తేదీ బుధవారం. నిలయంలో సమయం 5:58. శ్రోతలకు శుభోదయం.

0: ఇంతవరకు మీరు భక్తి రంజని కార్యక్రమంలో వినాయక భక్తి గీతాలు విన్నారు. ఇప్పుడు సూక్తి ముక్తావళి వింటారు. వ్యాఖ్యాత ప్రొఫెసర్ ఎస్వి రామారావు.
1: పంచతంత్రంలో ఓ నీతికథ ఉంది. ఒక యజమానికి ఒకనాడు ఒక బాతు చేతికి చిక్కింది. అతడు దానిని చంపబోగా రోజుకు ఒక బంగారు గుడ్డు పెడతానని, తన ప్రాణాలు కాపాడమని ప్రాధేయపడింది. దాని మాటలపై నమ్మకం కుదరకపోయినా పరీక్షించి చూద్దామని అతడు సరేనన్నాడు. ఆ బాతు అన్నమాట ప్రకారం రోజుకు ఒక బంగారు గుడ్డు అతనికి ఇవ్వసాగింది. దానితో ఆ యజమాని ఎంతో ధనవంతుడైనాడు. కానీ అంతటితో అతడు సంతృప్తి చెందలేదు. రోజుకు ఒక గుడ్డుకు బదులు దాన్ని కోసి చూస్తే ఎన్నో గుడ్లు పొందవచ్చునని దురాశపడ్డాడు. లోభగుణంతో దాన్ని కోసి చూడగా ఒక్క గుడ్డు కూడా లభించలేదు. ఆ విధంగా పేరాశతో ఉన్న పెన్నిధిని పోగొట్టుకొని తీవ్ర అసంతృప్తికి, ఆవేదనకు గురి అయినాడు. అందుకే ఉన్నదానితో తృప్తి చెందాలని విజ్ఞులు చెబుతారు. అల్పసంతోషం ఎల్లప్పుడూ ఆనందానికి కారణమవుతుంది. అపరిమితమైన ఆశ అసంతృప్తికి దారితీస్తుంది. భగవంతుడు కూడా భక్తితో సమర్పించే పత్రం, పుష్పం, ఫలం, తోయంతో తృప్తి చెందుతాడట. పత్రం, పుష్పం, ఫలం, తోయం మిచ్చునెవ్వడు భక్తితో దాని ప్రీతిని గ్రహింతున్ నే భక్తి వశం వదుండనై అని గీతాకారుడు వచించాడు. సత్యభామాదేవి 7 వారాల నగలకు

0: పూగని శ్రీకృష్ణుడు రుక్మిణి భక్తితో వసగిన తులసీదళానికి లొంగిపోయాడు. భాగ్యవంతులైన వారు ఆడంబరంగా ఎన్ని పూజలైనా చేయవచ్చు. వారిని చూసి లేనివారు కూడా అలా చేస్తే అప్పులపాలై బాధలు పడక తప్పదు. ఆనందం సంతృప్తికి కారకమైతే అసంతృప్తికి కోరికలు కారణమవుతాయి. అందుకే కోరికలు నిగ్రహించుకోవడం ఎంతైనా అవసరం. కోరిన కోరికలన్నీ నెరవేరటం అందరి విషయంలోనూ సాధ్యమయ్యేది కాదు. కొన్ని కోరికలు తీరగానే ఆనందంతో ఎగిరి గంతేస్తాం, కానీ వాటికి పరిమితిని విధించకపోతే ఆ తృప్తి తాత్కాలికమైనదే అవుతుంది. వాటిని అనుసరించి మరికొన్ని కోరికలు తలెత్తి అవి నెరవేరకపోతే అసంతృప్తి పాలవక తప్పదు. కావాలనుకున్నది దొరకకపోవటం, వద్దనుకున్నది వచ్చిపడటం విధి విలాసం. మనిషి జీవితంలో ఎన్నో సాధించాలనుకుంటాడు. కొన్ని అనుకున్నట్టుగానే సులభంగా సాధ్యమవుతాయి, మరికొన్ని ఎంత ప్రయత్నించినా సాధ్యం కావు. విధి విపరీతంగా ఉన్నప్పుడు మానవ ప్రయత్నాలు ఫలించవు. కాలపురుషుడు ఆడించినట్లుగా ఆడవలసిందే. అటువంటి తరుణంలోనే మనసును నిగ్రహించుకోవాలి. గతాన్ని నెమరు వేసుకొని చింతించకుండా భవిష్యత్తుపై భారం వేసి ముందుకు సాగాలి. ఆత్మన్యూనతాభావంతో ఇతరులతో పోల్చి చూసుకొని కృంగిపోవటం ఎంతమాత్రం తగదు. సుఖం కలిగితే సంతృప్తి, దుఃఖం కలిగితే అసంతృప్తి ఏర్పడటం సహజం. కానీ ఇవి రెండూ శాశ్వతం కావు. రెంటి మధ్య అంతరం స్వల్పమాత్రమే. సమచిత్తతతో వాటిని స్వీకరించగలిగితేనే మానసిక శాంతి చేకూరుతుంది. దొరికిన దానితో సంతృప్తి చెందేవాడు ఐశ్వర్య సంపన్నుడితో సమానం. అతడే శాంతి సౌఖ్యాలతో తులతూగుతాడు. అందుకే సంతుష్టుడే తనకు ఇష్టమైన వాడని భగవద్గీతలో శ్రీకృష్ణుడు వచిస్తాడు. సంతుష్ట సతతం యోగి యథాత్మా దృఢనిశ్చయ మయ్యర్పిత మనోబుద్ధిర్యో మద్భక్త స మే ప్రియ. ఎల్లప్పుడూ సంతృప్తితో జీవించే యోగి, దృఢనిశ్చయం గల సంయమి, మనోబుద్ధులను నాయందు అర్పించిన భక్తుడు నాకు ప్రియమైనవాడు. తుల్యనిందా స్తుతిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్ అనికేత స్థిరమతిర్ భక్తిమాన్ మే ప్రియో నరః. ఓ అర్జున, నిందాస్తుతులను సమంగా భావించే మౌని, సంతత తుష్టుడు, స్థిరచిత్తుడు అయిన భక్తుడు నాకు ఇష్టుడు అని పలుచోట్ల సంతృప్తి గురించి చాటి చెప్పాడు శ్రీకృష్ణుడు. తైత్తిరీయోపనిషత్తులో పలు రకాల ఆనందాల గురించి చెప్పబడింది. మనుష్య ఆనందం, గంధర్వ ఆనందం, ఇంద్రానందం, బృహస్పతి ఆనందం, బ్రహ్మానందం మున్నగువాని మధ్య తారతమ్యాలు వివరింపబడాయి. అన్ని ఆనందాలకు మూలం సంతృప్తి. సంతృప్తి అంటే సంపూర్ణత్వం. మనిషి కోరికలను అదుపులో పెట్టుకొని అల్పసంతోషిగా మారినప్పుడే అనల్పమైన సంతృప్తిని పొందగలుగుతాడు, అసంతృప్తికి దూరంగా మనగలుగుతాడు.
1: ఇంతవరకు మీరు సూక్తి ముక్తావళి విన్నారు. వ్యాఖ్యాత ప్రొఫెసర్ ఎస్వి రామారావు. ఇప్పుడు విందాం పొలం కబుర్లు.
2: రైతు సోదరులకు నమస్కారం. బిందు సేద్యం, లాభాల సేద్యం అన్న విషయం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.

జీవరాశి మనుగుడకు ఆధారమైనది నీరు. ఈ నీరు అతి ప్రాముఖ్యమైనది, పరిమితమైన వనరు అని కూడా చెప్పుకోవచ్చు. ఈ నీటిని సేద్యానికి సరైన పద్ధతిలో వాడకపోవడం వలన ప్రతి సంవత్సరం 25 నుంచి 30 సెంటీమీటర్ల లోతుకు భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. ప్రస్తుత తరుణంలో పొలానికి నీరు పెట్టే పద్ధతులలో నీరు వృధా అయ్యే శాతం ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి పరిస్థితులలో ప్రతి నీటి బిందువుని ఎంతో జాగ్రత్తగా పొదుపుగా వాడుకోవడం మనందరి కర్తవ్యం. దీనికి బిందు సేద్యం అంటే డ్రిప్ పద్ధతిలో నీరు పెట్టడం ఒక మేలైన ప్రత్యామ్నాయం. డ్రిప్ పద్ధతిలో పైరుకు కావాల్సిన నీటిని నిర్ణీత సమయంలో పరిమాణంలో అంటే మొక్కకు ఎంత అవసరమో అంతే మోతాదులో నీటిని బొట్లు బొట్లుగా నేరుగా వేరు వ్యవస్థకు అందజేయడం. ఇలా చేయడం వల్ల ఇచ్చిన నీటిని ఇచ్చినట్లుగా మొక్క పీల్చుకుంటుంది. తద్వారా నీటి వృధా తగ్గడమే కాక దాదాపు 70% నీటిని మనం పొదుపు చేసినట్లు అవుతుంది. ఇక ఈ బిందు సేద్యం వలన లాభాలు చాలా ఉన్నాయి. నీటిని తక్కువ మోతాదులో నిర్ణీత సమయంలో వేరు వ్యవస్థకు ఇవ్వడం వలన నీటి వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. పొదుపు చేసిన నీటితో ఎక్కువ భూమిని సాగులోకి తీసుకురావచ్చు. కొద్ది పరిమాణంలో నీటిని ఎక్కువసార్లు ఇవ్వడం వలన భూమిపైన పొర కొట్టుకుపోదు. బిందు సేద్య పద్ధతిలో ఎరువులను కూడా కలిపి ఇవ్వడం వలన ఎరువులు

వినియోగ సామర్థ్యం 30 నుంచి 40% వరకు పెంచవచ్చు. నీరు ఎరువుగా నేరుగా వేరు వ్యవస్థకు అందించడం ద్వారా నాణ్యతతో కూడిన అధిక దిగుబడులు సాధించవచ్చు. ఫర్టిగేషన్ ద్వారా కాలాన్ని, వ్యవసాయ కూలీల ఖర్చును ఆదా చేయవచ్చు. బిందు సేద్యం ద్వారా నీటి వినియోగ సామర్థ్యం మరియు ఎరువుల వినియోగ సామర్థ్యం పెంచి ఏ పైరులో అయినా సరే అధిక దిగుబడులు సాధించవచ్చు. ఇప్పుడు విత్తన కొనుగోలులో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఒకే విత్తనాన్ని పదే పదే

కొనుగోలు చేసేటప్పుడు విత్తనంపై నీలిరంగు గొట్టాకును గమనించాలి. అలాగే మొలక శాతం, పంటకాలం, జన్యు స్వచ్ఛత వంటి వివరాల గురించి తెలుసుకోవాలి. ఈ విత్తనాలకు సంబంధించిన నాణ్యత ప్రభుత్వం తరఫున విత్తన ధృవీకరణ సంస్థతో ధృవీకరించబడి ఉంటాయి. విత్తనం కొనేటప్పుడు దాని మీద ట్యాగ్ నెంబరు, గడువు తేదీ చూసుకోవాలి. విత్తనం కొనే ముందు ఆ సంచిపైన మొలక శాతం పరీక్షించిన తేదీ, నెల వీటిని కూడా చూసుకోవాలి. 8 నెలలు దాటితే మొలక శాతం దెబ్బతింటుంది కాబట్టి ఖచ్చితంగా గడువు తేదీ చూసుకోవాలి. విత్తనాన్ని విత్తనాభివృద్ధి సంస్థ లేదా లైసెన్స్ పొందిన డీలర్ వద్ద మాత్రమే కొనాలి. విత్తనం కొనేటప్పుడు తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలి. విత్తనం కొన్న తర్వాత చిన్న రంధ్రం ద్వారా కొన్ని విత్తనాలు తీసి మొలక శాతం చూసుకొని ఆ తర్వాత విత్తాలి. కాబట్టి రైతు సోదరులు ఇప్పుడు చెప్పిన సూచనలు పాటించాలి. ఇక పచ్చి రొట్టెల పైర్లతో కలిగే లాభాల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. భూసారం పెరుగుతుంది, నేలలోని సేంద్రియ పదార్థం వృద్ధి చెంది పోషకాల వృధాను అరికడతాయి, భూమి భౌతిక స్థితి మెరుగుపడుతుంది, నేల గుల్లబారేలా గాలి ప్రసరణ బాగా మెరుగుపడుతుంది, మురుగునీటి వ్యవస్థ మెరుగవుతుంది, పొలానికి నీటి పోషక పదార్థాలను నిల్వ ఉంచుకునే శక్తి, ఈ రెండు పెరుగుతాయి. పచ్చి రొట్టి ఎరువులు భూమిలో కులినప్పుడు రసాయన ప్రక్రియ జరిగి భూమిలోని పోషక పదార్థాలు అందుబాటులోకి వస్తాయి. మొక్కలకు సూక్ష్మ పోషకాలు, పదార్థ లోపాలు ఇవి రావు. సూక్ష్మజీవులు అభివృద్ధి చెందుతాయి. పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించవచ్చు. పంట నాణ్యత పెరుగుతుంది. పంటకు చీడపీడల నుంచి తట్టుకునే శక్తి పెరుగుతుంది. సారవంతమైన నేలను పాలచేడు, కారుచేడు నేలలుగా మారకుండా నివారిస్తుంది. పంట దిగుబడి 15-20% అధికంగా పెరుగుతుంది. కావున రైతు సోదరులు విధిగా పచ్చి రొట్టెలను వాడవలసిందిగా కోరుతున్నాం. వర్మీ కంపోస్ట్ వాడకం వల్ల కలిగే లాభాల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. వ్యవసాయ పరంగా ఇప్పుడు అందరి నోట వినిపిస్తున్న మాట నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం. ఏళ్ల తరబడి రసాయన ఎరువులను అతిగా వాడి భూముల సారాన్ని పాడు చేసుకున్నాము. భూసారాన్ని పెంచడానికి, నేలలను ఆరోగ్యంగా ఉంచడానికి సేంద్రియ ఎరువులను విరివిగా వాడాలి. అందులో భాగంగా పోషక విలువలు ఎక్కువగా ఉన్న వానపాము ఎరువు అంటే వర్మీ కంపోస్ట్ వాడుకోవాలి. పశు సంపద ఉన్న రైతాంగం సొంతంగా వర్మీ కంపోస్ట్ ఎరువును తయారు చేసుకుని వాడుకోవాలి. అయితే ఈ వర్మీ కంపోస్ట్ తయారీ విధానం గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. రైతులు తమ వీలును బట్టి గుంతల సంఖ్యను ఎన్నుకోవాలి. ఎండ, వాన, శత్రువుల నుంచి వానపాములను కాపాడడానికి గుంతలపైన తగిన విధంగా షెడ్డును ఏర్పాటు చేసుకోవాలి. ప్రత్యేకమైన వానపావుల్ని సేంద్రియ వ్యర్థ పదార్థాల మీద ప్రయోగించి తయారు చేసిన కంపోస్ట్ ఎరువును వర్మీ కంపోస్ట్ అంటారు. సేంద్రియ చెత్త, ఆకులు, పేడ, పండ్ల తొక్కలు, కూరగాయల వ్యర్థ పదార్థాలు ఇవన్నీ వానపాము ఎరువు తయారీకి అనువైనవి. భూమికి సమాంతరంగా 3 అడుగుల వెడల్పు, 1 అడుగు లోతు, మనకు వీలైనంత పొడవుగా గుంతలు తీసుకోవాలి. అడుగు భాగాన్ని సిమెంట్తో కానీ పేడతో కానీ గట్టిపరచాలి. కొబ్బరి పీచు లాంటివి వాడి ముందుగా మెత్తటి పొరను ఏర్పాటు చేయాలి. దానిపైన అందుబాటులోని సేంద్రియ వ్యర్థాలను మరియు పేడను పొరలు పొరలుగా వేయాలి. గుంతపైన 45 సెంటీమీటర్ల ఎత్తు వరకు ఈ వ్యర్థాలను వేయాలి. పొరలుగా వేసినప్పుడు నీరు చల్లాలి. బెడ్ పైభాగాన్ని పేడతో మందంగా అలికి రోజు నీరు చల్లుతూనే ఉండాలి. వారం తర్వాత ప్రత్యేకమైన వానపాములను బెడ్ పైన వదిలితే అవి ఆహారాన్ని, తేమను వెతుక్కుంటూ లోపలికి వెళ్తాయి. ప్రతి చదరపు మీటర్కు 1000 వానపాములు వదలాలి. బెడ్డుపైన పాత గోను సంచులను పరచాలి. ఈ బెడ్కు షెడ్డు ద్వారా రక్షణ కల్పించాలి. 2-3 నెలల్లో వానపాము ఎరువు తయారవుతుంది. తయారవుతున్న సమయంలో ప్రతిరోజు తగినంత నీటిని బెడ్లపైన చల్లుకోవాలి. ఎరువు తయారైన తర్వాత వానపాములు పైకి వచ్చి గోను సంచులు కదుక్కొని ఉంటాయి. ఈ దశలో నీరు జల్లడం ఆపేస్తే వానపాములు తేమను వెదుగుతూ గుంత అడుగు భాగానికి వెళ్ళిపోతాయి. గోను సంచులు తీసేసి ఎరువును శంఖాకారంగా చిన్న చిన్న కుప్పలుగా గొంతులో వేయాలి. తర్వాత ఎరువును 2 మిల్లీల జల్లెడితో జల్లించి సంచులతో నింపి నీడలో నిల్వ చేసుకోవాలి. ఎరువు తీసిన గొంతుల్లో మరల వ్యర్థ పదార్థాలు వేసి మళ్ళీ ఇప్పుడు చెప్పిన విధంగా ఎరువును తయారు చేసుకోవాలి. వానపాము ఎరువు వాడకం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నత్రజని, భాస్వరం, పొటాషియం వంటి ప్రధాన పోషకాలే కాకుండా కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్ వంటి ఉప ప్రధాన పోషకాలు మరియు జింకు, బోరాన్, ఇనుము, మాంగనీస్, కాపర్ వంటి సూక్ష్మ పోషకాలు మొక్కకు లభిస్తాయి. నేల ఉపరితలం గట్టిపడటం నివారింపబడి నేల గుల్లబారి తేమ నిలుపుకునే సామర్థ్యం పెరుగుతుంది. భూసారము,
భూభౌతిక

0: గుణాలు మెరుగుపడి తద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చు. భూమిలోని ఉపయోగకరమైన జీవులకు హాని చేయదు మరియు వాటి సంఖ్యను బాగా పెంచుతుంది. వానపాము ఎరువు వాడకం వల్ల చౌడు భూములను సారవంతంగా మార్చవచ్చు. నేలలో గాలి ఆడేటట్లు చేసి నేలలోని తేమను నిల్వ చేయడం వల్ల తక్కువ నీటితోనే పంటలు పండించుకోవచ్చు. వర్మీ కంపోస్ట్ ఎరువును పైర్లకు వేసినప్పుడు రసాయనిక ఎరువులు మాదిరిగా ఎక్కువ నీరు పెట్టాల్సిన అవసరం లేదు. పంటలకు చీడపీడలు తట్టుకునే శక్తి పెరుగుతుంది. దీనివల్ల పురుగు మందుల ఖర్చు తగ్గుతుంది. వర్మీ కంపోస్ట్ వాడకం వల్ల రసాయన ఎరువుల వాడకం తగ్గించి ఖర్చును ఆదా చేయవచ్చు. కొద్ది సంవత్సరాలు వాడిన తర్వాత భూసారం మెరుగుపడి నిలకడదైన పంట దిగుబడి సాధించవచ్చు. కూరగాయలు, పండ్లు, పూల దిగుబడులు మంచి నాణ్యత కలిగి ఉండి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. ఒకసారి రైతాంగం ప్రత్యేకమైన వానపాములను కొంత ఖర్చుతో సేకరించి జాగ్రత్త పాటించి ఎరువు తయారు చేసుకుంటే వాటి సంతతితో పెరిగి కొన్ని సంవత్సరాల వరకు ఎరువు తయారు చేసుకునే వీలుంటుంది. నిర్వహణ లోపం వల్ల పలుచోట్ల వర్మీ కంపోస్ట్ యూనిట్లు నిరూపంగా మారిపోతున్నాయి. చాలామంది అభ్యుదయ రైతులు వ్యాపార సరళిలో వానపావు ఎరువును తయారు చేసి అమ్ముకుని లాభం పొందుతున్నారు. వర్మీ వాష్ కూడా తయారు చేసుకుని వాడుతున్నారు. మన జిల్లాలో పశు సంపదకు కొదవలేదు. అవకాశం ఉన్న ప్రతి రైతు పోషక విలువ కలిగిన వానపావు ఎరువును సొంతంగా తయారు చేసుకుని పంటలకు వాడుకోసంగా కోరుతూ రేపటి మన కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం.
1: ఇంతవరకు మీరు పొలం కబుర్లు విన్నారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: రైతుల పంట ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు చేరవేసేలా పొలం నుండి ఇంటికి విధానాన్ని అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు ప్రతి నెల 1వ తేదీనే జీతాలు అందేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. సొంత ఆదాయ వనరులు పెంపొందించుకోవడం ద్వారా పంచాయతీలు ఆర్థిక స్వావలంబన సాధించవచ్చని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆరోగ్య రంగంలో ఏఐ ఆధారిత సాంకేతికత వినియోగాన్ని విస్తరించాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రైతులు పండించే కూరగాయలు, పండ్లను నేరుగా వినియోగదారుల ఇళ్లకు చేరవేసేలా పొలం నుండి ఇంటికి విధానాన్ని అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో వ్యవసాయం, అనుబంధ రంగాలపై సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్లో కొత్త వ్యూహాలు అమలు చేయాలని సూచించారు. ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించడంతో పాటు రైతులకు కనీస మద్దతు ధర అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భూసార పరీక్షల వివరాలను రైతులకు ఆన్లైన్లో అందుబాటులో ఉంచాలని, వ్యవసాయ యాంత్రీకరణను విస్తరించాలని సూచించారు. ప్రభుత్వంలోని అన్ని శాఖల ఉద్యోగులకు ప్రతి నెల 1వ తేదీన జీతాలు అందేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది సంస్థలో నిర్వహించిన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖపై సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, గ్రామ పంచాయతీ సిబ్బంది వేతనాల కోసం ప్రతి నెల ప్రత్యేకంగా 50 కోట్ల రూపాయలు మంజూరు చేస్తామని తెలిపారు. గ్రామ పంచాయతీల ఆదాయాన్ని బ్యాంకు ఖాతాల్లో జమ చేసే విధంగా

0: చట్ట సవరణలు చేపట్టాలని రేవంత్ రెడ్డి సూచించారు. సొంత ఆదాయ వనరులు పెంపొందించుకోవడం ద్వారా పంచాయతీలు ఆర్థిక స్వావలంబన సాధించవచ్చని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం గ్రామీణ మండలం రాజోలు గ్రామ పంచాయతీలో పన్నుల ఆన్లైన్ వసూలు విధానాన్ని ఆయన నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ పాలనలో సాంకేతికత వినియోగంతో పారదర్శకత పెరుగుతుందని తెలిపారు. ప్రజల నుంచి వసూలు చేసే ప్రతి రూపాయిని పారదర్శకంగా వినియోగిస్తామని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ వెల్లడించారు. బుడమేరు వరద ముంపు నుంచి విజయవాడ నగరాన్ని రక్షించే చర్యల్లో భాగంగా ఎనికేపాడు వద్ద భూగర్భ సొరంగం సామర్థ్యాన్ని పెంచుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా ఎనికేపాడు వద్ద బుడమేరు డ్రైన్పై జరుగుతున్న భూగర్భ సొరంగం నిర్మాణ పనులను మంత్రి నిన్న పరిశీలించారు. బుడమేరు డైవర్షన్ కాలువ సామర్థ్యాన్ని 37,500 క్యూసెక్కులకు పెంచేలా 120 కోట్ల రూపాయలతో లైనింగ్ పనులు కొనసాగుతున్నాయని పేర్కొంటూ,
1: ఈ ఓల్డ్ ఛానల్ తో పాటు బుడమేరుకు సంబంధించినటువంటి డైవర్షన్ ఛానల్ అంటే వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర నుంచి 11 కిలోమీటర్లు కూడా అందులో ఇప్పుడే 120 కోట్ల రూపాయలు పెట్టి 8.8 కిలోమీటర్ల వరకు కూడా లైనింగ్ పనులు కూడా మొన్ననే ప్రారంభించుకుని పనులు జరుగుతున్నటువంటి పరిస్థితి. అంటే ఆ యొక్క బుడమేరు డైవర్షన్ ఛానల్ కు సంబంధించి ఇప్పుడు 17,800 క్యూసెక్కుల సామర్థ్యం ఉంది. భవిష్యత్తులో ఆ లైనింగ్ పనులు ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ అవుతే అక్కడ కూడా మనం మరి 35,000 క్యూసెక్కుల నీరుని కృష్ణా నదికి తీసుకు
0: కొత్త సాంకేతికతలపై యువత అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ లబ్బీపేటలో నిర్వహించిన కనెక్ట్ ఏపీ ఎక్స్పో కార్యక్రమంలో ఆయన నిన్న ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివనాథ్ మాట్లాడుతూ కేబుల్ ఆపరేటర్లు, ఓటీటీ, ఇంటర్నెట్, డ్రోన్, హార్డ్వేర్ రంగాలకు చెందిన సంస్థలను ఒకే వేదికపైకి తీసుకురావడం శుభ పరిణామమని పేర్కొన్నారు. ఇటువంటి ఎక్స్పోల ద్వారా ప్రజల్లో సాంకేతిక అవగాహన పెరగడంతో పాటు యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయని వెల్లడించారు. ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆరోగ్య రంగంలో కృత్రిమ మేధస్సు, ఏఐ ఆధారిత సాంకేతికత వినియోగాన్ని విస్తరించాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై. సత్యకుమార్ యాదవ్ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్వహించిన ఏఐ ఆధారిత ఆరోగ్య వ్యవస్థలు, వ్యూహాత్మక వాటాదారుల భాగస్వామ్య కార్యశాల, మెడిటెక్ ఛాలెంజ్ కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్య సేవలను మరింత సమర్థవంతంగా ప్రజలకు అందించడంలో ఏఐ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. మెడ్టెక్ రంగంలో ఆవిష్కరణలు, డిజిటల్ హెల్త్ పరిష్కారాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందని మంత్రి తెలియజేశారు. గత 12 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలు తమ జీవన ప్రమాణాలను మెరుగుపరిచాయని తిరుపతి జిల్లాకు చెందిన లబ్దిదారులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకున్నామని వారు పేర్కొన్నారు. పీఎం కిసాన్ పథకం రైతులకు ఆర్థికంగా మేలు చేసిందని తిరుపతికి చెందిన అమర్నాథ్ పేర్కొంటూ,
2: కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా నేను లబ్ధి పొందాను. సుమారు అందులో నేను 120,000 రూపాయలు తీసుకుని నేను రైతుని కాబట్టి అందులో దాని ద్వారా నేను సాగు చేయడం జరిగింది. ముఖ్యంగా గతంలో అయితే ప్రైవేట్ వ్యక్తుల ద్వారా ఏదైతే అప్పు తీసుకుని భారీ వడ్డీలు చెల్లిస్తూ వచ్చిన ఆదాయాన్ని వాళ్ళకి ఇవ్వడం సరిపోతుంది. పీఎం కిసాన్ క్రెడిట్ ద్వారా నేను నేరుగా ప్రభుత్వం ద్వారా నేను అప్పు తీసుకుని ఈరోజు ఆ ప్రైవేట్ వ్యక్తుల వాళ్ళ వద్ద నుంచి నేను సురక్షితంగా ఉండడం జరిగింది. నరేంద్ర మోడీ గారికి నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
0: అలాగే ముద్రా లోన్ పథకం ద్వారా స్వయం ఉపాధి అవకాశాలు పెరిగాయని లబ్ధి పొందిన ఇందిరా తెలిపారు.
3: నేను సప్తగిరి గ్రామీణ బ్యాంక్ లో ముద్రా లోన్ 100,000 రూపాయలు తీసుకోవడం జరిగింది. దీని ద్వారా షాప్ పెట్టుకున్నాము. తద్వారా నేను ఉపాధి పొందుతూ అలాగే ఇద్దరు ముగ్గురికి ఉపాధి కూడా కలుపుతున్నాను. మహిళా సాధికారత ద్వారా నేను ఉపాధి పొందడం జరిగినది. మహిళలను అభివృద్ధి పరిచే పథకం ద్వారా మేము కూడా అందులో భాగంగా పాల్గొన్నాము. కాబట్టి మాకు ముద్రా లోన్ తీసుకొని షాప్ ను డెవలప్ చేసుకున్నాము. దీనికి కేంద్ర ప్రభుత్వానికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.
0: రైతులు పంట అవశేషాలను కాల్చకుండా భూమిలో కలియదున్నాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. పంట వ్యర్థాలను దగ్ధం చేయడం వల్ల భూసారం దెబ్బతిని

నేలలోని పోషకాలు తగ్గిపోతాయని మంత్రి నిన్న ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఉపగ్రహ సాంకేతికత ద్వారా పంట అవశేషాల దహనాన్ని గుర్తిస్తున్నామని తెలిపారు. పంట అవశేషాలను కాల్చినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని, నిర్లక్ష్యం వహించే అధికారులపై కూడా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తగ్గే అవకాశం ఉన్నందున రైతులు పంటల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు. భారతదేశ తొలి ప్రధానమంత్రి, స్వాతంత్ర పోరాటంలో జాతిపిత మహాత్మాగాంధీతో పాటు ప్రముఖ పాత్ర వహించిన పండిట్ జవహర్లాల్ నెహ్రూ వర్ధంతి ఈరోజు. తొలి ప్రధానమంత్రిగా దేశ పురోగతికి ఆయన పటిష్టమైన పునాది వేశారు. ఈ సందర్భంగా దేశానికి ఆయన చేసిన సేవలను ప్రజలు స్మరించుకుంటూ ఘనంగా నివాళులర్పిస్తున్నారు. ఎండల తీవ్రత కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. నిన్న గుంటూరు జిల్లా ములుకుదురులో 47.7 డిగ్రీలు, పల్నాడు జిల్లా గురజాలలో 47.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వెల్లడించారు. 14 జిల్లాల్లోని 125 మండలాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపారు. ఈ రోజు 68 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 93 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. మరోవైపు తెలంగాణలోనూ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాల్లో 42 నుంచి 45 కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. రైతుల పంట ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు చేరవేసేలా పొలం నుండి ఇంటికి విధానాన్ని అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు ప్రతీ నెల 1వ తేదీనే జీతాలు అందేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. సొంత ఆదాయ వనరులు పెంపొందించుకోవడం ద్వారా పంచాయతీలు ఆర్థిక స్వావలంబన సాధించవచ్చని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆరోగ్య రంగంలో ఏఐ ఆధారిత సాంకేతికత వినియోగాన్ని విస్తరించాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ మంత్రి వై. సత్యకుమార్ యాదవ్ తెలిపారు.

0: हमारा जीवंत संपर्क होना चाहिए और परिणाम लक्षी कार्यवाही भी हमने करनी पड़ेगी।
1: ऑस्ट्रेलिया देशस्य विदेश मंत्रिणा पेनी वोंगह इत्येषा ह्यः नवदिल्ल्यां प्रधानमंत्रिणा नरेन्द्र मोदिना सह मिलितवती। श्रीमोदी रक्षा व्यापार प्रौद्योगिकी इत्यादिषु क्षेत्रेषु वर्धमानस्य भारत ऑस्ट्रेलिया व्यापक सामरिक सहभागित्वस्य विषयेपि आपूर्ति श्रृंखलायाः स्थितिस्थापकतायाः विषये च चर्चितवान्। प्रधानमंत्री अवदत् यत् भारत ऑस्ट्रेलिया देशौ स्वतंत्रं मुक्तं सुरक्षितं समृद्धं च हिंद प्रशांत क्षेत्रस्य कृते निरन्तरं कार्यं करिष्यतः। विदेश मंत्री डॉक्टर एस जयशंकरः सुश्री वोंग इत्यनया सह 17वें विदेश मंत्रिणां फ्रेमवर्क संवादेत्यस्य सह अध्यक्षतां कृतवान्। सामाजिकांतर जालीये पटले डॉक्टर जयशंकरः अवदत् यत् ते हिंद प्रशांत प्रदेशे पश्चिम एशियायाः स्थितिम् अन्येषु क्षेत्रीय वैश्विक बहुपक्षीय विषयेषु च मतानां आदान प्रदानं कृतवन्तः। भाजपेति दलाध्यक्षः नितिन नवीनः ह्यः नवदिल्ल्याः दलस्य मुख्यालये नो बीजेपी इति उपक्रमस्य अन्तर्गतं 12 देशानाम् अभियानप्रमुखैः सह वार्तालापम् अकरोत्। श्रीनवीनः ब्राजील, जर्मनी, इण्डोनेशिया, मलेशिया, मॉरिसस, न्यूजीलैंड, सेशेल्स, सिंगापुर, दक्षिण अफ्रीका, श्रीलंका, थाईलैंड, वियतनाम इत्यादीनां देशानां प्रतिनिधीनां स्वागतम् अकरोत्, तथा च भाजपेति दलस्य यात्रायाः विचारधारायाः संघटनात्मक शक्तेः लोकसेवायाः प्रतिबद्धतायाः च विषये अवधानं प्रदत्तवान्। केन्द्रीय वाणिज्योद्योग मंत्री पीयूष गोयलः दृढविश्वासं प्रकटितवान् यत् भारत कनाडा आर्थिक सहभागित्वस्य अग्रिमः अध्यायः विश्वासेन प्रेरितः भविष्यति, येन द्वयोः राष्ट्रयोः संयुक्त समृद्धिः भविष्यति। गतरात्रौ कनाडा देशस्य टोरेंटो नगरे राजनैतिक पुनरुत्थापनात् वाणिज्यिक वितरण पर्यन्तम् इति मंत्रिस्तरीय पूर्ण सम्मेलनस्य उद्घाटन सत्रं संबोधितवान् इति वार्ताः।
2: आकाशवाणी तिरुपति केंद्रम 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు ప్రసార విశేషాలు వింటారు. ఈరోజు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాల అనంతరం 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 ప్రభాత రేకులు కార్యక్రమంలో ముందుగా ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొన్ని వివరాలు. తరువాత చరిత్రలో ఈరోజు. అనంతరం వైద్య విజ్ఞానం శీర్షికన పక్షవాతం కారణాలు చికిత్స గురించి తిరుపతి జిల్లా ఎస్వి రుయా హాస్పిటల్ న్యూరోసర్జరీ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ వి అనంత కిరణ్ కుమార్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎం సుధాకర్ మోహన్. 7:45 ఉదయ రాగం సినీ గీతాల కార్యక్రమం. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 8:30 చిత్తూరు జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:35 ఆల్బం ప్రత్యేక చిత్రసీమ సమర్పణ శ్రీమతి జె నిర్మల. 9:00 వాట్సాప్ చిత్రమంజరి శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన సినిమా పాటలు ప్రసారం. 10:00 రైల్వే పార్సల్ యాప్పై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 10:15 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి రిలే. 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 12:10 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 12:40 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 1:30 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి రిలే. 3:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 3:10 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. ఇక ఈరోజు సాయంత్రం 5:00 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో టెలిఫోన్ ద్వారా మహిళా శ్రోతలు కోరుకున్న సినిమా పాటలు ప్రసారం. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం. తరువాత వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ

కార్యక్రమాల వివరాలు. 6 గంటలకు ప్రసార విశేషాలు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 6:30 ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొన్ని వివరాలు. తరువాత అన్నమయ్య పదమంజరి భక్తి గీతాల కార్యక్రమం. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో జీవన ఎరువులు, ఆధునిక వ్యవసాయంలో వాటి ప్రాముఖ్యత, ఎరువులను వాడుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి శ్రీనివాస్ గారి ప్రసంగం. 7:45 వికసిత భారతం, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గురించిన కార్యక్రమం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర సమర్పణ, హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 8:00 చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమం. 8:15 ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం. ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణ, విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:40 చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమం. 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:30 నాటిక విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 10:00 రాగం తానం పల్లవి విజయవాడ కేంద్రం నుండి రిలే. 10:45 ఆపాత మధురాలు పాత సినిమా పాటలు ప్రసారం. ఇవి ఈరోజు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. మా స్టూడియో క్లాక్లో సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. సురక్షితమైన సుసంపన్నమైన ఇండో పసిఫిక్ ప్రాంతం కోసం భారత్ ఆస్ట్రేలియా దేశాలు కలిసి పనిచేస్తూనే ఉంటాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత్ కెనడా ఆర్థిక భాగస్వామ్యం పరస్పర నమ్మకంతో ముందుకు సాగుతుందని, ఇది రెండు దేశాల శ్రేయస్సుకు ఉపకరిస్తుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ధీమా వ్యక్తం చేశారు. షెడ్యూల్డ్ కులాల సంక్షేమ పథకాల అమలును మరింత బలోపేతం చేయడానికి సామాజిక న్యాయం సాధికారత శాఖల మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ నిన్న న్యూఢిల్లీలో పీఎం అజయ్ పోర్టల్ అజయ్ మొబైల్ యాప్ను ప్రారంభించారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి ధర్మశాలలో జరిగిన క్వాలిఫయర్ 1 మ్యాచ్లో గుజరాత్ టైటన్స్పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 92 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్లోకి ప్రవేశించింది. ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్ నిన్న న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. రక్షణ, వాణిజ్యం, సాంకేతికత పునరుద్ధరణ వంటి రంగాల్లో భారత్ ఆస్ట్రేలియాల మధ్య అభివృద్ది చెందుతున్న సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం గురించి చర్చించినట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపారు. స్వేచ్ఛ, బహిరంగ, సురక్షితమైన, సుసంపన్నమైన ఇండో పసిఫిక్ ప్రాంతం కోసం ఇరు దేశాలు కలిసి పనిచేస్తూనే ఉంటాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. అలాగే జపాన్ విదేశాంగ మంత్రి తోషిమిట్సు మొటెగితో కూడా ప్రధానమంత్రి సమావేశమయ్యారు. ఇండో పసిఫిక్ ప్రాంతంతో పాటు ప్రపంచవ్యాప్తంగా శాంతి, స్థిరత్వం, శ్రేయస్సును పెంపొందించడంలో భారత్, జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక రంగాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయని మోదీ పునరుద్ఘాటించారు. భారత్ కెనడా ఆర్థిక భాగస్వామ్యం పరస్పర నమ్మకంతో ముందుకు సాగుతోందని, ఇది రెండు దేశాల శ్రేయస్సుకు ఉపకరిస్తుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ధీమా వ్యక్తం చేశారు. నిన్న రాత్రి కెనడాలోని టొరంటోలో జరిగిన మంత్రుల

0: ప్లీనరీ సదస్సును ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన, రెండు దేశాల మధ్య కొత్త వాణిజ్య పెట్టుబడి అవకాశాలకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని, ఇరుపక్షాలు సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం కోసం ముందుకు సాగుతున్నాయని చెప్పారు.
1: Free trade agreement, of course, will help with reducing barriers to trade, tariff and non-tariff. It will open up a plethora of investment opportunities. But more significantly will be the messaging that will go out with the free trade agreement or the comprehensive economic partnership. We will achieve a very good, fair, equitable and balanced agreement which will define the roadmap.
0: కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ నిన్న న్యూఢిల్లీలో ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్తో కలిసి 17వ విదేశాంగ మంత్రుల సదస్సుకు సహాధ్యక్షత వహించారు. ఇండో పసిఫిక్ ప్రాంతం, పశ్చిమాసియా పరిస్థితి, ఇతర ప్రాంతీయ ప్రపంచ బహుపక్ష అంశాలపై తాము అభిప్రాయాలు పంచుకున్నట్టు డాక్టర్ జైశంకర్ తెలిపారు. రెండు దేశాల మధ్య ఉన్న సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం, స్థిరమైన పురోగతిని కూడా వారు సమీక్షించారు. అణుశక్తిని ఉత్పత్తి చేయడానికి అవసరమైన యురేనియం సరఫరాలతో సహా ఇంధన రంగంలో సహకారం విస్తరిస్తోందని డాక్టర్ జయశంకర్ చెప్పారు. అలాగే ఇరుదేశాలు కీలకమైన ఖనిజాల రంగంలో భాగస్వామ్యంతో ముందుకు సాగుతున్నాయని పేర్కొన్నారు.
2: Trusted and transparent partnerships. Over the past several months, our officials have advanced collaboration across key Quad priorities, including maritime security, critical technologies, economic resilience, and HADR. We have seen encouraging progress on many initiatives, as maritime democracies, pluralistic societies, and market economies. We share a responsibility towards a free and open Indo-Pacific. The region must remain a driver of global growth.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. షెడ్యూల్డ్ కులాల సంక్షేమ పథకాల అమలును డిజిటలైజ్ చేయడానికి, మరింత బలోపేతం చేయడానికి సామాజిక న్యాయం సాధికారత శాఖల మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ నిన్న న్యూఢిల్లీలో పీఎం అజయ్ పోర్టల్, అజయ్ మొబైల్ యాప్ను ప్రారంభించారు. పూర్తిగా డిజిటల్ వర్క్ఫ్లో, రియల్ టైం ప్రాసెసింగ్ వైపు మారాలనే లక్ష్యంతో రూపొందించిన ప్రధానమంత్రి అనుసూచిత్ జాతి అభ్యుదయ యోజన పీఎం అజయ్ పథకం అమలును ఈ పోర్టల్ వేగవంతం చేస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. పథకానికి సంబంధించిన సేవలను మొబైల్ ద్వారా అందుబాటులోకి తీసుకురావడం, గ్రామస్థాయిలో ప్రణాళిక అమలు, క్షేత్రస్థాయి పర్యవేక్షణను మెరుగుపరచడం, రియల్ టైం రిపోర్టింగ్ను సులభతరం చేయడం, పారదర్శకత, డిజిటల్ గవర్నెన్స్ను బలోపేతం చేయడం ఈ పీఎం అజయ్ మొబైల్ యాప్ ముఖ్య ఉద్దేశమని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ సందర్భంగా డాక్టర్ వీరేంద్ర కుమార్ మాట్లాడుతూ, ఎస్సీ సంక్షేమ కార్యక్రమాల కోసం పారదర్శకమైన, డిజిటల్, సాధికారతతో కూడిన సేవలను అందించడంలో ఈ పోర్టల్ ఒక పెద్ద ముందడుగని అభివర్ణించారు. దేశ సరిహద్దు గ్రామాల్లో సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తూ, సాయుధ బలగాలను ఆధునీకరిస్తూ, ఉగ్రవాదంపై కఠిన వైఖరి అవలంబిస్తున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. రాజస్థాన్లోని బికనీర్ సమీపంలో బీఎస్ఎఫ్ అవుట్పోస్టులో జరిగిన సదస్సులో ప్రసంగిస్తూ మంత్రి, ఆపరేషన్ సింధూర్ సమయంలో సరిహద్దులను రక్షించడమే కాకుండా సరిహద్దు జిల్లాల ప్రజల్లో స్థైర్యాన్ని నింపేందుకు బీఎస్ఎఫ్ బలగాలను ఆయన కొనియాడారు. దేశ సరిహద్దు భద్రతను మరింత పటిష్టం చేయడానికి బీఎస్ఎఫ్, సైన్యం, స్థానిక యంత్రాంగం, అప్రమత్తమైన పౌరులతో కూడిన నాలుగంచెల వ్యూహాత్మక రక్షణ వ్యవస్థ అవసరమన్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి ధర్మశాలలో జరిగిన క్వాలిఫయర్ 1 మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్పై రాజస్థాన్ రాయల్స్ బెంగళూరు 92 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్లోకి ప్రవేశించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. 255 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ మరో 3 బంతులు మిగిలి ఉండగానే 162 పరుగులకు ఆలౌటైంది. 33 బంతుల్లోనే నాటౌట్గా 93 పరుగులు చేసిన రజత్ పటీదార్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. మొహాలీలోని న్యూ చండీగఢ్లో ఈరోజు రాత్రి 7:30 గంటలకు జరిగే మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. ఇందులో గెలిచిన జట్టు శుక్రవారం జరిగే క్వాలిఫైయర్ 2లో గుజరాత్ టైటాన్స్తో తలపడుతుంది. ఆ మ్యాచ్లో విజయం సాధించిన జట్టు ఈ నెల 31న అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఫైనల్లో చోటు దక్కించుకుంటుంది. ఈరోజు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 రోజుల పాటు ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్, ఒడిశా, తెలంగాణ, ఉత్తరాఖండ్లలో కూడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ బెంగాల్, కొంకణ్, గోవా, ఒడిశా, సౌరాష్ట్ర, కచ్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో వేడి, ఉక్కపోతతో కూడిన వాతావరణం ఉంటుందని కూడా ఐఎండీ పేర్కొంది. మరోవైపు ఆదివారం వరకు బీహార్, కర్ణాటక, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాబోయే 3 రోజుల్లో కేరళ, మాహే, లక్షద్వీప్, మధ్య మహారాష్ట్ర, మరఠ్వాడ, రాయలసీమ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఆ శాఖ తెలిపింది. 2036 ఒలింపిక్స్కు భారతదేశం ఆతిథ్యం ఇవ్వనున్న నేపథ్యంలో యోగాభ్యాసాన్ని ఒలింపిక్ క్రీడల్లో చేర్చడానికి కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ కీలక ముందడుగు వేశారు. ఇందులో భాగంగానే వచ్చే నెల 4 నుండి 8 వరకు అహ్మదాబాద్లో మొట్టమొదటి ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్ 2026 నిర్వహించనున్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. సురక్షితమైన, సుసంపన్నమైన ఇండో పసిఫిక్ ప్రాంతం కోసం భారత్, ఆస్ట్రేలియా దేశాలు కలిసి పనిచేస్తుంటాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత్, కెనడా ఆర్థిక భాగస్వామ్యం పరస్పర నమ్మకంతో ముందుకు సాగుతుందని, ఇది 2 దేశాల శ్రేయస్సుకు ఉపకరిస్తుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ధీమా వ్యక్తం చేశారు. షెడ్యూల్డ్ కులాల సంక్షేమ పథకాల అమలును మరింత బలోపేతం చేయడానికి సామాజిక న్యాయం, సాధికారత శాఖల మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ నిన్న న్యూఢిల్లీలో పీఎం అజయ్ పోర్టల్, అజయ్ మొబైల్ యాప్ను ప్రారంభించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
3: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. నిలయంలో సమయం 7:15 అవుతోంది.

0: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసి

0: రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: ప్రభాత రేఖలు కార్యక్రమంలో ముందుగా ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొన్ని వివరాలు, తరువాత చరిత్రలో ఈరోజు, అనంతరం వైద్య విజ్ఞానం శీర్షికన పక్షవాతం కారణాలు, చికిత్స గురించి తిరుపతి జిల్లా ఎస్వి రుయా హాస్పిటల్ న్యూరోసర్జరీ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ అనంత్ కిరణ్ కుమార్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎం సుధాకర్ మోహన్. ముందుగా విందాం ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొన్ని వివరాలు. ఆకాశవాణి అంటే మన దేశంలో చాలా సంవత్సరాలుగా ప్రజలతో అనుబంధం కలిగిన ఒక ముఖ్యమైన మీడియా. ఈ ఏడాది ఆకాశవాణి 90 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం నిజంగా గొప్ప విషయం. భారతదేశంలో రేడియో ప్రసారాలు మొదటగా 1936 జూన్ 8న ఆల్ ఇండియా రేడియోగా అధికారికంగా ప్రారంభమయ్యాయి. తర్వాత 1957లో దీనికి ఆకాశవాణి అనే పేరు ప్రాచుర్యంలోకి వచ్చింది. అప్పట్లో టెక్నాలజీ అంతగా లేకపోయినా ప్రజలకు సమాచారం, వినోదం, విద్య అందించే ప్రధాన సాధనంగా నిలిచింది. ముందు రోజుల్లో మనం రేడియోనే ప్రధానంగా వినేవాళ్ళం. ఇంట్లో ఒక రేడియో ఉండేది. అందరూ కలిసి వార్తలు, పాటలు, కథలు వింటూ ఆనందించేవారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పత్రికలు లేదా టీవీ అందుబాటులో లేకపోయినప్పుడు రేడియో ద్వారా వ్యవసాయ సమాచారం, ప్రభుత్వ పథకాలు, ఆరోగ్య సూచనలు వంటి ముఖ్యమైన విషయాలు ప్రజలకు చేరేవి. ఇప్పుడు కాలం మారింది. మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ఆకాశవాణి కూడా కొత్త రూపంలో అందుబాటులోకి వచ్చేసింది. ఇప్పుడు రేడియో ప్రసారాలు కేవలం రేడియోలోనే కాకుండా మొబైల్ యాప్లు, ఆన్లైన్ స్ట్రీమింగ్ ద్వారా కూడా వినవచ్చు. దీంతో ఎక్కడున్నా ఎప్పుడైనా మనకు నచ్చిన కార్యక్రమాలను సులభంగా వినగలుగుతున్నాం. ఆకాశవాణి ప్రత్యేకత ఏమిటంటే ఇది అన్ని వయసుల వారికి ఉపయోగపడే కార్యక్రమాలను అందించడం. భక్తి గీతాలు, ప్రభాత రేఖలు, సూక్తి ముక్తావళి, వనితాలోకం, యువవాణి, వార్తలు, పాటలు, వ్యవసాయ సలహాలు, ఇలా ప్రతి సమయంలో వినడానికి ఏదో ఒక ఉపయోగకరమైన విషయం ఉంటుంది. ఈ 90 సంవత్సరాల ప్రయాణంలో ఆకాశవాణి కేవలం ఒక ప్రసార మాధ్యమం మాత్రమే కాకుండా భారతదేశపు సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ ప్రజల జీవితాల్లో భాగమైంది. అందుకే ఆకాశవాణి 90 సంవత్సరాల వేడుక మనందరికీ గర్వకారణం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: జిఆర్పీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి. రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి. రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: ప్రభాత రేఖలు కార్యక్రమంలో ఇప్పుడు చరిత్రలో ఈరోజు జరిగిన కొన్ని ముఖ్యమైన విశేషాలను తెలుసుకుందాం. ముందుగా కందుకూరి వీరేశలింగం పంతులు గారి వర్ధంతి సందర్భంగా వారి జీవిత విశేషాలను తెలుసుకుందాం. కందుకూరి వీరేశలింగం పంతులు గారు తెలుగు సమాజ సంస్కరణ ఉద్యమానికి మార్గదర్శకులుగా గుర్తింపు పొందిన మహనీయుడు. 1848 ఏప్రిల్ 16 రాజమండ్రిలో జన్మించిన ఆయన రచయితగా, సామాజిక సంస్కర్తగా, విద్యావేత్తగా ఎంతో పేరు సంపాదించారు. సమాజంలో ఉన్న మూఢనమ్మకాలు, అన్యాయ ఆచారాలపై ఆయన ధైర్యంగా పోరాడారు. ముఖ్యంగా బాల్య వివాహాలు, స్త్రీలపై వివక్ష వంటి సమస్యలను వ్యతిరేకిస్తూ మహిళా విద్యకు ప్రాధాన్యం ఇచ్చారు. వితంతు వివాహాలను ప్రోత్సహించి సమాజంలో మార్పు తీసుకురావడానికి ఎంతో కృషి చేశారు. తెలుగు సాహిత్యంలో కూడా వీరేశలింగం పంతులు గారికి ప్రత్యేక స్థానం ఉంది. రాజశేఖర చరిత్ర వంటి రచనల ద్వారా తెలుగు నవలా రంగానికి కొత్త దారిని చూపించారు. ఆయన రచనలు సమాజానికి మంచి సందేశాన్ని అందించేవిగా

0: ఉండేవి. 1919 మే 27 ఆయన పరమపదించారు. కానీ ఆయన చేసిన సంస్కరణలు, సమాజానికి అందించిన సేవలు నేటికీ స్ఫూర్తిగా నిలుస్తున్నాయి. కందుకూరి వీరేశలింగం పంతులు గారి వర్ధంతి సందర్భంగా సమాజంలో మంచి మార్పు కోసం మనము కృషి చేయాలని సంకల్పిద్దాం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
0: చరిత్రలో ఈరోజు కార్యక్రమంలో తర్వాత జవహర్ లాల్ నెహ్రూ గారి వర్ధంతి సందర్భంగా ఆయన గురించిన వివరాలు. జవహర్లాల్ నెహ్రూ గారు భారతదేశ తొలి ప్రధానమంత్రి మాత్రమే కాదు, స్వతంత్ర భారత నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన గొప్ప నాయకుడు. 1889 నవంబర్ 14 అలహాబాద్లో జన్మించిన ఆయన చిన్నప్పటి నుంచే చదువులో చురుకుగా ఉండేవారు. విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించిన తర్వాత దేశ స్వాతంత్ర్యం కోసం మహాత్మాగాంధీ గారి పిలుపుతో ఉద్యమంలో పాల్గొన్నారు. స్వాతంత్ర్యం కోసం ఎన్నోసార్లు జైలుకెళ్లినా దేశం కోసం పనిచేయడం మాత్రం ఆపలేదు. 1947 భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి దేశ అభివృద్ధికి బలమైన పునాదులు వేశారు. పరిశ్రమలు, విద్య, విజ్ఞానం, వ్యవసాయం వంటి రంగాల్లో దేశం ముందుకు వెళ్లాలని ఆయన ఎన్నో కార్యక్రమాలు ప్రారంభించారు. పిల్లలంటే ఆయనకు ఎంతో ప్రేమ. అందుకే పిల్లలు ఆయనను ప్రేమగా చాచా నెహ్రూ అని పిలిచేవారు. నెహ్రూ గారి మాటల్లో ఎప్పుడూ దేశాభివృద్ధి, యువత భవిష్యత్తు, ఐక్యత కనిపించేవి. సాధారణంగా మాట్లాడే తీరు, ప్రజలతో కలిసిపోయే స్వభావం ఆయనను అందరికీ దగ్గర చేసింది. 1964 మే 27 ఆయన పరమపదించారు. కానీ ఆయన కలలు కన్న ఆధునిక భారతదేశం కోసం ఆయన చేసిన కృషి నేటికి గుర్తుండిపోయింది. జవహర్లాల్ నెహ్రూ గారి వర్ధంతి సందర్భంగా దేశ అభివృద్ధికి మనవంతు బాధ్యతను చేద్దాం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
4: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC, హర్ పల్ ఆప్కే సాథ్.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
0: ఇప్పుడు విందాం ప్రభాత రేఖలు కార్యక్రమంలో వైద్య విజ్ఞానం శీర్షికన పక్షవాతం కారణాలు, చికిత్స గురించి తిరుపతి జిల్లా ఎస్వి రుయా హాస్పిటల్ న్యూరోసర్జరీ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ వి అనంత కిరణ్ కుమార్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎం సుధాకర్ మోహన్.
5: శ్రోతలకు నమస్కారం. ఈ రోజుల్లో ఆరోగ్యం మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకున్నా కూడా కొన్ని కొన్ని పరిస్థితుల్లో అనారోగ్యం ఎందుకు వస్తుందో కూడా తెలియని పరిస్థితులు వస్తూ ఉన్నాయి. అందులో ప్రధాన కారణం కొన్ని జబ్బులు కనుక మనం పరిశీలిస్తే వాటిల్లో నరాల సంబంధించినటువంటి జబ్బులు చాలా ఎక్కువగా వస్తున్నట్టు డాక్టర్స్ చెప్తూ ఉన్నారు. ఈ నరాల జబ్బుల్లో ప్రధానంగా మనకు వినపడేది పక్షవాతం. ఎందుకు వస్తుంది అసలు ఈ పక్షవాతం? అసలు పక్షవాతం అంటే ఏమిటి? దీన్ని మనం ఒకసారి ఏమన్నా వస్తే తిరిగి మామూలు మనిషి అవ్వడానికి అవకాశం ఉంటుందా? లేకపోతే

0: జీవితాంతం అలా ఉండాల్సిందేనా? ఇట్లాంటివి మరి ఎంతోమంది భయానికి గురయ్యి, ఒకవేళ దురదృష్టవశాత్తు ఇలాగ ఏమన్నా పక్షవాతం లాంటివి సంభవిస్తే ఎంతో కృంగిపోయి మరి కొన్ని మందుల వల్ల నయమయ్యే పరిస్థితుల్లో ఉంటే కూడా నయం కాని పరిస్థితుల్లోకి వెళ్ళే ప్రమాదంలోకి వెళుతూ ఉన్నారు. ఈ అపోహలు ఇవన్నీ మనం దూరం చేసుకోవాలంటే ఈ పక్షవాతం గురించి పూర్తిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనకి ఈరోజు ఈ పక్షవాతం గురించి పూర్తి వివరాలు తెలియజేయడానికి తిరుపతి రుయా హాస్పిటల్లో ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ ఎన్ అనంతకిరణ్ మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మనం మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ అనంతకిరణ్ గారు. డాక్టర్ గారు, ప్రధానంగా చెప్పండి, అసలు ఈ పక్షవాతం అంటే ఏమిటి? అసలు ఈ పక్షవాతానికి నరాలకి ఉన్న సంబంధం మరి ఆ విషయాలు మాకు తెలియచేయండి.
1: నమస్కారం సార్, నేను డాక్టర్ అనంత్ కిరణ్, న్యూరో సర్జరీ అసిస్టెంట్ ప్రొఫెసర్, రియా హాస్పిటల్ సార్. పక్షవాతం అనగా బ్రెయిన్ స్ట్రోక్ అంటారు సార్, దీన్నే బ్రెయిన్ హెమరేజ్ అని కొంతమంది అంటారు. పక్షవాతం అంటే ఏంటంటే బ్రెయిన్లో ఉండే ఒక సీరియస్ కండిషన్. దీంట్లో ఏంటంటే ఒక పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్లో రక్త సరఫరా ఆగిపోవడం కానీ రక్తనాళాలు చిట్లిపోయి ఆ బ్రెయిన్ ఫంక్షన్ అవ్వదు, నార్మల్ చేయాల్సిన పని చేయకపోవడం వల్ల పేషెంట్స్కి రకరకాల లక్షణాలు కనిపిస్తాయి. అది వీక్నెస్ కావచ్చు, లేకపోతే జోమ్లాగా కావచ్చు, ఏదైనా కావచ్చు. దీన్ని పక్షవాతం అంటాం సార్.
0: అయితే ఎందుకు వస్తుంది అంటారు కారణాలు
1: సార్? దీంట్లో కొన్ని రకాలు ఉంటాయి సార్. మెయిన్ ఇష్కిమికా, హెమరేజికా అని చెప్తాము. ఇష్కిమిక్ అంటే ఏంటంటే రక్త సరఫరా తక్కువ అవ్వడం వల్ల ఆ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్కు రక్త సరఫరా ఆగిపోయి ఆ బ్రెయిన్ పనిచేయదు, దాన్ని ఇష్కిమిక్ స్ట్రోక్ అంటాము. ఇది 85% కేసెస్లో కనిపిస్తుంటుంది సార్. సెకండ్ ఏంటంటే దాంట్లో హెమరేజిక్ స్ట్రోక్ అని ఒకటి ఉంటుంది సార్. దాంట్లో ఏంటంటే రక్తనాళాలు చిట్లిపోవడం వల్ల వచ్చేది, అది 15% ఆఫ్ ద కేసెస్లో ఉంటుంది రఫ్గా. ఈ కారణాలకి వస్తే మెయిన్లీ దీంట్లో ఇష్కిమిక్ స్ట్రోక్ హెమరేజిక్ స్ట్రోక్కి డిఫరెంట్ ఉంటాయి సార్. మెయిన్లీ ఏంటంటే ఇష్కిమిక్ స్ట్రోక్ దాన్ని మెయిన్లీ రక్తనాళం బ్లాక్ అవ్వడం వల్ల. ఆ బ్లాక్ అవ్వడానికి కారణాలు ఏంటి? మెయిన్ ఏంటంటే కొలెస్ట్రాల్ ఎక్కువ అవ్వడం కానీ, లేకపోతే మెయిన్లీ బీపీ ఎక్కువ అవ్వడం, షుగర్ వల్ల కానీ, ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ, లేకపోతే కొంతమంది పుట్టుకతోనే అంటే కొంచెం వాళ్ళకి స్ట్రోక్ ఇన్నింగ్ అంటాం, వాళ్ళకి వంశపారంపర్యంగా కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. కొంతమందిలో ఏంటంటే స్మోకింగ్, ఆల్కహాల్ ఇవన్నీ కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ సార్.
0: అంటే ఎక్కువగా ఈ ధూమపానం చేసే వాళ్ళకి, ఆల్కహాల్ బానిసిన వాళ్ళకి ఇటువంటి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందంటారు. అంటే ఒకళ్ళు అవి వంశపారంపర్యంగా కూడా రావచ్చు అంటారు, అంటే వాళ్ళ తల్లిదండ్రుల నుంచి అట్లా రావచ్చు అంటారు
1: సార్? కొన్ని సందర్భాల్లో వంశపారంపర్యంగా కూడా వచ్చే అవకాశం ఉంటుంది సార్. అయితే అది తక్కువ సందర్భాల్లో జరుగుతుంటుంది. ఇదొక్కటే కాకుండా దీనికి ఇంకా కొన్ని కారణాలు కూడా ఉన్నాయి సార్. ఏంటంటే ఓల్డ్ ఏజ్ వచ్చే కొద్దీ ఏజ్ ఒకటి ఒక రిస్క్ ఫ్యాక్టర్ అవుతుంది. అలాగే మేల్స్ ఆర్ మోర్ ఎఫెక్టెడ్ కంపేర్డ్ టు ఫిమేల్స్ సార్. అలాగే ఏంటంటే ఫ్యామిలీ హిస్టరీ, మీరు అడిగారు కదా వంశపారంపర్యం కొన్ని కేసెస్లో రావచ్చు. కొంతమందిలో ఏంటంటే గుండె జబ్బులు, లైక్ ఏట్రియల్ ఫిబ్రిలేషన్, గుండె సరిగా కొట్టుకోవడంలో మార్పులు రావడం వల్ల కానీ, కొంతమందిలో ఏంటంటే హై షుగర్ లెవెల్స్, బీపీ, స్మోకింగు, ఆల్కహాలిజము ఇవన్నీ కూడా రిస్క్ ఫ్యాక్టర్స్గా చెప్పాలి సార్. అన్నిటికంటే ముఖ్యమైనది ఇప్పట్లో ఏంటంటే ఒబెసిటీ బాగా కారణమవుతుంది. అండ్ కొంతమందికి బాగా స్ట్రెస్ఫుల్ అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఒకటి, అండ్ ఎక్సెసివ్ ఆల్కహాల్ యూజు, అండ్ ఇప్పట్లో కొంచెం యంగ్ జనరేషన్లోకి వస్తే ఈవెన్ డ్రగ్ అబ్యూస్ కూడా కారణమవుతుంది అండి, లైక్ కొకైన్ కానీ ఇలాంటివి. అండ్ మోస్ట్ కామన్ ఇప్పుడు స్ట్రెస్ కూడా కారణమవుతుంది సార్.
0: అంటే ఈ మత్తు పదార్థాలకు బానిసలు అయితే తప్పకుండా ఇటువంటి పక్షవాతం వచ్చే అవకాశం ఎక్కువ అవుతుందన్నమాట. అయితే మరి డాక్టర్ గారు, ఒక వ్యక్తి ఈ రకంగా గురయ్యాడు అంటే ప్రధానంగా మీరు చూసే కారణం ఏమి చూస్తారు ఎక్కువగా
1: సార్? మీరు అనేది లక్షణాలు అంటే
0: లక్షణాలు
1: అంటే స్ట్రోక్
0: ఫలానా కారణం మీరు ఎంతోమంది చూసుంటారు, వాళ్ళలో ఎక్కువగా ఈ కారణంతో వస్తున్నారు అని మీకు ఎట్లా అనిపిస్తుంది
1: సార్? అది డిపెండింగ్ ఆన్ ద ఏజ్ గ్రూప్ ఒకటి చూసుకోవాలి సార్. మెయిన్ ఏంటంటే కొంచెం పెద్దవాళ్ళు, 40+ అబవ్ ఉన్న వాళ్ళు ఎక్కువ ఏంటంటే వాళ్ళలో బీపీ కానీ షుగర్ కానీ ఎక్కువ అవ్వడం కానీ ఇవి ఎక్కువ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి సార్. దాంతోపాటు వాళ్ళకి హ్యాబిట్స్ కూడా చూస్తామన్నమాట, ఆల్కహాల్, స్మోకింగ్ కూడా చూస్తాం. అండ్ ఇంకొంతమందిలో హోమోసిస్టిన్ లెవెల్స్ అనేవి ఒకటి తక్కువ ఉంటాయి, దాన్ని హైపర్ హోమోసిస్టిన్ ఎక్కువ ఉంటాయి, హైపర్ హోమోసిస్టిన్ వీటి వల్ల కూడా ఒక్కొక్కసారి వచ్చే అవకాశం ఉంటుంది సార్. సార్, యంగ్ జనరేషన్లో ఏంటంటే స్ట్రోక్ వస్తుంది అంటే మనం చూడాల్సిందంటే ఒకటి వంశపారంపర్యం ఉందా, లేకపోతే వాళ్ళకి ఏంటంటే వాళ్ళలో హై ఒబెసిటీ ఉందా, అలాగే కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, అండ్ వాళ్ళలో ఏమైనా ఈ అలవాట్లు ఉన్నాయా అంటే షుగర్ కానీ బీపీ కానీ దీనిల వల్ల, ప్లస్ మెయిన్లీ స్మోకింగ్ సార్, స్మోకింగ్ ఒకటి, ఆల్కహాల్ ఒకటి. అండ్ కొంతమందిలో ఈ మధ్య మత్తు దాంట్లకు కొకైన్, ఇట్లాంటి ఆంఫిటమైన్ ఈ డ్రగ్స్ కూడా

0: అలవాటు అవుతున్నారు సార్, వీటి వల్ల కూడా స్మోకింగ్ వచ్చే అవకాశం ఉంటుంది,
1: స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే మన డాక్టర్ అనంత కిరణ్ గారు, ఇప్పుడు ఒక వ్యక్తిలో ఈ పక్షవాతం వస్తుంది లేదా ఏమైనా రావచ్చు అనే దానికి ఏమన్నా లక్షణాలు ముందుగా మనకేమైనా తెలుస్తే అంటారు?
0: మంచి క్వశ్చన్ అడిగారు సార్. దీంట్లో ఏంటంటే ఒక ఈజీగా గుర్తుపెట్టుకునే చెప్తాను సార్, యాక్ట్ ఫాస్ అనేది ఒకటి ఉంది సార్ యాక్రోనిమ్. ఏంటంటే ఎఫ్ స్టాండ్స్ ఫర్ ఫేషియల్ వీక్నెస్, అంటే మూతి వంకర పోవడం కానీ, ఒక ఫేషియల్లో అసిమెట్రీ తేడాగా అనిపించడం ఒకవైపుకి ఇంకొకవైపుకి. ఇంకొకటి వచ్చి ఏ స్టాండ్స్ ఫర్ ఆర్మ్ వీక్నెస్, అంటే ఒక చేతితో పోల్చుకుంటే ఇంకొక రెండు చేతులు పెట్టబడినప్పుడు ఒక చేతి కిందికి పడిపోతుంటుంది, అట్లా వీక్నెస్ ఆఫ్ ద హ్యాండ్ కానీ వీక్నెస్ ఆఫ్ ద లెగ్ కానీ, అదొకటి సార్. ఇంకొకటి ఎస్ అంటే స్లరింగ్ ఆఫ్ ద స్పీచ్, మాట తడబడ్డం కానీ మాట రాకపోవడం కానీ, ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే యాక్ట్ అవ్వాలి, యాక్ట్ ఫాస్ట్ అని చెప్తాం. దాంతోపాటు ఇంకొన్ని లక్షణాలు ఉండొచ్చు సార్. ఏంటంటే నడిచేటప్పుడు సరిగా నడవలేకపోవడం కానీ, కొంతమందికి ఏంటంటే మెమరీ డిస్టర్బెన్స్ కానీ, అంటే వాళ్ళు మనం చెప్పేది ఒక కన్ఫ్యూజ్ స్టేట్లో ఉంటారు, మనం చెప్పేది అర్థం చేసుకోలేకపోవడం కానీ, ఇట్లా కూడా కొన్ని కొన్ని రావచ్చు సార్.
1: అంటే మాట తడబట్టడం, మాట్లాడేదానికి చేసేదానికి తేడా లేకపోవడం, ఇలాంటివి కూడా ఉన్నాయి
0: సార్. ఒక్కొక్కసారి కొంతమంది ఈవెన్ బ్లరింగ్ ఆఫ్ ద విజన్, షడన్ బ్లరింగ్ ఆఫ్ ద విజన్ కూడా వచ్చేస్తుంటుంది సార్, అట్లా కూడా రావచ్చు సార్.
1: చూపు సరిగ్గా దృష్టి కోల్పోతారు.
0: అవును సార్.
1: అలా కోల్పోయినప్పుడు మళ్ళా వస్తుందంటారా, లేకపోతే ఇంకది గమనించకపోతే పక్షవాతంలోకి వెళ్ళిపోతుంది?
0: మంచి క్వశ్చన్ సార్. సార్ ఇక్కడ ఏంటంటే, ఇది ఇక్కడ యాక్ట్ ఫాస్ట్ అని చెప్పింది అందుకనే సార్. ఏంటంటే దానికి స్ట్రోక్ విండో పీరియడ్ అని ఉంటుంది. విండో పీరియడ్ ఈజ్ 3 to 4.5 hours. అందువల్ల ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా కానీ డిఎన్ఎస్ న్యూరాలజిస్ట్ కానీ న్యూరో సర్జన్ కానీ సంప్రదిస్తే, ఆ లక్షణాలు బట్టి దానికి ఇవ్వాల్సిన అర్జెంట్ ట్రీట్మెంట్ ఇస్తే చాలామంది కోలుకునే అవకాశం ఉంటుంది సార్.
1: అంటే ఇప్పుడు మీరు అన్నారు విండో పీరియడ్ అని, అంటే ఎంత సమయంలో మరి డాక్టర్ దగ్గరికి వస్తే మంచిది అంటారు
0: సార్? బెస్ట్ ఈజ్ వితిన్ 3 hours సార్.
1: 3 hours, 3 గంటలలోపు నిపుణులైన వైద్యుడిని సంప్రదించాలి. ఏదన్నా ఇప్పుడు ఇట్లా సంప్రదించకుండా కొంచెం డిలే చేశారనుకోండి, ఒక 3 గంటలు దాటిపోయింది, తర్వాత కూడా ఏమన్నా రావచ్చు అంటారు కొంచెం, అంటే నార్మల్సీకి మామూలు స్థితికి వచ్చే అవకాశం ఎంతవరకు ఉంటుందంటారు
0: సార్? దీంట్లో మళ్ళీ టైం డ్యూరేషన్ బట్టి ఒకటి ఉంటుంది సార్, ప్లస్ అమౌంట్ ఆఫ్ ఎంత స్ట్రోక్ వల్ల ఇన్వాల్వ్ అయింది అనే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే 3 hours నుంచి అది ఒక్కొక్కసారి విండో పీరియడ్ 4.5 hours కూడా ఎక్స్టెండ్ అవుతూ ఉంది. అప్పుడు అట్లా వచ్చినప్పుడు ఏంటంటే, వచ్చినప్పుడే వాళ్ళకి స్ట్రోక్ క్లాట్ బస్టర్స్ అని మెడిసిన్స్ ఉంటాయన్నమాట, థ్రోంబోలైసిక్ ఏజెంట్స్ అంటాం దాంట్లో. ఆ మెడిసిన్స్ ఇచ్చి దాన్ని క్లాట్ కరిగి చెక్ చేస్తాం సార్. ఒకవేళ ఆ 4.5 hours విండో పీరియడ్ దాటిన తర్వాత పేషెంట్కి ఫర్దర్ వాళ్ళకి కానీ లార్జ్ వెజల్ స్ట్రోక్స్ వస్తే, వాళ్ళకు మెకానికల్ థ్రోంబెక్టమీ ఒకటి అడ్వాన్స్ సెంటర్స్లో చేస్తున్నారు సార్. అంటే ఇప్పుడు గుండెకి ఎక్కడైనా క్లాట్ ఉంటే మనము క్యాథెటర్స్ పెట్టి ఆ గుండె క్లాట్ని రిట్రీవ్ చేస్తాము, లేదా స్టెంట్ పెడతాము కూడా సేమ్ అలాగే పద్ధతిలో బ్రెయిన్ దాకా కూడా అట్లా వెళ్ళి మెకానికల్గా ఆ క్లాట్ రిమూవ్ చేస్తాం సార్. అది దానికి చేసేకి ఏంటంటే వితిన్ 6 hours అయితే ఓకే సార్. ఈవెన్ కొంతమంది కొంచెం పర్ఫ్యూజన్ విండో బాగుంది అట్లా అన్న వాళ్ళలో ఈవెన్ అప్ టు 18 hours వరకు కూడా మెకానికల్ థ్రోంబెక్టమీ ట్రై చేయొచ్చు సార్. లార్జ్ వెజల్ అక్లూజన్స్ అంటే పెద్ద వెజల్స్ బ్రెయిన్లో ఉండే వాటిలో అక్లూజ్ అయినప్పుడు ఇది కూడా చేయొచ్చు సార్. అప్ టు 18 hours వరకు కూడా వీ కెన్ టేక్ దట్ ఛాన్స్ అనమాట.
1: అంటే రక్త ప్రసరణ సరిగా బ్రెయిన్కి అంటే మెదడుకి సరిగ్గా లేకపోతే కూడా ఇటువంటివి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని మీరు చెప్పారు. అయితే మన డాక్టర్ గారు, ఇతనికి వచ్చింది పక్షవాతము అనేది మీరు ఎలా ఐడెంటిఫై చేస్తారు?
0: సార్ ముఖ్యంగా ఫస్ట్ మేము చూసిన బట్టే క్లినికల్ ఫ్యూచర్స్ బట్టి ఐడెంటిఫై చేస్తాం సార్. దాన్ని మళ్ళీ కోరిలేట్ చేసుకునేకి మేము వెంటనే ఒక సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ కానీ చేస్తాం సార్. అర్జెంట్గా సిటీ అన్ని చోట్ల ఉంది కాబట్టి ఇప్పుడు ఫస్ట్ సిటీ చేసేస్తున్నాం సార్. సిటీ చేసి ఒకవేళ ఎంఆర్ఐ ఫెసిలిటీ ఉంటే దట్స్ ద బెస్ట్, బట్ లేని పక్షంలో కనీసం సిటీ చేస్తే అది హెమరేజిక్కా లేకపోతే ఇష్కిమిక్ అన్నాం కదా, అట్లా ఇష్కిమిక్ అది తెలుస్తుంది సార్. దాన్ని బట్టి వెంటనే పేషెంట్ లక్షణాలు ఉండి దానికి కరెక్ట్గా సూట్ అవుతా అంటే వెంటనే థ్రోంబోలైటిక్ ఏజెంట్స్ ఇస్తున్నాం సార్. దానివల్ల పేషెంట్ తొందరగా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది.
1: అయితే మన డాక్టర్ గారు, మీరు చాలా చక్కగా చెప్పేది పడింది, 2 రకాలు ఇస్కెమిక్, తర్వాత ఇంకోటి కూడా అన్నారు. ఈ రెండిట్లో ఏది ఎక్కువ ప్రమాదకరం అంటారు
0: సార్? 2 ప్రమాదకరమే సార్. ఎట్లా అంటే ఏదైనా కూడా మనం తొందరగా యాక్ట్ అయ్యేదాన్ని బట్టి ఉంటుంది సార్.
1: అంటే హెమరేజ్ అని కాకుండా ఈ రెండింటి గురించి తర్కించే బదులు అసలు ఏదైనా వచ్చింది వెంటనే
0: డాక్టర్ని కలవాలి, నియరెస్ట్ న్యూరాలజిస్ట్ కానీ న్యూరో సర్జన్ ఎవరు ఉంటే వాళ్ళు అక్కడ దగ్గరికే వెళ్ళిపోవాలి సార్.
1: ఇప్పుడు మీరు చెప్పిన ఈ మాట తడబట్టము, అలాగే చేయి నిలపలేకపోవడం, ఇటువంటివి ఈ 2 రకాల వాటిల్లోనే ఉంటుంది.
0: అవును సార్. అవును సార్.
1: సూచనలు అవన్నిట్లో ఉంటాయి.
0: అవును సార్.
1: బాగుంది. అయితే డాక్టర్ గారు, మరి ఎట్లా ఈ పక్షవాతాన్ని మీరు చికిత్స చేస్తారంటారు
0: సార్? దీనికి చికిత్స చేయడం అనేది అక్యూట్లో ఏం చేస్తాము, లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్కి ఏం చేస్తాము అనేది ఉంటుంది సార్. ఇప్పుడు నేను మీకు ముందు చెప్పినట్లే, వాళ్ళు కన్నా విండో పీరియడ్లో వచ్చారు, వితిన్ 3 hours వచ్చారు, అది ఇష్కెమిక్ స్ట్రోక్ అంటే మేము

దానికి థ్రోమోలైటిక్ ఏజెంట్స్ ఇస్తాం సార్, క్లాట్ బస్టింగ్ ఏజెంట్స్ ఇస్తాము, టిష్యూ ప్లాస్మోజెన్ యాక్టివేటర్స్ అంటాము, వాటిని ఇస్తే చాలా వరకు బెనిఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ దీనికి కూడా కొన్ని సూటెడ్ క్రైటీరియా ఉంటాయి, ఆ క్రైటీరియా ఉంటేనే ఇవ్వగలము. అండ్ ఒకవేళ ఆ విండో పీరియడ్ దాటింది, కొంచెం అప్ టు 18 అవర్స్ వరకు వచ్చింది, అయినా కూడా వాళ్ళకి లార్జ్ వెల్ స్ట్రోక్స్ ఉన్నాయి, అట్లా వాళ్ళు కన్నా సూట్ అవుతారు అంటే మెకానికల్ థ్రోంబెక్టమీ కూడా వెళ్ళొచ్చు సార్. అండ్ దాంతోపాటు ఇవి అక్యూట్ స్టేజ్లో చేసేది. అండ్ లాంగ్ టర్మ్కి ఏంటంటే మనము యాంటీ ప్లేట్లెట్ ఏజెంట్స్ కానీ యాంటీ కోయాగ్లెంట్ మెడికేషన్ అంటాం, అంటే ఆస్పిరిన్ కానీ క్లోపిడగ్రిల్ కానీ ఇలాంటివి ఇవ్వాల్సి వస్తుంది సార్.

0: దాంతోపాటు ఇవి అక్యూట్ స్టేజ్లో చేసేది. అండ్ లాంగ్ టర్మ్కి ఏంటంటే మనము యాంటీప్లేట్లెటెన్స్ కానీ యాంటీకోయాగ్లెంట్ మెడికేషన్ అంటాం, అంటే ఆస్పిరిన్ కానీ క్లోపిడగ్రిల్ కానీ ఇలాంటి ఇవ్వాల్సి వస్తుంది సార్. దాంతోపాటు చాలామందికి కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి స్టాటిన్స్ కూడా టాబ్లెట్స్ ఇస్తాం. అండ్ ఇవన్నీ ఒక వన్ సార్, ఒకవేళ ఆ క్లాట్ అనేది సివియర్ అయ్యి బాగా ఒత్తిడి పడుతుంది బ్రెయిన్లో ఈవెన్ అనిపిస్తే దెన్ దేర్ ఇస్ రూల్ ఆఫ్ సర్జరీ సార్. అండ్ నెక్స్ట్ అదే హెమరేజిక్ స్ట్రోక్ వస్తే అది బీపీ ఎక్కువ అవడం వల్ల తల్లో రక్తనాళాలు చిట్లుతాయి సార్. తల్లో రక్తనాళాలు చిట్లిపోయి అది బీపీ మోర్ దాన్ 190 అట్లా వచ్చినప్పుడు తల్లో రక్తనాళాలు చిట్లిపోయి ఫుల్ బ్లీడ్ అయిపోతుంది. బ్లీడ్ అయినప్పుడు ఏంటంటే బాగా ఒత్తిడి పడుతుంది. ఆ టైంలో ఫస్ట్ బీపీ పెరగకుండా మందులు చూసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ ప్రెషర్ రిలీవ్ చేసేకి లేదా క్లాట్ రిలీవ్ చేసేకి ఒత్తిడి ఎక్కువగా ఉంటే మాత్రం ఆపరేషన్కి వెళ్ళాల్సి వస్తుంది సార్. నేను బీయింగ్ ఏ న్యూరోసర్జన్ మేము ఇది మా రోల్ ఉంటుంది మెయిన్లీ. అక్కడ ఏంటంటే ఒకటి ఇష్కెమిక్స్ రూపంలో బాగా ఒత్తిడి ఉంది అన్నప్పుడు ఓన్లీ డీకంప్రెసివ్ బ్రెయిన్ యాక్టివ్ అంటాం సార్. ఇందులో ఏంటంటే ఆ ఒత్తిడికి ఆ బ్రెయిన్లో ఒత్తిడి ఉంటుంది, ఆ ఒత్తిడి వల్ల లోపల చిన్న మెదడు మీద డ్యామేజ్ అవ్వకుండా మేమేంటంటే బయట ఈ పుర్ర ఉంటుంది కదా సార్, స్కల్ అనేది తీసేసి లోపల డ్యూరాన్ కట్ చేసి కొంచెం బ్రెయిన్ ఎక్స్పాండ్ అయ్యేకి ప్లేస్ ఇస్తాం సార్. అప్పుడు చిన్న మెదడు మీద ప్రెషర్ పై బయటికి పొంగుతుంది బ్రెయిన్ కొంచెం. సో వి గివ్ సమ్ స్పేస్ ఫర్ ద బ్రెయిన్ టు ఎక్స్పాండ్. అలాగే ఒకవేళ హెమరేజిక్ స్ట్రోక్ ఉంటే కూడా సార్, హెమరేజిక్ స్ట్రోక్లో ఒకవేళ కొంచెం సర్ఫేస్గా ఉంది అది మోర్ రైట్ సైడ్ ఉంది అంటే వీ గో ఫర్ ఎవాక్యుయేషన్ ఆఫ్ ద క్లాట్ సార్. క్లాట్ తీస్తాం ఆపరేషన్ చేసి. లేదు లెఫ్ట్ సైడ్ ఉంది కొంచెం డీప్గా ఉంది కానీ ఎవడి వాప్ ఎక్కువగా ఉంది అనిపిస్తే మాత్రం వాళ్ళు ముందుకు చెప్పినట్లే ఆ డీకంప్రెసివ్ బ్రెయినెక్టమి చేస్తాం సార్. అంటే ఆ స్కల్ఫ్ ఆప్ తీసేసి అబ్డామిన్లో పెట్టడం కానీ లేకపోతే డీప్ ఫ్రీజర్లో ప్రిజర్వ్ చేయడం కానీ చేస్తాం సార్. ఇది ఏంటంటే ఇది ఎమర్జెన్సీ లైఫ్ సేవింగ్ ప్రొసీజర్, దీనివల్ల రిస్క్ కొంచెం తగ్గించిన వాళ్ళం అవుతాం. అలా అని పూర్తిగా ట్రీట్మెంట్ అని కాదు, బట్ కంపేర్ టు బిఫోర్ మనం ఆ రిస్క్ తగ్గించిన వాళ్ళం అవుతాం.
1: అంటే ఇప్పుడు అది ఆ కండిషన్ అంటే ఆ పేషెంట్ ఏ రకంగా ఉన్నాడు అన్న దాన్ని బట్టి మీరు ఇవన్నీ ఈ ప్రతిపాదనలు మీరు చేస్తారు.
0: ఎగ్జాక్ట్లీ సార్.
1: అయితే మరి డాక్టర్ గారు, ఇలా పక్షవాతం రావడానికి మీరు ఈ బీపీ పెరిగితే ఇలా బ్రెయిన్లో హ్యామరేజ్ రావచ్చు అని అన్నారు. అయితే ఇప్పుడు ఈ షుగర్ వ్యాధి ఉన్న వారికి ఇటువంటి స్ట్రోక్స్ వచ్చే అవకాశం ఉంటుందంటారు?
0: డెఫినెట్గా సార్, షుగర్ వాళ్ళకి కూడా చాలా హై రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ స్ట్రోక్స్ సార్. వాళ్ళకి ఏంటంటే ఇదొకటే కాకుండా వాళ్ళకి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ షుగర్లో ఉండే వాళ్ళకి బీపీ కూడా ఉంటాయి. ప్లస్ షుగర్ని వాళ్ళకి ఏంటంటే మైక్రో ఆంజియోపతి అంటాం. అట్లా డయాబెటిక్ లాంగ్ స్టాండింగ్ పేషెంట్లో ఈ మైక్రో ఆంజియోపతి రావడం వల్ల కూడా వాళ్ళకు రక్త సరఫరాలో మార్పులు ఉంటాయి సార్. బ్రెయిన్కి వెళ్ళే రక్త సరఫరాలో వీళ్ళకు అసోసియేటెడ్ డిసీజెస్ ఒక్కొక్కసారి కొంతమందికిలో హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అండ్ హైపర్ కొలెస్ట్రోలెమియా. వీళ్ళలో కంపేర్డ్ టు నార్మల్ పీపుల్ వీళ్ళలో కొంచెం ఎక్కువ ఛాన్స్ ఉంటుంది సార్ వచ్చే.
1: ఇప్పుడు కొంతమందిలో రక్తహీనత ఎక్కువగా అప్పుడు మన ప్రాంతాల్లో మరి ప్రబలంగా ఉంది ఈ రక్తహీనత అనేమిక్ అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇలా రక్తహీనత ఉన్నవారికి కూడా ఇలాంటి ప్రమాదం ఉందంటారు?
0: రక్తహీనత ఉండే వాళ్ళకి స్ట్రోక్ ఉందా అంటే అంత కరెక్ట్ ఇన్సిడెన్స్ అని కాదు సార్. యాక్చువల్గా రక్తహీనతకి స్ట్రోక్కి తక్కువే సార్ ఇన్సిడెన్స్, అట్లా కంపారిజన్ చెప్పలేం సార్.
1: అయితే మన డాక్టర్ గారు, ఇప్పుడు ఈ పక్షవాతం వచ్చింది, దీనివల్ల మరి మాట తడపడటం వచ్చే సూచనలు అని అన్నారు, ఎటువంటి మరి సమస్యలు ఉత్పన్నం అవుతూ ఉంటాయి అంటారు?
0: సార్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి సమస్యలు ఉత్పన్నం అంటే ఇప్పుడు చెప్పాను కదా సార్, ఒకరికి డిపెండింగ్ ఆన్ ద ఎక్కడైతే మనకు స్ట్రోక్ వస్తుంది ఏ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ అనే దాన్ని బట్టి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి సార్. ఒకటి సపోజ్ ఒక లోబ్లో ఫ్రాంటల్ లోబ్ అంటాము, అక్కడ ఇన్వాల్వ్ అయితే చెయ్యి కాలు సచ్చి వచ్చే అవకాశం ఉంటుంది. అదే పెరేటల్ లోబ్ అంటాం, అదేంటంటే సెన్సరీ లోబ్ అక్కడ ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి ఒకవైపు అంతా జోములు కానీ స్పర్శ లేకపోవడం జరుగుతూ ఉంటుంది. అండ్ అలాగే ఆక్సిపిటల్ లోబ్ అంటాం సార్, అది ఏంటంటే మెయిన్ విజువల్ కార్టెక్స్, అక్కడ ఎప్పుడైతే స్ట్రోక్ వస్తుందో చాలామందికి చూపులో తేడాలు వస్తాయి సార్. అండ్ ఇంకొకటి టెంపరల్ లోబ్, అక్కడికైనా స్ట్రోక్స్ వస్తుంటే చాలామందికి ఒక్కొక్కసారి ఎడం వైపు వస్తుంటే వాళ్ళకి మాట కన్ఫ్యూజన్ కానీ మాట్లాడలేకపోవడం కానీ, అలాగే కుడివైపు అట్లా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి కుడి ఎడమ ఏదైనా పర్వాలేదు మెమరీ డిఫిసిట్స్ వస్తాయి సార్. అట్లా డిపెండింగ్ ఆన్ ద సైట్ వచ్చే లక్షణాలు ఉంటాయి సార్. అట్లాగే పోస్టియర్ ఫోస్ చిన్న మెదడు దగ్గర కానీ అట్లా స్ట్రోక్స్ వస్తే చాలామందిలో ఏంటంటే బ్యాలెన్స్ ప్రాబ్లమ్స్ కానీ వట్టేగా ఉంటాం కదా, అట్లా బ్యాలెన్స్ ప్రాబ్లమ్స్ తర్వాత నడవడానికి తేడా రావడం ఇట్లా కూడా జరుగుతూ ఉంటాయి సార్.
1: ఇప్పుడు కొన్ని కొన్ని రకాల వృత్తుల్లో ఉండేవారు అంటే మంచి ఎక్కువగా మానసిక ఒత్తిడిలో ఉండేవాళ్ళు, సాఫ్ట్వేర్ వాళ్ళు కానివ్వండి, లేకపోతే ట్రాఫిక్ అధికారులు కానివ్వండి, లేకపోతే కన్స్ట్రక్షన్ ఇట్లా కొంచెం వ్యాపారాలు కొంచెం హై స్టేక్స్ ఉన్న వ్యాపారాల్లో ఉన్న వాళ్ళకి కానీ ఇట్లా వచ్చే వాళ్ళకి ఆ ఒత్తిడిని బట్టి ఇలాంటి ప్రమాదం ఉందంటారు?
0: సార్ డెఫినెట్లీ సార్, ఇప్పట్లో స్ట్రెస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ ఫర్ స్ట్రోక్ అండ్ ఆల్ ద డిసీజెస్ సార్. కంపల్సరీ ఇట్లా హై

0: ఇట్లా ఎక్కువ స్ట్రెస్ ఉండే వాళ్ళలో చాలా ఎక్కువ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి సార్ వాళ్ళలో. ప్లస్ వాళ్ళకి ఏంటంటే స్ట్రెస్ వల్ల వాళ్ళకు చాలామందిలో ఒబెసిటీ ఉంటుంది సార్. ఒబెసిటీ అనేది మళ్ళీ ఒక రూట్ కాజ్ అయిపోతుంది. అండ్ స్ట్రెస్ వల్ల చాలామందికి డయాబెటీస్ ఇవి కూడా ఉంటున్నాయి. అండ్ అదే సార్, ఒకదానికొకటి అసోసియేటెడ్ ఫ్యాక్టర్స్ అన్నమాట.
1: ఒకదానికొకటి కనెక్ట్ అయిపోయి ఉంటాయి, ఏదో ఉన్నా దానికి తగ్గట్టుగా ఇంకోటి యాడ్ అవుతూ ఉంటుంది.
0: ఈవెన్ చెప్పాలంటే మనకు ట్రాఫిక్లో ఎక్కువ వెళ్తుంటాము మనము, అట్లాంటప్పుడు యాక్సిడెంట్స్ జరుగుతుంటాయి. ఈవెన్ యాక్సిడెంట్స్ జరగడం వల్ల కూడా ఆ ట్రామా వల్ల కూడా కొంతమందికి స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది సార్.
1: అయితే మరి డాక్టర్ గారు ఇట్లా రాకూడదు అని అంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలంటారు?
0: చాలా మంచి క్వశ్చన్ చెప్పారు సార్. రాకూడదు అంటే ప్రివెంటివ్ స్టెప్స్ వచ్చి ఒకటి సార్, ఫస్ట్ మనకు ఏమైనా బీపీ కానీ షుగర్ కానీ అట్లా ఉన్నాయంటే దాంట్లో ఎంత వీలైతే అంత కంట్రోల్ చేసుకోవాలి. అండ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ మనకు తెలుస్తుంది మనం లావ్ అయిపోతున్నామంటే, అప్పటి నుంచే జాగ్రత్త పడాలి. మనం తీసుకునే తిండిలో కానీ, మనం చేసే ఆహారంలో కానీ, మనం చేసే ఎక్సర్సైజ్లో కానీ డైలీ ఎక్సర్సైజ్ చేస్తే మంచిది సార్. అట్లాగే స్మోకింగ్ ఇలాంటి అలవాటు ఉంటే మాత్రం దయచేసి టోటల్గా క్విట్ చేయడం మంచిది సార్. అండ్ హెల్తీ ఫుడ్ తినాలి సార్, మెయిన్లీ ఈట్ ఏ హెల్తీ ఫుడ్. హెల్తీ ఫుడ్ అంటే లో సాల్ట్, అట్లాగే ప్రతి ఫుడ్లో హై ఇన్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఉండాలి, హోల్ గ్రెయిన్స్ ఉండాలి, పౌష్టిక ఆహారం అంటాం కదా అలా తీసుకోవాలి, హెల్తీ ఫుడ్ తీసుకోవాలి, రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఉండాలి, ఆల్కహాల్ వీలైనంత వరకు అవాయిడ్ చేయాలి, తర్వాత హెల్తీ వెయిట్ మెయింటైన్ చేయాలి సార్. అండ్ మెడిసిన్స్ కొంతమందిలో మెయిన్లీ షుగర్ కానీ డయాబెటీస్ కానీ ఇట్లా ఉన్నప్పుడు డాక్టర్ గారు ఎలా చెప్తే దాని ప్రకారం మెడిసిన్స్ వాడాలి సార్. చాలామంది ఏంటంటే ఒక 3 నెలలు వాడారా 4 నెలలు వాడారా మెడిసిన్స్ అవాయిడ్ చేస్తారు సార్, మెయిన్లీ బీపీ మెడిసిన్స్. ఒక్కసారి అవాయిడ్ చేస్తేనే వాళ్ళకి పక్షవాతాలు వచ్చే అవకాశం ఉంటుంది, బీపీ షూటప్ అయిపోతుంది, పక్షవాతం వచ్చేస్తుంది. అండ్ టేక్ ప్రిస్క్రైబ్డ్ మెడిసిన్స్ రెగ్యులర్లీ సార్, అది నా సిన్సియర్ సలహా. అట్లాగే రెగ్యులర్ హెల్త్ చెకప్స్ తీసుకోవాలి సార్. ఒక మనకు ఒక 40 ఏళ్ళు దాటాయా 45 ఏళ్ళు దాటాయంటే కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా మన ఆరోగ్యం గురించి మనం హెల్త్ చెకప్ చేసుకుంటే మంచిది సార్. అండ్ అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే నిద్ర సార్. ప్రతి మనిషికి మంచి నిద్ర ఉండాలి. 6 to 8 hours ఆఫ్ గుడ్ స్లీప్ ఉంటే చాలా చాలా మంది హెల్తీగా ఉంటారు సార్.
1: అంటే ఇప్పుడు ఈ నిద్ర అన్నారు, అసలు నిద్ర ఏ సమయంలో నిద్ర అంటే మామూలుగా మన భారత కాలమానం ప్రకారంగా లేకపోతే మనిషి న్యాచురల్గా రాత్రిపూట ఏ టైంకి పడుకొని నిద్రపోవడం మంచిది అంటారా, లేకపోతే ఏదో ఒక టైంలో మీరు చెప్పిన 6 నుంచి 8 గంటలు నిద్రపోవడం మంచిది అంటారా?
0: సార్ ఇప్పుడు మనం ఏ టైం చెప్పినా ఇప్పుడు యంగ్ జనరేషన్ యాక్సెప్ట్ చేయరు సార్.
1: అది
0: యాక్చువల్గా బెస్ట్ టైం ఈస్ కొంచెం అర్లీగా పడుకొని అర్లీగా లేవడం బెస్ట్ అంటారు సార్. బట్ అది వీలు కాని పక్షంలో అట్లీస్ట్ 6 to 8 hours ఆఫ్ కంటిన్యూస్ స్లీప్ ఉండడం మంచిది సార్.
1: అది ఏ టైం అయినా పర్వాలేదు, రాత్రి అయినా పర్వాలేదు, పగలైనా పర్వాలేదు,
0: అంటే ఇంకా తప్పదు కదా సార్ ఆక్యుపేషన్స్ వర్గంగా
1: పరిస్థితులను బట్టి.
0: అంతే సార్.
1: అయితే 6 గంటల నుంచి 8 గంటలు మినిమం ఉంటే పీస్ఫుల్ స్లీప్ అనేది ఉంటే మెదడుకు కూడా చాలా మంచిది అంటారు.
0: అవును సార్.
1: అయితే మన డాక్టర్ గారు ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు ఒక వ్యక్తికి ఈ రకమైనటువంటి రుగ్మత వచ్చింది అంటే పక్షవాతం ఉన్నది, అది ఇంట్లో ఆ పేషెంట్కి వరకే కాకుండా ఇంట్లో ఉన్న వాళ్ళందరికి కూడా ఒక పెద్ద సమస్యగానే ఉంటుంది, వాళ్ళు ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
0: చాలా మంచి కేసు సార్. ఇది ఏంటంటే ఇది స్ట్రోక్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ్ సార్. దీనికి ముందు ఎలాంటి జాగ్రత్తలు అనేవి తీసుకునే కంటే ముందు కాంప్లికేషన్స్ ఆఫ్ స్ట్రోక్ నేను చెప్పాల్సి వస్తుంది సార్. అండ్ ఏంటంటే కాంప్లికేషన్స్ చాలామంది స్ట్రోక్ వచ్చినప్పుడు ఏంటంటే ఒక చెయ్యి కానీ కాలు కానీ చచ్చిపడిపోతుంది, పారాలసిస్ అవుతుంది, తర్వాత వాళ్ళకి మూమెంట్ ప్రాబ్లమ్స్ అవుతుంది, మూమెంట్ అవ్వడమే పెద్ద ప్రాబ్లం.
1: అవును.
0: తర్వాత చాలామంది మాట్లాడలేకపోతారు, అలాగే మెమరీ డిస్టర్బెన్స్ వస్తాయి, కాగ్నిషన్ అంటే వాళ్ళు చెప్పేది కూడా అర్థం చేసుకోలేని పరిస్థితిలోకి వెళ్తారు. అండ్ మెయిన్ ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి సార్, డిప్రెషన్ కానీ యాంగ్జైటీ కానీ అట్లా వస్తూ ఉంటుంది. అండ్ కొంతమందిలో స్వాలోయింగ్ ప్రాబ్లమ్ వస్తుంది, మింగడానికి కూడా కష్టమవుతూ ఉంటుంది. కొంతమందిలో ఏంటంటే స్ట్రోక్ వల్ల బెడ్ రిడన్ అయిపోతారు సార్, దానివల్ల వాళ్ళకి పుండ్లు రావడం కానీ లేకపోతే ఇన్ఫెక్షన్స్ రావడం కానీ, బెడ్ సోర్స్ ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్స్ కానీ. అండ్ ఒక్కొక్క మందిలో ఏంటంటే కొంతమందిలో ప్రాణాపాయం కూడా వస్తూ ఉంటుంది సార్. ఇవి మెయిన్ కాంప్లికేషన్స్. మరి దీన్ని మన ఇంట్లో ఒక వ్యక్తి వచ్చిన తర్వాత మనం ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి, ఎట్లా తీసుకుంటే మంచిది, దాని గురించి నేను చెప్తాను సార్. సార్ ఫస్ట్ ఈజ్ రీహాబిలిటేషన్ సార్. ఇంట్లో ఒక పేషెంట్ వచ్చిన తర్వాత, స్ట్రోక్ వచ్చిన తర్వాత ఏం చేయాలి, జాగ్రత్తలు ఎట్లా తీసుకోవాలంటే రీహాబిలిటేషన్, అర్లీ రీహాబిలిటేషన్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్ సార్. స్టార్ట్ రీహాబిలిటేషన్, ఈరోజు స్ట్రోక్ వచ్చిందంటే వీలైతే ఈ రోజుకి ఈరోజైనా రీహాబిలిటేషన్ స్టార్ట్ చేయాలి. తర్వాత ఒక వ్యక్తికి స్ట్రోక్ వచ్చిందంటే దానికి తర్వాత అసిస్టింగ్ డివైజెస్ ఇవ్వాలి సార్. అంటే పొరపాటు నడవలేకపోతున్నారు, నడవలేనంతకి ఒక సహాయం చేయాలి. సహాయం ఏంటి, అది వాకర్స్ లాక్ కావచ్చు, లేకపోతే పట్టుకునేకి వీల్ చైర్లో మొబిలైజేషన్ కానీ, అట్లా అసిస్టింగ్ డివైజెస్ సార్. అట్లాగే పడుకున్న అతను ఈ పక్కకి ఆ పక్క తిరగలేకపోతున్నాడు, మనం ఆ మంచానికి పక్కన రైల్స్ కడితే కనీసం చేయి సహాయంతో పక్కన తిరుగుతాడు. అలాగే చాలామంది లేవలేకపోతున్నారు కానీ అసిస్టెన్స్ కావాలి, మనం ఇంట్లో

0: ఇక్కడ వర్క్ చేసుకున్నాం, ఇంకొక రూమ్లో ఇతను ఉన్నారు, వెంటనే వాళ్ళకి పక్కన అలారమ్స్ లాగా జస్ట్ ఒక బెల్ కొట్టేలాడికి పెడితే తను యాక్టివేట్ చేస్తాడు కనీసం. అండ్ అలాగే పాపం బాత్రూమ్కి వెళ్ళాలి, బాత్రూమ్కి వెళ్ళి లేవలేడు, లేవలేనప్పుడు ఏంటంటే బాత్రూమ్లో పక్కన సైడ్ రైల్స్ పెట్టడం కానీ. అండ్ చాలామంది ఏంటంటే నడిచేకి కష్టం అవుతుంటారు, జారిపోతుంటారు. సో వాళ్ళ కోసం ఏంటంటే యాంటీ స్కిడ్ మ్యాటర్స్లు ఇంట్లో పెట్టుకొని మెయిన్ ఇంట్లో కానీ బాత్రూమ్స్లో మెయిన్ సార్ యాంటీ స్కిడ్ మ్యాటర్స్ కంపల్సరీ వేయాలి. అండ్ చాలామందికి ఏంటంటే ఇంట్లో అన్ని మనం చేయాలనుకోవడం కష్టం సార్, ఇప్పుడున్న సొసైటీలో ప్రతి ఒక్కరం కూడా చాలా కష్టం అవుతుంది. సో కేర్ గివర్స్ను తీసుకోవడం మంచిది సార్, ఒక మంచి కేర్ గివర్ పెట్టుకొని వాళ్ళ సలహా తీసుకొని దానివల్ల మనకు కూడా బర్డెన్ తగ్గుతుంది, ప్లస్ వాళ్ళకు కూడా ఎక్కువ అటెన్షన్ ఇవ్వగలుగుతారు. అండ్ రెగ్యులర్ ఫాలో అప్ చేయాలి సార్, ఏదైనా ఇప్పుడు డాక్టర్ గారు చూపించుకున్నామా మరి మానేసి అలా ఉండడం కాదు, రెగ్యులర్ ఫాలో అప్ చేయాలి. అండ్ ఫోకస్ ఆన్ మెంటల్ హెల్త్ సార్, చాలామంది స్ట్రోక్తో అఫెక్ట్ అయిన వాళ్ళు, వాళ్ళు ఏంటంటే చాలా యాక్టివ్ పర్సన్స్, ఒక్కసారి పాపం ఇంట్లో ఉన్నారు, వాళ్ళకి తెలియకుండా కొన్ని టైప్స్ ఆఫ్ మెంటల్ మూడ్ డిప్రెషన్స్ వస్తుంటాయి, మూడ్ ఫ్లక్చువేషన్స్ వస్తుంటాయి, అవును సార్ విరక్తి అవన్నీ వస్తుంటాయి. సో వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి సార్, ఆ సపోర్ట్ కోసం ఏంటంటే వాళ్ళని ఒక సపోర్ట్ గ్రూప్స్కి యాడ్ చేయాలి, అంటే ఇట్లా స్ట్రోక్ వచ్చిన సపోర్ట్ టీమ్స్ ఉంటాయి ఆల్రెడీ అఫెక్ట్ అయిన వాళ్ళతో మాట్లాడచ్చాం కానీ, సో వాళ్ళు ఒకరికొకరు అట్లా కమ్యూనికేషన్ పెంచాలి, సపోర్ట్ గ్రూప్స్ హెల్ప్ తీసుకోవాల్సి వస్తుంది, ప్లస్ అవసరమైతే ఒక సైకియాట్రిస్ట్ హెల్ప్ తీసుకోవాలి, సైకియాట్రిస్ట్ హెల్ప్ తీసుకుని దాన్ని బట్టి తర్వాత లేటర్ సైకలాజికల్ కౌన్సిలింగ్ కూడా కావాల్సి వస్తుంది సార్. అండ్ వాళ్ళకి మెయిన్ రీహాబిలిటేషన్కి ఏంటంటే ఇప్పుడు అందరం కూడా మనము రీహాబ్ అంటే ఫిజియోథెరపీ అంటారు, రీహాబ్ అంటే ఫిజియోథెరపీ ఒక్కటి కాదు సార్, ఫిజియోథెరపీ ఈజ్ ఓన్లీ వన్ పార్ట్ ఆఫ్ రీహాబిలిటేషన్. ఒక స్ట్రోక్ పేషెంట్ ఉన్నాడంటే ఫిజియో రీహాబిలిటేషన్ కావాలి, తర్వాత తనకి ఆక్యుపేషనల్ రీహాబిలిటేషన్ కావాలి సార్, మళ్ళీ అతన్ని కనీసం తన పనికి ఎలా చేయగలమా, చిన్న చిన్నగా ఇంప్రూవ్మెంట్స్ ఎలా చేయాలో ఆక్యుపేషనల్ రీహాబ్ కావాలి. అండ్ స్పీచ్ అండ్ స్పాలో థెరపిస్ట్ కావాలి, అంటే మాట్లాడలేకపోతున్నాడు మింగలేకపోతున్నాడు, ఒక స్పీచ్ అండ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్ అవసరం అవుతుంది. అన్నిటికంటే ఏంటంటే ఈ ఫిజికల్ థెరపిస్ట్ అని ఉంటారు, ఫిజికల్ థెరపిస్ట్ హెల్ప్ కూడా కావాల్సి వస్తుంది. ఇవన్నీ ఒక టోటల్ రీహాబ్ సెటప్ అనేది డిఫరెంట్ సార్, ఇట్స్ నాట్ జస్ట్ ఫిజియో, అట్లాంటి సెటప్స్లో చాలా త్వరగా కొంచెం కోలుకునే అవకాశాలు చాలా ఉంటాయి సార్.
1: అంటే వీరికి అంటే వాళ్ళు చెప్పదలుచుకున్నది చెప్పలేకపోయినా లేకపోతే సరిగా మాటలు రాకపోయినా కూడా వాళ్ళకి ఏం చెప్పాలనుకున్న వాళ్ళ మైండ్లో ఉంటుందంటారు, వాళ్ళు ఏది ఇన్కొహరెంట్గా ఏదో సందర్భం లేకుండా మాట్లాడుతున్నట్టయితే ఉండదు, కాబట్టి ఇది అవతల వాళ్ళు అర్థం చేసుకుంటే మంచిది అంటారు.
0: అవును సార్, అదొకటి సార్. దాంతోపాటు కొంతమంది ఏంటంటే డిఫికల్టీ ఇన్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది, వాళ్ళు చెప్పలేకపోతారు కానీ వాళ్ళు గివెన్ ఏ ఛాన్స్ వాళ్ళు రాయగలరు సార్. సో అట్లాంటప్పుడు ఎప్పుడు కూడా నేను అడ్వైజ్ చేసేదంటే ఒక పెన్ను పేపర్ పక్కన పెట్టండి, పేషెంట్ మాట్లాడలేకపోయినా అన్ని రాయమని చెప్పండి, జస్ట్ వర్డ్స్లోనే రాయొస్తే కమ్యూనికేషన్ మనకు అర్థమవుతుంది, సో దట్ హీ ఆల్సో ఫీల్స్ హ్యాపీ.
1: అది కూడా ఒక ఎక్సర్సైజ్ లాగా.
0: అవును సార్, అవును సార్,
1: పెన్ను పట్టుకోవడం. అవును సార్, ఎక్సర్సైజ్
0: చిన్న చిన్న ఆయన కూడా మనం నేర్పించాలి సార్. ఇవన్నీ ఆక్యుపేషనల్ రీహాబిలిటేషన్లో చిన్న చిన్న చాలా హెల్ప్ అవుతాయి సార్.
1: వాళ్ళు మరీ 100% నార్మల్గా రాలేకపోయినప్పటికీ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే విధంగా తయారు చేసుకోవచ్చు. అంటే దీనికి ముందు కుటుంబ సభ్యుల సహకారం చాలా అవసరం,
0: 100% కావాలి సార్.
1: అలాగే ఇదేదో వచ్చింది కదా అని చెప్పేసి వీళ్ళు దిగులు పడిపోయి ఆ పేషెంట్ దిగులు పడిపోతే ఎవరికీ ఉపయోగం ఉండదు. అయితే మరి మీరు ఎంతోమంది ఇలా పేషెంట్స్ చూసుంటారు మీరు హాస్పిటల్లో, అయితే ఎంతవరకు కొంచెం వీళ్ళు ఇలా వచ్చారు అయినప్పటికీ ఇప్పుడు నార్మల్గా అయ్యారు లేదా చాలా వరకు నార్మల్ అయ్యారు అని మీకు ఎప్పుడన్నా అనిపించింది అంటారు
0: సార్? డెఫినెట్గా సార్, అది చెప్పాను కదా సార్, అర్లీగా కన్నా ఇంటర్వ్యూ చేయగలిగితే చాలా వరకు నార్మల్ అయ్యి మళ్ళీ వాళ్ళు పనిలో చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు సార్. బట్ ఒకవేళ డిలే అయ్యే కొద్దీ, ఇక్కడ నేను ఒక్కటే స్ట్రెస్ చేస్తున్నాను సార్, ప్రతి నిమిషం లేట్ అయ్యే కొద్దీ బ్రెయిన్లో 1.9 మిలియన్ న్యూరాన్స్ లూజ్ అయిపోతాయి సార్, అంత అన్ని నరాలకు డ్యామేజ్ అయిపోతుంటుంది. సో టైమ్ ఈజ్ బ్రెయిన్ సార్, ఇక్కడ ఎంత ఫాస్ట్గా ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే అంత తక్కువ బ్రెయిన్ డ్యామేజ్ ఉంటుంది అండ్ రికవరీ అంత బాగుంటుంది సార్.
1: అంటే ఇప్పుడు ఆ న్యూరాన్స్ ఒకసారి పాడైపోతే అంతే, మళ్ళా కొత్తవి రావు
0: సార్.
1: కాబట్టి ఈ విషయం ప్రజలందరూ తెలుసుకోవాలి, ఎందుకంటే మన చేతి మీద ఏదైనా గాయం అయితే మళ్ళీ చర్మం మళ్ళీ మామూలుగా వస్తుంది, అయితే బ్రెయిన్లో ఆ రకమైనటువంటి ఇది లేదు, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలా మరి ఉన్నటువంటి ఈ రకమైనటువంటి అవకాశం అంటే ఈ రకమైనటువంటి ప్రమాదం రావచ్చు అని అనుకుని కొంతమంది ఉంటారు, ఏం చేయాలో తెలియదు, అలాంటి వారికి మీరేమైనా చెప్తే బాగుంటుంది?
0: ఒకటి సార్, స్ట్రోక్ అన్నది అది ట్రీటబుల్ సార్, అట్లాగే దాన్ని నివారించవచ్చు కూడా, ట్రీటబుల్ అండ్ ప్రివెంటబుల్. సో ఫస్ట్ స్ట్రోక్ లక్షణాలు కనుక తెలుసుకోగలిగితే ఫాస్ట్ అని చెప్పాను కదా సార్, మూతి వంకరపోవడం, చెయ్యి కాలు సచ్చిపడటం లేదా మాట తడబడ్డం,

0: ఇవి కన్నా ఏమైనా ఉంటే అర్జెంట్గా యాక్ట్ చేసి అర్లీ రికగ్నిషన్ అండ్ యాక్షన్ చేయగలితే, యాక్షన్ అంటే దగ్గరలో ఉండే డాక్టర్ సంప్రదించి ఏమైనా చేయగలితే చాలామంది లైఫ్ సేవ్ చేయొచ్చు సార్. అండ్ టైమ్ ఈజ్ బ్రెయిన్, మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఎంత డిలే చేస్తే అంత రికవరీ లేట్ అయిపోతుంది. సో యాక్ట్ ఫాస్ట్.
1: సో ఎంత త్వరగా తగినటువంటి చర్యలు తీసుకుంటే డ్యామేజ్ ఎక్కువగా అవ్వకుండా, ఎక్కువగా నష్టపోకుండా పేషెంట్కి మంచి పరిష్కారం అనేది దొరికే అవకాశం ఉంటుంది.
0: కరెక్ట్ సార్.
1: మరి డాక్టర్ అనంత్ కిరణ్ గారు మా స్టూడియోకి వచ్చి, ఈ యొక్క పక్షవాతం ప్రధానంగా ఈ ఏ రకంగా వస్తుంది, దీనికి ఎన్ని కారణాలు, వీటిని ఏ రకంగా జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలు చాలా చక్కగా తెలియజేశారు. అయితే మీరు చెప్పిన విషయాల్లో ప్రధానంగా నాకు తెలిసింది, నాకు అర్థమైంది ఏంటంటే, ఇటువంటి సూచనలు లక్షణాలు కనపడగానే వెంటనే దగ్గరలో ఉన్నటువంటి నిపుణులైన వైద్యుడిని సంప్రదించాలి. అప్పుడే ఈ జబ్బుకి కానీ లేకపోతే ఏ జబ్బుకైనా కూడా సరైన పరిష్కారం అనేది లభించి పేషెంట్కి అలాగే ఇంట్లో ఉన్న వారందరికి కూడా ఒక మంచి ఈ పరిష్కారం అనేది లభిస్తుంది. చాలా మంచి విషయాలు తెలియజేశారు. నమస్కారం అండి.
0: థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్.
2: ఇంతవరకు మీరు వైద్య విజ్ఞానం శీర్షికన పక్షవాతం కారణాలు చికిత్స గురించి తిరుపతి జిల్లా ఎస్వి రుయా హాస్పిటల్ న్యూరోసర్జరీ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ వి అనంత కిరణ్ కుమార్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎం సుధాకర్ మోహన్.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. మా స్టూడియో క్లాక్లో సమయం 7:55. శ్రోతలు, ఇప్పుడు విందాం ఉదయరాగం సినీ గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా శ్యామసింగరాయ్ చిత్రం నుండి మిక్కీ జేమియర్ సంగీతం అందించిన పాటకు సాహిత్యం సిరివెన్నెల సీతారామ శాస్త్రి,

0: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: ఉదయరాగం సినీ గీతాల కార్యక్రమంలో తర్వాత పాట ఐ చిత్రం నుండి హరిచరణ్, శ్రేయ ఘోషల్ కలిసి పాడిన పాటకు సంగీతం ఏఆర్ రెహమాన్, సాహిత్యం అనంత శ్రీరామ్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఉదయరాగం కార్యక్రమంలో తర్వాత పాట అఖండ సినిమా నుండి గీతామాధురి, సాహితీ చాగంటి, సత్యయామిని ఇంకా అతిథి బావరాజు కలిసి పాడిన పాటకు సాహిత్యం అనంత శ్రీరామ్, సంగీతం ఎస్ తమన్.

ఉదయరాగం కార్యక్రమంలో తర్వాత పాట హాయ్ నాన్న చిత్రం నుండి ధ్రువ్ విక్రమ్, శృతి హాసన్, చిన్నయ్య శ్రీపాద కలిసి పాడిన పాటకు సంగీతం హేషం అబ్దుల్ వహాబ్, సాహిత్యం అనంత శ్రీరామ్.

0: The government forming panel on demographic changes caused due to infiltration is also a major story covered on the front page of most newspapers. The Times of India headlines, government panel to examine demographic changes. And the Hindu says, panel set up to study demographic change. The Indian Express headlines, HDFC Bank camouflaged crores as marketing spent to pay higher interest to state firm. The paper adds that violating RBI and bank norms, 45 crore extra interest was paid to Maharashtra State Road Development Corporation as sponsorship for road safety drive. The Indian Express, in its editorial titled India First Can Converge with America First, writes that against the backdrop of an uneasy phase in India-US relations over the past year or so, US Secretary Marco Rubio's visit to India signaled reassurance to New Delhi that Washington remains committed to a long-term strategic partnership. During his joint press conference with Rubio, Indian Foreign Minister Jaishankar acknowledged that the Trump administration has been forthright about pursuing an America First policy and said that Delhi too is guided by an India-first approach. Convergence of interests may sustain cooperation, but India standing in a fractured world will ultimately rest on the strength it builds at home, the paper concludes. And with that, it's back to you, Pramod.
1: Thank you, Tanvi. And now before we end the bulletin, the headlines once again. Center forms high-level committee to study demographic change caused by infiltration and other reasons. Supreme Court to deliver its verdict today on petitions challenging special intensive revision of electoral rolls. CBSC rejects claims circulating on social media about breach of its on-screen marking system, saying it was only testing site and not actual platform. IMD issues red alert for severe heatwave conditions in Madhya Pradesh, Uttar Pradesh and Vidarbha today. And in IPL cricket, Royal Challengers Bengaluru storm into final, beating Gujarat Titans by 92 runs in qualifier 1 at Dharamshala. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి చిత్తూరు జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీవి, విఆర్ చంద్రశేఖర్.
3: ప్రజలకు ప్రపంచస్థాయి వైద్య సేవలను అందించి వారి ఆరోగ్యాన్ని పరిరక్షించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్న రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. కాళీపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయాన్ని సందర్శించిన రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. జిల్లాలో జలధార జలహారతి కార్యక్రమం ద్వారా పంట కాలువల పూడిక పనులు వేగంగా కొనసాగుతున్నాయన్న డ్వామా పీడి రవికుమార్. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్న జిల్లా రెవెన్యూ అధికారి కె మోహన్ కుమార్. బీసీ వర్గాల సంక్షేమం కోసం అమలు చేసిన ఉచిత విద్యుత్ పథకాన్ని అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలన్న జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ వంటి పలు అంశాలతో చిత్తూరు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. ప్రజలకు ప్రపంచస్థాయి వైద్య సేవలను అందించి వారి ఆరోగ్యాన్ని పరిరక్షించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. చిత్తూరు జిల్లా యాదమరి మండలం కండ్రిక గ్రామంలో నిర్వహించిన సంజీవిని కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి ప్రజల సంక్షేమంతో పాటు ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. గత ఏడాది కుప్పంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమైన సంజీవిని కార్యక్రమాన్ని ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా విస్తరించామని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా సుమారు 19,75,000 మంది ప్రజల ఆరోగ్య పరిరక్షణ బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంజీవిని కార్యక్రమాన్ని ఆగస్టు 15 నాటికి పూర్తి స్థాయిలో అమలు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. గ్రామ స్థాయిలోనే 42 రకాల వైద్య పరీక్షలు నిర్వహించేలా చర్యలు చేపట్టామని చెప్పారు. ప్రతి పౌరుడికి డిజిటల్ హెల్త్ కార్డు రూపొందించడంతో పాటు ప్రతి కుటుంబానికి డిజిటల్ హెల్త్ కార్డు అందించే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ప్రిడిక్టివ్, ప్రివెంటివ్, క్యూరేటివ్ విధానాలతో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని పేర్కొంటూ కృత్రిమ మేధస్సు ఆధారిత వైద్య సలహాలు, వర్చువల్ కన్సల్టేషన్ సేవలు, డాక్టర్ ఫాలోఅప్ విధానాలను అందుబాటులోకి తీసుకువస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. భవిష్యత్తులో ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థను అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. ప్రతి పౌరుడికి ఆరోగ్య బీమా సదుపాయం కల్పిస్తున్నామని, అవసరమైతే ఎన్టీఆర్ వైద్య సేవ, సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వైద్య సహాయం అందిస్తున్నామన్నారు. చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయాన్ని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దర్శించుకున్నారు. భక్తుల సేవార్థం 14,74,00,000 రూపాయలతో నిర్మించిన వినాయక సదన్ అకామిడేషన్ భవనాన్ని ప్రారంభించి 108 ఆధునిక వసతి గదులను భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 52 ఆలయాల్లో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, భవిష్యత్తులో దీనిని 116 ఆలయాలకు విస్తరించనున్నట్లు మంత్రి వెల్లడించారు. పురాతన దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, అర్ధగిరి, మొగలి ఆలయాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేసే చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. కాణిపాక ఆలయ విస్తరణ, అరగొండ చౌడేశ్వర ఆలయ అభివృద్ధి పనులు త్వరలో ప్రారంభమవుతాయని దేవాదాయ

0: శాఖ మంత్రి వెల్లడించారు. జిల్లాలో అమలు చేస్తున్న జలధార జలహారతి కార్యక్రమం కింద పంట కాలువల పూడిక పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా బంగారుపాలెం మండలం మిట్టపల్లి గ్రామంలో బోడిగుండ్ల గుట్ట నుంచి అమ్మగారి చెరువు వరకు సుమారు 2.5 కిలోమీటర్ల మేర కాలువను వీబీజీ రామ్జీ పథకం కింద శుభ్రపరిచారు. ఈ పనుల వల్ల నీటి సరఫరా మెరుగుపడి భూగర్భ జలాలు పెరిగి రైతులకు ఉపయోగం కలుగుతుందని అధికారులు తెలిపారు. ఈ పనుల ద్వారా గ్రామంలోని 134 మంది రైతులు లబ్ధి పొందుతున్నారని వెల్లడించారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా రెవెన్యూ అధికారి కె మోహన్ కుమార్ పిలుపునిచ్చారు. కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో రెవెన్యూ అధికారి మాట్లాడుతూ, ప్రతిరోజు కొంత సమయాన్ని స్వచ్ఛత కార్యక్రమాలకు కేటాయించి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధనకు కృషి చేయాలని సూచించారు. ప్లాస్టిక్ రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యమని పేర్కొన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిలిపివేసి గన్ని క్లాస్ సంచులు వినియోగించాలని సూచించారు. ప్రతి గ్రామం పట్టణంలో తడి పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి పారిశుధ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, పరిశుభ్రతను జీవన విధానంగా మార్చుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. బీసీ వర్గాల సంక్షేమం, జీవనోపాధి అభివృద్ది కోసం ప్రభుత్వం అమలు చేసిన ఉచిత విద్యుత్ పథకాన్ని అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఈ పథకం ద్వారా రజకులు, స్వర్ణకారులు, నాయి బ్రాహ్మలు, ఎంబీసీ వర్గాలకు చెందిన కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు పేర్కొన్నారు. పథకం కింద రజకులకు నెలకు 150 యూనిట్లు, స్వర్ణకారులకు 100 యూనిట్లు, నాయి బ్రాహ్మణుల సెలూన్లకు 200 యూనిట్లు, ఎంబీసీ బీపీఎల్ కుటుంబాలకు 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందజేస్తున్నట్లు తెలిపారు. చిన్న వృత్తిదారుల ఆర్థిక భారం తగ్గించి వారి జీవనోపాధిని బలోపేతం చేయడమే ఈ పథకం ప్రధాన లక్ష్యమన్నారు. ఇప్పటి వరకు చిత్తూరు జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన విఆర్ చంద్రశేఖర్, ఆకాశవాణి ప్రతినిధి చిత్తూరు జిల్లా. వ్యాఖ్యానం కె ఉమారాణి.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. మా స్టూడియో క్లాక్లో సమయం 8:35 అవుతోంది. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
2: చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
5: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
6: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి. రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
7: ముఖాన మొటిమల
8: సై బాల్,
7: గజ్జా బొబ్బలా
8: సై బాల్,
7: నడుగుల తామరా
8: సై బాల్,
7: బురద పుల్లా
8: సై బాల్.
9: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
6: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి. రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: ఇప్పుడు విందాం ఆల్బమ్ ప్రత్యేక చిత్రసీమ. సమర్పణ శ్రీమతి జే నిర్మల.
10: హాయ్ శ్రోతలు, బాగున్నారా? ఇంటి పని, వంట పని ముగించుకొని మా మహిళా శ్రోతలు ప్రత్యేక చిత్రసీమ కోసం రెడీ అయిపోయారనుకుంటాను. ఏమిటి, ఇంకా రెడీ కాలేదా? డోంట్ వరీ శ్రోతలు, మీ పనులు మీరు చేసుకుంటూ ఓ చెవి రేడియో వైపు ఉంచండి చాలు. శ్రమ తెలియని ఆనందం మీ సొంతం అవుతుంది అన్నట్టు అందరి పిల్లలకి రిజల్ట్స్ వచ్చేసాయి కదా, ఉత్తీర్ణులైన మా అభిమాన శ్రోతలకు కంగ్రాట్స్ చెప్తోంది ఆకాశవాణి. మరి మంచి కాలేజీలో చేరి మీ తర్వాత చదువులు కూడా బాగా చదువుతారని ఆశిస్తున్నాను. ఇక ఈ వారం ప్రత్యేక చిత్రసీమ విషయానికి వస్తే గనక, ఈరోజు మనం ఒక హీరో గురించి తెలుసుకోబోతున్నాం. అన్నట్టు ఆ హీరో జయంతి రేపు. దక్షిణ భారత చలనచిత్ర మూల విరాట్లో ఒకరు ఈయన. 5 దశాబ్దాలు

చలనచిత్ర రంగాన్ని దశాబ్ద కాలం పాటు రాజకీయ రంగాన్ని శాసించిన వ్యక్తి అండి ఈయన. అశేషాంధ్ర జనావళికి ఆరాధ్య నటుడు, కోట్లాది ప్రజల అభిమాన కథానాయకుడు వీరు. సిస్టమాటిక్ లైఫ్ను, క్రమశిక్షణాపూర్వక జీవితాన్ని మొదట్నుంచి అలవాటు చేసుకున్నారు. ఏమిటి శ్రోతలు, ఆ హీరో ఎవరు అనుకుంటున్నారా? మీరు ఇప్పటికే ఊహించుంటారు. ఆయనెవరో తెలుసుకునే ముందు ఈ పాట వినేయండి. పాట తర్వాత మిగిలిన విశేషాలు తెలుసుకుందాం.

మీ ఊహ కరెక్టే శ్రోతలు. ఈరోజు మనం నటులు, నిర్మాత, దర్శకులు, మాజీ ముఖ్యమంత్రి గౌరవ నందమూరి తారక రామారావు గురించి తెలుసుకోబోతున్నాం. NTRగా ప్రసిద్ధిగాంచిన నందమూరి తారక రామారావు గారు 1923 May 28 కృష్ణా జిల్లా గుడివాడ తాలూకా నిమ్మకూరు గ్రామంలో ఒక వ్యవసాయ కుటుంబంలో నందమూరి లక్ష్మయ్య చౌదరి, వెంకట్రావమ్మ దంపతులకు జన్మించారు. గుంటూరు ఏసీ కాలేజీ నుంచి బీఏ పూర్తి చేసేశారు. అప్పట్నుంచే నాటకరంగ అనుభవం ఉండడంతో సినిమాల్లో నటించాలి అన్న ఆసక్తి ఉండేది. ప్రముఖ నటి కృష్ణవేణి, తన భర్త మీర్జాపురం రాజా వారి సహకారంతో శోభనాచల, MRA సంస్థల మీద సినిమాలు తీస్తూ ఉండేవారు. 1949 విప్రదాసు అనే నవలను చిత్రంగా తీయాలనుకుని కేఎస్ ప్రకాష్ రావును ఆమె సంప్రదించగా ఆయన ఎల్వి ప్రసాద్ పేరును సూచించారు. చిత్రానికి మనదేశంగా నిర్ణయించి కథను సినిమాకనుగుణంగా మార్చేశారు. హీరోగా CH నారాయణరావును, మరో ముఖ్య పాత్రకు వి నాగయ్య గారిని, ఇంకా ఇతర ముఖ్య పాత్ర. హాయ్.

మనదేశం సినిమాలో చిన్న పాత్ర అయినా గుర్తింపు తెచ్చింది. ఆ తర్వాత 1950 పల్లెటూరి పిల్ల సినిమాలో నటించారు. ఆ తర్వాత ఏఎన్ఆర్ గారు కూడా నటించారు. ఆ సినిమా బాగా ఆడలేదండి. అదే సమయంలో నాగిరెడ్డి చక్రపాణి గారు విజయ సంస్థను స్థాపించి మొదటి ప్రయత్నంగా షావుకారు అనే సినిమా తీశారు. ఆ సినిమాలో కూడా ఎన్టీఆర్ గారు చేశారు. కానీ ఆ సినిమా కూడా ఫెయిల్ అయింది. ఎన్టీఆర్ గారికి కలిసొచ్చిన సంవత్సరం 1951 అని చెప్పుకోవాలి. ఆ సంవత్సరం వాహిని వారి, మల్లీశ్వరి, విజయవారి, పాతాళ భైరవి ఈ సినిమాలు విడుదలయ్యాయి. ఆ రెండు సినిమాల ఘన విజయం ఎన్టీఆర్ గారికి మంచి బ్రేక్ ఇచ్చాయని చెప్పచ్చు. ఇక అక్కడి నుంచి మొదలైంది ఎన్టీఆర్ శఖం. తర్వాత అనేక చిన్న చిన్న సినిమాల్లో నటిస్తూ వచ్చారు. తన సోదరుడు నందమూరి త్రివిక్రమరావును నిర్మాతగా ప్రోత్సహించి 1953 పిచ్చి పుల్లయ్య, తోడు దొంగలు అనే సినిమాలను తొలి ప్రయత్నంగా ఎన్ఐటి బ్యానర్పై 1953 నిర్మించారు. రెండింటికి కేంద్ర ప్రభుత్వం అవార్డులు పొందాయి. కానీ ఆ రెండు సినిమాలు పరాజయం కావడంతో సోదరులిద్దరూ తమ రూట్ మార్చుకొని సాంఘిక చిత్రాల నుండి జానపద పౌరాణిక సినిమాల నిర్మాణం వైపుకు మళ్లారు. మరికొన్ని విశేషాలు ఈ పాట తర్వాత తెలుసుకుందామా?

సాంఘిక, జానపద, పౌరాణిక, చారిత్రాత్మక సినిమాలు దేనిలో నటించినా అందులో ఎన్టీఆర్ గారి ముద్ర ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, శ్రీనివాసుడు ఈ పాత్రల పోషణలో ఆయన తెలుగువారికి ఆరాధ్య దైవమయ్యారు. 1956 సంవత్సరంలో సొంత ఊరు అనే సినిమాలో ఒక సన్నివేశంలో శ్రీకృష్ణుడిగా కనిపిస్తారు. ఆ తర్వాత 1957 సంవత్సరంలో విడుదలైన మాయాబజార్ సినిమాలో పూర్తి స్థాయిలో కృష్ణుడిగా కనిపిస్తారు. అటు పిమ్మట ఆయన 19 సినిమాల్లో శ్రీకృష్ణుని పాత్రలు వేశారండి. ఆంధ్రదేశంలో నేటికి కూడా శ్రీకృష్ణుడు అంటే ఎన్టీఆర్ గారి రూపమే కనిపిస్తుంది అంటే ఆ పాత్రలో ఆయన ఎంతగా ఒదిగిపోయారో అర్థమవుతుంది. అలాగే దుష్పాత్రలుగా పరిగణించే వాటిలో నుంచి కూడా మంచిని పిండడం, వారిని హీరోగా చేసి జనాల్ని ఒప్పించడం ఎన్టీఆర్ గారికే సాధ్యమవుతుంది. దానవీర సూర్యకర్ణ సినిమాలో కుల వ్యవస్థను చీల్చి చెండాడేలా దుర్యోధనుని పాత్ర రూపకల్పన చేసిన విధం నభూతో నభవిష్యత్తు. మరికొన్ని విశేషాలు తెలుసుకునే ముందు ఈ పాట విందాం.

0: అమర కాంతలు పతివ్రతల గుదురేని పార్వతీదేవి కృపలు నా భార్యలైన అమర కాంతలు పతివ్రతల గుదురేని ఇప్పుడు వరల గప్పిన ఇంద్రజాల మహిమ తృటిలోన మధుమాయ మగునుగాక
1: అలాగే శ్రీరాముడిగా ప్రేక్షకుల మనసులో చెరిగిపోని ముద్ర కూడా వేసుకున్నారు ఎన్టీఆర్ గారు. భూకైలాస సినిమాలో రావణుడి పాత్రను అద్భుతంగా పోషించడం విశేషం. శ్రీరామ పట్టాభిషేకం సినిమాలో అటు రాముడిగా ఇటు రావణుడిగా నటిస్తే ప్రజలు బ్రహ్మరథం పట్టారండి. అందుకేనేమో ఆయన ఏం చేసినా చెల్లుతుంది అంటారు సినీ ప్రేక్షకులు. క్రమశిక్షణ పాటించడంలో ఎన్టీఆర్ తర్వాతే ఎవరైనా. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా జరగాల్సిందే. తేడా వస్తే సహించేవారు కాదు. రోజూ ఉదయం 7 నుంచి రాత్రి 9 గంటల వరకు అంటే 14 గంటల పాటు షూటింగ్లో పాల్గొనేవారు. మధ్యలో 1 గంట మాత్రమే భోజనానికి విరామం. వచ్చే ఏడాదిన్నర వరకు ఏ రోజు ఎవరికి ఎలా టైం ఇవ్వాలన్నది ఆయన డైరీలో ప్లాన్ చేసేసి ఉంటారు. ఇంత సిస్టమాటిక్గా ఉండబట్టే అన్ని సినిమాల్లో నటించిన ఎవరికి ఏనాడు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోగలిగారు. రామకృష్ణ ఎన్ఐటి పతాకంపై అనేక సినిమాలు నిర్మించారైనా. మరికొన్ని విశేషాలు ఈ పాట తర్వాత తెలుసుకుందాం.

నీదు శస్త్ర విద్యాల దుర్విదగ్ధత బయల్పడు కాలము దాపురించే నిన్ కాలుని ప్రోలికం పెదను కర్ణ.

మణిమయోరగ రుచిజాల మహితమైన పడగవాడు కురుక్షితిపతి మహోగ్ర శిఖర ఘనతాళ తరువగు సిడము.

0: విశ్వవిఖ్యాత నట సార్వభౌముడిగా బిరుదాంకితుడైన ఎన్టీ రామారావు గారు తన 44 ఏళ్ల సినిమా జీవితంలో 13 చారిత్రికాలు, 55 జానపద, 186 సాంఘిక, 44 పౌరాణిక సినిమాలు చేశారు. 1968లో భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. 1978లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ కళా ప్రపూర్ణ స్వీకరించారు. 1982 సంవత్సరం మార్చిలో రాజకీయ రంగ ప్రవేశం చేశారండి. తెలుగుదేశం పార్టీని ఆంధ్రప్రదేశ్లో స్థాపించారు. ఎన్టీఆర్ గారు ప్రజలను చైతన్యపరుస్తూ చైతన్య రథంపై ఆంధ్రదేశం నలుమూలల ప్రచారయాత్రను సాగించారు. ఒక శ్రామికుడి వలె కాకి దుస్తులు ధరించి నిరంతరం ప్రయాణిస్తూ ఉపన్యాసాలిస్తూ ప్రజలను ప్రభావితం చేశారు. 1983 శాసనసభ ఎన్నికల్లో వీరు అపూర్వ విజయం సాధించారు. తన రాజకీయ జీవితంలో నాయకుడిగా వెలిగిన ఎన్టీ రామారావు గారు చిరస్మరణీయులు. పట్టుదలకు, క్రమశిక్షణకు మారుపేరైన వ్యక్తి, సిసలైన ప్రజానాయకులు నందమూరి తారక రామారావు గారు. 2019లో వీరి జీవిత చరిత్ర ఆధారంగా సినిమాలు విడుదలయ్యాయి. 72 సంవత్సరాల వయసులో హైదరాబాదులో తన నివాసంలో 1996 జనవరి 18వ తారీఖున గుండెపోటుతో మరణించారు. అన్ని కాలాల్లోనూ గొప్ప భారతీయ నటుడైన ఎన్టీ రామారావు గారి మరణ వార్త తెలుగువారిని దుఃఖసాగరంలో ముంచేసింది. వారు మన మధ్య లేకపోయినా వారు సినిమాల రూపంలో ఎప్పుడు మన మధ్యలోనే ఉంటారు. తిరిగి వచ్చేవారం మరో సెలబ్రిటీతో మీ ముందుకు వచ్చేంత వరకు మీ అనౌన్సర్ నిర్మలకు సెలవిప్పిస్తారు కదూ, బాయ్.
1: ఇంతవరకు మీరు ఆల్బమ్ ప్రత్యేక చిత్రసీమ విన్నారు. సమర్పణ శ్రీమతి జె నిర్మల.
2: జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
5: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: జిఆర్టి జ్యువెలర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
5: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం, మా స్టూడియో క్లాక్ లో సమయం 9:03 అవుతోంది. ఇప్పుడు విందాం వాట్సాప్ చిత్రమంజరి. శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన సినిమా పాటలు. శ్రోతలు, మీరు కూడా మీకు నచ్చిన పాటను వినాలనుకుంటే మాకు మెసేజ్ చేయాల్సిన

మా నెంబర్ 0877224665. నెంబర్ మరొకసారి 0877224665. కార్యక్రమంలో మొదటి మెసేజ్ చేశారు, నేనున్నాను చిత్రం నుండి పాట కావాలి అంటూ మాధవి, ఆంజనేయులు, భూదాన్ వీరు పోచంపల్లి నుండి రాశారు. వీరందరి కోసం ఈ పాట.

0: జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో గ్రామాల నుండి నగరాల వరకు అన్ని భాషల్లో అన్ని వేళల్లో
5: సమాచారం, సంగీతం, విద్య, వైద్యం, విజ్ఞానంతో పాటు వినోదాన్ని ప్రపంచం నలుమూలలకు చేరవేస్తున్న విశ్వసనీయ వాణి ఆకాశవాణి.
4: రైతులకు మార్గదర్శిగా, విద్యార్థులకు విజ్ఞాన ప్రధాతగా,
5: కళాకారులకు వేదికగా, ప్రజలందరికీ ప్రియనేస్తంగా
4: 90 వసంతాలుగా మీ అందరి ఆధారాభిమానాలతో అవిశ్రాంత సేవలందిస్తున్న మీ అపురూప వాణి ఆకాశవాణి.
5: వింటూ ఉండండి 103.2, 107.5 మెగాహెర్ట్జ్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం.
6: వాట్సాప్ చిత్రమంజరి కార్యక్రమంలో తర్వాత మెసేజ్. ఒకే ఒక్కడు చిత్రం నుండి మగధీర పాట ప్రసారం చేయండి అంటూ, చౌటప్పల్ నుండి కస్తూరి, రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ మనకు మెసేజ్ చేశారు. వీరందరి కోసం ఈ పాట.

0: ఆకాశవాణి నినాదం. చిన్నారులు, యువజనులు, మహిళలు, కర్షకులు ఇలా అందరికీ ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నది ఆకాశవాణి. సమాచారం, విజ్ఞానం, వినోదం అందిస్తున్న మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం తప్పక వినండి.
1: శ్రోతలు, ఈరోజు సాయంత్రం 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం, ఆ తర్వాత నిత్య జీవితంలో విజ్ఞాన శాస్త్రం యొక్క ప్రాముఖ్యత, రసాయన శాస్త్రం ప్రాధాన్యత గురించి జి అరుణ గారి ప్రసంగం వినవచ్చు. ఆ తర్వాత వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలను వినవచ్చు. వాట్సాప్ చిత్రమంజరి కార్యక్రమంలో తర్వాత మెసేజ్ నమస్తే శుభోదయం అంటూ మెసేజ్ చేశారు. శుభోదయం అండి. పరదేశీ చిత్రంలో జగతి సిగలో పాటను ప్రసారం చేయండి అంటూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం పెద్దాపురం గ్రామం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుండి బండారు త్రిమూర్తులు గుప్తా, గొల్లపూడి నాగలక్ష్మి గారు, జగదీష్, రేవతి, రిష్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ మెసేజ్ చేశారు. వీరందరి కోసం ఈ పాట.

0: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: భారతదేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ అవార్డు పొందిన మహనీయుల జీవిత విశేషాలతో పాటు
5: దేశ సేవకై వారు కనబరిచిన అసాధారణ నిబద్ధతను, అమూల్యమైన కృషిని, ఆ కృషిలో నిక్షిప్తమైన త్యాగనిరతిని ప్రతిబింబించేలా
4: ప్రతి సోమవారం ఉదయం 8:35
5: మీ ప్రియమైన ఆకాశవాణి తిరుపతి కేంద్రం అందిస్తున్న ప్రత్యేక ప్రేరణాత్మక కార్యక్రమం
4: రత్న దీపికావళి. ఈ శ్రావ్య వేదికలో ప్రతి వారం పద్మ విభూషణ్ అవార్డు పొందిన ఒక మహనీయుని జీవన ప్రస్థానాన్ని అక్షర దీపాలుగా అందించే ప్రయత్నం చేస్తున్నాం.
5: తప్పక వినండి రత్న దీపికావళి
4: ప్రతి సోమవారం ఉదయం 8:35
5: మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై.
6: వాట్సప్ చిత్రమంజరి కార్యక్రమంలో తర్వాత మెసేజ్. క్రిమినల్ సినిమా నుంచి తెలుసా మనసా పాటను ప్రసారం చేయండి అంటూ ప్రతాప్ రెడ్డి, గౌరీ, గౌతమ్, శ్వేత ఇంకా అనిల్ వీరందరూ చిత్తూరు జిల్లా రొంపిచెర్ల మండలం బొమ్మయ్య కారిపల్లి నుంచి మెసేజ్ చేశారు. తప్పకుండా అండి, మీ అందరి కోసం ఈ పాట.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: బహుజన హితాయ, బహుజన సుఖాయ. ఇది ఆకాశవాణి నినాదం. చిన్నారులు, యువజనులు, మహిళలు, కర్షకులు, ఇలా అందరికీ ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నది ఆకాశవాణి. సమాచారం, విజ్ఞానం, వినోదం అందిస్తున్న మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం తప్పక వినండి.
2: వాట్సాప్ చిత్రమంజరి కార్యక్రమంలో తర్వాత మెసేజ్, మా స్నేహితులందరి కోసం లాహే లాహే పాట ప్రసారం చేయండి అంటూ శ్రోత పేరు రాయలేదండి.

0: చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: కాలం మారింది, సాంకేతికత మారింది, కానీ మన హృదయాలను కలిపిన ఆ స్వరం మాత్రం

0: మారలేదు.
1: ఏ శుభ సమయంలో ఈ కవి హృదయంలో
2: 90 వసంతాల ప్రయాణం సంగీతం, సాహిత్యం, సంస్కృతి, సమాచారంతో ప్రతి ఇంటికి చేరిన మన ఆకాశవాణి
0: తరతరాల జ్ఞాపకాల సాక్షిగా మన భావాలకు మాధ్యమంగా ఇప్పుడు ఘనంగా జరుపుకుంటోంది ఆకాశవాణి 90 వసంతాలు.
2: ప్రత్యేక కార్యక్రమాలు, విశిష్ట అతిథులు, అపూర్వ గాన విహారం వింటూ ఉండండి.

0: పండుగ ఇప్పుడు ఘనంగా జరుపుకుంటుంది. ఆకాశవాణి 90 వసంతాలు.
1: ప్రత్యేక కార్యక్రమాలు, విశిష్ట అతిథులు, అపూర్వ గాన విహారం వింటూ ఉండండి మీ ఆకాశవాణిలో.
2: వాట్సాప్ చిత్రమంజరి కార్యక్రమంలో తరువాత మెసేజ్. రొంపిచెర్ల చిత్తూరు జిల్లా నుండి ప్రతాప్ రెడ్డి, గౌరీ, శ్వేత, గౌతమ్, అనిల్, దేవాంష్ వీరందరూ మెసేజ్ చేశారు. అమరన్ చిత్రం నుండి ఏదైనా పాటను ప్రసారం చేయండి అంటూ కోరారు. వీరందరి కోసం ఈ పాట.

0: అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: భారతీయ సంస్కృతికి ప్రతిధ్వనిగా, తెలుగు భాషా వైభవానికి వేదికగా తరతరాల మనసులను తాకిన మధుర స్వరం, అదే మన ఆకాశవాణి.

0: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్.

0: సంగీతం, సాహిత్యం, సంప్రదాయం, సమాచారం 90 వసంతాలుగా ప్రజల హృదయాల్లో నిలిచిన ఆకాశవాణి ఘనప్రస్థానానికి వందనం.
1: ఆకాశవాణి 90 వసంతాలు ప్రత్యేక కార్యక్రమాల పరంపరలో మీరు కూడా భాగస్వాములు కండి.
0: వింటూ ఉండండి.
2: వాట్సాప్ చిత్రమంజరి కార్యక్రమంలో తరువాత మెసేజ్. తోటరాముడు చిత్రం నుంచి ఓ బంగారు రంగుల చిలక పాట ప్రసారం చేయండి అంటూ సికింద్రాబాద్ ఓల్డ్ ఆల్వాల్ నుండి శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, శ్రీరామదాసు ఇంకా సాయి రిత్విక్ వీరందరి కోసం ఈ పాట.

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరియైన వేదిక మా కేర్ ఆఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తిగల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: మా చిరునామా మరొకసారి, కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
1: లేదా మా ఇమెయిల్ ఐడి aartptyletters@gmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నెంబర్ 8772426605. ఈ నెంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
1: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక కేర్ ఆఫ్ ఆకాశవాణి.
2: వాట్సాప్ చిత్రమంజరి కార్యక్రమంలో తర్వాత మెసేజ్. శుభలగ్నం చిత్రం నుండి చిలక ఏ తోడు లేక ఈ పాటను ప్రసారం చేయండి అంటూ చిత్తూర్ పెరుమూర్ చెక్పోస్ట్ రాణి చిత్తూరు జిల్లా పెరుమూర్ చెక్పోస్ట్ నుండి రాణి, టైలర్ జగన్నాథ్ రెడ్డి, బాలాజీ, యోగేష్, దాసరహల్లి రాణి ఇంకా వారి కుటుంబ సభ్యులు ప్రసారం చేయండి అంటూ రాశారు. వీరందరి కోసం ఈ పాట.

వాట్సాప్ చిత్రమంజరి కార్యక్రమంలో చివరి మెసేజ్. మా అన్నయ్య చిత్రం నుండి నీలి నింగిలో సాంగ్ని ప్లే చేయండి అంటూ ఎగువ పోకలవారిపల్లి పులిచెర్ల మండలం చిత్తూరు జిల్లా నుండి బాలసుబ్రహ్మణ్యం ఇంకా రాజు మెసేజ్ చేశారు. వీరందరి కోసం ఈ పాట.

0: ఇంతవరకు మీరు వాట్సాప్ చిత్రమంజరి శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన సినిమా పాటలను విన్నారు. మా స్టూడియో క్లాక్లో సమయం 10 గంటలు అవుతోంది. మరికొద్ది క్షణాల్లో రైల్వే పార్సల్ యాప్పై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది.
1: పార్సల్ యాప్పై ప్రత్యేక కార్యక్రమం మీరు ఇప్పుడు వింటారు. దేశంలో రవాణా వ్యవస్థలో భారతీయ రైల్వేలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రతిరోజు లక్షలాది మంది ప్రయాణికులతో పాటు వేల టన్నుల సరుకులు కూడా రైళ్ల ద్వారానే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలిస్తున్నాయి. ముఖ్యంగా తక్కువ ఖర్చుతో సురక్షితంగా వేగవంతంగా సరుకులను గమ్యస్థానాలకు చేర్చడంలో రైల్వే పార్సిల్ సేవలు ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. చిన్న వ్యాపారుల నుంచి పెద్ద పరిశ్రమల వరకు అందరికీ రైల్వే పార్సిల్ వ్యవస్థ ఒక నమ్మకమైన రవాణా వేదికగా మారింది. ప్రస్తుత కాలంలో వ్యాపార రంగం వేగంగా అభివృద్ది చెందుతున్న నేపథ్యంలో వస్తువుల రవాణా అవసరం మరింత పెరిగింది. రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను, వ్యాపారులు తమ వస్తువులను, పరిశ్రమలు తయారు చేసిన ఉత్పత్తులను దేశంలోని వివిధ ప్రాంతాలకు తరలించేందుకు రైల్వే పార్సిల్ సేవలను విస్తృతంగా వినియోగిస్తున్నారు. ముఖ్యంగా రోడ్డు రవాణాతో పోలిస్తే తక్కువ వ్యయంతో భారీ పరిమాణంలో సరుకులను తరలించే సామర్థ్యం రైల్వేలకు ప్రత్యేకమైన ప్రయోజనాన్ని కల్పిస్తుంది. రైల్వే పార్సిల్ సేవలు కేవలం వ్యాపార అవసరాలకే పరిమితం కాకుండా సాధారణ ప్రజల జీవితాల్లో కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. విద్యార్థులు, ఉద్యోగులు మరియు కుటుంబ సభ్యులు తమ వ్యక్తిగత వస్తువులను ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి పంపించేందుకు ఈ సేవలను ఉపయోగిస్తున్నారు. అంతేకాకుండా ప్రకృతి విపత్తులు లేదా అత్యవసర పరిస్థితుల్లో సహాయక సామాగ్రిని వేగంగా చేరవేయటంలో కూడా రైల్వే పార్సిల్ సేవలు కీలకంగా పనిచేస్తాయి. అంతేకాకుండా రైల్వే పార్సిల్ సేవలు దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి కూడా గణనీయమైన సహకారం అందిస్తున్నాయి. సరుకు రవాణా ఖర్చులు తగ్గటం వల్ల వ్యాపార వృద్ధి జరుగుతుంది. గ్రామీణ ప్రాంతాల ఉత్పత్తులు నగరాలకు, నగరాల ఉత్పత్తులు గ్రామీణ ప్రాంతాలకు సులభంగా చేరటం ద్వారా మార్కెట్ విస్తరణ సాధ్యమవుతోంది. ఈ విధంగా రైల్వే పార్సిల్ సేవలు దేశ వాణిజ్య, పారిశ్రామిక, సామాజిక అభివృద్ధికి ఒక బలమైన ఆధారంగా నిలుస్తున్నాయి. చిన్న వ్యాపారుల నుంచి పెద్ద పరిశ్రమల వరకు, రైతుల నుంచి ఆన్లైన్ వ్యాపార సంస్థల వరకు అందరికీ రైల్వే పార్సిల్ సేవలు ఒక నమ్మకమైన రవాణా వ్యవస్థగా మారాయి. ఇతర రవాణా మార్గాలతో పోలిస్తే తక్కువ ఖర్చుతో, ఎక్కువ భద్రతతో వేగవంతంగా సరుకులను గమ్యస్థానాలకు చేరవేయటంలో రైల్వేలు కీలకంగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా దేశవ్యాప్తంగా విస్తరించిన రైల్వే రవాణా వ్యవస్థ కారణంగా చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల వరకు కూడా పార్సిల్ సేవలు అందుబాటులోకి రావటం పెద్ద ప్రయోజనంగా మారింది. ఇప్పటి వరకు రైల్వే పార్సిల్ బుకింగ్ అంటే స్టేషన్లకు వెళ్లటం, కౌంటర్ల వద్ద క్యూలో నిలబడటం, ఫారాలు నింపటం వంటి ప్రక్రియలు తప్పనిసరిగా ఉండేవి. అయితే మారుతున్న డిజిటల్ యుగానికి అనుగుణంగా ఇప్పుడు దక్షిణ మధ్య రైల్వే పార్సిల్ సేవలను మరింత ఆధునికంగా మార్చింది. భారతీయ రైల్వే సేవల్లో మరో కీలక మార్పుకు దక్షిణ మధ్య రైల్వే శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు పార్సిల్ పంపాలంటే రైల్వే స్టేషన్కు వెళ్లటం, కౌంటర్ల వద్ద క్యూలో నిలబడటం, ఫారాలు నింపటం తప్పనిసరిగా ఉండేది. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. కేవలం మొబైల్ ఫోన్లో ఒక యాప్ ద్వారా ఇంటి వద్ద నుంచే పార్సిళ్లు బుక్ చేసుకుని దేశంలోని మరో ప్రాంతానికి వేగంగా పంపించుకునే సౌకర్యాన్ని దక్షిణ మధ్య రైల్వే అందుబాటులోకి తీసుకొచ్చింది. దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో రూపొందించిన రైల్ పార్సిల్ బుకింగ్ యాప్ను అధికారికంగా ప్రారంభించారు. హైదరాబాద్ డివిజన్లో పైలట్ ప్రాజెక్టుగా మొదలైన ఈ సేవ విజయవంతం కావడంతో ఇప్పుడు విజయవాడ, గుంటూరు, రాజమహేంద్రవరం, బెంగళూరు, చెన్నై వంటి ప్రధాన నగరాలకు ఈ సేవలను విస్తరించారు. దక్షిణ మధ్య రైల్వే ప్రారంభించిన

0: రైల్వే పార్సిల్ యాప్ ద్వారా ఇప్పుడు ప్రజలు సులభంగా తమ పార్సిళ్లను రైళ్ల ద్వారా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి పంపించుకోవచ్చు. స్టేషన్కు వెళ్లి కౌంటర్ల వద్ద వేచి ఉండాల్సిన అవసరం లేకుండా మొబైల్ ఫోన్ ద్వారానే బుకింగ్ నుంచి డెలివరీ వరకు అన్ని సేవలను పొందేలా ఈ యాప్ను రూపొందించారు. తక్కువ ఖర్చుతో వేగవంతమైన రవాణా సేవలను అందించడం ఈ యాప్ ప్రధాన లక్ష్యంగా అధికారులు చెబుతున్నారు. ఈ యాప్ ద్వారా పార్సిల్ బుకింగ్ మాత్రమే కాకుండా పికప్ నుంచి డెలివరీ వరకు మొత్తం ప్రక్రియను ట్రాక్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. పార్సిల్ ప్రస్తుతం ఎక్కడ ఉంది, ఎప్పుడు గమ్యస్థానానికి చేరుతుంది వంటి వివరాలను వినియోగదారులు తెలుసుకోవచ్చు. ముఖ్యంగా చిన్న వ్యాపారులు, ఈ కామర్స్ రంగానికి ఈ సేవలు ఎంతగానో ఉపయోగపడతాయి. స్టేషన్కు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంటి వద్ద నుంచే పికప్ సేవలు కూడా పొందవచ్చు. దశల వారీగా మరిన్ని ప్రాంతాలకు ఈ సేవలను విస్తరిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. పార్సిల్ బుక్ చేసుకోవడానికి ముందుగా మొబైల్లో రైల్వే పార్సిల్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని మొబైల్ నెంబర్తో రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి. అనంతరం పంపించే వ్యక్తి, అందుకునే వ్యక్తి వివరాలు నమోదు చేసి పార్సిల్ బరువు, వస్తువు వివరాలను ఎంటర్ చేయాలి. తరువాత వస్తువు తీసుకోవలసిన ప్రాంతం, పంపవలసిన ప్రాంతాలను ఎంపిక చేసుకుంటే అందుబాటులో ఉన్న రైలు సేవలను యాప్ చూపిస్తుంది. ఛార్జీలు ఆన్లైన్లోనే చెల్లించిన వెంటనే బుకింగ్ పూర్తవుతుంది.
1: యాప్ డైరెక్ట్గా ప్లేస్టోర్స్కి వెళ్ళి రైల్ పార్సెల్ అని మనం సెర్చ్ చేశాక దిస్ లోకో విత్ రైల్ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే ఇలా ఓపెన్ అవుతుందండి. దేర్ డోర్ టు డోర్ ఉంది, స్టేషన్ టు స్టేషన్ ఉంది, డోర్ టు స్టేషన్, దేర్ ఆర్ ఫోర్ వేస్. డోర్ నుంచి స్టేషన్, స్టేషన్ టు డోర్, అండ్ స్టేషన్ టు స్టేషన్, డోర్ టు డోర్, దేర్ ఫోర్ వేస్ అండి. ఇది ప్రెసెంట్లీ 7 స్టేషన్స్ కి ఓపెన్ అయింది. సికింద్రాబాద్, విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి, చెన్నై, బెంగళూరు. దీంట్లో ఏంటంటే వెరైటీ ఆఫ్ గూడ్స్ పంపించుకోవచ్చు. ఏదైతే రైల్ పార్సెల్ యాప్ లో బుక్ స్టేషన్ కి వచ్చి బుక్ చేసుకోవచ్చు, అన్ని యాప్ లో చేసుకోవచ్చు అండి. ఫర్ ఎగ్జాంపుల్ డోర్ టు డోర్ బుక్ చేసుకున్నాం అనుకోండి, వాళ్ళు లాగిన్ అడుగుతుంది. ఎంటర్ వి హావ్ టు ఫోన్ నెంబర్ తో లాగిన్ అయ్యాలి. ఇలా స్టేషన్ నుంచి స్టేషన్ బుక్ చేసుకున్నాం అనుకోండి, సపోజ్ విజయవాడ, విజయవాడ అని సెర్చ్ చేసిన తర్వాత మన పేరు, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇచ్చాక ఏ స్టేషన్ కి అయితే పంపించుకుందాం అనుకుంటున్నాం, ఒకవేళ స్టేషన్ టు స్టేషన్ అయితే స్టేషన్ కి, లేదంటే డోర్ స్టెప్స్ కి. ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నం పంపించుకోవాలి, విశాఖపట్నం ప్రెస్ చేశాక రిసీవర్ అడ్రస్ అడుగుతుంది. ఇలా కొట్టగానే వెరైటీ ఆఫ్ ఐటమ్స్, ఏ ఐటమ్స్, ఎనీ ఐటమ్ అంటే మీ కేటగిరీ అన్ని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ వెహికల్, మోటార్ సైకిల్ అనుకోండి, మోటార్ సైకిల్, దీంట్లో పార్సెల్, వీ హ్యావ్ టు యాడ్ ఎ ఫోటో. మన బైక్ ఏదైతే ఉంటుందో ఆ బైక్ ఫోటో మన పార్సెల్ ఎందు, ఎందుకంటే ఆ డైమెన్షన్స్ కానీ విజిబిలిటీ చూడడానికి, అంటే కమోడిటీ యొక్క ఫిజికల్ అపియరెన్స్, అది యాడ్ చేశాక ఎంత అప్రాక్సిమేట్ వెయిట్, ఆఫ్టర్ దట్ ఇఫ్ యూ ప్రొసీడ్.
0: బుకింగ్ అనంతరం వినియోగదారులకు ట్రాకింగ్ ఐడి కేటాయిస్తారు. దీని ద్వారా పార్సిల్ ప్రయాణాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించవచ్చు. రైల్వే పార్సిల్ సేవల్లో డిజిటల్ విధానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా ప్రజలకు మరింత వేగవంతమైన, పారదర్శకమైన, సులభమైన సేవలు అందుబాటులోకి వస్తాయని అధికారులు పేర్కొంటున్నారు. వ్యాపారులు, చిన్న తరహా పరిశ్రమలు, ఈ కామర్స్ రంగానికి కూడా ఈ యాప్ ఎంతో ఉపయోగకరంగా మారనుంది. తక్కువ ఖర్చుతో వేగవంతమైన రవాణా సౌకర్యం లభించడం వల్ల వ్యాపార కార్యకలాపాలు మరింత సులభతరం కానున్నాయి. లాజిస్టిక్స్ భాగస్వామ్యాలు, పరిశ్రమలను ఒకే వేదికపైకి తీసుకురావడంలో ఈ యాప్ కీలక పాత్ర పోషించనుంది. అంతేకాదు, రోడ్డు మార్గాలతో పోలిస్తే రైలు మార్గంలో సరుకు రవాణా జరగడం వల్ల ఇంధన వినియోగం తగ్గడంతో పాటు పర్యావరణ కాలుష్యం కూడా తగ్గే అవకాశం ఉంది. తక్కువ ఖర్చుతో అధిక పరిమాణంలో సరుకులను తరలించే సామర్థ్యం రైల్వేలకు ఉండటం వల్ల దేశ ఆర్థికాభివృద్దికి కూడా ఈ సేవలు దోహదపడుతున్నాయి. ఈ యాప్పై విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ డిఆర్ఎం మోహిత్ సోనకియా మాట్లాడుతూ, దక్షిణ మధ్య రైల్వే దేశంలోనే తొలిసారిగా ఈ విప్లవాత్మక రైల్ పార్సిల్ యాప్ను అమలు చేసిన జోన్ కావటం గర్వకారణమని అన్నారు. భారతీయ రైల్వేలో ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న పార్సిల్ సేవలు ఇప్పుడు డిజిటల్ దిశగా అడుగులు వేస్తున్నాయని తెలిపారు. ఈ యాప్ వల్ల వినియోగదారులు కౌంటర్ల వద్ద క్యూలో నిలబడాల్సిన అవసరం లేకుండా సులభంగా సేవలను పొందగలరని అన్నారు. ఇది రైల్వే పార్సిల్ సేవల్లో ఒక కొత్త అధ్యాయమని, వినియోగదారులకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలను అందించడమే ఈ యాప్ లక్ష్యమని తెలిపారు.
2: This app facilitates the booking parcels directly from the convenience of home to the destination without having ever to come to the railway station physically. To this end, railway has tied up with various logistic operators which can be selected using this app, who will pick up the parcel from your home or the customer premises and deliver it through the railways and to the final destination. So the customer does not have to do anything. He does not have to visit the station. He, from the single app, he can book and track his parcels. This is a significant landmark towards the

0: parcel booking system on Indian Railways, and we encourage our customers to make full use of it. So this project has been launched on South Central Railway as a pilot project, and when successful, it will be launched all over Indian Railways. So customers are requested to use this app and give feedback for improvement.
1: సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ, ఈ యాప్ ద్వారా సాధారణ ప్రజలతో పాటు వ్యాపారవేత్తలకు కూడా మెరుగైన లాజిస్టిక్ సేవలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో పార్సిళ్లు చేరవేయవచ్చని తెలిపారు. ఈ యాప్ ద్వారా పార్సిల్ బుకింగ్ పూర్తిగా డిజిటల్లో ఉంటుందని, పికప్ నుంచి డెలివరీ వరకు అన్ని సేవలను మొబైల్ ద్వారానే ట్రాక్ చేసుకోవచ్చని తెలిపారు. ప్రజలు వ్యాపారవేత్తలు ఈ సదుపాయాన్ని ఎక్కువగా వినియోగించుకోవాలని కోరారు.
2: రైల్వే పార్సల్ యాప్ అనేది లాస్ట్ మంత్ మార్చ్ 12న మేము లాంచ్ చేశాం. ఈ పార్సల్ యాప్ వల్ల ఉపయోగం ఏమిటంటే, మీరు ఎట్లయితే ఫ్లిప్కార్ట్ అమెజాన్లో ఎలాగైతే మీరు ట్రాకింగ్ చేసుకుంటారో, మీ కన్సైన్మెంట్ కూడా ట్రాక్ అవుతుంటుంది. నెక్స్ట్ డెస్టినేషన్ ఎక్కడికి వెళ్తుంది అనేది మీకు క్లియర్గా తెలుస్తుంది. దీంట్లో డిఫరెంట్ కాంబినేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు మీ ఇంటి నుంచి రైల్వే స్టేషన్ నెక్స్ట్ రైల్వే స్టేషన్ వరకు బుక్ చేసుకోవచ్చు, లేకపోతే ఒక స్టేషన్కి వెళ్ళి ఇంకో స్టేషన్ నుంచి డైరెక్ట్ ఇంటికి లాస్ట్ డోర్ స్టెప్, అంటే లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఉంటుంది. లేదు స్టేషన్ టు స్టేషన్ కూడా చేసుకోవచ్చు. అట్లా డిఫరెంట్ 4 కాంబినేషన్స్లో ఉంటుంది అనమాట. దీంట్లో మెయిన్ మీకు అడ్వాంటేజ్ ఏమిటంటే, మీరు పార్సల్ బుక్ చేసి ఇంటి దగ్గర నుంచి మీరు దాన్ని బుక్ చేసుకోవచ్చు, అప్పుడు మా ఏజెంట్ ఎవరైతే ఉంటారో అతను వచ్చి కలెక్ట్ చేసుకుంటాడు. దీంట్లో కొందరికి డౌట్ రావచ్చు, ఎంత పే చేయాలా, పేమెంట్ ఇష్యూస్ ఉంటాయి కదా అని. దాంట్లో ఎలాగంటే, ఫస్ట్ మీకు ఎప్పుడైతే మీరు స్కాన్ చేసి ఆ డైమెన్షన్స్ దాంట్లో వేస్తారో, మీకు ఒక అప్రాక్సిమేట్ కాస్ట్ చెప్తుంది. సపోజ్ 250 అని ఇస్తుంది అనుకోండి, ఫస్ట్ 250 మీరు పే చేస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత సపోజ్ 280 రూపీస్ అయింది అనుకోండి, మీకు ఇమీడియట్గా మెసేజ్ వస్తుంది మీరు ఇంకా 30 రూపాయలు కట్టాలి అని. మీరు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. సపోజ్ అక్కడ 230 అయింది అనుకోండి, మీకు తర్వాత రీఫండ్ కూడా అయిపోతుంది. ఆ 20 రూపీస్ మీరు ఆల్రెడీ కట్టింది. కొన్ని పెరిషబుల్ కమాడిటీస్ ఉంటాయి, లేకపోతే ఫిష్ లోడ్ చేస్తారు, లేకపోతే వెజిటబుల్స్ ఫ్రూట్స్, ఆ కన్సైన్మెంట్ని మనము ప్రాపర్గా మానిటర్ చేయకపోతే మధ్యలో పెరిష్ అయిపోతుంటుంది. ఆ ప్రాబ్లం కూడా దీంట్లో సాల్వ్ అయిపోతుంది. మీరు ఫిష్ ఒకవేళ లోడ్ చేస్తారు, ఎక్కడ ఆగిపోయింది అనుకోండి, మీకు తెలిసిపోతుంది పలానా చోట ఆగిపోయింది అని. ఇమీడియట్గా మీరు కావాలంటే అక్కడికి వెళ్ళో, లేకపోతే వాళ్ళకి కమ్యూనికేట్ చేసో, దాన్ని ఇమీడియట్గా ట్రాన్స్షిప్ చేయించుకోవడానికి అన్నిటికీ, అంటే ట్రాన్స్పరెంట్ సిస్టమ్ అండి ఇది. ఎనీ మూమెంట్, ఎనీ లోడింగ్ అన్లోడింగ్, ఏ ట్రైన్లో లోడ్ అయింది, ఏ కన్సైన్మెంట్ ఇప్పుడు పలానా ట్రైన్లో లోడ్ అయింది అని తెలుస్తూనే మీరు యాప్లో NTSలో మార్క్ చేసుకొని చూసుకోవచ్చు ఆ ట్రైన్ ఎక్కడ వెళ్తుంది, లేట్ ఉందా, ప్లస్ అక్కడ కలెక్ట్ చేసుకున్న వాళ్ళు కూడా చెప్పచ్చు మీరు, ఇంకా మా ట్రైన్ 2 అవర్స్లో లేట్ వస్తుంది, మీరు 2 అవర్స్ తర్వాత రండి.
1: ఈ కొత్త రైల్వే సేవపై వినియోగదారులు కూడా సానుకూలంగా స్పందిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా కౌంటర్ల వద్ద వేచి ఉండాల్సి వచ్చేదని, ఇప్పుడు మొబైల్ ద్వారా కొన్ని నిమిషాల్లోనే పార్సిల్ బుక్ చేసుకునే అవకాశం రావటం ఎంతో సౌకర్యంగా ఉందని చెబుతున్నారు. కే మురళి అనే వినియోగదారుడు మాట్లాడుతూ, రైల్వే పార్సిల్ సేవల్లో ఇది పెద్ద మార్పు అని అభిప్రాయపడ్డారు. ఇది సాధారణ ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.
3: గతంలో ఏదైనా పార్సిల్ బుక్ చేయాలన్నా, మా వ్యవసాయ ఉత్పత్తులు బయటికి పంపించాలన్నా చాలా ఇబ్బంది పడి ఆ పార్సిల్ మనమే తయారు చేసుకుని పార్సిల్ ఆఫీస్ దగ్గర క్యూలో నుంచి పంపించాల్సినటువంటి పరిస్థితుల నుంచి రైల్వే యాప్, పార్సిల్ యాప్ ఏదైతే వచ్చిందో, వచ్చిన తర్వాత మా అందరికి కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందువల్లంటే పార్సిల్ యాప్లో మనం బుక్ చేసిన తర్వాత డోర్ డెలివరీ స్టైల్లో పార్సిల్ యాప్ని నిర్వహిస్తున్నారు. దీనివల్ల ఈ ప్రాంతంలో అందరికీ కూడా, మా అందరికి కూడా, రైతాంగానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంది. ఈ పార్సిల్ యాప్ 10 మందికి తెలిస్తే ఇంకా చాలామంది ఉపయోగించుకోవడానికి వీలు కలుగుతుంది. ఈ రైల్వే పార్సిల్ యాప్ ద్వారా ఈ రైతాంగానికి, అదేవిధంగా ట్రేడింగ్ కూడా ఈ పార్సిల్ యాప్ డోర్ డెలివరీ ఇంట్లో నుంచునే మనం ఎవరికైనా పంపించాల్సినటువంటి వస్తువులు వెంటనే పంపించడానికి, అవి గమ్యానికి త్వరితగతిని వెళ్ళడానికి కూడా ఉపయోగపడుతుంది.
1: భారతీయ రైల్వేలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పార్సిల్ సేవలను మరింత మెరుగుపరుస్తున్నాయి. ఆన్లైన్ బుకింగ్, ట్రాకింగ్ సదుపాయాలు, వేగవంతమైన డెలివరీ విధానాలు ప్రజలకు సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. దీనివల్ల సమయం ఆదా కావడంతో పాటు పారదర్శకత కూడా పెరుగుతోంది. డిజిటల్ ఇండియా దిశగా భారతీయ రైల్వేలు వేస్తున్న అడుగుల్లో ఈ రైల్ పార్సిల్ యాప్ మరో కీలక మైలురాయిగా చెప్పవచ్చు. ఈ కొత్త విధానం వల్ల సాధారణ ప్రజలతో పాటు వ్యాపారవేత్తలు, ఈ కామర్స్ సంస్థలు, లాజిస్టిక్స్ రంగానికి కూడా భారీగా ప్రయోజనం కలగనుంది. తక్కువ ఖర్చు, వేగవంతమైన సేవలు, పారదర్శక వ్యవస్థ, రియల్ టైం ట్రాకింగ్ వంటి సదుపాయాలతో రైల్వే పార్సిల్ సేవలు ఇప్పుడు మరింతగా ప్రజలకు చేరువవుతున్నాయి. రైల్వే పార్సిల్ యాప్పై ప్రత్యేక కార్యక్రమం మీరింతవరకు విన్నారు. రచన కె. నవీన్ కుమార్, ఆకాశవాణి ప్రతినిధి, NTR జిల్లా. వ్యాఖ్యానం.

0: विविध भारती FM 101.3। మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ యుద్ధ భారతి ఎఫ్ఎం 101.3। నేను మీ అజయ్ సౌజన్య। మీరైతే గోదావరి మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, మరి ఇది ఎవరు పాడారంటే కనుక ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడగా వేటూరు సుందరరామూర్తి గారు లిరిక్స్ అందించారనమాట ఈ సాంగ్కి। మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:14 దాటి 57 సెకండ్లు కావస్తుంది మన వెంటరపేం హరివిల్లోకి। మరి మీరెంతగానో వెయిట్ చేస్తున్న ఎస్ఎంఎస్ క్వశ్చన్ అయితే ఖచ్చితంగా అడిగేస్తాను। క్వశ్చన్ ఏంటి అంటే, రోడ్డు మీద స్ట్రీట్ లైట్స్ అస్సలు లేవు, కనీసం చంద్రుడు వెలుతురు కూడా లేదు, ఒక నల్లటి కార్ హెడ్ లైట్స్ కూడా ఆన్ చేయకుండా ఆ రోడ్డు మీద స్పీడ్గా వెళ్తుంది, కరెక్ట్గా అదే టైంలో ఒక నల్లటి పిల్లి రోడ్డు దాటుతుంది, కానీ ఆ కార్ డ్రైవర్ బ్రేక్ వేసి ఆ పిల్లిని హ్యాపీగా బ్రతికించేశాడు, లైట్ లేవు, పిల్లి నలుపు, కార్ నలుపు, మరి డ్రైవర్ ఆ పిల్లిని ఎలా చూశాడు? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే తెలుసు కదా మన నెంబర్ 0662438144కి అయితే మెసేజ్ చేసేయండి। స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3। హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది,
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా,
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు,
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు,
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి। ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్, కాల్ 1800420223।

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
4: అయితే సినిమాకి వెళ్దామా?
3: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
5: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
3: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
4: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ భారతీయ ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. స్టూడియోలో సమయం చూస్తే 10:23 దాటి 39 సెకండ్లు కావస్తుంది. మనం ఉన్నాం హర్వెల్లో. నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, లైట్ లేవు, పిల్లి నలుపు, కారు నలుపు, మరి డ్రైవర్ ఆ పిల్లిని ఎలా చూశాడు, ఎలా కాపాడాడు అని అడిగాను. చాలా మంది అయితే ఆన్సర్స్ పంపించారు, చూద్దాం ఇంకా ఎవరెవరు పంపించారు. గుడ్ మార్నింగ్, హాయ్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అంటూ

0: మల్లపండ్ నుంచి భానుగారు మెసేజ్ చేశారు, గుడ్ మార్నింగ్ అజయ్ గారు అంటూ విరేష్ ఊర్మిళ గారు మెసేజ్ చేశారు, వెల్కమ్ టు హర్విల్లు అంటూ చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి మెసేజ్ చేశారు, నేను ఇంతలో మూవీ సాంగ్ ప్లే చేయండి అంటూ దినేష్ మెసేజ్ చేశారు, కానీ ప్లే చేయడం కుదరదు. ఇంకా రేడియో మిత్రులకి శుభదినం అంటూ జవాబు పిల్లి కూత ద్వారా అంటూ పంపించారు. రాంగ్ ఆన్సర్ అండి. కోట శ్రీమన్నారాయణ మూర్తి, సుజాత, సాయి ప్రీతం, భవానీపురం, విజయవాడ నుంచి. ఇంకా పిల్లి కళ్ళు నైట్ మెరుస్తాయి అంటూ మోహన్ రెడ్డి పడపటి నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్. నమస్తే అమ్మ, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ రాంగ్ ఆన్సర్ అండి. ఓకే ఓకే, సెకండ్ ఆన్సర్ పంపించారు, అదైతే కరెక్ట్ ఆన్సర్ అండి. కాకినాడ జిల్లా పాతకోట్టం నుంచి పలక సత్యనారాయణ కృష్ణకుమారి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పెడన జోగనందర్ కాలనీ అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రేణుకా గోపరాజు కడప జిల్లా కడప నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దేవసేన తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఒరవకొండ నుండి ఈశ్వరయ్య కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాజు వేలూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హలో మేడం, ఐఎమ్ సమీర్ షేక్ ఫ్రమ్ తాడికొండ గుంటూరు డిస్ట్రిక్ట్. ఆన్సర్ ఈస్ అతనికి కళ్ళు కనిపించవు అని పంపించారు. కాదండి, ఓయ్ రాంగ్ ఆన్సర్ అండి. ఇంకా శ్రీనివాస్ గారు గన్నవరం నుంచి, శ్రీనివాస్ గన్నవరం తిరుపతి నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అక్కర్పాక నుండి రమా గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భాస్కర్ పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హాయ్ సౌజన్య, శుభోదయం, జవాబు అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎంఎంఎస్ నివాస్ నల్లపాడు నుంచి గుంటూరు నుంచి, నమస్తే సౌజన్య మేడం అంటూ పిల్లి కళ్ళు చీకట్లో మెరుస్తాయి కనుక డ్రైవర్ చూడగ. రాంగ్ ఆన్సర్ అండి. ఇమరేని వెంకటేశ్వరరావు వేటపాలెం బాపట్ల జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కమతం వెంకట లక్ష్మీ రెడ్డి భీమినిపాడు నుంచి జవాబు కాదు రాంగ్ ఆన్సర్ పంపించారు. వెంకటలక్ష్మి గారు వెంకటలక్ష్మి రెడ్డి భీమినిపాడు నుంచి రాంగ్ ఆన్సర్ పంపించారు. ఇంకా హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు హర్విల్లు అంటూ గణేష్ రాజు శ్రీనివాస్ కొనపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రేడియో మిత్రులకు శుభదినం జవాబు అంటూ మియావ్ అని పంపించారు. కాదు రాంగ్ ఆన్సర్. ఎవరు అంటే పరేపల్లి బెనర్జీ మురళి సువర్ణలేఖ్య రాజ్విక వేద్విక నందిగాం నుంచి రాంగ్ ఆన్సర్ అండి. మల్లికార్జున్ అభిరామ్ కేశవనగర్ ధర్మవరం కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కార్లైట్స్ రమేష్ బాబు అండ్ పద్మజ కుమారి మచిలీపట్నం నుంచి రాంగ్ ఆన్సర్ అండి. ఇమ్రాన్ ఖాన్ సీమ విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వేటపల్లం రామ్నగర్ బాపట్ల జిల్లా నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు రాంగ్ ఆన్సర్ అండి. బందర్ అరుణ కృష్ణ అమ్ములు బాలాజీ బుజ్జి గుడ్ మార్నింగ్ సౌజ్ఞ మేడం అంటూ మెసేజ్ చేశారు. వెరీ గుడ్ మార్నింగ్, ఆన్సర్ పంపించారు కానీ మీ పేరైతే పంపించలేదు, అందుకే చెప్పలేకపోయాను. ఆన్సర్తో పాటు నేమ్ కూడా పంపిస్తే మంచిదన్నమాట. ఇంకా మరి ఆన్సర్ అయితే రివీల్ చేసేయాలి కదా. ఆన్సర్ ఏంటి అంటే గనక అది పగలుపూట. నేను రాత్రి అని చెప్పలేదు కదా, జస్ట్ అది చెప్పాను అంతే. అది పగటిపూట జరిగిందనమాట, అందుకే కనిపించి డ్రైవర్ సేవ్ చేశాడు. ఇంకా మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఎండలో ఎంతసేపు నిలబడినా ఎంత గట్టిగా ఎండ కాస్తున్నా అస్సలు ఆరనేది ఒకటి మీ దగ్గరే ఉంటుంది, అది ఏంటిది? క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఎండలో ఎంతసేపు నిలబడినా ఎంత గట్టిగా ఎండ కాస్తున్నా అస్సలు ఆరనేది ఒకటి మీ దగ్గరే ఉంటుంది, అది ఏంటిది? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే తెలుసు కదా మా నెంబర్ 0866244888 కదా మెసేజ్ చేసేయండి. స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
3: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అది నువ్వు యాప్ ద్వారా? అరే వా, చిక్కుకున్నాడే. తెలియని యాప్ తో జాగ్రత్త.
4: ఆర్బీఐ అంటుంది,
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233. లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధభారతి ఎఫ్ఎం
0: 101.3. హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: స్టూడియోల సమయం 10:44 దాటి 55 సెకండ్లు కావస్తుంది. షుగర్ వ్యాధి గురించి అవగాహన ప్రయోజిత కార్యక్రమం వింటారు. నిర్వహణ డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్, జనరల్ ఫిజిషియన్, డయాబెటాలజిస్ట్. స్పాన్సర్డ్ బై బాలాజీ హాస్పిటల్స్ డయాబెటీస్ సెంటర్, భవానీపురం, విజయవాడ.
1: షుగర్, బీపీ, థైరాయిడ్ అదుపులో లేని వారికి అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ బాలాజీ హాస్పిటల్, భవానీపురం, విజయవాడ. జనరల్ ఫిజీషియన్స్, డయాబెటాలజిస్టుల పర్యవేక్షణలో షుగర్, బీపీ, థైరాయిడ్ సమస్యలున్న వారికి సమగ్రమైన వైద్య సేవలు అందిస్తోంది బాలాజీ హాస్పిటల్, స్వాతి సెంటర్, భవానీపురం, విజయవాడ. ఫోన్ నంబర్ 9154064744, 91504064744.
2: నమస్కారం అండి, నేను డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్, ఎండి, కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ అండి. గత 14 సంవత్సరాల నుంచి నేను విజయవాడలో ఫిజిషియన్ మరియు డయాబెటాలజిస్ట్ గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. సో ముఖ్యంగా మనం ఈ మధ్య సమాజంలో ఎక్కువగా వింటున్న పేరు వచ్చేసి డయాబెటీస్ అండి. ఆ డయాబెటీస్ తో పాటు వచ్చే కాంప్లికేషన్స్ అన్ని మీరు ఎప్పుడూ ఏదో ఒక చోట వింటా ఉండుంటారు. సో ఒక ఫిజిషియన్ గా నా బాధ్యతగా నేను డయాబెటీస్ గురించి పబ్లిక్ ఒక కామన్ అవేర్నెస్ క్రియేట్ చేద్దామని, క్లుప్తంగా డయాబెటీస్ గురించి, అసలు డయాబెటీస్ వచ్చిన దానికంటే ముందు అసలు ఎలా ఏం జరుగుతుంది బాడీలో, దాని గురించి మనందరికీ కామన్ గా అర్థమయ్యే విధంగా నేను చెప్పదలుచుకుంటున్నాను. ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే డయాబెటీస్ అంటే ఏంటి. అసలు డయాబెటీస్ అనగా ఏం లేదండి, డయాబెటీస్ అంటే రక్తంలో చక్కెర స్థాయి సాధారణం కంటే ఎక్కువగా ఉండే స్థితిని డయాబెటీస్ అంటాము. సో ఒక నార్మల్ పర్సన్ తో కంపేర్ చేసినప్పుడు ఒక డయాబెటిక్ పర్సన్ కి ఆహారం చేసిన తర్వాత ఉండాల్సిన స్థాయిలో కంటే అధికంగా షుగర్ ఉన్నప్పుడు డయాబెటీస్ పేషెంట్ గా మనం కన్ఫర్మ్ చేస్తాము. అది చేయడానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. సో ముఖ్యంగా ఏంటంటే చాలా మంది డయాబెటీస్ అంటారు, తర్వాత దానికి ఏదో కొన్ని తాత్కాలిక థెరపీస్ అంటారు, తర్వాత రివర్సల్ అంటారు. అవన్నిటికంటే నేను ఈ రోజు మాట్లాడబోయే టాపిక్ వచ్చేసి డయాబెటీస్ అనేది ఒకసారి కన్ఫర్మ్ అయ్యే ముందు బాడీలో ఏం జరుగుతోంది, అసలు మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే డయాబెటీస్ ని రాకుండా వీలైనంత వరకు ఆపచ్చు, నివారించవచ్చు అనేది మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. సో డయాబెటీస్ లక్షణాల గురించి నేను మధ్య మధ్యలో మాట్లాడుతూ ఉంటాను. సో డయాబెటీస్ కంటే వచ్చే ముందు దశ పేరు ప్రీ డయాబెటీస్. సో ఇది కూడా అందరికీ తెలుసు, ప్రీ డయాబెటీస్ గురించి కూడా మీరు అందరూ వినుంటారు. సో ప్రీ డయాబెటీస్ ఏంటంటే ఆ ప్రారంభ దశ డయాబెటీస్, దాంట్లో మందులు లేకుండా ఆహారం కంట్రోల్ చేసుకుంటూ కొద్దిగా వెయిట్ తగ్గి ఆహార నియమాలు పాటిస్తే మళ్ళీ నార్మల్ పర్సన్ గా నార్మల్ స్థితికి వచ్చే అవకాశం ఉండే దశని ప్రీ డయాబెటీస్ అంటారు. అంటే ఒక మనిషి నార్మల్ కంటే షుగర్ ఎక్కువగా ఉంది కానీ షుగర్ పేషెంట్ కి నిర్ధారించిన కావాల్సినంత షుగర్ లేనప్పుడు అతన్ని ప్రీ డయాబెటీస్ అంటారు. సో మా భాషలో చెప్పాలంటే HbA1c టెస్ట్ చేసినప్పుడు, నార్మల్ HbA1c మనం చేసినప్పుడు HPLC మెథడ్లో 5.6 కంటే తక్కువ ఉంటే నార్మల్ పర్సన్ కింద మనం కన్సిడర్ చేస్తాము. అదే ఎవరన్నా వ్యక్తి యొక్క HbA1c 5.7 నుంచి 6.4 లోపల ఉంటే మనం ప్రీ డయాబెటిక్ కింద అతన్ని డయాగ్నోస్ చేస్తాం. ప్రీ డయాబెటిక్ దశలో గనక మనం పేషెంట్ ని గుర్తించినట్టయితే అతను ఆహార నియమాలు పాటించడం ద్వారా, కార్బోహైడ్రేట్ రెస్ట్రిక్షన్ చేయడం ద్వారా, ఫిజికల్ ఎక్సర్సైజ్ పెంచడం ద్వారా, తర్వాత మజిల్ ట్రైనింగ్ అంటే జిమ్ కాకపోయినా వివిధ రకాల స్విమ్మింగ్, సైక్లింగ్, రకరకాల పద్ధతుల ద్వారా శరీర ఎక్సర్సైజ్ పెంచడం ద్వారా మనం ప్రీ డయాబెటిస్ ని చాలా వరకు రివర్స్ చేసే అవకాశం ఉంది. సో ఇది ప్రీ డయాబెటీస్ గురించి మనం అనుకుంటున్నాం. దాన్ని నేను ఒక్కొక్క టాపిక్ లో మొత్తం క్లుప్తంగా చెప్తాను. సో ఈ రోజు నేను మాట్లాడదాం అనుకుంటున్న టాపిక్ వచ్చేసి ఒక డయాబెటీస్ కంటే ముందు వచ్చే ప్రీ డయాబెటీస్, దానికంటే ముందు వచ్చే ఇంకా ముఖ్యమైన దశ గురించి నేను ఈరోజు చెప్పబోతున్నాను. దాని పేరు వచ్చేసి ఇన్సులిన్ రెసిస్టెన్స్. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది చాలా చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్, ఎందుకంటే అందరూ తెలుసుకోవాల్సిన పదం వచ్చేసి ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ గురించి మనం ఒక రెండు ముక్కల్లో చెప్పాలంటే, ఎప్పుడైతే ఒక పర్సన్ యొక్క బాడీ సరిగ్గా ఇన్సులిన్ కి స్పందించదో ఆ పర్సన్ యొక్క బాడీ ఇన్సులిన్ ని బాగా రిలీజ్ చేసి షుగర్ కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తుంది. సో ముఖ్యంగా ఏంటంటే చాలా మంది కామన్ గా చేసే మిస్టేక్ ఏంటంటే ఒకసారి షుగర్ టెస్ట్ 30 సంవత్సరాలు వచ్చినప్పుడు షుగర్ టెస్ట్ చేయించుకుంటారు. ఫాస్టింగ్ పోస్ట్, ఫాస్టింగ్ వచ్చేసి 100 అంటే 100 లోపల ఉంది కాబట్టి తన షుగర్ లేదని, తిన్న తర్వాత 140 లోపల ఉంది కాబట్టి షుగర్ లేదు, షుగర్ రాదు అని ఒక చిన్న అపోహలో ఉంటారు. సో అందరూ కాకపోయినా వాళ్ళల్లో కొంతమంది మాత్రం ప్రీ డయాబెటీస్ కంటే ముందు దశ ఇన్సులిన్ రెసిస్టెన్స్ లో ఉండే అవకాశం ఉంది. ఇంకొన్నిసార్లు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది యుక్త వయసులోనే స్టార్ట్ అవుతుంది లేదా

అలా ఊబకాయం ఉన్నప్పుడు పిల్లల దశలో అనేది కూడా స్టార్ట్ అవుతుంది. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ గురించి మనం ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, ఎవరైనా ఒక పర్సన్ చిన్న వయసులోనే మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ కనుక గుర్తుపట్టినట్టయితే అతన్ని అసలు ప్రీ డయాబెటీస్లోకే వెళ్లకుండా మనం జాగ్రత్త పడచ్చు అనే చెప్పడానికి మాత్రమే మనం ఈరోజు ఇన్సులిన్ రెసిస్టెన్స్ గురించి మాట్లాడుతున్నాం. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ని ఎలా తెలుసుకోవాలి అంటే, సింపుల్గా ఏమాత్రం ఒక్క రక్త పరీక్ష కూడా లేకుండా చెప్పాలంటే, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువగా ఎవరికి ఉండే అవకాశం ఉందంటే, ఫస్ట్ కడుపు ఒక భాగంలో ఒబేసిటీ, సెంట్రల్ ఒబేసిటీ ఎక్కువ ఉండే వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండే అవకాశం ఉంది. అంటే ముఖ్యంగా ఎవరైతే మగవారు నడుము కొలత 90 సెంటీమీటర్లు, ఆడవారు నడుము కొలత 80 సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళు కొద్దిగా వెయిట్ రిడక్షన్ చేయడానికి ప్రయత్నించి జాగ్రత్త పడాలి, ఎందుకంటే వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చే అవకాశం ఉంది. అలాగే ముఖ్యంగా చూసినప్పుడు ఏంటంటే, యంగ్ వాళ్ళు ముఖ్యంగా అంటే డయాబెటీస్ లేని వాళ్ళు ఎవరన్నా మెడ చుట్టూ నలుపు, తర్వాత అండర్ ఆర్మ్స్ లోను, అండర్ వేర్ భాగాల్లో నలుపు కనుక, అంటే స్కిన్ నార్మల్ బాడీలో అంతా ఒక కలరు, ఆ చంకల్లోనూ మెడల చుట్టూ మాత్రం బాగా నల్లబడుతున్నప్పుడు అది ఒక ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఒక సైన్ అయి ఉండొచ్చు అనమాట. అలా కూడా మీరు డౌట్ ఉన్నప్పుడు మీ ఫిజిషియన్ని కలిసి మీరు ఆ డాక్టర్ గారి సలహా మేరకు మీరు వాళ్ళు చెప్పిన జాగ్రత్తలు పాటించి మీరు ఇన్సులిన్ రెసిస్టెన్స్ నుంచి విముక్తి పొందొచ్చు. సో తర్వాత ఎంత తిన్నా విపరీతమైన నీరసము, అంటే చిన్న చిన్న పని చేసినా కూడా ఆ నిస్సత్వ, ఆ యాక్టివ్నెస్ లేకపోవడం, ఒకప్పుడు ఉండే యాక్టివ్నెస్ లేకుండా చురుకుతనం లేనప్పుడు కూడా మీరు మేబీ మీరు బహుశా ఇన్సులిన్ రెసిస్టెన్స్లో ఉన్నారా అనేది మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఇంకా ముఖ్యమైనది ఏంటంటే, ఎంత కష్టపడ్డా వెయిట్ తగ్గకపోవడము, తర్వాత ఈజీగా బరువు పెరిగిపోవడం, ఇది కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ యొక్క సంకేతాలు. దీని కాకుండా బేసికల్గా ఆకలి, ఎంత తిన్నా ఆకలి తీరకపోవడము, తర్వాత విపరీతంగా స్వీట్ తినాలనే ఒక కోరిక కలగడం కూడా ఒక ఇన్సులిన్ రెసిస్టెన్స్లో ఒక భాగం. అలాగే పీసీఓఎస్ అనే కంప్లైంట్ లేడీస్లో ఉన్నప్పుడు కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందా అనేది కూడా వాళ్ళు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే తరచూ లేడీస్లో అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్, తర్వాత యాక్నీ కనుక, పింపుల్స్ కనుక ఉంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా ఉండే అవకాశం ఉంది. సో ఇవన్నిటికి పక్కన పెట్టేస్తే, ఎంత తిన్నా కనుక ఆకలి తీరినట్టు, తిన్న వెంటనే బాగా నిద్ర వస్తున్నట్టు, నిస్సత్తుగా ఉంటే కూడా మీరేమన్నా ఇన్సులిన్ రెసిస్టెన్స్లో ఉన్నారా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే డయాబెటీస్ అనేది ఫైనల్గా ఇవన్నీ దాటిన తర్వాత వచ్చే దశ. ఫస్ట్ దశ వచ్చేసి ఇన్సులిన్ రెసిస్టెన్స్, తర్వాత వచ్చేసి ప్రీ డయాబెటీస్, తర్వాత డయాబెటీస్. సో డయాబెటీస్ గురించి మాట్లాడి దాని కాంప్లికేషన్స్ గురించి మాట్లాడే కంటే ముందే అసలు యువత దశలోనే ఇన్సులిన్ రెసిస్టెన్స్ని కనుక మీరు అర్థం చేసుకుని దాని తగ్గట్టు ఆహార నియమాలు పాటించినట్టయితే మనం అసలు ఆ పేషెంట్ని ప్రీ డయాబెటీస్లో కూడా ల్యాండ్ అవ్వకుండా మనం ఆపే అవకాశం చాలా వరకు ఉంది. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎలా తెలుసుకోవాలంటే, బేసికల్గా చెప్పాలంటే, సింపుల్గా ల్యాబ్ పరంగా చెప్పాలంటే, హోమా ఐఆర్ అనే టెస్ట్ ఒకటి చేయించుకోవడం ద్వారా మీరు ఇన్సులిన్ రెసిస్టెన్స్ గురించి ఈజీగా తెలుసుకునే అవకాశం ఉంది. తర్వాత మెడ చుట్టూ కనుక బాగా నలుపు ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఇన్సులిన్ రెసిస్టెన్స్ గురించి మీరు మీ ఫిజిషియన్తో డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఇప్పుడు హోమా ఐఆర్ గురించి మాట్లాడదామండి. సో హోమా ఐఆర్ అనే టెస్ట్ చాలా స్టాండర్డ్ ల్యాబ్స్ లో చేస్తారు. సో హోమా ఐఆర్ టెస్ట్ వచ్చేసి దాని ఫుల్ ఫామ్ వచ్చేసి హోమియోస్టాటిక్ మోడల్ అసెస్మెంట్ ఆఫ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనమాట. సో అది ఎలా అంటే, అసలు మీ బాడీ ఇన్సులిన్కి రెసిస్టెంట్గా ఉందా లేదా అని తెలుసుకోవడానికి చేసే టెస్ట్ అండి. సో దాంట్లో ఎలా మనం హోమా ఐఆర్ని ఇన్సులిన్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ప్లస్ ఫాస్టింగ్ ఇన్సులిన్ పెట్టి క్యాలిక్యులేట్ చేస్తాం హోమా ఐఆర్ని. సో మీరు ఎవరైతే హోమా ఐఆర్ చెక్ చేయించుకుని అది లెస్ దెన్ 1 ఉంటే వాళ్ళకి ఇన్సులిన్ సెన్సిటివిటీ బాగా ఉన్నట్టు, అది 1 to 2 మధ్యలో ఉంటే మైల్డ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్గా కన్సిడర్ చేస్తాము, 2 పైన ఉంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నట్టు, అదే 5 కంటే అబవ్ ఉంటే, 4 to 5 మధ్యలో లేదా 5 కంటే అబవ్ ఉంటే సిగ్నిఫికెంట్గా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నట్టు మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్లో ఉన్నప్పుడు మీరు చేయాల్సిన చిన్న చిన్న జాగ్రత్తలు ఏంటంటే, సింపుల్గా చెప్పాలంటే మీరు ఫిజికల్ యాక్టివిటీ పెంచి కార్బోహైడ్రేట్స్, అంటే ఈజీగా అరిగే ఆహారం కనుక తగ్గించుకుని, స్వీట్స్, నైట్ ఫుడ్స్ తగ్గించుకుని, ప్రాపర్ స్లీప్, నిద్ర ప్రాపర్గా నిద్రపోయి, వ్యాయామము, తర్వాత స్ట్రెస్ తగ్గించుకుంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే ఇన్సులిన్ రెసిస్టెన్స్తో పాటు బేసికల్గా అన్నిటికంటే ముఖ్యమైన టాపిక్ వచ్చేసి నిద్ర. సో నిద్ర అనేది ఈ మధ్య మనకి చాలా మందికి నిద్ర అనేది మనకి సెల్ ఫోన్ వల్ల కావచ్చు, లేకపోతే జాబ్ పర్పస్ వల్ల కావచ్చు, నిద్ర అనేది సర్కేడియన్ రిథమ్ బాగా డిస్టర్బ్ అయ్యి నిద్ర అనేది డిఫరెంట్ ఒక్కొక్కరు రాత్రి 2 పడుకుంటున్నారు, ఒక్కొక్కరు తెల్లారగట్ట 3 పడుకుంటున్నారు. సో నిద్ర

0: డిస్టర్బ్ అవ్వడం వల్ల కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఏ నార్మల్ పర్సన్ అయినా సరే ఒక 2 నుంచి 3 రోజులు సరిగ్గా పడుకోకపోతే అతనికి టెంపరీగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చి మళ్ళీ అది నార్మల్ అయిపోతుంది. సో అదే పనిగా పద్దాక ఇంకా నిద్ర అనేది నిద్రని పక్కన పెట్టేసి లేట్ నైట్ నిద్రపోయి అర్ధరాత్రులు ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటే మాత్రం ఇన్సులిన్ రెసిస్టెన్స్ బాగా పెరుగుతుంది. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ని మనం క్లుప్తంగా చెప్పాలంటే మనం ఏదైనా ఆహారం తీసుకున్నప్పుడు మన బాడీలో ఇన్సులిన్ రిలీజ్ అయ్యి షుగర్ని బాడీలో ఉండే ప్రతి పార్ట్కి అందేటట్టు చేస్తుంది ఇన్సులిన్. సో ఎవరికైనా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నప్పుడు ఏంటంటే అది నార్మల్గా వచ్చిన ఇన్సులిన్కి బాడీ స్పందించకపోవడం వల్ల ప్యాంక్రియాస్ ఇన్సులిన్ని అధికంగా రిలీజ్ చేస్తుంది. అధికంగా రిలీజ్ చేసి ఆ కాంపెన్సేట్ చేస్తుంది, షుగర్ అనేది నార్మల్గా కనిపించేటట్టు కాంపెన్సేట్ చేస్తుంది. కాబట్టి ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్లో ఉండే పేషెంట్స్ షుగర్ టెస్ట్ చేసినప్పుడు షుగర్ నార్మల్గానే కనిపిస్తుంది. సో అది ఒక మిస్లీడ్ అయిపోతారు అనమాట. అంటే షుగర్ నార్మల్గా ఉంది కాబట్టి షుగర్ లేదు, కాబట్టి షుగర్ వచ్చే అవకాశం లేదు కాబట్టి. సో షుగర్ నార్మల్గా ఉన్నా సరే మీరు ఒకసారి ఫాస్టింగ్ షుగర్తో పాటు ఫాస్టింగ్ ఇన్సులిన్ కూడా చెక్ చేసుకున్నప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్లో ఉన్నారా లేదా అనేది మనం తెలుసుకునే అవకాశం ఉంది. సో చాలా వరకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ మీద అవగాహన ఉంటే ప్రీ డయాబెటిక్లో వెళ్లే అవకాశాన్ని మనం చాలా వరకు నివారించే అవకాశం ఉంది. దీంతో పాటుగా ప్రీ డయాబెటీస్లోకి వెళ్లే ముందు ఎవరైనా సరే ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ డయాబెటీస్ అనేది ఎవరైనా సరే పేరెంట్స్కి, అంటే ఈ ప్రీ డయాబెటీస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది కాకుండా నేను చెప్పే రిస్క్ ఫ్యాక్టర్స్ డయాబెటీస్కి వచ్చేసి పేరెంట్స్కి డయాబెటీస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా కుటుంబంలో అమ్మ నాన్నకి కానీ మామయ్యల తరపున కానీ రిలేషన్స్లో డయాబెటీస్ ఉన్నప్పుడు, తర్వాత ఫస్ట్ నుంచి బాగా వెయిట్ ఉన్న వాళ్ళకి, వ్యాయామం బాగా తక్కువ ఉన్నటువంటి వాళ్ళకి, 40 ఇయర్స్ దాటినటువంటి వాళ్ళకి, ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వచ్చినటువంటి వాళ్ళకి, లేడీస్కి, వీళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ గురించి అవగాహనే కాకుండా ప్రత్యేకించి షుగర్ గురించి, పేరెంట్స్కి షుగర్ ఉంది కాబట్టి వాళ్ళు యుక్త వయసు నుంచే కఠినమైన అంటే స్వీట్స్, అధిక కార్బోహైడ్రేట్, ప్రాసెస్డ్ ఫుడ్స్ అన్ని తగ్గించుకుని ఆహారాన్ని నియంత్రించుకుని ఫిజికల్ యాక్టివిటీ పెంచుకుని డయాబెటీస్ పట్ల అవగాహన పెంచుకుని ముందుగానే గుర్తించగలిగితే మనం దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ని ప్రివెంట్ చేయగలం.
1: షుగర్, బీపీ, థైరాయిడ్ అదుపులో లేని వారికి అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ బాలాజీ హాస్పిటల్, భవానీపురం, విజయవాడ. జనరల్ ఫిజీషియన్స్, డయాబెటాలజిస్టుల పర్యవేక్షణలో షుగర్, బీపీ, థైరాయిడ్ సమస్యలున్న వారికి సమగ్రమైన వైద్య సేవలు అందిస్తోంది బాలాజీ హాస్పిటల్, స్వాతి సెంటర్, భవానీపురం, విజయవాడ. ఫోన్ నంబర్ 9154064744, 9154064744.
2: నవపదుల నిండి నూతన సబుగులతో, నిత్యోత్సాహంతో ప్రతి తరానికి నూతనోత్తేజాన్ని నింపుతూ మునుపటి కళలను పరిచయం చేస్తూ
3: అలరిస్తున్న పలుకుల రాణి 90 ఏళ్లు కాదు, 90 కోట్ల గుండె చప్పుళ్లుగా మారిపోయి 100 ఏళ్లకు సిద్ధమవుతున్న పసిడి వన్నెల వాణి
2: మన ఆకాశవాణి,
3: భరతావనికే
2: ప్రసారవాణి. పరిచయమే లేని ఎన్నో వేల గొంతుకులన్నింటినీ మిళితం చేసి ఒక్క గొంతుకులా కోటి గుండెల్ని కదిలించింది,
3: కదిలిస్తూనే ఉంది. ఇంతే అందంగా 100 వసంతాలకు చేరుకోవడానికి సిద్ధంగా ఉంది.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఏ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
2: స్టూడియోల సమయం 10:59 దాటి 12 సెకండ్లు కా వస్తుంది. షుగర్ వ్యాధి గురించి అవగాహన ప్రాయోజిత కార్యక్రమం విన్నారు ఇప్పటి వరకు. నిర్వహణ డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్, జనరల్ ఫిజిషియన్ డయాబెటాలజిస్ట్. స్పాన్సర్ బై బాలాజీ హాస్పిటల్స్ డయాబెటీస్ సెంటర్, భవానీపురం, విజయవాడ.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపర్తిరాణి. తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న మహానాడు కార్యక్రమం హైబ్రిడ్ విధానంలో ఘనంగా ప్రారంభమైంది. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరించి ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ కార్యక్రమానికి రాజకీయ పార్టీలన్నీ సహకరించాలని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ కోరారు. 16వ జనాభా గణన ప్రక్రియను ఎన్టీఆర్ జిల్లాలో పగడ్బందీగా చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జి లక్ష్మీసా తెలిపారు. విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ జనగణన కార్యక్రమాన్ని అత్యంత ప్రాధాన్యతతో తీసుకుని నెలాఖరు నాటికి 100% పూర్తి చేస్తామని అన్నారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు సులువుగా అందించే క్రమంలో నిబంధనలు అడ్డుకాకూడదని ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు అధికారులకు స్పష్టం చేశారు. దీనికోసం అవసరమైన బిజినెస్ నిబంధనలను సవరించేందుకు కార్యాచరణ సిద్దం చేయాలని ఆదేశించారు. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రాజకీయ పార్టీలు ఎన్నికల వాగ్దానాలు చేయాలని మాజీ ఉపరాష్టపతి ఎం వెంకయ్యనాయుడు నిన్న ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో పేర్కొన్నారు. ఎండల తీవ్రత కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ఈ రోజు 68 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 93 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశముందని అధికారులు హెచ్చరించారు. పార్వతీపురం మండలంలో జనగణన ప్రక్రియ అమలుపై కేంద్ర గణన ఉన్నతాధికారుల బృందం నిన్న క్షేత్రస్థాయిలో పరిశీలించింది. ఈ సందర్బంగా గ్రామస్థాయిలో సేకరించిన సమాచారం, జనాభా అంచనాలు, మౌలిక సదుపాయాల నమోదును అధికారులు పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్లోని లేపాక్షి దుకాణాల్లో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగుల మూల వేతనాలపై 10% పైగా జీతాలు పెంచుతున్నట్లు చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత ప్రకటించారు. రాష్టంలో విద్యుత్ కోతలు లేవని, సాంకేతిక కారణాలతోనే సరఫరాలో అంతరాయాలు తలెత్తుతున్నాయని ఆ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు. రాష్ట్రానికి సరిపడా విద్యుత్ అందుబాటులో ఉందని, అధిక వినియోగంతో ట్రాన్స్ఫార్మర్లు వేడెక్కి దెబ్బతింటున్నాయని పేర్కొన్నారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
2: మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. స్టూడియోలో సమయం చూస్తే 11:03 దాటి 34 సెకండ్లు అయిపోయింది. మరి హరివిల్లో నేను అడిగిన క్వశ్చన్ కూడా మిగిలిపోయింది కాబట్టి ఆ క్వశ్చన్ ఆన్సర్ చాలా మంది పంపించారు. హాయ్ మ్యామ్, గుడ్ మార్నింగ్ అంటూ ఆర్ రాంబాబు, కమల, మానస, రామ్ చరణ్, ఉదయ్, తేజ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే పంపించారు చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి. ఆన్సర్ అని పంపించారు కానీ పంపించలేదు ఆన్సర్. అయితే 4 అని పంపించారు, ఆన్సర్ రాంగ్ ఆన్సర్ అండి, పేరు మాత్రం పంపించలేదు. ఆర్ వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి, కనకాయపల్లి గ్రామం నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ అండి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు, పేరైతే పంపించలేదు. రేణుకా గోపరాజు కడప జిల్లా, కడప నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ అండి. దేవసేన తిరుపతి నుంచి నీడనా అని పంపించారు, కాదండి, రాంగ్ ఆన్సర్. భాస్కర్ పెడన్ నుంచి, రాంగ్ ఆన్సర్ అండి. పెడన్ జోగనంద కాలనీ అప్పలరాజు గారు పంపించారు, రాంగ్ ఆన్సర్. ఇమ్రాన్ ఖాన్ సీమ విజయవాడ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించారు. ఆశా ఏలూరు నుంచి, ఆశా అంటూ పంపించారు, రాజుగారు ఏలూరు నుంచి కాదు, రాంగ్ ఆన్సర్ అండి. ఉరవకొండ నుండి ఈశ్వరయ్య, కాదు, రాంగ్ ఆన్సర్ అండి. నమస్తే సౌజన్య మేడం, మీరు అడిగిన ఈ ఒక్క ప్రశ్నకు జవాబు రాంగ్ ఆన్సర్ అండి. కాకినాడ జిల్లా పాతకొట్టం నుంచి

బాలక సత్యనారాయణ, కృష్ణకుమారి, రాజా, మాధురి, ప్రణీత్, ఈక్షిత, లక్ష్మి గారు మెసేజ్ చేశారు. మల్లికార్జున్ అభిరామ్ కేశవనగర్ నుంచి, ధర్మవరం నుంచి పెదాలను పంపించారు. రాంగ్ ఆన్సర్ అండి. నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుండి దమోజ్ వెంకటాచారి, వరలక్ష్మి గారు. రాంగ్ ఆన్సర్ అండి. అక్కరపాక నుండి రమ నీడ అనుకుంటున్నాను పంపించారు. రాంగ్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, రాంగ్ ఆన్సర్. జమలయ్య దొడదేవరపాడు నుంచి జవాబు అంటూ రాంగ్ ఆన్సర్ పంపించారు. గుడ్ మార్నింగ్ సౌజన్య గారు. లతా ఫ్రమ్ ఉయ్యూరు, ఫస్ట్ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్. అలాగే ఇప్పుడు కూడా ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్, ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్ మీరే. ఇంకా చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించారు. గణేష్, రాజు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఆన్సర్ అయితే పంపించారు, కరెక్ట్ ఆన్సర్. ప్రసాద్ దేవినగర్ విజయవాడ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించారు. కమత వెంకటలక్ష్మి రెడ్డి భీమునిపాడు నుంచి జవాబు అంటూ రాంగ్ ఆన్సర్ పంపించారు. కోట శ్రీమన్నారాయణ మూర్తి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రాంగ్ ఆన్సర్ పంపించారు. రేడియో మిత్రులకు శుభోదయం ఆన్సర్ అంటూ బెనర్జీ మురళి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షాడో అని పంపించారు. రాంగ్ ఆన్సర్. గుడ్ మార్నింగ్ వివిధ భారతి అంటూ కిషోర్ కుమార్ గారు మెసేజ్ చేశారు. రేడియో మిత్రులకు శుభదినం అంటూ సుజాత భవానీపురం నుంచి రాంగ్ ఆన్సర్ పంపించారు. రాజేశ్వరి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే పంపించారు, రాంగ్ ఆన్సర్. ఇంకా గుడ్ మార్నింగ్ అంటూ బెనర్జీ గారు ఊహ అంటూ పంపించారు, గుడ్లవల్లర్ నుంచి, రాంగ్ ఆన్సర్. భాస్కర్ పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మరి ఆన్సర్ ఏంటి అంటే చెమట అనమాట, స్వెట్. ఎండలో ఎంతసేపు నిలబడినా, ఎంత గట్టిగా ఎండ కాస్తున్నా అస్సలు ఆరనిది. ఒకటి అది ఏంటిదంటే చెమట అనమాట. మరి స్టూడియోలో సమయం చేస్తే 11:06:30 అయిపోయింది. ఈనాటి నా షోకి బాబాయ్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది. ఈసారి మరిన్ని కొత్త విషయాలతో, మంచి మంచి మాటలతో, మంచి మంచి స్టోరీస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్ టు విద్ భారతి FM 101.3. నేను మీ ఆర్జే సౌజన్య సైనింగ్ ఆఫ్.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.
3: చిన్నమ్మాయి, ఓ చిన్నమ్మాయి,
4: రా రాముడు. ఏంటి ఇట్లా వచ్చావు?
3: ఏం లేదు చిన్నమ్మాయి, నీకు విషయం చెప్పాలని వచ్చాను.
4: ఏంటో విషయం?
3: నీకు తెలుసా, మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుని పండుగ చేసుకుంటోంది.
4: అవునా?
3: అవును చిన్నమ్మాయి.
4: అయితే మన రైతు సోదరులందరూ కూడా ఈ పండుగ తప్పనిసరిగా చేసుకోవాలమ్మడు.
3: అవును చిన్నమ్మాయి, ఎందుకంటే విత్తనం వేసిన దగ్గర నుండి పంట మార్కెట్ లో అమ్మే వరకు కావలసిన సలహాలను శాస్త్రవేత్తల వ్యవసాయ సూచనలతో పల్లె సీమల్లో పొలం పనులు చేసి పచ్చడి పంటలు పండించే మన రైతు సోదరుల ప్రియ నేస్తం ఆకాశవాణి కదా.
4: అందుకే కదా మన ఆకాశవాణి శ్రవణానందం శాశ్వత అనుబంధం అయ్యింది మనందరికీ.
3: అవును చిన్నమ్మాయి, ఇప్పటికీ.

0: ముందు రైతు బాగుంటే దేశం బాగుంటుంది అనే నమ్మకంతో రైతులతో పాటే ముందుకు సాగుతోంది ఆకాశవాణి.
1: అవునమ్మడు, కాబట్టి మనం ఈ పండుగను తప్పనిసరిగా చేసుకోవాలి.
0: అవునవును.
2: మీరు జాయిన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే శృతి. మన స్టూడియోలో టైం 11:10 క్రాస్ అయిపోయి 20 seconds అయిపోయింది. దాట్ మీన్స్ ఈ టైం మన టాలీవుడ్ టైం. మరి కొత్త కొత్త సినిమా విశేషాలు తెలుసుకునే టైం వచ్చేసింది. సో మాట్లాడుకుందాం, చాలా ఉన్నాయి. స్పెషల్లీ డార్లింగ్ ఫ్యాన్స్ కోసం ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే ఉంది స్టార్టింగ్ లోనే. సో మరి ఏంటది తెలుసుకోవాలంటే జస్ట్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. రైట్ నౌ ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ అది తీసుకుని మరి శృతి వస్తే నానిపాటు రావాలి కదా. సో మీ అందరికోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తాను, కృష్ణార్జున యుద్ధం సినిమా నుంచి. సో వెయిట్ చేస్తూ స్టే ట్యూన్డ్.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్ని అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

తొలిప్రియమ సినిమా నుంచి ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ కంపోజిషన్ లో అర్మాన్ మాలిక్ పాడిన సూపర్ సాంగ్ అయితే వినేశారు శ్రీమణి గారి లిరిక్. 11:20 క్రాస్ అయిపోయి 8 సెకండ్స్ అయిపోయింది మన వివిధ భారతి స్టూడియోస్ లో టైమ్ అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి అండ్ మనం ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. సో డార్లింగ్ ఫ్యాన్స్ కోసం ఫస్ట్ అప్డేట్ అని చెప్పాను. కల్కి 2 మూవీ కోసం టీమ్ అయితే ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసేసారట. సూపర్ కదా. మరి మాస్ యాక్షన్ సీక్వెన్స్ ఒకటి ఈ పార్ట్ 2 లో ప్లాన్ చేస్తున్నారట. అది ఎంత పెద్ద సీక్వెన్స్ అంటే పార్ట్ 1 మించి ఉండబోతుంట. సో కల్కి 2098 AD రియల్ వరల్డ్ లో కొత్త కొత్త ట్విస్ట్లు, గొడవలు, క్యారెక్టర్స్, ఎంట్రీలు, ఓ మై గాడ్నెస్, అలా చాలా చాలా చాలా ఉండబోతున్నాయి. క్యామియోలు ఇవన్నీ కూడా అనమాట అన్ని ఉండబోతున్నాయని టాక్ అయితే నడుస్తుంది. సో మరి ఇదే సంగతి. అండ్ ఇదే మూవీ నుంచి ఇంకొక అప్డేట్ కూడా ఉంది డార్లింగ్ ఫ్యాన్స్ కోసం. వెయిట్ చేస్తుండండి, అది కూడా చెప్తా. బట్ రైట్ నౌ మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్ మున్నా సినిమా నుంచి అయితే ప్లే చేస్తున్నాను. కైలాష్ కేర్ అండ్ సుజాత పాడిన పాట భాస్కర్ భట్ల రవికుమార్ గారి లిరిక్ లో. లవ్లీ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టేట్ యూండో వివిధ భారతి FM 101.3.

0: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అదిను అడ్మరా అరే వా
1: చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త.
2: ఆర్బీఐ అంటుంది
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

చైతన్ భరద్వాజ్ మ్యూజిక్ కంపోజిషన్ లో హరిచరణ్ గారు పాడిన బ్యూటిఫుల్ సాంగ్ ఇది వినేశారు శ్రీమణి లిరిక్. మరి లవ్లీ సాంగ్ RX100 మూవీ నుంచి విన్న తర్వాత మన స్టూడియోలో టైం 11:29 క్రాస్ అయిపోయి 42 సెకండ్స్ అయిపోయింది. అది మ్యాటర్. సో మరి కల్కి పార్ట్ 1 లో అండి నాగ్ అశ్విన్ ఏ హీరో

0: అంటే ఇప్పటి వరకు ఏ హీరోస్ అండ్ హీరోయిన్స్ తో అయితే వర్క్ చేశారో ఆల్మోస్ట్ అందరినీ ఇంక్లూడ్ చేశారు పార్ట్ వన్ లో, ఎక్సెప్ట్ నాని అండ్ నవీన్ పోల్శెట్టి. సో వాళ్ళిద్దరూ కూడా ఈ కల్కి పార్ట్ టూ లో ఉండే ఛాన్స్ ఉందట, అది కూడా విజయ్ దేవరకొండ అండ్ దుల్కర్ ప్లేస్ లో అని టాక్ అయితే నడుస్తోంది. బట్ ఇదైతే ఇంకా కన్ఫర్మ్ కాలేదులేండి. సో బట్ నాకేమనిపించిందంటే ఇది ఈ టాక్ విన్న తర్వాత అసలు కల్కి వరల్డ్ లో నాని క్యామియో కోసం అయితే నేను ఫుల్ వెయిట్ చేస్తున్నా అదనమాట మ్యాటర్. సో అది పక్కన పెట్టేస్తే పెద్ది స్టోరీ, ఒక రియల్ లైఫ్ స్టోరీ పెద్ది రాజు గారు అని ఆయన నుంచి ఇన్స్పైర్ అయి తీసిన సినిమా అని కూడా టాక్. అండ్ ఇది కూడా పక్కన పెడితే హాలీవుడ్ నుంచి అయితే ఒక మేజర్ అప్డేట్ ఉంది, దాని గురించి మనం మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ తీసుకుని ఆ తర్వాత మీకోసం ఫంకీ సినిమా నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను. ఎంజాయ్ లిసనింగ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే శృతి.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

భీమ్స్ మ్యూజిక్ కంపోజిషన్ లో కపిల్ కపిలన్ అండ్ శ్రేయ ఘోషల్ పాడిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమా నుంచి. సో 11:39 అయిపోయింది మన స్టూడియోస్ లో టైం అండ్ మీరు చూసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అవతార్ 3 పార్ట్స్ బ్లాక్ బస్టర్ హిట్స్ మనకు తెలిసిందే కదా. జేమ్స్ కామెరూన్ డైరెక్టర్ ఈ సినిమాలతో ఎంత పెద్ద ప్రభంజనం సృష్టించారో కూడా ఆల్రెడీ మనకు ఐడియా ఉంది. అయితే ఈ 3 పార్ట్స్ టోటల్ బడ్జెట్ ఆల్మోస్ట్ కొన్ని వందల మిలియన్ల డాలర్లని టాక్ అయితే ఉంది కదా. అయితే ఇప్పుడు నెక్స్ట్ వచ్చే పార్ట్స్ ఉంటాయి కదా 4 and 5 కొంచెం బడ్జెట్ తగ్గించి త్వరగా ఫినిష్ చేయాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారట. మరి దీనికోసం ఒక కొత్త టెక్నాలజీ కూడా వాడబోతున్నట్టు టాక్ నడుస్తోంది. ఆల్రెడీ అవతార్ 4 లో కొన్ని సీన్స్ కూడా షూట్ చేసేసారట.

0: బట్టి నెక్స్ట్ షెడ్యూల్ ఎప్పుడు ప్లాన్ చేయాలి, ఎలా ఉండబోతోంది, ఇవన్నీ కూడా ప్లాన్ చేస్తామని చెప్పేసి డైరెక్టర్ చెప్తున్నారు. బడ్జెట్ అంటే బడ్జెట్ తగ్గితే మంచిదే కదా, ఏమంటారు, ఇది అవుతుందా చూద్దాం, టైం డిసైడ్ చేస్తుంది, మనమైతే అప్పటిదాకా వెయిట్ చేద్దాం. ఓకే, సో మరి ఈ రోజు మన టాలీవుడ్ లో 2 ఇంపార్టెంట్ బర్త్డేస్ అయితే ఉన్నాయి, ఎవరు ఆ స్టార్స్ మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ మీ అందరి కోసం ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ అయితే వచ్చేస్తుంది, ఆ తర్వాత పాట అయితే ప్లే చేస్తాను ఫ్రమ్ ది మూవీ భరత్ అనే నేను. సో స్టే ట్యూన్డ్ వివిధ్ భారత్ ఎఫ్ఎం 101.3.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది,
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్.

0: యాక్చువల్ బ్రేక్తో వచ్చేస్తుంది. ఆ తర్వాత పాట అయితే ప్లే చేస్తాను ఫ్రమ్ ది మూవీ భరత్ అని నేను. సో స్టే ట్యూన్డ్ వివిధ్ భారత్ ఎఫ్ఎం 101.3.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
3: Hola, bienvenido. Disfrutar fiesta. ¡Woo!

ವಿನಯಸಾರು ರಾಮಜೋಗೇ ಸಹಸ್ರಗಾರ ಲಿರಿಕಲ್ ಮಾಟ ಮಗಧೀರ. ಐ ಮೀನ್ భరత నేను సినిమా నుంచి సాంగ్ విన్న తర్వాత 11:45 క్రాస్ అయిపోయి 23 సెకండ్స్ అయిపోయింది మన టైం. సో మరి ఈ రోజు వి విజయేంద్ర ప్రసాద్ గారి బర్త్డే, ఎస్ఎస్ రాజమౌళి గారి ఫాదర్ అనమాట. సో ఈయనండి మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో స్టోరీ రైటర్ గా వర్క్ చేస్తున్నారు. 1988లో వచ్చిన జానకిరాముడు సినిమా నుంచి బంగారు కుటుంబం, బొబ్బిలి సింహం, ఘరానా బుల్లోడు, యువరత్న రాణా, సమరసింహారెడ్డి, సింహాద్రి, సాయి, నాల్లుడు, ఛత్రపతి, విక్రమార్కుడు, యమదొంగ, మగధీర, రాజన్న, ఈగ, బాహుబలి సిరీస్ అండ్ తర్వాత హిందీ మూవీస్ బజరంగి భాయ్జాన్, మణికర్ణిక, తలైవి, ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ అండ్ ఇప్పుడు వారణాసి. ఈ సినిమాలన్నిటికీ కూడా అద్భుతమైన కథలు అందించారు. కొన్ని మూవీస్ కి స్క్రీన్ ప్లే వర్క్ కూడా చేశారు. అండ్ మన తెలుగులో బంగారు కుటుంబం అండ్ రాజన్న సినిమాలకి నంది అవార్డ్స్ గెలుచుకున్నారు. అండ్ హిందీ సినిమాల్లో బజరంగి భాయ్జాన్ మూవీకి అయితే ఎన్నో అవార్డ్స్ అండ్ రివార్డ్స్ కూడా వచ్చాయి. సో అదే మ్యాటర్ ఈ రోజు విజయేంద్ర ప్రసాద్ గారి బర్త్డే. అండ్ ఇవాళ అంకిత, హీరోయిన్ అంకిత బర్త్డే కూడా. రస్నా బేబీగా చాలా ఫేమస్ అండ్ హీరోయిన్ గా కూడా కొన్ని మూవీస్ చేసింది కదా, సూపర్ డూపర్ మూవీస్. సో అది మ్యాటర్. మరి నెక్స్ట్ అయితే మీ అందరి కోసం మగధీర సినిమా నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: కపుల్ ఫ్రెండ్లీ మూవీ నుంచి అయితే సాంగ్ వినేశారు. సో మరి నెక్స్ట్ మ్యాటర్ ఏంటంటే రణబీర్ కపూర్ అండ్ సాయి పల్లవి రామాయణ సినిమా ఉంది కదా, ఈ ఫస్ట్ ట్రైలర్ ని, ఈ సినిమా ఫస్ట్ ట్రైలర్ లాంచ్ ని జూలై 23rd ప్లాన్ చేశారట. సో దాని తర్వాత మూవీ ప్రమోషన్స్ అన్ని కూడా జోరుగా ఉండబోతున్నాయి అనమాట. సో ఇది కాస్త పక్కన పెట్టేస్తే, ఒక పక్కన దుల్కర్ సల్మాన్ ఐఆమ్ గేమ్ యాక్షన్ సినిమా అండ్ ఇంకో పక్కన పృథ్వీరాజ్ లీడ్ రోల్ చేసిన ఖలీఫా సినిమా ఈ ఇయర్ 2026 ఓనం సెలబ్రేషన్స్ లో అంటే ఆగస్ట్ లో ఈ రెండు సినిమాలు థియేటర్స్ లో ఒకేసారి రిలీజ్ అవబోతున్నాయి. చూడాలి మరి ఈ మూవీ పండగ జోష్ ఇంకాస్త పెంచుతుందేమో, ఏ పండగ అంటే ఏ మూవీ పెంచుతుందో చూడాలి. అండ్ మరి ఈ రోజు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అప్డేట్, బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ నెక్స్ట్ ప్రాజెక్ట్ అంటే 62 సినిమాలు కంప్లీట్ అయిపోయినాయి ఇప్పుడు దాకా అండ్ నెక్స్ట్ 63rd సినిమా స్టార్ట్ అవబోతోంది అండ్ దీనికి మ్యూజిక్ అందిస్తున్నది ఎవరో తెలుసా, సల్లు భాయ్ కి మన వాళ్లే. ఎస్, మ్యూజిక్ ఏమో తమన్ అందిస్తున్నారు అండ్ బీజీ స్కోర్ అనిరుద్ధ్ అనమాట. సో నాకెందుకో సల్లుభాయ్ సాంగ్స్ ఈసారి ఇంకాస్త గట్టిగా వినిపించబోతున్నాయి అనిపిస్తోంది. ఎప్పుడు కూడా సల్లుభాయ్ సాంగ్స్ చాలా బాగుంటాయి బట్ ఈసారి ఇంకాస్త డోస్ పెరిగిపోతుందన్నమాట. ఎందుకంటే ఇద్దరు లీడింగ్ లో ఉన్న మ్యూజిషియన్సే కదా, మరి అది మ్యాటర్, మరి మోత ఆ మాత్రం ఉండాలి కదా. ఏమంటారు ఇక నుంచి, నా సినిమాలన్నీ కలర్ఫుల్ గా ఉండబోతున్నాయి అంటున్నారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. అంటే డ్రాగన్ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుగుతుంది కదా, అయితే ఇంతకు ముందు సలార్, కేజీఎఫ్ అండ్ కన్నడలో తీసిన ఉగ్రం ఇలాంటివన్నీ కూడా ఏంటో ఒకలాంటి సీరియస్ ఎమోషనల్ థ్రిల్లర్ ఇలా కథల ఇలాంటి కథలు కదా, అంటే చూడటానికి కూడా ఒక డార్క్ గా ఏదో ఒక సమ్ కలర్ అలా ఉంటుంది అనమాట సినిమాకి కూడా కలర్. అండ్ నెక్స్ట్ డ్రాగన్ కూడా ఆల్మోస్ట్ కొంచెం సీరియస్ పిక్చర్ లాంటిదే బట్ ఆఫ్టర్ దాట్ ప్రశాంత్ నీల్ గారు ప్రశాంతంగా ఒక పౌరాణిక కథని ఎంచుకోబోతున్నట్టు టాక్. అమ్మయ్యా, ఫైనలీ నాలాంటి వాళ్ళ కోసం ఇది ఒక శుభవార్త అనమాట. అది కూడా పక్కన పెట్టేస్తే, ఇట్లు అర్జున సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ హాయ్ రే మే 28th రాబోతోంది. థమన్ మ్యూజిక్ అందించారు అండ్ ఈ సాంగ్ ని పాడింది ఎవరో తెలుసా, అనిరుద్ధ్ అనమాట. సో అగైన్ వీళ్ళ కాంబో రిపీట్ కాబోతుంది, అది మ్యాటర్. సో మరి ఇంకా ఇంకా ఇంకా ఇలా చాలానే చెప్పాలి అనుకుంటాను బట్ టైం చూస్తే ఓన్లీ 1 అవర్ మాత్రమే ఉంటుంది మనకి. ఎనీవేస్, ఇప్పటికైతే ఇవాళకైతే ఈ అప్డేట్స్ ఇక్కడితో బై బై కొట్టేసి నెక్స్ట్ మనం మీకు తెలుసాలో కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ లిజనింగ్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి, అంతే. నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే రేడియో ఎప్పుడు మీతోనే.
3: నాలో నీకు నచ్చిందేంటి?
4: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
3: అది కాదు, ఇది అందరూ చెప్తారు కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
4: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
5: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
6: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
5: కాసేపు ఉండొచ్చు కదా?
6: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
5: నేను మీతో పాటు వివిధ భారతి వింటానమ్మాయి గారు.
6: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
5: మీ తెలివి ముందు నాదేముందండి.
6: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
7: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.
8: జోష్ఫుల్ గా ఉండాలి అంటే జోరుగా హుషారుగా వినాల్సిందే. మీరందరూ తెలుసుకోవాల్సిన కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి అంటే మీకు తెలుసా వినాల్సిందే. ధైర్యాన్ని తెచ్చుకోవాలి అంటే వీరా వినాల్సిందే. రోజంతా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఏది చేయకుండా ఉంటూ ఫైనల్ గా రిఫ్రెష్ అయ్యి మీరు అనుకున్నదని చేసేయాలి అంటే సందడి సందడి వినాల్సిందే. అసలు ఇవన్నీ వినాలి అంటే ఏం చేయాలి? 101.3 వివిధ భారతి ఎఫ్ఎం ట్యూన్ చేయాలి. ఆకాశవాణి 90 వసంతాల నుండి ఇలాంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తూ శ్రోతల మనసులో

0: తనదైన స్థానాన్ని సంపాదించుకున్న సంగీత ప్రియులందరూ స్నేహమయ్యి మన ఆకాశవాణి. ఇది మనందరి మనోవాణి.
1: స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 12:00. ఎఫ్ఎం న్యూస్ హెడ్ లైన్స్.

0: ವಿವಿಧ ಭಾರತಿ ಎಫ್ಎಂ ನ್ಯೂಸ್ ಹೆಡ್ಲೈನ್ಸ್.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపర్తి రాణి. ప్రజలకు ప్రభుత్వ సేవలు సులువుగా అందించే క్రమంలో నిబంధనలు అడ్డుకాకూడదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు స్పష్టం చేశారు. దీనికోసం అవసరమైన బిజినెస్ నిబంధనలను సవరించేందుకు కార్యాచరణ సిద్దం చేయాలని ఆదేశించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ కార్యక్రమానికి రాజకీయ పార్టీలన్నీ సహకరించాలని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ కోరారు. యువతను అన్ని విధాలా జాగృతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తోందని అనంతపురం జిల్లా మై భారత్ ప్రోగ్రాం సూపర్వైజర్ శ్రీనివాసులు తెలిపారు. ఈ రోజు అనంతపురం జిల్లా కందుకూరులో మై భారత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎక్స్పీరియన్స్ లెర్నింగ్ ప్రోగ్రాం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ ముఖ్య నాయకులతో ఈ రోజు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సమావేశమయ్యారు. 16వ జనాభా గణన ప్రక్రియను ఎన్టీఆర్ జిల్లాలో పకడ్బందీగా చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జి లక్ష్మీసా తెలిపారు. విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ జనగణన కార్యక్రమాన్ని అత్యంత ప్రాధాన్యతతో తీసుకుని నెలాఖరు నాటికి 100% పూర్తి చేస్తామని అన్నారు. ఈ ఏడాది చివరి నాటికి స్వేచ్ఛ వాణిజ్య ఒప్పంద చర్చలను ముగించాలని భారత్ కెనడా భావిస్తున్నట్లు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. 3 రోజుల అధికారిక పర్యటనలో భాగంగా 100కి పైగా స్వదేశీ కంపెనీల ప్రతినిధులతో కూడిన బృందంతో పీయూష్ గోయల్ కెనడాలో పర్యటిస్తున్నారు. బీమా రంగంపై పాలసీదారుల నమ్మకాన్ని పెంచడం, పారదర్శకత, జవాబుదారీతనాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా భారతీయ బీమా నియంత్రణ అభివృద్ది ప్రాధికార సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం బీమా కంపెనీల ముఖ్య నిర్వహణాధికారుల పనితీరును అంచనా వేసే ప్రామాణికాల్లో సవరణలు జారీ చేసింది. దేశ ఆర్థిక రక్షణ కోసం పొదుపు పాటించాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపును ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్థించారు. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ఇంధనం, ఎరువులు, విదేశీ మారకపు ద్రవ్యంపై అందరూ దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. దౌత్యవేత్తలు, అంతర్జాతీయ సంస్థల సిబ్బంది, విదేశీయులు సాధ్యమైనంత త్వరగా ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరాన్ని విడిచి వెళ్లాలని రష్యా హెచ్చరించింది. సైనిక పరిపాలనా భవనాలకు దూరంగా ఉండాలని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ సాధారణ పౌరులను అప్రమత్తం చేసింది.

0: FM 101.3.
1: సుప్రభాత వేళ, శుభోదయం పలుకుతూ,
2: మంగళ ధ్వనితో మేలుకొలుపుతూ,
1: భక్తి గీతాలతో మనసును పరవశింపచేస్తూ,
2: సూక్తులతో సుధలు పంచుతూ,
1: ప్రతి ఒక్కరి మదిలో ఉదయ రాగాలను పలికిస్తూ,
2: అలనాటి సినీ సాహిత్య సంగీత ప్రముఖుల పరిచయాలను నేటి తరానికి అందిస్తూ,
1: సినీ గీతాలతో మనసును మైమరిపిస్తూ,
2: వనితల వికాసానికి తమ వాణిని వినిపిస్తూ,
1: కర్షక కార్మికులకు వెన్నుముకగా నిలుస్తూ,
2: ఆరోగ్యపరంగా వయోధికులకు సూచనలు ఇస్తూ,
1: ప్రపంచ వార్తా సమాచారాన్ని ప్రజలకు చేరువ చేస్తూ,
2: నాటి ఇంటి రేడియో నుండి నేటి చరవాణి వరకు శ్రవణానందాన్ని కలిగిస్తోంది 90 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ప్రజావాణి, మన ఆకాశవాణి.
3: This is Akashvani, the news read by Anuja Kumar.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

అందరినీ ఇష్టపడ్డాను సినిమా నుంచి ఆర్బీ పట్నాయక్ మ్యూజిక్ కంపోజిషన్ లో ఎస్పీ బాలుగారు ఆయన చిత్రపాట సంగీత వినేశారు సిరివెన్లి గారు లిరిక్. 12:15 క్రాస్ అయిపోయి 50 సెకండ్స్ అయిపోయింది మన టైం అండ్ మనమున్న మీకు తెలుసా ప్రోగ్రామ్ లో. సో గురువీందర్ సింగ్ పంజాబ్ కి చెందిన ప్లేయర్ అండి. రాంచీలో ఫెడరేషన్ కప్ 2026 జరుగుతోంది. అందులో 100 మీటర్ స్ప్రింట్ ని 10.9 సెకండ్స్ లో ఫినిష్ చేసి రన్నింగ్ లో ఒక కొత్త రికార్డ్ క్రియేట్ చేశారు తెలుసా, సూపర్ కదా. మరి హుసేన్ బోల్ట్ రికార్డ్ అయితే 9.58 అనమాట, గురువీందర్ అయితే 10.09. సో జస్ట్ కొన్ని సెకండ్స్ మాత్రమే డిఫరెన్స్. కానీ ఒక అథ్లెట్ ఇక్కడ వరకు రావాలి అంటే, అంటే ఇంత సాధించాలి అంటే ఎన్ని సంవత్సరాల కృషి, పట్టుదల, డెడికేషన్ ఇవన్నీ ఉంటాయి చెప్పండి. సో ఇవన్నీతో పాటు అంటే ఒక గెలుపు రావాలి అంటే ఒక అథ్లెట్ కి పేషెన్స్ కూడా చాలా చాలా చాలా అవసరం, ఓర్పు అనేది. సో పేషెన్స్ ఈజ్ పవర్ అని అందుకే అంటారేమో. ఎనీవేస్ లవ్లీ లవ్లీగా అనిపించింది నాకు ఈ న్యూస్ విన్నప్పుడు. సో నెక్స్ట్ ఒక ప్రపంచ సమస్య గురించి మాట్లాడుకుందాం. బట్ రైట్ నో మీ అందరికోసం పరుగు సినిమా నుంచి మణి శర్మ గారి మ్యూజిక్ కంపోజిషన్ లో రంజిత్ పాడిన పాట ప్లే చేస్తున్నాను, చంద్రబోస్ గారి లిరిక్ సాంగ్ వింటూ చేస్తూ స్టే చేయండి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

వానా సినిమా నుంచి కార్తీక్ పాడిన పాట విన సార్. సో మరి సిరివెన్లు గారి లిరిక్. సో మరి ఏంటంటే ప్లాస్టిక్ పొల్యూషన్ ఇదండి రీసెంట్ టైమ్స్ లో ఎంత పెరిగిపోతుందో మనం ఆల్రెడీ చూస్తూనే ఉన్నాం. అంటే ముఖ్యంగా నదుల్లో సముద్రాల్లో అయితే మరీ ఎక్కువగా అనమాట. అంటే మన దేశంలోనే కాదు ఇంకా చాలా చోట్ల ప్రతి దేశంలోనూ ఈ ప్రాబ్లం ఉంది, అది అందరికీ తెలిసిందే. కానీ ఒకసారి ఊహించుకోండి ప్రపంచ సమస్యగా మారిన ఇలాంటి ఒక ప్రాబ్లంకి మెషిన్స్ తో పని లేకుండా అసలు కరెంట్తోనే పని లేకుండా ఈ ప్లాస్టిక్ అంతా కూడా నదుల్లోంచి ఒకేసారి క్లీన్ అయిపోతే ఎలా ఉంటుంది, అది ఎలా సాధ్యం అనే కదా మీ డౌట్. ఆలోచిస్తుండండి, బ్రేక్ తర్వాత మాట్లాడుకుందాం. రైట్ నౌ మీ అందరి కోసం లవర్స్ సినిమా నుంచి సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, స్టే ట్యూన్డ్.

రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు నాథులా పాస్ ను సందర్శించి అక్కడి సైనికులతో ముచ్చటిస్తారు. ఎబోలా వైరస్ ను అరికట్టేందుకు రష్యా శాస్త్రవేత్తలు ఒక కొత్త వ్యాక్సిన్ ను అభివృద్ది చేసినట్టు రష్యా ఆరోగ్య మంత్రి మిఖాయిల్ మురాష్కో ప్రకటించారు. నీట్ యూజీ 2026 పరీక్ష పేపర్ లీకేజీ కేసులో సిబిఐ మరో ఇద్దరు నిందితులను అరెస్టు చేసింది. ఐపీఎల్ క్రికెట్ లో భాగంగా ఈరోజు మొహాలీలో జరిగే ఎలిమినేటర్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడతాయి. సిక్కిం పర్యటనలో భాగంగా రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు నాథులా పాస్ ను సందర్శించి అక్కడి సైనికులతో ముచ్చటిస్తారు. సీనియర్ ఆర్మీ అధికారులు ఆ ప్రాంతంలో జరుగుతున్న వివిధ కార్యకలాపాలను రాష్టపతికి వివరిస్తారు. బాబా హర్భజన్ సింగ్ ఆలయాన్ని ముర్ము సందర్శిస్తారు. అనంతరం గ్యాంగ్టక్ లోని మనన్ కేంద్రంలో జరిగే సిక్కిం విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో రాష్టపతి విద్యార్థులకు డిగ్రీలు పతకాలు ప్రదానం చేస్తారు. ఎబోలా వైరస్ ను అరికట్టేందుకు రష్యా శాస్త్రవేత్తలు ఒక కొత్త వ్యాక్సిన్ ను అభివృద్ది చేసినట్టు రష్యా ఆరోగ్య మంత్రి మిఖాయిల్ మురాష్కో ప్రకటించారు. కాంగోలో ఇటీవల వ్యాపించిన వ్యాధులకు కారణమైన అరుదైన బుండి బుగ్యో మహమ్మారిపై కూడా ఈ వ్యాక్సిన్ పనిచేసే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ నెల 17వ తేదీన కాంగో ఉగాండాల్లో ఎబోలా వ్యాప్తిని డబ్ల్యూహెచ్ఓ ప్రపంచ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత పౌర విమానయాన సాధికార సంస్థ విమానయాన సంస్థలకు కొన్ని నిర్దేశాలు జారీ చేసింది. ఉగాండా కాంగో దేశాలకు విమాన సర్వీసులు నడిపే సంస్థలు ప్రయాణికులు విమానం దిగడానికి ముందే వారి నుండి స్వీయ ధృవీకరణ పత్రాలను తప్పనిసరిగా సేకరించాలని డీజీసీఏ ఆదేశించింది. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ కెనడా వాణిజ్య మంత్రి మణీందర్ సిద్ధుతో కలిసి భారత్ కెనడా పెట్టుబడుల రౌండ్ టేబుల్ సమావేశానికి సహాధ్యక్షత వహించారు. కెనడాకు చెందిన ప్రముఖ పెన్షన్ ఫండ్లు, సావరీన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు, కెనడా ఇండియా వాణిజ్య మండలి సభ్యులు, ఇతర భాగస్వాములతో విస్తృతంగా చర్చలు జరిపినట్టు గోయల్ తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పన, ఆర్థిక రంగ సంస్కరణలు, సులభతర వాణిజ్యంపై భారత్ ప్రత్యేక దృష్టి సారించడం వల్ల ప్రపంచ పెట్టుబడిదారులకు అపారమైన అవకాశాలు లభిస్తున్నాయని మంత్రి సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. స్వచ్ఛమైన ఇంధనం, టెక్నాలజీ, డిజిటల్ మౌలిక సదుపాయాలు, కృత్రిమ మేధ, తయారీ రంగం, రవాణా వంటి రంగాల్లో భారత్తో భాగస్వామ్యం కలిగి ఉండాలని పెట్టుబడిదారులను మంత్రి కోరారు. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ చట్టబద్దతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఈరోజు తీర్పు వెలువరించనుంది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత, జస్టిస్ జయమాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం ఈ ఏడాది ప్రారంభంలో సుదీర్ఘ విచారణల అనంతరం తీర్పును రిజర్వ్ చేసింది. ఎన్నికల సంఘం చేపట్టిన ఈ సవరణ ప్రక్రియ రాజ్యాంగంలోని ఆర్టికల్ 326, ప్రజాప్రాతినిధ్య చట్టం 1950, దాని కింద రూపొందించిన నిబంధనల ప్రకారం ఈసీఐకి ఉన్న అధికారాలకు మించి ఉందని పిటిషనర్లు వాదిస్తున్నారు. వృద్ధాప్యంలో ఆరోగ్యంగా దృఢంగా ఉండడానికి ప్రతిరోజు క్రమం తప్పకుండా యోగా సాధన చేయడం ఎంతో అవసరమని కేంద్ర ఆయుష్ శాఖ సహాయ మంత్రి ప్రతాప్రావు జాదవ్ పేర్కొన్నారు. ఖజురహోలో ఈరోజు జరిగిన యోగా మహోత్సవం, అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026కు 25 రోజుల కౌంట్డౌన్ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన, భారతదేశ సాంస్కృతిక ఆధ్యాత్మిక వారసత్వంలో అంతర్భాగమైన యోగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చొరవతో 2014లో ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆమోదించిన తర్వాత సంపూర్ణ ఆరోగ్యం, శ్రేయస్సు కోసం ఒక ప్రపంచ ఉద్యమంగా రూపాంతరం చెందిందని మంత్రి గుర్తు చేశారు. వచ్చే నెల 21వ తేదీన జరుపుకోబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 సందర్భంగా ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనేది ఇతివృత్తంగా నిర్ణయించారు. నీట్ యూజీ 2026 పరీక్ష పేపర్ లీకేజీ కేసులో సిబిఐ మరో ఇద్దరు నిందితులను అరెస్టు చేసింది. ఈ కేసులో దర్యాప్తు సంస్థ ఇప్పటి వరకు ఢిల్లీ, జైపూర్, గుర్గ్రామ్, నాసిక్, పూణే, లాతూర్, అహిల్యానగర్ నుండి మొత్తం

0: నాకు మధ్య దూరమైనా లెక్క వేస్తే ఒక్క అడుగేనా ఒక్క అడుగులో జీవితం.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. సిక్కిం పర్యటనలో భాగంగా రాష్ట్ర

0: 13 మంది నిందితులను అరెస్టు చేసింది. సిబిఐ ఇప్పటి వరకు 49 చోట్ల సోదాలు నిర్వహించి పలు అక్రమ పత్రాలు, ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుంది. మెడికల్ కళాశాలల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ నెల 3వ తేదీన నిర్వహించిన నీట్ యూజీ 2026 పరీక్ష పేపర్ లీక్ ఆరోపణల నడుమ రద్దయిన సంగతి తెలిసిందే. భారత మాజీ ప్రధానమంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆయనకు నివాళులర్పించారు. షెడ్యూల్డ్ కులాల సంక్షేమ పథకాల అమలును డిజిటలైజ్ చేయడానికి, మరింత బలోపేతం చేయడానికి సామాజిక న్యాయం సాధికారత శాఖ మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ నిన్న న్యూఢిల్లీలో పీఎం అజయ్ పోర్టల్ను, అజయ్ మొబైల్ యాప్ను ప్రారంభించారు. పూర్తిగా డిజిటల్ వర్క్ఫ్లో, రియల్ టైం ప్రాసెసింగ్ వైపు మారాలనే లక్ష్యంతో రూపొందించిన ప్రధానమంత్రి అనుసూచిత్ జాతి అభ్యుదయ యోజన పీఎం అజయ్ పథకం అమలును ఈ పోర్టల్ వేగవంతం చేస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. పథకానికి సంబంధించిన సేవలను మొబైల్ ద్వారా అందుబాటులోకి తీసుకురావడం, గ్రామస్థాయిలో ప్రణాళిక అమలు, క్షేత్రస్థాయి పర్యవేక్షణను మెరుగుపరచడం, రియల్ టైం రిపోర్టింగ్ను సులభతరం చేయడం, పారదర్శకత, డిజిటల్ గవర్నెన్స్ ను బలోపేతం చేయడం ఈ పీఎం అజయ్ మొబైల్ యాప్ ముఖ్య ఉద్దేశమని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ సందర్భంగా డాక్టర్ వీరేంద్ర కుమార్ మాట్లాడుతూ ఎస్సీ సంక్షేమ కార్యక్రమాల కోసం పారదర్శకమైన, డిజిటల్, సాధికారతతో కూడిన సేవలను అందించడంలో ఈ పోర్టల్ ఒక పెద్ద ముందడుగని అభివర్ణించారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా మొహాలీలోని న్యూ చండీగఢ్లో ఈరోజు రాత్రి 7:30 గంటలకు జరిగే ఎలిమినేటర్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ తలపడతాయి. ఇందులో గెలిచిన జట్టు శుక్రవారం జరిగే క్వాలిఫైయర్ 2లో గుజరాత్ టైటాన్స్తో తలపడుతుంది. ఆ మ్యాచ్లో విజయం సాధించిన జట్టు ఈ నెల 31న అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో తలపడుతుంది. కాగా నిన్న రాత్రి ధర్మశాలలో జరిగిన క్వాలిఫైయర్ 1 మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 92 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్లోకి ప్రవేశించింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. ప్రజలంతా ఎల్లప్పుడూ శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవాలని, ఇళ్ల నుండి బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా నీటిని వెంట తీసుకెళ్లాలని మోదీ ఒక సోషల్ మీడియా పోస్టులో సూచించారు. హర్యానా, చండీగఢ్, మధ్యప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో ఈరోజు తీవ్రమైన వడగాల్పులు వీస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్, ఒడిశా, తెలంగాణ, ఉత్తరాఖండ్లలో ఇటువంటి పరిస్థితులే ఉంటాయని పేర్కొంది. పశ్చిమ బెంగాల్, కొంకణ్, గోవా, ఒడిశా, సౌరాష్ట, కచ్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో వేడి, ఉక్కపోత వాతావరణం ఉంటుందని తెలిపింది. అలాగే హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, పంజాబ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, విదర్భల్లో ఈ రాత్రిపూట కూడా వాతావరణం వేడిగా ఉంటుందని పేర్కొంది. కాగా ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు, బీహార్, కర్ణాటక, త్రిపుర, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. సిక్కిం పర్యటనలో భాగంగా రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు నాథులా పాస్ను సందర్శించి అక్కడి సైనికులతో ముచ్చటిస్తారు. ఎబోలా వైరస్ను అరికట్టేందుకు రష్యా శాస్త్రవేత్తలు ఒక కొత్త వ్యాక్సిన్ను అభివృద్ది చేసినట్టు రష్యా ఆరోగ్య మంత్రి మిఖాయిల్ మురాష్కో ప్రకటించారు. నీట్ యూజీ 2026 పరీక్ష పేపర్ లీకేజీ కేసులో సిబిఐ మరో 2 నిందితులను అరెస్టు చేసింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు మొహాలీలో జరిగే ఎలిమినేటర్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్లీ ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటే.

0: చేస్తున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233. లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యుద్భారతి ఎఫ్ఎం
0: 101.3. 1240 క్రాస్ అయిపోయి 58 seconds అయిపోయింది. వెల్కమ్ బ్యాక్ టు మీకు తెలుసా అండ్ నేను మీ ఆర్జే శృతి. నాతో మీరు చూంచేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. యాక్చువల్గా అండి, నదుల్లో ప్లాస్టిక్ పొల్యూషన్ మెషిన్స్ తో పని లేకుండా పని చేయొచ్చా, ఇదే కదా మన డౌట్. ఇక్కడే కదా మన టాపిక్ ఆగింది. యాక్చువల్గా మ్యాటర్ ఏంటంటే, రీసెంట్ గా ఇటలీ సైంటిస్ట్లకి ఒక ఇంట్రెస్టింగ్ ఐడియా వచ్చింట. అదొక ఎకో ఫ్రెండ్లీ ఐడియా అనమాట. ఇప్పుడు మనకి

యాక్టివ్ మీకు తెలుసా, అండ్ నేను మీ ఆర్జే శృతి. నాతో మీరు చూంచేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. యాక్చువల్గా అండి, నదుల్లో ప్లాస్టిక్ పొల్యూషన్, మెషిన్స్ తో పని లేకుండా పని చేయొచ్చా, ఇదే కదా మన డౌట్, ఇక్కడే కదా మన టాపిక్ ఆగింది. యాక్చువల్గా మ్యాటర్ ఏంటంటే, రీసెంట్ గా ఇటలీ సైంటిస్ట్లకి ఒక ఇంట్రెస్టింగ్ ఐడియా వచ్చింట. అదొక ఎకో ఫ్రెండ్లీ ఐడియా అనమాట. ఇప్పుడు మనకి నీళ్ళల్లో చిన్న చిన్న ప్లాస్టిక్ పార్టికల్స్ అనేవి ఉంటుంటాయి కదా, వాటిని అబ్జార్బ్ చేసే ఫిస్టియా మ్యాగ్నిఫికా అనే ఒక నీటి మొక్కని ఆ నదుల్లో పెంచుతున్నారట. అది దాని వేళ్ల దగ్గర ఈ ప్లాస్టిక్ పార్టికల్స్ ని ట్రాప్ చేసి వాటర్ ని క్లీన్ గా మార్చడానికి హెల్ప్ చేస్తుంది. ఇదనమాట కాన్సెప్ట్. ఈ ప్లాంట్ ఏంటంటే, సూర్యకాంతితో పెరుగుతుంది అండ్ నీటి మీద పైన ఇలా తేలుతుంటుంది. వీటి వేళ్లు నీళ్లలో స్ప్రెడ్ అయి పొల్యూషన్ ని క్యాప్చర్ చేస్తాయట. 90% ఇది వర్క్ అవుతుంది అని చెప్పేసి రిపోర్ట్స్ కూడా చెప్తున్నాయి. బట్ దీని మీద ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా రీసెర్చ్ అయితే జరుగుతోంది. బట్ ఇదంతా 100% నిజమైతే మాత్రం ఒక పెద్ద పొల్యూషన్ ప్రాబ్లం కి చెక్ పెట్టిన ట్టే అని నాకు అనిపించింది. ఏమంటారు, అంతే కదా. సో నేచర్ ని పాడు చేస్తున్న మనమే మళ్ళీ నేచర్ లోనే సొల్యూషన్ వెతుక్కుంటున్నాం అనమాట. అది కదా మ్యాజిక్ అంటే. ఎనీవేస్, నేచర్ అంటే నాకు ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం కూడా గుర్తొచ్చింది, అది కూడా చెప్తాను. బట్ రైట్ నో మీ అందరి కోసం రంజిత్ అండ్ మహాలక్ష్మి పాడిన సాంగ్ ప్లే చేస్తున్నాను, సిరివెన్ గారి లిరిక్. అతడు సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్ వింటూ చేస్తూ స్టేజ్ ఉంటుంది.

0: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
0: మీ పిల్లల

0: విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: ఎస్, 12:51 క్రాస్ అయిపోయి 24 సెకండ్స్ అయిపోయింది. మనం మీకు తెలుసా టైం, అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి. యాక్చువల్గా అండి, మన డెవలప్మెంట్స్ కోసం రోడ్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్, కానీ అడవుల్లో ఉండే జంతువుల సేఫ్టీ కూడా మనకి ఇంపార్టెంటే కదా. సో అందుకే మధ్యప్రదేశ్లో రీసెంట్గా ఇండియాస్ ఫస్ట్ రెడ్ టేబుల్ టాప్ మార్కింగ్స్ని ఇంట్రడ్యూస్ చేశారన్నమాట. అంటే మధ్యప్రదేశ్లో హైవే ఎక్స్పాన్షన్ ప్రాజెక్ట్లో భాగంగా దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. 11.9 కిలోమీటర్స్ హైవేలో ఒక 2 కిలోమీటర్ స్ట్రెచ్ ని రెడ్ సర్ఫేస్ గా మార్కింగ్ చేశారు. ఈ రూట్ అంతా కూడా యాక్చువల్ గా వీరాంగన దుర్గావతి టైగర్ రిజర్వ్ నుంచి పాస్ అవుతుంది. సో అక్కడ ఏంటంటే, టైగర్ రిజర్వ్ అన్నప్పుడు అక్కడ యానిమల్స్ అవి ఉంటాయి కదా, ఆ యానిమల్స్ అన్ని రోడ్స్ మీదకి వచ్చి యాక్సిడెంట్స్ అనేవి అవ్వకుండా ఈ రెడ్ టేబుల్ టాప్ మార్కింగ్స్ వల్ల డ్రైవర్స్ కి ఒక అలర్ట్ వస్తుంది అనమాట. సో అది మ్యాటర్, స్పీడ్ కంట్రోల్ చేసుకుని ఆ మార్కింగ్స్ వచ్చినప్పటి నుంచి స్పీడ్ ని బాగా కంట్రోల్ చేసుకుని స్లోగా వెళ్లమని అర్థం. ఇది వైల్డ్ లైఫ్ సెన్సిటివ్ జోన్ అని వాళ్ళకి ఒక గుర్తు కోసం ఇలాంటి ఒక ఇనిషియేటివ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ కోసం ఇంట్రడ్యూస్ చేశారు. నిజంగా నాకైతే చాలా చాలా చాలా నచ్చింది ఐడియా. సో ఇలాంటివే ఇంకొన్ని ఐడియాస్ ఉన్నాయి డిఫరెంట్ కంట్రీస్ లో చాలా చోట్ల, వాటి గురించి కూడా మనం నెక్స్ట్ మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ ఎస్బి బాలు గారు అండ్ సుజాత పాండే పాట ప్లే చేస్తున్నాను, వెయిటర్ గారి లిరిక్, రాజకుమారుడు సినిమా నుంచి సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

0: బ్యూటిఫుల్ సాంగ్ కదా. సో అది మ్యాటర్. మరి మనం ఇంతాక మాట్లాడుకున్నాం కదా, మన ఇండియాలో టేబుల్ టాప్ మార్కింగ్స్ అనేవి ఉంటుంటాయి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ కోసం అని చెప్పేసి. మధ్యప్రదేశ్ లో రీసెంట్ గా ఇంట్రడ్యూస్ చేశారు దీన్ని. అయితే ఎలిఫెంట్ కారిడార్స్ కూడా ఉంటాయి మన దేశంలో. అలాగే నెదర్లాండ్స్ లో హైవేస్ పైన పెద్ద పెద్ద గ్రీన్ బ్రిడ్జెస్ కడతారు యానిమల్స్ ని క్రాస్ చేయడానికి. అండ్ కెనడాలో అయితే యానిమల్ టన్నెల్స్ ఉంటాయన్నమాట. అండ్ అలాగే మోషన్ సెన్సర్స్ కూడా యూజ్ చేస్తారు. అంటే ఇప్పుడు ఏవైనా యానిమల్స్ దగ్గర ఉంటే వార్నింగ్ లైట్స్ వస్తాయన్నమాట డ్రైవర్స్ కి. సో నెక్స్ట్ జపాన్ లో జింకలు క్రాస్ చేసే ప్లేసెస్ లో స్పెషల్ సౌండ్ సిస్టమ్ యూజ్ చేస్తారట. అండ్ కెన్యా దేశంలో అయితే రైల్వే ట్రాక్స్ ఇంకా హైవేస్ ఉంటాయి కదా, వాటి కింద ఏనుగుల కోసం అండర్ పాసెస్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఏనుగులు పైకి వచ్చి అక్కడ రోడ్స్ బ్లాక్ అయిపోకుండా వాటి కోసం స్పెషల్ దారి అండర్ పాసెస్ లో స్పెషల్ గా పెడతారనమాట. ఇలా చాలా దేశాల్లో చాలా చాలా మెథడ్స్ ఫాలో అవుతున్నారు. యాక్చువల్ గా నేచర్ ని కాపాడటం అంటే కేవలం చెట్లను మాత్రమే సేవ్ చేయడం అని కాకుండా ఆ నేచర్ లో ఉండే అందులో ఉండే జంతువుల గురించి కూడా ఆలోచిస్తున్నందుకు, నిజంగా ఫ్యూచర్ ని బ్యూటిఫుల్ చేస్తున్నందుకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలనిపించింది. అంతే కదా. ఎనీవేస్, మరి ఇది ఇవాళ మీకు తెలుసా. మరి నెక్స్ట్ మళ్ళీ ధీరాలో కలుసుకుందాం ఒక ఇన్స్పైరింగ్ స్టోరీతో. అంటిల్ దెన్ కీప్ లిస్నింగ్ వివిధ్ భారత్ ఎఫ్ఎం 101.3.
1: వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. తొంభై సంవత్సరాలుగా పల్లె నుంచి పట్టణం వరకు ప్రతి ఇంటిలో పలికిన ఆప్యాయ గానం ఆకాశవాణి. సుప్రభాతం నుండి సంగీత విభావరి వరకు ప్రతి తరంగం ఒక అనుభూతిగా భారతదేశం మనసులో మాటయింది. రాగాల మధురిమ, నమ్మకమైన వార్తలు, మనసును తాకే కథలు, నాటకాలు, కాలం మారిన మధుర స్వరంగా అమరగాథగా సంతోషంలోనూ అవసరంలోనూ మీ వెన్నంటి ఉండే నేస్తం తొంభై సంవత్సరాల మధురవాణి, మీ ఆకాశవాణి.
0: మీరు చూసి వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 1:00. ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.

0: विविध भारती एफएम न्यूज हेडलाइंस
1: विविध भारती न्यूज हेडलाइंस तो कनपड़तिराणि స్థానిక ఎన్నికల కోసం పార్టీ శ్రేణులు సిద్దం కావాలని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. గెలుపే ధ్యేయంగా నాయకులు కార్యకర్తలు పనిచేయాలని, ప్రజా సమస్యలు పరిష్కారం చేస్తూ ముందుకు సాగాలని ఈ రోజు మహానాడు కార్యక్రమంలో అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ ముఖ్య నాయకులతో ఈరోజు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సమావేశమయ్యారు. రాష్ట ప్రభుత్వం చేపట్టిన డీఎస్సీ 2025 నియామ

నియామక ప్రక్రియపై అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పాఠశాల విద్యాశాఖ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. రాష్ట వ్యాప్తంగా 15,941 ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీని పూర్తి పారదర్శకంగా చట్టబద్దమైన నిబంధనలకు అనుగుణంగా పూర్తి చేసినట్లు విద్యాశాఖ వెల్లడించింది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల శాతాన్ని నిర్ణయించేందుకు అవసరమైన అంచనాలపై ప్రత్యేక కమిషన్ సమగ్ర అధ్యయనం చేపట్టిందని కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో జిల్లా పరిషత్, మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ రహదారి నియమాలను తప్పనిసరిగా పాటించి ప్రమాదాలను నివారించాలని తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సూచించారు. తిరుపతి పోలీస్ పెరేడ్ మైదానంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సుబ్బరాయుడుతో కలిసి ట్రాఫిక్ పోలీసులకు రోడ్డు భద్రతా కిట్లను ఈ రోజు పంపిణీ చేశారు. అగ్నిపథ్ కింద భారత సైన్యంలో చేరేందుకు నిర్వహించే ఆన్లైన్ ఉమ్మడి ప్రవేశ పరీక్షను వచ్చే నెల 1వ తేదీ నుంచి 12వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు గుంటూరు ఆర్మీ నియామకాధికారి కల్నల్ రజత్ సువర్ణ ఈ రోజు ఒక ప్రకటనలో తెలిపారు. అనంతపురం, గుంటూరు, వైఎస్ఆర్ కడప, కర్నూలు, నంద్యాల, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, కాకినాడ, తూర్పుగోదావరి, ఎన్టీఆర్ జిల్లాల్లోని కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆఫ్రికాలో ఎబోలా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట ప్రభుత్వం అప్రమత్తమైంది. కేంద్ర పౌర విమానయాన శాఖ ఆదేశాల మేరకు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎబోలా వైరస్ స్క్రీనింగ్ పరీక్షా కేంద్రం ఏర్పాటు చేశారు.

0: అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

Jyoti FM 101.3. Yes, exactly. And my studio lo time 1:04 PM cross by 20 seconds ayipindi and manam entry payam dheera program loki. Actually gandi konni stories vinte maniki goosebumps ostayi. Konni journeys chustayi asalu manukunna problems chala chinnaviga kanipistayi. Kontha mandi success stories strength ki dictionary la maaripothayi. Kada edaina avvachu, journey ela aina undochu, kani andulo unde kashtam shrama matram okkate. Daniki vache phalitam kuda ఒక్కటే. ఈరోజు జర్నీ కూడా అలాంటిదే. ఇవాల్టి మన ధీర ఎవరెస్ట్ శిఖరాన్ని మాత్రమే కాదు తన లైఫ్ లో కూడా అందనంత ఎత్తుకు చేరుకుంది, మౌంటైన్ క్వీన్ గా పేరు తెచ్చుకుంది. సో ఇవాళ మౌంటైన్ క్వీన్ జర్నీ గురించి మనం స్పెషల్ గా మాట్లాడుకుందాం. సో రైట్ నో మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. పడిపడి లేచే మనసు సినిమా నుంచి విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ కంపోజిషన్ లో, సింధూరి విశాల్ పాడిన పాట, కృష్ణకాంత్ లిరిక్ లో ఈ లవ్లీ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టేజ్ ఉంటూ ధీర ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3.

యువ సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. 1:13 క్రాస్ అయిపోయి 30 సెకండ్స్ అయిపోయింది మన ధీరా టైం. సో మరి యాక్చువల్ గా అండి, ఎవరెస్ట్ అంటే మనకి ఫొటోస్ లో చూసినప్పుడు చాలా చాలా అందంగా కనిపిస్తుంది, కానీ అక్కడికి చేరాలంటే ఎంత బాధ, ఎంత ఓర్పు, ఎంత శ్రమ, ఎంత కష్టం, ఇలాంటివన్నీ అవసరం తెలుసా? ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనిపించే ఎవరెస్ట్ శిఖరాన్ని ఒకసారి కాదు, రెండు సార్లు కాదు, ఆల్మోస్ట్ 11 సార్లు అధిరోహించిన మహిళ లాక్పా షేర్పా అనమాట. తనైతే హిమాలయన్ ప్రాంతమైన నేపాల్లో ఉంటుంది. ఫ్యామిలీ అయితే చాలా చాలా పూర్, కరెంటు కూడా సరిగ్గా లేని గ్రామంలో ఉంటుంది. వాళ్ళ ప్రాంతంలో అమ్మాయిలకి చదువు పూర్తవడం అనేది కూడా ఉండదన్నమాట. ఆల్మోస్ట్ అలాంటి ఒక బ్యాక్గ్రౌండ్ అయితే అయినా కూడా తను ఇంత సాధించింది, 11 సార్లు అధిరోహించింది ఎవరెస్ట్ ని. యాక్చువల్ గా తన పేర్లో లాక్పా షేర్పా అన్నాను కదా, ఈ షేర్పా కమ్యూనిటీ అంటే కనుక ఎవరెస్ట్ ని ఎక్కే వాళ్ళకి సపోర్ట్ చేస్తారు, ఈ కమ్యూనిటీ వాళ్ళు గైడ్ చేస్తారనమాట. అలాగే వాళ్ళ ఈ మౌంటైనీర్స్ కి డేంజరస్ రూట్స్ ని గుర్తించి వాళ్ళకి గుర్తించి చెప్తూ ఉంటారు. సో ఇలా ఎవరెస్ట్ స్టోరీస్ లో ఈ షేర్పా రోల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ లాక్పా షేర్పా కూడా అలాంటి ఒక వాతావరణంలోనే పెరిగింది. తను నేచర్ తో కనెక్షన్ ఉంటుంది తనకి, అండ్ మౌంటైన్స్ తో బాండింగ్ ఉంటుంది. ఈ రెండు కూడా తన లైఫ్ ని ఒక డిఫరెంట్ డైరెక్షన్ లోకి తీసుకెళ్లాయని చెప్పొచ్చు. సో మరి లాక్పా షేర్పా జర్నీలో వచ్చిన టర్నింగ్ పాయింట్ గురించి అయితే మనం న్యూస్ బ్రేక్ తర్వాత మాట్లాడుకుందాం. ఓకే, రైట్ నో మీ అందరి కోసం మిక్కీ జే మేయర్ మ్యూజిక్ కంపోజిషన్ లో కార్తీక్ పాండే పాట ప్లే చేస్తున్నాను, వనమాలి గారి లిరిక్. మరో చరిత్ర సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్ మీ అందరి కోసం, ఎంజాయ్ లిస్నింగ్.

भारती एफएम 101.3। మీరు చూసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మనం ఉన్నాం ధీరా ప్రోగ్రామ్ లో. మరికొద్ది సేపట్లో ఎగ్జాక్ట్ గా 1:20 కి రీజనల్ న్యూస్ అయితే వచ్చేస్తాయి. స్టే ట్యూన్డ్.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పలు కార్యక్రమాలను అమలు చేస్తున్నామన్న టీడీపీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. లేపాక్షి దుకాణాల్లో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగుల మూల వేతనాలను 10% పెంచుతున్నట్టు ప్రకటించిన మంత్రి ఎస్ సవిత. వచ్చే నెల 1వ తేదీ నుంచి 12వ తేదీ వరకు అగ్నిపథ్ ఆన్లైన్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్టు వెల్లడించిన ఆర్మీ నియామక అధికారి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పలు కార్యక్రమాలను అమలు చేస్తోందని టీడీపీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని

0: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మహానాడు కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఈరోజు పాల్గొని ప్రసంగించారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా మార్చేలా కార్యాచరణ చేపట్టామన్నారు. స్త్రీశక్తి ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నామని, దీపం 2.0 ద్వారా ఏడాదికి 3 ఉచిత సిలిండర్లు ఇస్తున్నామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ,
1: విద్య, ఉద్యోగం, ఉపాధికెళ్లే ప్రతి ఆడబిడ్డకు చేయూత ఇవ్వాలని స్త్రీశక్తి తెచ్చాం. నేడు ఉచిత బస్సు ప్రయాణం బిగ్ హిట్. మహిళల వంటింటి కష్టాలు తగ్గించేందుకు 3 సిలిండర్లు సంవత్సరానికి ఇస్తున్నాం. లక్ష మంది మహిళలను పారిశ్రామిక వేత్తలను చేశాం. నేడు దేశ విదేశాల్లో ఐటీ రంగంలో మన బిడ్డలు సాధించిన విజయాలు చూస్తే ఆనందం కలుగుతుంది. ఇది తెలుగు జాతికే గర్వ కారణం.
0: రాష్టంలోని లేపాక్షి దుకాణాల్లో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగుల మూలవేతనాలను 10% పైగా పెంచుతున్నట్టు చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత ప్రకటించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో మంత్రిని కలిసిన లేపాక్షి ఉద్యోగులు తమ సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గత 2 ఏళ్లుగా అమ్మకాలు పెరిగిన నేపథ్యంలో ఉద్యోగులకు ప్రోత్సాహకంగా జీతాల పెంపు నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 80 కోట్ల రూపాయల అమ్మకాల లక్ష్యంతో పనిచేయాలని ఉద్యోగులకు సూచించారు. రాష్ట ప్రభుత్వం చేపట్టిన డీఎస్సీ 2025 నియామక ప్రక్రియపై అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పాఠశాల విద్యాశాఖ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. రాష్ట వ్యాప్తంగా 15941 ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీని పూర్తి పారదర్శకంగా చట్టబద్దమైన నిబంధనలకు అనుగుణంగా పూర్తి చేసినట్టు విద్యాశాఖ వెల్లడించింది. ప్రశ్నాపత్రాల లీకేజీ జరిగిందని వస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని తెలిపింది. ఇటువంటి అసత్య ప్రచారాల పట్ల అభ్యర్థులు ఆందోళన చెందవద్దని అధికారులు సూచించారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గత 12 సంవత్సరాల్లో ప్రజాహిత పరిపాలన, అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలు తమ జీవన ప్రమాణాలను మెరుగుపరిచాయని, ఈ పథకాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకున్నామని శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన లబ్దిదారులు తెలిపారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన వల్ల ఇంటికి ఉచిత గ్యాస్ కనెక్షన్ లభించిందని, దీంతో కట్టెల పొగ సమస్య తగ్గిందని పుట్టపర్తికి చెందిన లబ్దిదారుడు చంద్రశేఖర్ తెలుపుతూ,
2: ఉజ్వల స్కీమ్ కింద ప్రధాని నరేంద్ర మోదీ గారు ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇవ్వడం చాలా ఆనందకరం. ఇది వరకు మేము కట్టెలపోయి మీద వంట చేసుకుని తినేటే వాళ్ళం. కొత్త గ్యాస్ కనెక్షన్ తీసుకోవాలంటే 4,000 నుంచి 5,000 వరకు డబ్బులు కట్టాల్సి వచ్చింది. ఇప్పుడు ఉచితంగా వచ్చింది కాబట్టి పేదలకు అందరికీ ఉపయోగపడుతుంది. చాలా మంచి పథకం కింద మేము భావిస్తున్నాము. ఈ స్కీమ్ ఇచ్చినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి చాలా కృతజ్ఞతలు.
0: అలాగే పీఎం కిసాన్ పథకం రైతులకు ఆర్థికంగా మేలు చేస్తుందని లబ్ధి పొందిన రైతు సతీష్ బాబు పేర్కొంటూ,
3: పీఎం కిసాన్ కింద 6,000 రూపాయల సంవత్సరానికి ఇవ్వడం వల్ల ఆ డబ్బులను మేము ఎరువులకు కానీ దుక్కి చేసుకోవడానికి కానీ భూములు పంటలు పండించుకోవడానికి ఉపయోగిస్తున్నాము. ఈ పథకం ఎంతో మంచి పథకము, రైతులకు ఎంతో ఉపయోగకరము. ఈ పీఎం కిసాన్ ఇస్తున్న మోదీ గారికి ధన్యవాదాలు.
0: స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల శాతాన్ని నిర్ణయించేందుకు అవసరమైన అంచనాలపై ప్రత్యేక కమిషన్ సమగ్ర అధ్యయనం చేపట్టిందని కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో జిల్లా పరిషత్, మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, గ్రామీణ, పట్టణ, స్థానిక సంస్థల్లో బీసీ జనాభా శాతం, రిజర్వేషన్ పరిమితులపై సమగ్ర సమాచారం సేకరిస్తున్నట్టు చెప్పారు. రాజ్యాంగ నిబంధనలు, సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారమే ఈ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. అనంతరం ప్రజలు, సంఘాల ప్రతినిధుల నుంచి కమిషన్ చైర్మన్ వినతులు స్వీకరించి వారి అభిప్రాయాలు నమోదు చేసుకున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. అగ్నిపథ్ కింద భారత సైన్యంలో చేరేందుకు నిర్వహించే ఆన్లైన్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష సీఈఈ వచ్చే నెల 1వ తేదీ నుంచి 12వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు గుంటూరు ఆర్మీ నియామక అధికారి కల్నల్ రజత్ సువర్ణ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్టంలోని అనంతపురం, గుంటూరు, వైఎస్ఆర్ కడప, కర్నూలు, నంద్యాల, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, కాకినాడ, తూర్పుగోదావరి, ఎన్టీఆర్ జిల్లాలోని కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నట్టు చెప్పారు. అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులను www.joinindianarmy.nic.in ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. ఈ ఆన్లైన్ పరీక్షను తెలుగు, హిందీ, ఆంగ్లంతో పాటు మొత్తం 13 ప్రాంతీయ భాషల్లో రాసే అవకాశం కల్పించినట్టు వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 1178

0: 00 టోల్ ఫ్రీ నంబర్కు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 29వ తేదీ వరకు పంపవచ్చు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో రాష్ట ప్రభుత్వం విఫలమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విమర్శించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, ఇతర నాయకులతో ఈరోజు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ రాష్ట బడ్జెట్లోనూ సంక్షేమ పథకాలకు సరైన నిధుల కేటాయింపు జరగలేదని అన్నారు. రాష్ట ప్రభుత్వ వైఫల్యాలపై వచ్చే నెల 12వ తేదీ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలో జనగణన ప్రక్రియను ఎటువంటి లోపాలు లేకుండా పకడ్బందీగా నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ లక్ష్మీశ్వర్ తెలిపారు. విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ జనగణన కార్యక్రమాన్ని నెలాఖరులోపు 100% పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. ఎటువంటి వ్యత్యాసాలు లేకుండా ఖచ్చితత్వంతో సమాచారం నమోదు జరుగుతోందని వెల్లడించారు. జనగణన ద్వారా ప్రభుత్వ ప్రణాళికలు, సంక్షేమ కార్యక్రమాల అమలుకు అవసరమైన కీలక సమాచారం సిద్దమవుతుందని కలెక్టర్ పేర్కొంటూ
1: ఎన్టీఆర్ జిల్లాలో సెన్సస్ ఆపరేషన్ చాలా సక్సెస్ఫుల్ గా జరుగుతూ ఉంది. ఇప్పటికే చూసుకుంటే అర్బన్ రూరల్ రెండు కలిపి 28,24,988 జనాభాని మనము ఎనిమేట్ చేయడం జరిగింది. అలాగే 7,56,507 హౌసెస్ ని కూడా ఎనిమేట్ చేయడం జరిగింది. హౌసెస్ వరకు 104% రీచ్ అయ్యాము. పాపులేషన్ వరకు ఇప్పటి వరకు 81% రీచ్ అయ్యాము. నెక్స్ట్ రానున్న రోజుల్లో చేసే గవర్నమెంట్ డిసిషన్స్ కావచ్చు, అడ్మినిస్ట్రేటివ్ డిసిషన్ కావచ్చు, దానికి మంచిగా పాజిటివ్ గా సహకరించడానికి ఈ సెన్సస్ ఆపరేషన్ దోహదపడుతుందని భావిస్తున్నాం.
0: నవయుగ వైతాళికుడు, సంఘ సంస్కర్త, బహుగ్రంథకర్త కందుకూరి వీరేశంగం పంతు వర్ధంతి ఈరోజు. వితంతు పునర్వివాహం, బాల్య వివాహాల నిర్మూలన కోసం కృషి చేసిన వీరేశంగం పంతులు ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో హితకారిణి సమాజం స్థాపించి మహిళల అభ్యున్నతి కోసం పాటుపడ్డారు. సమాజ హితం కోసం తన జీవితాంతం పోరాడిన కందుకూరి వీరేశలింగం 1919 మే 27 మద్రాసులో తుది శ్వాస విడిచారు. ప్రతి ఒక్కరూ రహదారి నియమాలను తప్పనిసరిగా పాటించి ప్రమాదాలను నివారించాలని తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వరరావు సూచించారు. తిరుపతి పోలీస్ పెరేడ్ మైదానంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సుబ్బరాయుడితో కలిసి ట్రాఫిక్ పోలీసులకు రోడ్డు భద్రతా కిట్లను ఈరోజు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గత ఏడాది రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం వల్ల ప్రమాదాల సంఖ్య తగ్గిందన్నారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. పార్వతీపురం మండలంలో జనగణన ప్రక్రియ అమలు తీరును కేంద్ర గణన ఉన్నతాధికారుల బృందం నిన్న క్షేత్రస్థాయిలో పరిశీలించింది. ఈ సందర్భంగా గ్రామస్థాయిలో సేకరించిన సమాచారం, జనాభా అంచనాలు, మౌలిక సదుపాయాల నమోదును అధికారులు సమీక్షించారు. అనంతరం జిల్లాలోని ఎంఆర్ నగరం, గంగాపురం, కోరి గ్రామం ప్రాంతాల్లో పర్యటించి జనగణన కోసం రూపొందించిన మ్యాప్ల పనితీరును పరిశీలించారు. జనగణన ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన సూచనలు కేంద్ర బృందం అధికారులకు అందజేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పలు కార్యక్రమాలను అమలు చేస్తున్నామన్న టీడీపీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. లేపాక్షి దుకాణంలో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగుల మూల వేతనాలను 10% పెంచుతున్నట్టు ప్రకటించిన మంత్రి ఎస్ఎస్ సవిత. వచ్చే నెల 1వ తేదీ నుంచి 12వ తేదీ వరకు అగ్నిపథ్ ఆన్లైన్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్టు వెల్లడించిన ఆర్మీ నియామక అధికారి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

101.3 Yes, and welcome back to Dheera. Mari studio lo time 1:31 cross by 24 seconds ayipindi. And meer tune chestunnaru Vivid Bharat FM 101.3 and nenu mee RJ Shruti. So ee roju show lo manam 11 times Everest ni adirohinchi history create chesina Lakpa Sherpa gurinchi maatladukuntunnam kada. Actually gandi Everest ekkado anedi సింపుల్ విషయం అయితే కాదు కదా. ఆక్సిజన్ అక్కడ చాలా తక్కువ ఉంటుంది, ఎక్స్ట్రీమ్ కోల్డ్ కండిషన్స్ ఉంటాయి, ఐస్ క్రాక్స్ ఉంటాయి, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అసలు అంతెందుకు, ఒక్క చిన్న మిస్టేక్ చేసినా సరే ఏ మౌంటైనర్ అయినా మన లైఫ్ అనేది కంప్లీట్గా డేంజర్లో పడిపోతుంది. సో ఇంత హై రిస్క్ ఉంటుందన్నమాట మౌంటైనర్స్కి. మరి ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న క్లైంబర్స్ కూడా ఎవరెస్ట్ అంటే కొంచెం ఆలోచిస్తారట ఎక్కడానికి. సో అది మ్యాటర్. బట్ మన లాక్పా మాత్రం ప్యాషన్తో క్లైంబింగ్ స్టార్ట్ చేసింది. 1990స్లోనే తన ఫస్ట్ సమ్మిట్ని కంప్లీట్ చేసిందనమాట. సో మాట్లాడుకుందాం ఇంకా తన జర్నీ హైలైట్స్ గురించి. బట్ రైట్ నో మీ అందరి కోసం జీన్స్ శ్రీనివాస్ పాడిన పాట ప్లే చేస్తున్నాను, ఘర్షణ సినిమా నుంచి కులశేఖర్ గారి లవ్లీ లిరిక్స్ అనమాట. ఈ సాంగ్ వింటూ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

ఓ సినిమా నుంచి తోషి అండ్ ప్రియా పాడిన సాంగ్ వినేశారు. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ కంపోజిషన్, కృష్ణ చైతన్య లిరిక్స్. 142 క్రాస్ అయిపోయి 36 సెకండ్స్ అయిపోయింది మన ధీరా టైం. అండ్ మీరు జూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. లాక్పా షెర్పా, యాక్చువల్ గా తను ఒక సాధారణ పర్వతారోహకురాలు మాత్రమే కాదు, హిస్టరీ క్రియేట్ చేసిన మహిళ. ప్రపంచంలో ఎక్కువ సార్లు అంటే ఇప్పటికీ 11 సార్లు ఎవరెస్ట్ ఎక్కిన ఉమెన్ గా రికార్డ్ క్రియేట్ చేసింది తను. అసలు ఒక్కసారి ఎవరెస్ట్ ఎక్కడం అంటేనే అద్భుతంలో ఫీల్ అవుతారు కదా, మరి 11 సార్లు అంటే అసలు ఊహకు కూడా అందట్లేదండి తన విల్ పవర్ పవర్ ఏంటనేది. అసలు ఎవరెస్ట్ దగ్గర వెదర్ ఎప్పుడు ఎలా మారిపోతుంది అనేది మనం చెప్పలేం. ఫిజికల్ గా విపరీతమైన బాడీ పెయిన్స్ ఫేస్ చేయాలి, ఆక్సిజన్ ఇష్యూస్ ఉంటాయి, ఇలా ఎన్ని కష్టాలు ఉన్నా సరే తన కంప్లీట్ ఫోకస్ అనేది ఒక్క చోటే ఉంది. అదేంటి, ఈ భూమి మీదే అత్యంత ఎత్తైన పర్వతం మీద తను నిలబడాలి, అక్కడ ఉంది తన ఫోకస్, అంతే. జనరల్ గా స్ట్రాంగ్ పీపుల్ అంటే ప్రాబ్లమ్స్ రాని వాళ్ళు లేని వాళ్ళు అనుకుంటాం కదా, కానీ ప్రాబ్లమ్స్ వచ్చినా వాళ్ళ జర్నీని కంటిన్యూ చేసేవాళ్ళు అసలైన స్ట్రాంగ్ పీపుల్. సో మరి లాక్పా షెర్పా మౌంటనీర్ గా తన నెక్స్ట్ అచీవ్మెంట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. బట్ రైట్ నో మీ ఎదురు కోసం ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్ లో కార్తీక్ అండ్ చిత్ర శివరామన్ గారు పాడిన పాట అయితే ప్లే చేస్తున్నాను. ఏఎం రత్నం అండ్ శివ గణేష్ లిరిక్ అనమాట. బాయ్స్ సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్, మీ అందరి కోసం ఎంజాయ్ లిస్నింగ్.

ఈ రోజు ధీరా షోలో మనం లాక్పా షెర్పా జర్నీ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో మరి యాక్చువల్ గా తను 11 times ఎవరెస్ట్ ని అధిరోహించింది అని చెప్పాను. మరి 2000 లో, 2001 లో, 2003 లో, 2004, 2005, 2006 ఆల్మోస్ట్ ఇలా ప్రతి సంవత్సరం తను ఎవరెస్ట్ ని ఎక్కుతూనే ఉంది. అండ్ తర్వాత ఒక చిన్న బ్రేక్ తీసుకుని 2016, 2017, 2018, 2022 అండ్ రీసెంట్ గా 11th time 2026 లో ఎవరెస్ట్ ని సమ్మిట్ ని కంప్లీట్ చేసిందనమాట. మధ్యలో 2 సార్లు ట్రై చేశారట, బట్ వాతావరణం సరిగా లేకపోవడం వల్ల వెనక్కి తిరిగి వచ్చేసారనమాట. సో అదండి లాక్పా షెర్పా సక్సెస్ స్టోరీ. చాలా సక్సెస్ స్టోరీస్ లో మనం సక్సెస్ చూస్తాము, మెడల్స్ చూస్తాం, బట్ బిహైండ్ ది సీన్స్ చాలా కష్టాలు ఉంటాయి. లాక్పా కూడా పర్సనల్ గా, అంటే మౌంటనీర్ గానే కాకుండా అటు పర్సనల్ గా కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. మ్యారేజ్ ప్రాబ్లమ్స్ అని, ఫైనాన్షియల్ ఇష్యూస్ అని, ఇలా ఎన్నో కష్టాలు, మానసికమైన బాధలు ఇలా ఎన్నో ఫేస్ చేశారు. జస్ట్ బ్రతకడం కోసం సూపర్ మార్కెట్స్ లో జాబ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఇవేమీ కూడా

ఆవిడ కలకు అడ్డం రాలేదు, ఆవిడ్ని ఆపలేదు. సిచ్యువేషన్స్ మనల్ని ఆ నిమిషంలో బాధ పెడతాయి, కానీ మన లక్ష్యాన్ని మాత్రం దూరం చెయ్యలేవన్నమాట అవి ఎప్పటికీ. సో కానీ అదంతా ఎప్పుడు జరుగుతుంది అంటే మనం బలంగా ఉన్నంత వరకు. సో లాక్పా షెర్పా జర్నీలో కూడా మనం నేర్చుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఒకటి ఉంది, దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. బట్ రైట్ నో మీ అందరి కోసం 24 సినిమా నుంచి అయితే బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను, ఎంజాయ్ లిస్నింగ్.

0: Yes, Manu Munnam Dheera program lo, and this is Arjun Shruti. Mari ee roju Lakpa Sherpa mountaineer gurinchi manam maatladukunnam kada. Actually andi idoka mountain ki sambandhinchina story maatrame kaadu, idoka mind story anamata. Life lo situations bad undachu, manam velle daarlu bhayankaranga undachu, mana pakka vaalle manalni bhayapettachu, egataalu cheyachu, kaani ennunna em jarigina mana adugulu aagakoodadu, mana prayaanam ఆపకూడదు. గుర్తుంచుకోండి, ఎంత ఎత్తుకు వెళ్ళడానికైనా సరే మొదట మొదలయ్యేది మొదటి అడుగుతోనే. అది ధైర్యంగా వేస్తే చాలన్నమాట. మన లైఫ్ లో చేరాల్సిన ఎత్తులకి ఖచ్చితంగా ఒకరోజు చేరుకుంటాం, అది మాట. సో మరి లాక్పా షెర్పా జర్నీ గురించి కూడా మనం తెలుసుకోవాల్సింది ఇదే అనమాట. సో కీప్ ట్రైయింగ్ అండ్ కీప్ షైనింగ్. ఇది ఇవాటి ధీరా. మళ్ళీ ఎగ్జాక్ట్ గా మనం 2:30 సండే సందళ్ళు బ్యూటిఫుల్ గా ఎంజాయ్ చేస్తూ కలుసుకుందాం. అంటే నేను కీప్ లిజనింగ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. దిస్ ఈజ్ ఆర్జే శృతి.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
2: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ పక్కన కూర్చుని కబుర్లు చెప్పే నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
1: ఆహా బాగుంది నీ వర్ణన. ఇంకా
2: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
1: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 నుంచి 10 వరకు విని ఆనందించండి.
2: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: హాట్ సమ్మర్ లో
4: కూల్ టిప్స్. సమ్మర్ లో వడదెబ్బ తగిలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వడదెబ్బ తగిలితే ఎలా ఉంటుందో తెలుసా?
3: చెమట పట్టకపోవడం, బాడీ టెంపరేచర్ ఒక్కసారిగా పెరిగిపోవడం,
4: వణుకు పుట్టడం, మగత నిద్ర, కలవరింతలు రావడం,
3: ఫిట్స్ లేదా పాక్షికంగా అపస్మార స్థితిలోకి వెళ్ళడం.
4: మరి వడదెబ్బ తగిలిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసా?
3: వడదెబ్బ తగిలిన వ్యక్తిని త్వరగా నీడ ఉండే ప్రదేశానికి తీసుకెళ్ళాలి.
4: చల్లని నీటిలో ముంచిన తడిగుడ్డుతో శరీరం అంతా తుడవాలి. బాడీ టెంపరేచర్ నార్మల్ కి వచ్చే వరకు ఇలా చేస్తూనే ఉండాలి.
3: ఉప్పు కలిపిన మజ్జిగ ORS తాగించాలి. చల్లని గాలి తగిలేలా చూడాలి.
4: అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తికి నీరు తాగించకూడదు, వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి.
3: ఇలా ఫాలో అయిపోతూ ఉండండి. ఈ సమ్మర్ లో సేఫ్ గా ఉండండి. హాట్ సమ్మర్ లో
4: కూల్ టిప్స్.
0: మీరు చూసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోలో టైం 2:00 కావస్తోంది. మరికొద్ది సేపట్లో ఇంగ్లీష్ లో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు.
5: This is Akashvani and I am Anuja Kumar with the Midday News. The headlines. Supreme Court upholds Election Commission's power to conduct SIR of electoral rolls, says it is in consonance with Representation of the People Act 1950. Prime Minister Narendra Modi urges citizens to take precautions amid rising temperatures. IMD predicts severe heat wave conditions over Haryana, Madhya Pradesh, Punjab, Rajasthan, Uttar Pradesh and Vidarbha. India-Canada reaffirms shared objective of expanding bilateral trade to $50 billion by 2030. CBI arrests 2 more accused in NEET UG 2026 examination paper leak case. U.S. Senator Lindsey Graham questions credibility of Pakistan's role as possible mediator in U.S.-Iran talks, cites Islamabad's long-standing opposition to Israel. And in IPL cricket, Sunrisers Hyderabad to face Rajasthan Royals in eliminator match in Chandigarh this evening. And now the news in detail. The Supreme Court today upheld the

0: भारती FM 101.3।
1: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
2: నేను వెళ్ళి సందడి

0: వినాలి.
1: కాసేపు ఉండొచ్చు కదా.
0: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
0: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
0: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

0: Bharati FM 101.3.
1: ఎస్ ఎగ్జాక్ట్లీ అండ్ స్టూడియోలో టైం 2:32 క్రాస్ అయిపోయి 40 సెకండ్స్ అయిపోయింది అండ్ మనం ఎంటర్ పోయాం సందడే సందడి గేమ్ షోలోకి అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి. సో మరి ఇక్కడైతే నాకు చాలా మంది విషెస్ పంపించారు, ఎవరెవరు పంపించారు ఒకసారి చూసేద్దాం. శుభ మధ్యాహ్నం అందరికి అంటూ నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచారి, వరలక్ష్మి, దమ్మోజు కృష్ణమాచారి, ఓకే మా అమ్మ కృష్ణమ్మ అంటూ కూడా మెసేజ్ చేశారు. ఓకే, వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి మీకు. కామర్తి శంకర్ రాజోల్ నుంచి హాయ్ అని మెసేజ్ చేశారు. హలో పెడలు యోగానందరావు కాలనీ చప్పలరాజ్ గారు, హాయ్ శృతి గారు, వెల్కమ్ టు సండే సండే అంటూ మెసేజ్. హలో, థ్యాంక్ యూ సో మచ్, మీకు కూడా హార్టి వెల్కమ్. హాయ్ అంటూ అంకయ్య బండారుపల్లి నెల్లూరు డిస్టిక్ నుంచి మెసేజ్. హలో, నెక్స్ట్ విజయవాడ వివిధ భారతి కేంద్రానికి నమస్కారం, గుడ్ ఆఫ్టర్నూన్, సండే సండే స్వాగతం, సుస్వాగతం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ మెసేజ్. అండ్ నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎవరివన్ అంటూ కొత్తగూడెం నుంచి ఆకు భాషా నూర్ జహాన్ మెసేజ్. అండ్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు సండే సండే అంటూ గణేష్ రాజు శ్రీవాస్ కోనాపూర్ నుంచి. ఓకే, నెక్స్ట్ శుభ మధ్యాహ్నం అంటూ కాదు వీరేష్ రాజోల్ మండలం నుంచి మెసేజ్. సో అందరికీ కూడా హార్టీ వెల్కమ్ చెప్పేస్తున్నాను అండ్ ఆల్సో వెరీ వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. సో మరి 2:33 అయిపోయింది, మరి క్వశ్చన్ ఏంటి అని వెయిట్ చేస్తున్నారు కదా. ఓకే, వచ్చేస్తున్నా, అక్కడికే వచ్చేస్తున్నా. ఇప్పుడు మనకి చాలా చాలా సామెతలు ఉంటాయి కదా, అండ్ నేను ఫస్ట్ ఈరోజు సామెత అడుగుతాను, ఆ సామెతలో ఒక చిన్న గ్యాప్ అడుగుతాను, ఆ గ్యాప్ లో ఏమొస్తుంది అనేది మీరు నాకు చెప్పాలన్నమాట. ఓకే, సో అది ఇంతకీ సామెత ఏంటంటే అన్నం పెడితే అరిగిపోతుంది, చీరిస్తే చిరిగిపోతుంది, కానీ ఇది పెడితే మాత్రం కలకాలం ఉంటుందంట. ఏంటది మీకు తెలిస్తే నాకు మెసేజ్ చేయండి. సో 8662488114 ఇది మన వాట్సాప్ నెంబర్. అన్నం పెడితే అరిగిపోతుంది, చీరిస్తే చిరిగిపోతుంది, కానీ ఇది పెడితే మాత్రం కలకాలం ఉంటుంది, ఏమై ఉండొచ్చు? ఇదైతే యాక్చువల్గా ఫన్నీ ఆన్సర్ వస్తుంది దీనికి, బట్ దీనికి ఒక మీనింగ్ఫుల్ మెసేజ్ కూడా ఉంది, దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ మీ అందరి కోసం ఒక చిన్న బ్రేక్ అయితే వచ్చేస్తుంది, ఆ తర్వాత లవ్లీ సాంగ్ ప్లే చేస్తాను ఖైదీ నెంబర్ 150 సినిమా నుంచి. ఎంజాయ్ లిజనింగ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో, ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది,
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది,
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
1: 101.3.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

జీతిన్ రోషన్ మ్యూజిక్ కంపోజిషన్ లో విజయ్ ప్రకాష్ పాడిన సూపర్ సాంగ్ అయితే వినేశారు. శ్రీమణి గారి లిరిక్ కొలంబస్ మూవీ నుంచి సాంగ్ విన్న తర్వాత 2:44 అయిపోయింది మన స్టూడియోలో టైం. అండ్ మనమున్నాం సందడే సందడి గేమ్ షోలో. సో మరి నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్స్ అయితే వచ్చేసాయి. ఫస్ట్, హాయ్ శృతి, గుడ్ ఆఫ్టర్నూన్, హ్యావ్ ఎ నైస్ డే, యువర్ ఫ్యాన్ అంటూ ప్రవల్లిక మెసేజ్ చేశారు. హాయ్ ప్రవల్లిక, ఎక్కడ ఎక్కడ నా ఆన్సర్ ఎక్కడ ప్రవల్లిక? సో మరి నెక్స్ట్ అయితే కేదర్ వీరేష్ రాజోలు మండలం నుంచి విద్య బ్రాకెట్స్ లో జ్ఞానం అంటూ మెసేజ్ చేశారు. అండ్ వంశీరాజ్ గుంటూరు నుంచి, హే శృతి, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు సందడే సందడి అంటూ మెసేజ్. హాయ్ వంశీరాజ్. అండ్ నెక్స్ట్ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు ఎగ్జాక్ట్ గా రైట్ ఆన్సర్ పంపించారు, కంగ్రాచులేషన్స్ అండి. అండ్ నెక్స్ట్ భాస్కర్ పెడన్ నుంచి, ఓకే మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ నేను లాస్ట్ లో చెప్తా. అండ్ మీరు పెట్టిన ఓకే ఆన్సర్ అయితే కరెక్టే. అండ్ నెక్స్ట్ మనకి దేవసేన తిరుపతి నుంచి, ఓకే రైట్ ఆన్సర్. నెక్స్ట్ కర్నూలు ముజఫర్ నగర్ నుంచి రామకార్తీక అండ్ వెన్నెలవల్లి తులసి రాఘవేంద్ర మదన్ కుమార్ అనురాధ కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు పెడన్ నుంచి చెంపదెబ్బ అంటూ మెసేజ్ చేశారు ఆర్ అని చెప్పేసి ఇంకొక ఆన్సర్ కూడా వచ్చింది, అదైతే రైట్. పెడన జోగానందరావు కాల్ నుంచి అప్పల్ రాజు గారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ అనంతపురం నుంచి, ఓకే చక్రాల వసంత ఆట రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ మహమూద్ జైనుద్దీన్ ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ ఉమ్మడి నుంచి రైట్ ఆన్సర్. అండ్ హాయ్ మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ శిరీష గూడూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ గోపిశెట్టి శ్రీనివాసరావు గారు మచిలీపట్నం నుంచి పచ్చబొట్టు అంటున్నారు, పచ్చబొట్టు అయితే కాదండి. అండ్ నెక్స్ట్ విద్య ఎడ్యుకేషన్ అంటూ అబ్దుల్ కలాం పెద్దపరిమి నుంచి మెసేజ్ చేశారు. మీరు చెప్పింది యాక్చువల్గా రాంగ్ ఆన్సర్, కానీ ఒక కాంటెక్స్ట్ లో ఇది కూడా కరెక్ట్. మనం ఎవరికైనా విద్య అందిస్తే అది కలకాలం ఉంటుంది, అదైతే కరెక్టే. కానీ నేను అడిగిన సామెతలో ఆన్సర్ ఇదైతే కాదు. ఓకే నెక్స్ట్ కంచం అంటున్నారు ఫ్రమ్ శ్రీ సిరిగిరి ప్రతిభ హరి ఇంకా నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి, కంచం కూడా కాదు. నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ వై చంద్రవర్ధన్, ఓకే కలమందలపాడు నుంచి అనమాట రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ అండ్ శ్యామల, ఏంటి మేడం గొడుగు అనుకుంటున్నారా? గొడుగు అయితే కాదండి. అండ్ నెక్స్ట్ కవిత వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి కలిమి ఇస్తే కలకాలం గుర్తుండిపోతుంది అట. ఆహో సూపర్, హాయ్ శృతి గారు అంటూ మెసేజ్ చేశారు. హలో అండి, కాకపోతే మీరు అన్నది యాక్చువల్గా అయితే ఆన్సర్ కాదు, కానీ మీరు చెప్పిన ఆన్సర్ బాగుంది, అది మ్యాటర్. ఎనీవేస్ గుడ్ ఆఫ్టర్నూన్ శృతి మేడం అంటూ కుసుమ అంబట్ నగర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ ఓకే గణేష్ రాజు శ్రీనివాస కోనపూర్ నుంచి కూడా రైట్ ఆన్సర్. నెక్స్ట్ జాన్సన్ విజయవాడ నుంచి రెస్పెక్ట్, సూపర్బ్ ఆన్సర్ ఇది కూడా, బట్ ఇదైతే కాదు నా సామెతలో ఆన్సర్. అండ్ నెక్స్ట్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ రెబ్బవరం నుంచి అనమాట రజియా షరీఫా అండ్ షరీఫ్ బాబు, ఓకే ఆన్సర్ నేమ్ అంటున్నారు. ఓహో. అండ్ నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ రాజేష్ శృతి గారు అంటూ ఎరుమల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుంచి, నో నో నో పేరు కాదు విద్య కాదు. కానూరు నుంచి తాతారావు గారు, శృతి గారు ఈ మధ్య టైం కుదరక సందడి సందడి ప్రోగ్రాం వినలేకపోవడం వల్ల మీ ప్రోగ్రాం చాలా రోజుల తర్వాత వింటున్నాను అంటూ

సార్ అవునా? ఓకే, నో ప్రాబ్లం. మరి ఇప్పుడు వింటున్నారు కదా, ఇంతకీ ఆన్సర్ ఎక్కడ? ఆన్సర్ ఎక్కడ? నెక్స్ట్, రేడియో మిత్రులకి శుభదినం అంటూ జవాబు విద్య అంటూ కోట శ్రీమన్నారాయణ మూర్తి, కోట సుజాత, సాయిప్రీతం, భవానీపురం, విజయవాడ నుంచి. అండ్ నెక్స్ట్, హాయ్ అండి అంటూ ఓకే, అక్కరపాక నుంచి రమా గారు. ఎప్పుడు ఏ క్వశ్చన్స్ అడుగుతారో అని వెయిట్ చూస్తుంటే భలే ఉంటుంది అంటూ మెసేజ్ చేశారు. ఓకే, సో అండ్ నెక్స్ట్, ఇంతకీ మీరు ఎక్కడ ఆన్సర్ పంపించారా లేదా నాకైతే అర్థం కాలేదు. ఎనీవేస్, నెక్స్ట్ అయితే చదువు చిలక నారాయణ గారు అనసేమన జానకపేట నిజామాబాద్ నుంచి మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ అయితే పాలెంపోలి ఆళ్ళగడ నంద్యాల జిల్లా నుంచి ఎగ్జాక్ట్గా రైట్ ఆన్సర్. కొత్తగూడెం మ్యాకు భాష నూర్జహాన్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్, నల్గొండ చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచార్య అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. నో నో నో, రాంగ్ ఆన్సర్. అండ్ హాయ్ అంటూ సంధ్య అయ్యప్ప నగర్ మేడ్చల్లి జిల్లా నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ అంకయ్య గారు. ఓకే, గోల్డా గిఫ్టా? ఓ మై గాడ్, థ్యాంక్ యూ అండి. మీరు మాకు ఎప్పుడు ఇస్తున్నారో చెప్తే మేము వచ్చేస్తాం. ఎనీవేస్, నెక్స్ట్ చినకాకాని నుంచి సుమ గారు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్, నాగనాథ్ గుప్తా నిజామాబాద్ నుంచి చదువు ఆర్ జ్ఞానం అంటున్నారు. అండ్ నెక్స్ట్ సేమ్ ఆన్సర్ తోటి మనకి నిజామాబాద్ వీక్లీ ఎం ఉర్హరి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు. ఓకే, ఇలా ఇలా ఇలా రకరకాల ఒపీనియన్స్ అయితే వస్తున్నాయి. సో నేను అడిగింది ఏంటంటే, అన్నం పెడితే అరిగిపోతుంది, చీరిస్తే చిరిగిపోతుంది, కానీ ఇది పెడితే మాత్రం కలకాలం ఉంటుంది అని చెప్పేసి ఒక సామెత ఉంది. అయితే దీన్ని ఏ కాంటెక్స్ట్లో వాడారు అంటే, మనం చేసిన హెల్ప్ కన్నా మన అన్న మాటలు ఎప్పటికీ గుర్తుంటాయట. సో అలాంటి ఒక కాంటెక్స్ట్లో అన్నారు ఇది, ఈ సామెత వచ్చింది. సో ఇప్పుడు ఆలోచించి చెప్పండి నాకు. ఓకేనా, ఇక్కడైతే ఒక ఫన్నీ ఆన్సర్ వస్తుంది, అది ఏమయ్యి ఉండొచ్చు మీరు గెస్ చేయండి. రైట్ నౌ మీ అందరికోసం బ్రంగ్దే సినిమా నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను. ఎంజాయ్ లిస్నింగ్.

0: సో లవ్లీ సాంగ్ ఇది వినే సార్ రంగ్దే సినిమా నుంచి డిఎస్పి మ్యూజిక్ కంపోజిషన్ లో సి శ్రీరామ్ పాడిన పాట 253 క్రాస్ అయిపోయి 30 seconds అయిపోయింది అండ్ ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ అయితే తీసుకుందాం స్టే ట్యూన్డ్
1: హే మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్ కాల్ 1800-420-2233
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3
0: ఎగ్జాక్ట్లీ మనమున్నాం సందడే గేమ్ షోలో సో మరి నాకైతే ఆన్సర్స్ పంపించారు నెక్స్ట్ రంగాపురం నుంచి రంజిత్ రెడ్డి హాయ్ బాగున్నారా అంటూ మెసేజ్ చేశారు హాయ్ అండి బాగున్నాను బట్ మీ ఆన్సర్ అయితే రాలేదేమిటో అండ్ నెక్స్ట్ ఫని సచ్చే శ్రీ తెనాల్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు అండ్ వై రమణ బెజవాడ్ నుంచి ముద్దు కాదు అనంతపురం నుంచి అనురాధ ఓకే రైట్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ ఇంటి పేరు అంటూ ఖమ్మం నుంచి అనమాట మెసేజ్ అయితే వచ్చింది టైలర్స్ ఓకే సో ఇంటి పేరు కూడా కాదు నెక్స్ట్ రాజేష్ హిందూపూర్ నుంచి కొబ్బరి బొండం ఏంటండి అన్నం పెడితే అరిగిపోతుంది చీరిస్తే చిరిగిపోతుంది కానీ ఇది పెడితే మాత్రం కలకాలం గుర్తుంటుంది అంటే కొబ్బరి బండం అసలు పెట్టడం ఏమిటి ఫస్ట్ అది నాకు తెలియాలి అయ్యయ్యో నెక్స్ట్ కన్ను పెడితే ఏమిటిది వై వెంకటరెడ్డి గారు ఫ్రమ్ లక్కవరం నుంచి మెసేజ్ అసలు ఈ మెసేజ్ నాకేనా నాకు డౌట్ వస్తోంది ఎనీవేస్ నెక్స్ట్ అయితే రైట్ ఆన్సర్ వచ్చింది కాదర్ వీరేష్ రాజోల్లమండలి నుంచి అండ్ నెక్స్ట్ పోలపల్లి శ్రీనివాస్ రాజన్నపేట సిరిసిల్ల నుంచి కూడా రైట్ ఆన్సర్ నెక్స్ట్ హైదరాబాద్ గణేష్ వేదవతి చదువు జ్ఞానం అంటూ మెసేజ్ చేశారు అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ చిల్క నారాయణ అనుసయమన జానకంపేట నిజామాబాద్ నుంచి అండ్ నెక్స్ట్ మెసేజ్ దమ్మోజి వెంకటాచార్య గారు అండ్ ఫ్యామిలీ రైట్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే తెరాలపల్లి నుంచి అనమాట హన్మకొండ జిల్లా జేరుపోతుల బుచ్చయ్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కార్యక్రమ సమర్పకులకు సహశ్రోతలకు నమస్తే అంటూ రైట్ ఆన్సర్ పంపించారు నెక్స్ట్ కొంకల గ్రామం నుంచి అరవింద లహరి గురు రైట్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ మెసేజ్ ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ శ్యామల రంగారెడ్డి జిల్లా ఓకే రైట్ ఆన్సర్ నెక్స్ట్ రాజోల్ నుంచి జయన్న విద్య అంటున్నారు నెక్స్ట్ చేసిన సాయం తీసుకున్న అప్పు ఆర్ ఇచ్చిన అప్పు ఏదైనా కావచ్చు అంటూ కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి మెసేజ్ అనమాట అండ్ నెక్స్ట్ హాయ్ అండి అంటూ భద్రేశ్వరచారి మేడ్చల్ డిస్టిక్ట్ అయ్యప్ప నగర్ నుంచి రైట్ ఆన్సర్ నెక్స్ట్ రామన్నకోట నుంచి దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ మెసేజ్ ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి అమలాపురం మంచి మాట ఆర్ కష్టంలో చేసిన సహాయం అంటూ చాలా చాలా ఆలోచిస్తున్నారు మీరు ఇంతక నుంచి నో ఇవేమీ కాదు ప్రస్తుతానికైతే అక్కరిపాక నుంచి రమ రైట్ ఆన్సర్ పంపించారు నున్న నుంచి శోభారాణి రంగారావు సాగర్ చాందిని అవినాష్ శ్రియాన్ శృత్విక రైట్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎడ్యుకేషన్ నా రైటా అంటూ ప్రవల్లిక ఒక క్వశ్చన్ మార్క్ పంపించింది కాదు జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల్ల నుంచి చదువు జ్ఞానం అంటూ మెసేజ్ నెక్స్ట్ వంశీరాజ్ గుంటూరు నుంచి ప్రేమ ఆహా ప్రేమ కూడా కాదు నెక్స్ట్ నరసింహారావు దేవరగట్ల కొత్తగూడెం నుంచి ఒకమా ఏంటది ఏమిటది అస్సలు అర్థం కాలేదు నాకు మీ మెసేజ్ వెరీ సారీ నెక్స్ట్ మంగళగిరి జయలక్ష్మి గారు గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ రైట్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ అనుకుంటా అంటూ వేదాంత జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం రైట్ ఆన్సర్ పంపించారు ఎగ్జాక్ట్ గా అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి నాగ్నాథ్ గుప్తా నిజామాబాద్ నుంచి పంపించారు అండ్ ఎస్ సుబ్రహ్మణ్యాచారి విజయలక్ష్మి రైట్ ఆన్సర్ వినుకొండ నుంచి అండ్ నెక్స్ట్ మెసేజ్ సహాయం అంటున్నారు ఎవరంటే శ్రీనివాస్ మంగాపురం తిరుపతి నుంచి అనమాట ఓకే శ్రీనివాసులు రెడ్డి శ్రీవల్లి ధనుంజయ శ్వేత గోపి మానస శ్రీదేవి

0: రెడ్డప్ప, అందరికీ హాయ్ చెప్పండి అంటూ మెసేజ్. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి జ్యోతుల రాజారావు గారు చీమల్పాడు నుంచి పంపించారు. అండ్ మరి ఇంతకీ రైట్ ఆన్సర్ ఏంటి అని అందరు వెయిటింగ్ కదా, వాత అండి. వాత అన్నం పెడితే అరిగిపోతుంది, చీరిస్తే చిరిగిపోతుంది, కానీ వాత పెడితే మాత్రం కలకాల ఉంటుందట. చెప్పాను కదా మనం చేసిన హెల్ప్ కన్నా మనం అన్న మాటలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి అనే ఒక కాంటెక్స్ట్ లో ఈ సామెత వచ్చింది. అది మ్యాటర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడిగేస్తున్నా. ఇప్పుడు మనకి పొద్దున్న లేస్తే రాత్రి వరకు మొబైల్ మన చేతిలోనే ఉంటుంది కదా, అది మనకి డిస్ప్లే టైం ఉంటుంది. అంటే డిస్ప్లే టైం 15 సెకండ్స్, 30 సెకండ్స్, ఎవరి చాయిస్ ని బట్టి వాళ్ళు పెట్టుకుంటారు. 2 మినిట్స్, 3 మినిట్స్, 5 మినిట్స్, 10 మినిట్స్ దాకా ఉంటుంది కదా. కానీ డిస్ప్లే టైం అయిపోయిన తర్వాత మళ్ళీ ఫోన్ అన్లాక్ అయిపోతుంది, మళ్ళీ మనం దాన్ని లాక్ తీసేయాలి, అన్లాక్ చేయాలి, లాక్ అయిపోతూ ఉంటుంది. అలా రోజుకి మన లైఫ్లో ఎన్నిసార్లు ఫోన్ని అన్లాక్ చేస్తామో, అంటే మన లైఫ్లో ఎన్నిసార్లు ఫోన్ని అన్లాక్ చేస్తాం, ఇది ఎగ్జాక్ట్గా చెప్పడం కష్టమే. జస్ట్ యావరేజ్గా గెస్ చేసి నాకు ఒక నెంబర్ పంపించండి. ఓకేనా, మన లైఫ్లో మనం మన మొబైల్ని ఎన్నిసార్లు అన్లాక్ చేస్తాము, ఓకే, గెస్ చేయండి. రైట్ నౌ ఒక చిన్న బ్రేక్ అయితే తీసుకుందాం, స్టే ట్యూన్డ్.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
3: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది,
2: ఓ పాట కనులు తుడిస్తే
3: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది,
2: ఓ పాట మనసుకి హత్తుకుంటే
3: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
2: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
3: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
2: 101.3. అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
4: ఏమైందమ్మా అలా ఉంటే?
2: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
4: ఆ కావాలి.
2: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
4: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.
0: స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 3:00, ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పలు కార్యక్రమాలను అమలు చేస్తోందని టీడీపీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మహానాడు కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఈరోజు పాల్గొని ప్రసంగించారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా మార్చేలా కార్యాచరణ రూపొందించామని తెలియజేశారు. లేపాక్షి దుకాణాల్లో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగుల మూల వేతనాలపై 10% పైగా జీతాలు పెంచుతున్నట్టు చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత ప్రకటించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో మంత్రిని కలిసిన లేపాక్షి ఉద్యోగులు తమ సమస్యలు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత 2 ఏళ్లుగా అమ్మకాలు పెరిగిన నేపథ్యంలో ఉద్యోగులకు ప్రోత్సాహకంగా జీతాల పెంపు నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. రాష్ట ప్రభుత్వం చేపట్టిన డీఎస్సీ 2025 నియామక ప్రక్రియపై అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పాఠశాల విద్యాశాఖ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. రాష్ట వ్యాప్తంగా 15,941 ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీని పూర్తి పారదర్శకంగా చట్టబద్దమైన నిబంధనలకు అనుగుణంగా పూర్తి చేసినట్టు విద్యాశాఖ వెల్లడించింది. పార్వతీపురంలో మండలంలో జనగణన ప్రక్రియ అమలుపై కేంద్ర గణన ఉన్నతాధికారుల బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించింది. ఈ సందర్భంగా గ్రామస్థాయిలో సేకరించిన సమాచారం, జనాభా అంచనాలు, మౌలిక సదుపాయాల నమోదును అధికారులు సమీక్షించారు. ఎన్టీఆర్ జిల్లాలో జనగణన ప్రక్రియను ఎటువంటి లోపాలు లేకుండా పకడ్బందీగా నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ లక్ష్మేశ్వర్ తెలిపారు. విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ జనగణన కార్యక్రమాన్ని నెలాఖరులోపు 100% పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల శాతాన్ని నిర్ణయించేందుకు అవసరమైన అంచనాలపై ప్రత్యేక కమిషన్ సమగ్ర అధ్యయనం చేపట్టిందని కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో జిల్లా పరిషత్, మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామీణ పట్టణ స్థానిక సంస్థల్లో బీసీ జనాభా శాతం రిజర్వేషన్ పరిమితులపై సమగ్ర సమాచారం సేకరిస్తున్నట్టు చెప్పారు. ప్రతి ఒక్కరూ రహదారి నియమాలను తప్పనిసరిగా పాటించి ప్రమాదాలను నివారించాలని తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సూచించారు. తిరుపతి పోలీస్ పెరేడ్ మైదానంలో నిర్వహించిన

కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సుబ్బారెడ్డితో కలిసి ట్రాఫిక్ పోలీసులకు రోడ్డు భద్రతా కిట్లను ఈరోజు పంపిణీ చేశారు. అగ్నిపథ్ కింద భారత సైన్యంలో చేరేందుకు నిర్వహించే ఆన్లైన్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష సీఈఈ వచ్చే నెల 1వ తేదీ నుంచి 12వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు గుంటూరు ఆర్మీ నియామక అధికారి కల్నల్ రజత్ సువర్ణ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు.

0: ఏమండో భోజనానికి వస్తారా? మళ్ళీ ఒకటిన్నర అయితే నేను ఆకాశవాణి వనితావాణిలో ఉమెన్ ఎంటర్ప్రినర్స్ తో ఇంటర్వ్యూ వినాలండి.
1: అమ్మా ఇషు.
0: అబ్బా ఉండు నాన్న, టైం 4 అయిపోతుంది, నేను ఆకాశవాణి యువలయలో పార్టిసిపేట్ చేయాలి.
1: అమ్మా ఇంకా పడుకోలేదా?
2: లేదురా అబ్బాయి, 10 గంటలకు ఆకాశవాణిలో హరికథా గానం వింటే కానీ నిద్ర పట్టదాయే నాకు.
1: ఏంటో, ఇంట్లో ఉన్న 3 తరాల వాళ్ళు ఆకాశవాణికి ఫ్యాన్ అయిపోయారు, ఇక నన్ను పట్టించుకునేది ఎవరు?
0: అవును మరి, అన్ని తరాల వాళ్ళని అలరించే శ్రోతల హృదయ స్పందన శబ్దవాణి మన 90 సంవత్సరాల ఆకాశవాణి.

0: to Canada. The Commerce and Industry Ministry said the meeting was aimed at deepening bilateral cooperation and promoting investments and technology partnerships across strategic sectors. During the visit, Mr. Goyal met Canada's International Trade Minister, Maninder Sidhu, and discussed growing complementarities between India and Canada and underscored the need for a more robust and predictable business ecosystem. India's permanent representative to the United Nations, Parvata Naini Harish, has strongly criticized Pakistan at the UN Security Council, accusing Islamabad of continuing cross-border terrorism and warning that it would face consequences for sponsoring terror activities against India. Harish made the remarks during the UN Security Council open debate on upholding the purposes and principles of the UN Charter and strengthening the UN-centered international system.
1: Pakistan, by waging several wars and inflicting unprovoked aggression against India, and through its continued sponsorship of cross-border terrorism, has violated the principles of sovereignty and territorial integrity and peaceful coexistence. Cross-border terrorism by Pakistan and its doctrine of bleeding India by a thousand cuts exposes its hollow rhetoric. Pakistan's harnessing of the malevolent forces of terrorism, religious extremism, violent radicalism, and anti-India rhetoric has continued unabated since its creation.
0: Amid rising temperatures in different parts of the country, Prime Minister Narendra Modi has urged citizens to take as many precautions as possible. In a social media created and carry water when stepping out of homes. Stressing about increasing difficulties caused by the heat in daily life, Mr. Modi said that in such a weather, sensitivity becomes a great source of support. The IMD has issued a yellow alert for heat wave conditions today over parts of Delhi, with maximum temperature expected to be hovering between 43 and 45 degrees Celsius. The Met Department has also predicted severe heat wave conditions over Haryana, Chandigarh, Madhya Pradesh, Punjab, Rajasthan, Uttar Pradesh and Vidarbha. Gangetic West Bengal, Konkan and Goa are also expected to experience hot and humid weather conditions. In IPL cricket, Sunrisers Hyderabad will face Rajasthan Royals in eliminator match this evening in Mohali. The match will start at 7:30 p.m. The winner will take on Gujarat Titans in qualifier 2 on Friday for a place in the final. And that is the end of this news bulletin.
2: అన్లాక్ చేస్తారు ఒక మనిషి అంటున్నారు నెక్స్ట్ నాలుగు సార్లు అంటున్నారు వినుకొండ నుంచి ఎస్ సుబ్రహ్మణ్యచారి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఓకే రోజుకి అనుకున్నట్టున్నారు వీళ్ళు కూడా వంశీరాజ్ గుంటూరు నుంచి 99 అని పంపించారు కనకారావు గారు పెడన్ నుంచి 1 కోటి సార్లు మోర్ దాన్ 1 crore అంటున్నారు నాకు అర్థమైపోయింది మీరు మొబైల్ చాలా ఎక్కువ సార్లు వాడతారని ఎనీవేస్ పెడన్ జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు సుమారుగా 25 నుంచి 30 సార్లు అండి అంటున్నారు ఒక రోజుకి ఓకే నెక్స్ట్ లెక్క లేనన్ని సార్లు అంటున్నారు అసలు ఏ గోళా లేదు సాయి శిరీష సూపర్ లెక్క పెట్టలేనన్ని సార్లు అంటూ మెసేజ్ చేశారు తిరుపతి నుంచి అండ్ నెక్స్ట్ శ్రీనివాస మంగాపురం నుంచి శ్రీనివాసులు రెడ్డి గారు 50 times మేడం అంటున్నారు ఒక రోజుకట అండ్ నెక్స్ట్ దర్శగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి ఇంతకటి క్వశ్చన్కి ఆన్సర్ వాత అని పంపించారు ఓకే నెక్స్ట్ వై రమణ బెజవాడ్ నుంచి 0 ఎందుకంటే నేను లాక్ పెట్టుకోనుగా శృతి అట ఆహా తెలివి తెలివండి మీది నెక్స్ట్ అక్కర్పాక నుంచి రమ ఓకే మొబైల్ వాడాలి అనుకున్నప్పుడల్లా లాక్ తీసేస్తూనే ఉంటాం కదా చాలాసార్లు లెక్క పెట్టలేమన్నిసార్లు మనం చూస్తాం మొబైల్ అంటున్నారు ఓకే సగటున 100 సార్లు అన్లాక్ చేస్తామంటూ నాగనాథ్ గుప్తా నిజామాబాద్ నుంచి ఓకే రోజుకి చెప్పినట్టున్నారు అండ్ నెక్స్ట్ కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ్ నుంచి 32,58,000 అంటున్నారు అబ్బా ఏం లెక్క పెట్టారండి ఎగ్జాక్ట్గా లెక్క పెట్టి చెప్పినట్టు చెప్పారు నెక్స్ట్ కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి లెక్క నేను సార్లు అండి ఏమంటారు శృతి గారు అంటూ మెసేజ్ చేశారు అంతే మీరు ఏదంటే అదే అండ్ నెక్స్ట్ వన్డేక లైఫ్ మొత్తంలోనా మేడం అంటూ ఒక క్వశ్చన్ వచ్చింది నేనైతే రోజుకి 10 times అన్లాక్ చేస్తాను అంటూ మెసేజ్ చేశారు శిరీష గూడూరు నుంచి ఓకే అండ్ నెక్స్ట్ వేటపాలెం రామనగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు 20,000 సార్లు అంటున్నారు ఏది లైఫ్ లో 20,000 సార్ల రోజుకి 20,000 సార్ల అండ్ నెక్స్ట్ మేబీ 100 times అంటూ చిన్నకాకాన్ నుంచి సుమ మెసేజ్ చేశారు నెక్స్ట్ ఈ క్వశ్చన్ కి జవాబు కరెక్ట్ గా చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు ఎందుకంటే లైఫ్ ఎంతవరకు ఎవరికి తెలియదుగా అంట హైదరాబాద్ గణేష్ వేదవతి అదేనండి అందుకే నేను సుమారుగా అనే ఒక పదం వాడాను కదా అది మ్యాటర్ ఓకే నెక్స్ట్ వై చంద్రవర్ధన్ ఫ్రమ్ కలమందల్పాడు 1

0: 6 2 2.0 10 ఇక్కడేంటో ఒక మొత్త పెద్ద లెక్క వచ్చింది నాకు. అది నేను మొత్తం డీల్ చేసి దాని ఆన్సర్ తర్వాత చెప్తాను. ఓకే చంద్రవర్ధన్, ఏమంటారు? అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే, ఫోన్ అన్లాక్ ఎప్పుడు చేయను, 24 అవర్ ఆన్లోనే ఉంటుంది అంటున్నారు దమ్మోజి వెంకటాచారి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఓకే, సో నేను అడిగిన ప్రశ్నకు నేను అడిగిన ఓకే నువ్వు అడిగిన అయ్యి ఉండొచ్చు అది బహుశా. వాత అని చెప్పేసి గుంటూరు జిల్లా దాసిరిపాలెం నుంచి పోల్ శివదాసరెడ్డి తిరుపతమ్మ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు. ఇంత అక్కడ క్వశ్చన్ ఆన్సర్. నెక్స్ట్ వేదాంత జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం, శృతి గారు రోజుకి 80 నుంచి 110 సార్లు ఫోన్ అన్లాక్ చేస్తాం, అంటే ఫోన్ ప్రతి 10-15 నిమిషాలు ఫోన్ స్క్రీన్ ఆన్ చేసి చూస్తూనే ఉంటాం, అదండి సంగతి అంటారు. ఇంకా డీటెయిల్స్ లోకి వెళ్ళకండి, మనకు భయం వేస్తుంది ఎందుకంటే మన ఫోన్ కి అంత ఎడిక్ట్ అయిపోయాం, అది మ్యాటర్. నెక్స్ట్ నరసింహారావు గారు దేవరగట్ల కొత్తగూడెం నుంచి 43,800 సార్లు అప్రాక్సిమేట్ గా అంటున్నారు. నెక్స్ట్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, రెబ్బవరం నుంచి అమిడా బేగం, రజియా బి, షరీఫా, షఫీర్ బాబు. ఆన్సర్ 3 crores అట, ఓ మై గుడ్నెస్. అండ్ నెక్స్ట్ అన్లాక్ ఫర్ డే అప్ టు 48 టైమ్స్ అంటూ గంజి శ్రీను టీ కొమ్మపల్లి నుంచి మెసేజ్. ఓకే, అండ్ నెక్స్ట్ ఎన్నిసార్లు చేస్తామో అన్నిసార్లు మాత్రమే చేస్తాము, ఎక్కువగా చేయలేం కదా అంటూ గణేష్ క్వశ్చన్ చేశారు. అబో తెలివి వాడారు ఇక్కడ. అండ్ నెక్స్ట్ మంజుల, ఓకే మంజుల గోపనాథ్ నాని పావని, ఏంటిది ఏదో వచ్చింది ఇక్కడ. ఓకే ఏంటో ఇమేజెస్ వచ్చాయి బట్ ఆన్సర్ ఎక్కడ నాకు కనబడలేదు. 20 మిలియన్ టైమ్స్ అంటూ ఏర్వాక సరితా ఖమ్మం నుంచి మెసేజ్, మలాన్బి కనూల్ బాలాజీ నగర్ నుంచి ఒక ఆన్సర్ పంపించారు 1 lakh అని చెప్పేసి. ఓకే సో నెక్స్ట్ అయితే ఢిల్లీ ఢిల్లీ ఢిల్లీ డిలీట్, ప్రవళిగా ఏమైంది మొత్తం అన్ని డిలీట్లు. కొత్తగూడెం యాకూబ్ భాషా నూర్జహాన్ 1 million అంటున్నారు, అనంతపురం నుంచి అనురాధ 1000 సార్లు అంటున్నారు, జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల్ల నుంచి అంచనా వేయలేదు మేడం అంటున్నారు. నెక్స్ట్ అన్లాక్ ఫ్రీడమ్, అన్లాక్ ఫ్రీడమా, కీర్తి రాజ్ కుమార్ నిజామాబాద్, ఏమిటి మీ ఉద్దేశం అసలు ఏం అర్థం కాలేదు. ఎనీవేస్ నెక్స్ట్ 32,58,000 సార్లు అంటూ కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి మెసేజ్. అండ్ ఇంకా ఇంకా చాలా చాలా ఆన్సర్స్ ఉన్నాయి, ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నా, మన లైఫ్లో ఎన్నిసార్లు ఫోన్ని అన్లాక్ చేస్తాము యావరేజ్గా గెస్ చేసి నాకు చెప్పండి. నా దగ్గర అయితే ఒక ఆన్సర్ ఉంది బట్ మీ ఉద్దేశం ఏంటనేది నాకు షేర్ చేయండి. 8662488114 ఈ నెంబర్కి. రైట్ నా ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ అయితే తీసుకుందాం, స్టేజ్ ఉంటూ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: హే మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది,
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు,
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి, ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

రాజావారు రాణివారు సినిమా నుంచి సాంగ్ విన్న తర్వాత 319 క్రాసర్ పై 46 సెకండ్స్ అయిపోయింది. అండ్ మన నెక్స్ట్ మెసేజ్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ 32,58,000 టైమ్స్ మనం అన్లాక్ చేస్తాం శృతి మన లైఫ్ టైమ్ లో అంటున్నారు. ఓకే, నెక్స్ట్ అయితే నాగార్జున ఇంకా లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్ 2 లాక్ టైమ్స్ అంటున్నారు. నెక్స్ట్ వన్ డేలో 25 టైమ్స్ అంటూ చీమలపాడు నుంచి జ్యోతుల రాజారావు గారు మెసేజ్. అండ్ నెక్స్ట్ నాకైతే ఆన్సర్ తెలియదు, ఎందుకంటే నేను ఎప్పుడు అమ్మబాబోయ్. ఓకే ఓకే, కూల్ కూల్ అండ్ ఓయ్ కూల్ రంజిత్ రెడ్డి గారు. అండ్ నెక్స్ట్ ఎంఎస్ దుర్గారావు గారు అనమాట, ఓకే లాక్ వేసినప్పుడు మాత్రమే కదా అన్లాక్ చేసేది అంటున్నారు. నెక్స్ట్ 55 లాక్స్ టైమ్స్ అంటూ ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ జీవితంలో 3 లక్షల నుంచి 4 లక్షల వరకు ఫోన్ అన్లాక్ చేస్తారు అంటూ చిల్క నారాయణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మెసేజ్. అండ్ నెక్స్ట్ అయితే పాలెంపోలి ఆళ్లకడ నంద్యాల జిల్లా నుంచి కూడా 32,85,000 సార్లు అంటూ మెసేజ్. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే ఓకే, సో 1.8 మిలియన్ టైమ్స్ ఫర్ లైఫ్ అంటూ వైవీ రావు సికింద్రాబాద్ నుంచి మెసేజ్ చేశారు. అండ్ ఆల్సో ఒక రోజులో 80 నుంచి 150 సార్లు అంటున్నారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే ఉమ్మడి నుంచి, ఓకే మహమ్మద్ జైనుద్దీన్ ఇంకా స్నేహబాను జైనుద్దీన్, రోజుకి 5 లేదా 6 సార్లు అంతేనా? అయ్యయ్యో, మీరైతే చాలా తక్కువ వాడుతున్నారండి రోజుకి. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి బురహరి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ 40 సార్లు అంటూ మెసేజ్. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే సులోచన కరీంనగర్ నుంచి, మరి ఎందుకో డిలీట్ చేస్తారు. నెక్స్ట్ చంద్రవర్ధన్, ఓకే ఫ్రమ్ కలమందిలపాడు, 1 లక్ష ఓకే 12 లక్షల నుంచి 20 లక్షల దాకా అంటూ మెసేజ్. వంశీరాజ్ గుంటూరు నుంచి రఫ్లీ 2.4 మిలియన్ టైమ్స్ అన్లాక్ చేస్తామంటున్నారు. కాశీపురం కురుమూర్తి కొల్లాపూర్ నుంచి, ఓకే మేము లాక్ పెట్టుకోం మేడం, మాకు పెట్టుకుంటే చాలా చిరాకు, ఎమర్జెన్సీ వస్తే ఇబ్బంది కదా అంటూ మెసేజ్. విజయవాడలో 1 గంట సేపు అంటూ, వర్షం పడితే ఎన్ని చినుకు, ఆహా ఓకే విజయవాడలో 1 గంట సేపు వర్షం పడితే ఎన్ని చినుకులు పడతాయో అన్నిసార్లు అంట. గణేష్ ఫ్రమ్ కోనాపూర్ మెసేజ్. ఓకే కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి, ఏంటో ఇంటూ ఇంటూ ఇంటూ ఇంటూ ఇంటూ అని చాలా నెంబర్స్ పంపించారు నాకు, ఇవాళైతే అవ్వదది. ఓకే సో మరి మొత్తానికి నా దగ్గర ఉన్న ఆన్సర్ ఏంటంటే 1 లక్ష సార్లట యావరేజ్గా. పాపం ఈ లెక్కేసిన ఆయనకి మన గురించి సరిగ్గా తెలియదు అనుకుంటా. సో ఇక్కడ లక్షలు కోట్లు ఇంకా

వదిలితే ఎక్కడిదాకా వెళ్ళిపోయారు అందరూ. ఎనీవే జాయిన్ అయితే ఇక్కడ నేను తీసుకొచ్చిన ఆన్సర్ అయితే 1 లాక్ టైమ్స్ మాత్రమే, అది మ్యాటర్. ఓకే, సో అది పక్కన పెట్టేద్దాం అండ్ నెక్స్ట్ క్వశ్చన్ లో కూడా వెళ్ళిపోదాం. ఓకేనా? సో మరి ఇప్పుడు మనకి మ్యారేజ్ సీజన్ నడుస్తుంది కదా. సపోజ్ మీరు కనుక ఒక బట్టల షాప్ పెట్టాలనుకున్నారు అనుకోండి, అనుకోండి, జస్ట్ ఊహించుకోండి. ఆ షాప్ కి ఒక మంచి క్యాప్షన్ పెట్టాలన్నమాట. అంటే ఇప్పుడు కస్టమర్స్ ఎవరైనా సరే అట్రాక్ట్ అయిపోవాలి ఆ క్యాప్షన్ చూసి, ఆ మీ షాప్ కే వచ్చి బట్టలు కొనాలి, అది అక్కడ మ్యాటర్. అలా మంచి అట్రాక్టివ్ క్యాప్షన్ ఫన్నీగా పెట్టచ్చు, లేకపోతే క్రియేటివ్ గా పెట్టచ్చు, లేకపోతే ఫన్ అండ్ క్రియేటివ్ జోడించి ఆ రెండింటినీ కలిపి పెట్టచ్చు, ఏదైనా సరే. సో ఒక క్యాప్షన్ పెట్టాలి మీ షాప్ కి. సో ట్రై చేయండి, ట్రై చేసి నాకు మెసేజ్ చేయండి 8662488114 ఈ నెంబర్ కి. సపోజ్ మీరు కనుక బట్టల షాప్ పెడితే ఎలాంటి క్యాప్షన్ పెడతారు దానికి కస్టమర్స్ ని అట్రాక్ట్ చేసేలాగా. ఓకే, అర్థమైంది కదా. మరి నెక్స్ట్ అయితే మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను ఫ్రమ్ ద మూవీ సైనికుడు. ఎంజాయ్ లిస్నింగ్.

నా పేరు సూర్య. నా ఇల్లు ఇండియా సినిమా నుంచి అర్మాన్ మాలిక్ అండ్ చైత్ర పాడిన సూపర్ సాంగ్ అయితే వినేశారు మరి స్టూడియోలో. టైం 3:33 క్రాస్ అయిపోయి 7 సెకండ్స్ అయిపోయింది అండ్ మనం ఉన్నాం సందరి గేమ్ షోలో. అండ్ మీరు చూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ అజయ్ శృతి. సో మరి నెక్స్ట్ ఆన్సర్ అయితే మనకి చాలా చాలా చాలా వచ్చేసాయి. అంటే ఇప్పుడు మ్యారేజ్ సీజన్ నడుస్తుంది కదా, ఒకవేళ మీరు బట్టల షాప్ పెడితే ఆ షాప్ కి ఎలాంటి క్యాప్షన్ పెడతారు అని నేను క్వశ్చన్ వేసా. దీనికంటే ముందు ఈ ఆన్సర్స్ రావడానికి ముందు ఒక ఆన్సర్ అయితే వచ్చింది ఏంటంటే, మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి మెసేజ్ పంపించారు ఇంతాకటి క్వశ్చన్ కి, మొబైల్ అన్లాక్ ప్రశ్న కంటే శ్వాస ఎన్నిసార్లు తీసుకుంటారు అనే ప్రశ్న ఈజీ కావచ్చు మేడం అంటూ మెసేజ్ చేశారు. కరెక్టేనండో, మీరు చెప్పింది చాలా చాలా చాలా కరెక్ట్. సో ఎనీవేస్ నెక్స్ట్ మనకి ఇప్పుడు క్వశ్చన్కి ఆన్సర్ కూడా పంపించారు, దేవుడు మనుషుల్ని సృష్టిస్తాడు మేము మనుషుల అందాల్ని పెంపొందిస్తామనే క్యాప్షన్ పెడతారట. ఆహా, ఏమన్నా పెట్టారా, అసలు అద్భుతం అంతే. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే మనకి శాంతినగర్ నుంచి ఒకే ఒకడు పంపించారు, మా షాప్లో కొన్న బట్టలు నెల రోజులు వేసుకున్నా ఉతకన అవసరం లేదు, ఇస్త్రీ అవసరమే లేదు అట. సూపర్ అండి, ఇస్త్రీ అవసరమే లేదు అన్నారు చూసారా, ఇక్కడ ఇంప్రెస్ చేశారు మీరు. మెయింటెనెన్స్ ఖర్చు లేకపోతే ఇంకేంటి చెప్పండి. అండ్ స్పెషల్లీ మనకి ఇప్పుడు కాటన్స్, ఎండల్లో కాటన్ ఎక్కువ వేసుకుంటాం, వాటికి మెయింటెనెన్స్ చాలా అవసరం అవుతుంది. అలాంటి టైంలో మీరు ఇస్త్రీ అవసరం లేదు అని చెప్పినందుకు కూడా మీకు అసలు అవార్డ్ ఇచ్చేసేయచ్చు. అది మ్యాటర్, సూపర్ ఉంది మీ క్యాప్షన్. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే మనకి ఓకే, సో శిరీష గూడూరు నుంచి క్వీన్ ఆఫ్ ద వరల్డ్ అని పెడతారట. అబ్బో, మంచి పాయింటే పెట్టారు మీరు. నెక్స్ట్ కనకారావు గారు పెడన్ నుంచి 10,000 రూపీస్ కొంటే ఫ్రీగా 10,000 రూపీస్ షాపింగ్ ఫ్రీయా, ఓ మై గాడ్, అసలు ఇంకా మొత్తం లైన్ అంతా మీ షాప్లోనే ఉంటుంది. బట్ నేను అడిగింది ఆఫర్ కాదు, యాక్చువల్గా క్యాప్షన్ అనమాట. ఎనీవేస్ మీ ఆఫర్ చాలా బాగుంది కాబట్టి మేము కాదనలే. అండ్ నెక్స్ట్ హై క్వాలిటీ లో ప్రైజ్ అంటూ లలిత మురళి భాను కామాకూరు తిరుపతి డిస్ట్రిక్ట్ నుంచి మెసేజ్ చేశారు. సూపర్, అసలు ఇంతకు మించి కావాల్సింది ఏమిటి చెప్పండి, కావాల్సిన రెండు ఇచ్చారు మీరు, క్వాలిటీ అండ్ ప్రైస్ తక్కువ, వెరీ నైస్. వై రమణ బెజవాడ్ నుంచి 1+3 ఆఫర్ విత్ 50% డిస్కౌంట్, రెండు రెండు త్వరగా ఆఫర్ క్లోజింగ్ సూన్ అంట, ఓన్లీ సమ్మర్లోనేనా తర్వాత ఇవ్వరా మీరు. అండ్ నెక్స్ట్ కవిత వెంకట లక్ష్మీరెడ్డి భీమునిపాడ్ నుంచి, మా షాప్కు ఒక్కసారి రండి చాలు అట, ఇంకా అసలు ఇంకేం చెప్పరండి ఎక్స్ట్రా, రండి అంతే మీరు అతుకుపోతారనమాట. వెరీ నైస్. ఇది కూడా ఒక పట్టు శారీ ఒక మగ్గం వర్క్ బ్లౌజ్ ఫ్రీ, ఓ మై గుడ్నెస్, సూపర్. ఎందుకంటే ఇప్పుడు శారీ కంటే బ్లౌజ్ కాస్ట్ ఎక్కువ అవుతుంది అంటూ చిన్నకాక నుంచి సుమ, నేను టైలర్ని అందుకనే ఇలా పెట్టానంటూ మెసేజ్ చేశారు. సూపర్ అండి, మీకన్నా ఎవరికి ఇంకా బాగా అర్థమవుతుంది చెప్పండి కాస్ట్ గురించి. ఎనీవేస్ వంశీరాజ్ గుంటూరు నుంచి, అబ్బా నేనైతే షాప్ పెడితేనే శృతికి అన్ని ఫ్రీగా ఇచ్చేస్తానట, ఆహా సూపరు. అండ్ నెక్స్ట్ అప్పుడు కానీ మొత్తం మీరు టింగ్ అయిపోతుంది అనమాట. ఎనీవేస్ ఏ వెంకటేష్ కర్నూలు నుంచి, ఓకే ఆఫర్ 50 రూపీసా, ఏమిటిది. ఎనీవేస్ నెక్స్ట్ చంద్రవర్ధన్ ఫ్రమ్ కలమందలపాడు, షాప్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఫ్యాషన్ ఫీవర్ అట, ఫ్యాషన్ ఫీవర్ కన్నా ఫ్యాషన్ ఫర్వర్ అంటే బాగుంటుందేమో, ఆలోచించండి కొంచెం చంద్రవర్ధన్. ఎనీవేస్ నేను అడిగింది బ్యూటిఫుల్, మొత్తానికి అర్థం చేసుకున్నారు. నెక్స్ట్ ట్రెండ్ ఏదైనా బ్రాండ్ మనదే అట, అబ్బబ్బబ్బబ్బ ప్రవల్లిక అద్భుతం అంతే. అండ్ నెక్స్ట్ ఏది మన ఏంటి ఇది మన ఏమిటిది, మంజుల గోపినాథ్ నేతాజీ పావని ఫ్రమ్ సత్యవీడు, ఇది మన అందరి, ఓకే అందరియా, ఓకే ఓకే ఓకే ఇప్పుడు అర్థమైంది, ఆ ఏ ముందుకు వచ్చి మనాలో కలిసింది, సో కష్టమైంది నాకు. ఎనీవేస్ ఇది మనందరి టెక్స్టైల్ అట, సూపర్ మంచి ఆఫర్ ఇది. అండ్ బాగా అట్రాక్ట్ చేస్తారు యాక్చువల్గా, మనది అన్నప్పుడు ఇంకా బాగా అందరూ వస్తారు కదా. భాస్కర్ పెడన్ నుంచి, ఓకే శృతి గారు మా నాన్నగారు బట్టలు షాప్ పెట్టద్దన్నారంటే అని పెట్టకండి.

ఎందుకండి బాబు, నాన్నగారు వద్దన్నప్పుడు వద్దంతే. ఇక్కడ నెక్స్ట్ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి మెసేజ్. ఇక్కడ చీరలతో పాటు నమ్మకం కూడా దొరుకునట. అబ్బా సూపర్ అసలు మీరు. నెక్స్ట్ ఎస్వి ప్రకాష్ చింతామణి కర్ణాటక అండ్ పల్లె వెలుగు. ఓకే ఏంటి కర్ణాటక నుంచి మెసేజ్. ఫ్యాషన్ అట, ఓహో సూపర్. అండ్ నెక్స్ట్ నరసింహారావు గారు దేవరగట్ల నుంచి కొత్తగూడెం. సకల ఏంటిది, సకల వస్త్ర నిలయం అయితే అర్థమైంది, తర్వాత సకల ఏమిటో మరి మధ్యలో ఏదో ఉంది, బట్ బాగుంది యాక్చువల్లీ వినటానికి బాగుంది, బట్ అర్థమైతే ఇంకా బాగుంటుంది. నెక్స్ట్ అయితే ఓకే అంకయ్య గారు బండారుపల్లి నుంచి శృతి ఫ్యాషన్ మాల్ అట. ఆహా మీరు నాకే వేశారా. అండ్ నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ ఆజశ్రుతి గారు, మీకు మేము ఇచ్చే బట్టలు మా షాప్లోనే. ఓకే మీరు ఆహా మీరు మెచ్చే బట్టలు మా షాప్లోనే, పండగ సందడి మీ ఇంట్లోనే. అర్రెర్రెర్రెర్రెర్రె ఎర్రవెల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుంచి ఆదరగోట ఎరుపుండి అసలు. అండ్ నెక్స్ట్ వీ ఫుల్ఫిల్ యువర్ డ్రీమ్స్ విత్ అవర్ వెడ్డింగ్ కలెక్షన్ అంటూ గంజి శ్రీను టీ కొమ్మలపల్లి పుల్లంపేట నుంచి మెసేజ్. ఓకే వెరీ నైస్. అండ్ నెక్స్ట్ రాజోల్ నుంచి జయన్న, నీ స్టైల్ మా చాయిస్ అంటూ మెసేజ్ చేశారు. ఓకే సూపర్. అండ్ నెక్స్ట్ అయితే మా షాప్లో బట్టలు కొంటే నెల రోజులు బట్టలు ఏం ఏమిటారు ఇవ్వబడును, నెల రోజులు ఇవ్వడం ఏమిటండి. కొంకల్ గ్రామం నుంచి అరవింద అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఇక్కడ ఏదో మిస్ అయినట్టు అనిపిస్తుంది నాకు. ఎనీవేస్ అదేంటో ఒకసారి చూసి మళ్ళీ మెసేజ్ చేయండి నాకు. నెక్స్ట్ గ్రేస్ బిగిన్స్ విత్ పర్ఫెక్ట్ డ్రేప్ అట. అబ్బబ్బబ్బా, ప్రతి వేడుకకు ప్రత్యేకమైన చీరలు సంప్రదాయం స్టైల్తో కలిసిన చోటు. వైవీరావు అండ్ జయలక్ష్మి, వావ్ వెరీ నైస్. సికింద్రాబాద్ నుంచి తిరుమలగిరి, వెరీ బ్యూటిఫుల్. అండ్ నెక్స్ట్ అనంతపురం నుంచి అనురాధ, పెళ్లి కూతురికి బట్టలు కొంటి పెళ్లి కొడుకు ఒక డ్రెస్ ఫ్రీ అట. ఓ గాడ్. ఎనీవేస్ నెక్స్ట్ మెసేజ్ డిలీట్ డిలీట్ డిలీట్ ఏమిటో మరి. ఎనీవేస్ దేవుడు మనుషుల్ని సృష్టిస్తాడు, ఇది చదివాను కదా ఆల్రెడీ. మహమ్మద్ ఇనాయతుల్లా గారు ఓకే. ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు, మా షాప్ నందు మీకు నచ్చి మెచ్చే బట్టలు దొరుకుతాయి అంటున్నారు. చక్కగా ఉన్నది ఉన్నట్టు చెప్పారండి మీరు. ఎనీవేస్ డబ్బులతో సంతోషాన్ని కొనలేరు కానీ మా షాప్లో బట్టలు కొనగలరు, రెండు ఒకటే కదా అంటూ మెసేజ్ అనమాట. నెక్స్ట్ అల్మరా నిండా బట్టలున్నా వేసుకోవడానికి బట్టలే లేవు అనుకునే వాళ్ళందరికీ మా షాప్కి రండి. తిట్టారో పొగిడారో రమ్మంటున్నారో రావద్దంటున్నారో నాకైతే ఏం అర్థం కాలేదు సుమి. ఎనీవేస్ ఎంఎస్ దుర్గారావు గారు, తరాలు మారినా తరగని స్టాక్ అట. అర్రెర్రెర్రె వెరీ నైస్. నెక్స్ట్ పెళ్లి కూతురు చీరలు కొండి, పెళ్లి కొడుకు బట్టలు ఫ్రీ, ఎందుకంటే వాళ్ళకి ఒక సూట్ చాలు మేడం అంటూ శ్రీనివాస వంగపూర్ తిరుపతి శ్రీవల్లి మెసేజ్. నెక్స్ట్ అయితే ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ భాను జైనుద్దీన్, మంచి క్వాలిటీ ఆఫర్ మాత్రం లేదట. సూపర్ అసలు మీరు, ఉన్నది ఉన్నట్టు స్ట్రైట్ ఫార్వర్డ్ అంతే, రండి లేదా పోండి. నెక్స్ట్ అక్కర్పాకి నుంచి రమా, మా షాప్కి రాని వాళ్ళు అయ్యయ్యో. ఎనీవేస్ సాహిత్య తిరుపతి నుంచి ఓకే, చీర కొన్న వారికి గొలుసు ఉచితం అట, 1 గ్రామ్ గోల్డ్. ఓ మై గుడ్నెస్, అసలు మొత్తం లేడీస్ అందరూ అక్కడే. నెక్స్ట్ ఏంటి ఫ్రీ లేడీస్కి ఫ్రీ సిట్టింగ్, చీమలపాడు జ్యోతుల రాజారావు గారు మెసేజ్. నెక్స్ట్ మెసేజ్ శృతి క్లోత్స్ అండ్ శారీస్ అట, రంజిత్ రెడ్డి దంగాపురం నుంచి. శృతి షో లాగే శారీస్ కూడా సూపర్ గా ఉంటాయట. అర్రెర్రెర్రెర్రె. అండ్ నెక్స్ట్ 1000 బిల్ చేస్తే 4000 మీ ఫోన్ రీఛార్జ్ చేయబడును, గణేష్ కోనాపూర్ నుంచి. ఎందుకండి షాప్ ఒకరోజే పెడతారో తర్వాత ఉండదో మీ షాప్ నాకు డౌట్ గా ఉంది. నెక్స్ట్ మలాన్బి కనూల్ బాలాజీ నగర్ నుంచి అనమాట. ఓకే మా షాప్ లో బట్టలు వాడి చూడండి, నచ్చకపోతే రిటర్న్ చేయండి, అంటే మంచి క్వాలిటీ ఉంటుంది మా షాప్లో అని గ్యారంటీగా చెప్తారట. ఓహో ఓకే. సో నెక్స్ట్ రాజోల్ నుంచి బోరెలి సంధ్య, బ్రాండ్ మీది భద్రత మాది అట. అర్రెర్రెర్రే. అండ్ నెక్స్ట్ మా షాప్లో 50% ఇస్తాను, ఓకే 50,000 కొన్న వారికి 2 లీటర్స్ ఆహా ఒక మంచి డ్రింక్ ఫ్రీ. పాలెం పోలే ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి, సమ్మర్ ఆఫర్ అనమాట, సూపర్. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా చాలా మెసేజెస్ ఉన్నాయి, బట్ ఈ లోపు మళ్ళీ ఒకసారి క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. సపోజ్ మీరు మ్యారేజ్ సీజన్ కాబట్టి బట్టల షాప్ పెట్టాలనుకుంటే ఆ షాప్కి మంచి క్యాప్షన్ పెట్టండి అని చెప్పాను, దానికి వచ్చిన మెసేజ్లు అనమాట ఇవన్నీ. సో మరి మీరు కూడా ఏదైనా షాప్ పెడితే ఎలాంటి క్యాప్షన్ పెడతారు నాకు మెసేజ్ చేయండి. రైట్ నౌ మీ ఎదుర్కొంచే ఒక బ్యూటిఫుల్ సాంగ్, నా ఫేవరెట్ సాంగ్, డియర్ కామ్రేడ్ మూవీ నుంచి వచ్చేస్తుంది. ఎంజాయ్ లిస్నింగ్.

ఐశ్వర్య రవిచంద్రన్ అండ్ సిద్ శ్రీరామ్ పాడిన పాటైతే వినేశారు. జస్టిన్ ప్రభాకరన్ మ్యూజిక్ కంపోజిషన్. డియర్ కామ్రేడ్ సినిమా నుంచి సాంగ్ విన్న తర్వాత 3:46 క్రాస్ అయిపోయి 33 సెకండ్స్ అయిపోయింది. మన సందరి గేమ్ షో టైం. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే మనకి వివి రెడ్డి గారు పంపించారు. దేవతా వస్త్రాలు అమ్మబాడును అట. ఓకే, సో కానీ దేవతలా అనిపించే మీకు వస్త్రాలు అమ్మబడును అంటే ఇంకా అందరిపోతుందన్నమాట క్యాప్షన్. ఎనీవేస్, బ్యూటిఫుల్ క్యాప్షన్ మీది. అండ్ నెక్స్ట్, మా షాప్ లో కొన్న చీరలు శాంతినగర్ నుంచి. ఓకే ఒక్కడు గారు, ఎందుకండి ఎందుకు? ఎనీవేస్, మా షాప్ లో కొన్న చీరలు అందరికీ బాగుంటాయి. ఓకే, నెక్స్ట్ దేవసేన తిరుపతి నుంచి అన్నమాట. ఓకే, వివాహ బంధం చీరలు దొరుకును అంటూ మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్, శ్రీనివాస్ వర్మ బెంగళూరు నుంచి. మేడం, మీరుంటే సంథింగ్ తెలియని జోష్ ఉంటుంది ప్రోగ్రామ్ లో అంటూ మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నెక్స్ట్, మీరు కూడా ఉతుకోడాల దగ్గరికే వెళ్లారా? ముజఫర్ నగర్ నుంచి రామ కార్తీక అండ్ ఫ్యామిలీ మెంబర్స్. మా షాప్ లో బట్టలు మగవాళ్లే ఉతుక్కోవాలను అట. అయ్యయ్యో. ఎనీవేస్, నెక్స్ట్, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి బుర్హరి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మెసేజ్. అండ్ నెక్స్ట్ మెసేజ్, ఈ షాప్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, మీ మెసేజ్ నేను చదవలేనండి. అండ్ నెక్స్ట్, జీ రెడ్డన్ ఎన్జిఓ కాలనీ కడప నుంచి. ఓకే, బట్టలు మీకు డబ్బులు మాకు అట. ఏముంది ఇందులో, ఏముందండి ఇందులో స్పెషల్?

ఎనీవేస్ మా షాప్ లో 10,000 బిల్ చేస్తే ఒక గ్యాస్ సిలిండర్ ఉచితం అని బోర్డు పెడతారట. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు కృషి సంతోష్ మా బాబోయ్. నెక్స్ట్ హాయ్ శృతి గారు అంటూ మురళి గారు మెసేజ్. మురళి గారు బాగున్నారా? నెక్స్ట్ ఎస్ భీమశ్రీ గారు పెడన్ నుంచి, మా షాప్ లో ఒకసారి బట్టలు కొంటే 100 సార్లు కొన్నట్టే. భాష భాష ప్లేస్ లో భీమేశ్వర గారు అని పెట్టాలి. అయ్యయ్యో. ఎనీవేస్ నెక్స్ట్ నేనైతే మేడం టైటిల్ ఒక్కసారి కొనండి ప్రతిసారి ఫ్రీ అట. దుబాయ్ భాష ఫ్యామిలీ మెంబర్స్ రామళ్ళకోట నుంచి. ఓకే వెరీ నైస్. నెక్స్ట్ మండూర్ మధుకుమార్ లక్ష్మీదేవి సాలి కాలనీ వెంకటగిరి నుంచి. ఓకే పట్టు చీరల షాప్ ఒకటి కొంటే 2 ఫ్రీ అట. ఓహా సూపర్. అసలు మ్యారేజ్ షాపింగ్ మొత్తం మీ షాప్ లో చేయాలండి. అండ్ నెక్స్ట్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ కాకా నుంచి పద్మ గారు లంచ్ చేశారా అని మెసేజ్. ఓకే మీరు రాకుండా, ఓకే మీరు నన్నన్నారే అనుకున్నా గణేష్, మీరు రాకుండా ఉండలేరు, మా క్వాలిటీ అలాంటిది, మా క్వాలిటీయే మా కళాంజలి అట. ఓహో సూపర్. నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ శృతి మేడం అంటూ అత్యుత్తమ నాణ్యత సరసమైన ధరలు ఈ వస్త్రాలే మనందరిది అంటూ హైదరాబాద్ నుంచి శ్వేతలక్ష్మి నిష్క అండ్ హనీ మెసేజ్. అండ్ నెక్స్ట్ ధనలక్ష్మి దేవరగట్ల కొత్తగూడెం నుంచి, మా షాప్ లో క్లాత్స్ కొంటే కపుల్స్ కి టూర్ ఫ్రీ. ఆహా సూపర్. అసలు మంచి హనుమూన్ ట్రిప్ కూడా ఇచ్చేస్తారనమాట మీరు. వెరీ నైస్. ఓకే బ్యూటిఫుల్. మొత్తానికి అందరూ కూడా చాలా చాలా చాలా లవ్లీ క్యాప్షన్స్ పంపించారు. ఓకే ఆహా వెరీ నైస్. ఓకే మరి ఇంతకీ నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడిగేస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే, ఈరోజు నేను మీకు తెలుసాలో లాక్పా షేర్పా గురించి చెప్పాను కదా, 11 టైమ్స్ ఎవరెస్ట్ ని అధిరోహించిన మహిళ అనమాట, మౌంటైన్ క్వీన్ గా తనకి పేరు వచ్చింది. సో మరి అలాగే 32 టైమ్స్ ఎవరెస్ట్ ని అధిరోహించిన పర్సన్ ఒక ఆయన ఉన్నారు, ఆయన ఎవరో మీకు తెలిస్తే నాకు మెసేజ్ చేయండి. ఓకే ఇంకా మనకి కొంచెం టైం ఉంది కదా, 10 మినిట్స్, ఈ టైంలో మెసేజ్ చేసేయండి 8662488114 ఈ నెంబర్కి. 32 టైమ్స్ ఎవరెస్ట్ ని అధిరోహించిన వ్యక్తి ఎవరు? సో టెక్స్ట్ అయితే మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి FM 101.3.

జూనియర్ సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. సో మరి నేను అడిగిన క్వశ్చన్, మరి 11 టైమ్స్ ఎవరెస్ట్ ని అధిరోహించిన మహిళ లాక్పా షెర్పా గురించి మనం మాట్లాడుకున్నాం కదా, మరి 32 టైమ్స్ ఎవరెస్ట్ ని అధిరోహించిన వ్యక్తి ఎవరు అని అడిగాను కదా. సో కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మురళి గారు పాట పాడమని అడుగుతూ మెసేజ్. ఓకే శాంతినగర్ నుంచి ఒకే ఒకడు రైట్ ఆన్సర్, శిరీష గూడూరు నుంచి రైట్ ఆన్సర్, వంశీరాజ్ గుంటూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ రైట్ ఆన్సర్ అయితే వచ్చేసింది అవునా అని అడుగుతున్నారు రంజిత్ రెడ్డి రంగాపురం నుంచి, రైట్ ఆన్సర్ అండి మీది. అక్కర్పాక నుంచి రమా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, ప్రోగ్రామ్ సూపర్, గాడ్ బ్లెస్ యూ అంటూ బెల్గల్ మండలం ఎం శివశంకర్ మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నెక్స్ట్ వైవీ రావు అండ్ జయలక్ష్మి సికింద్రాబాద్.

వచ్చి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే వై రమణ బెజవాడ్ నుంచి, ఇంకెవరు వన్ అండ్ ఓన్లీ ఆజే శృతియా అంతా లేదు మనకి. ఎనీవేస్ కనకారావు గారు పెడర్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మహమ్మద్ ఇనాయతుల్లా గారు రైట్ ఆన్సర్ పంపించారు భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి. నెక్స్ట్ భాస్కర్ పెడర్ నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ రైట్ ఆన్సర్ అయితే వచ్చింది, ఎవరు ఏమిటి ఎక్కడి నుంచి తెలియదు, పంపించలేదన్నమాట. ఎనీవేస్ నెక్స్ట్ అయితే ఓకే హరికార్తికేయ సూళ్లూరుపేట నుంచి పంపించారు, యజ్ఞవల్కన్ కూడా ఓకే రైట్ ఆన్సర్. నెక్స్ట్ జీ రెడ్డన్ ఎన్జిఓ కాలనీ కడప నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ హైదరాబాద్ నుంచి శ్వేత అండ్ ఫ్యామిలీ రైట్ ఆన్సర్. నరసింహారావు గారు దేవరగడ్ల కొత్తగూడెం నుంచి రైట్ ఆన్సర్. ఓకే పాలెం పోలే ఆళ్లగడ నంద్యాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్. అనంతపూర్ నుంచి అనురాధ. అండ్ నెక్స్ట్ ఎస్ భీమేశ్వరరావు గారు పెడన్ నుంచి. అండ్ నెక్స్ట్ కొంకల గ్రామం నుంచి అరవింద్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే ముజఫర్ నగర్ నుంచి రామకార్తిక్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. మీ యాంకరింగ్ చాలా బాగుంది, ఈ రోజు నవ్వులతో గడిచింది. ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫైనలీ కోరిక తీర్పనమాట, మీ ఫేస్ మీద ఒక చిన్న నవ్వు. ఓకే చినకాక నుంచి సుమ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ కొంకల గ్రామం నుంచి అరవింద్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ అయితే నెక్స్ట్ మరి తెనాలి, ఓకే తెనాలి కూచిపూడి నుంచి హలో మేడం అంటూ రైట్ ఆన్సర్ పంపించారు హరి. ఓకే నెక్స్ట్ అయితే రైట్ ఆన్సర్ అయితే వచ్చింది శృతి గారు నమస్తే అంటూ. ఓకే నెక్స్ట్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురిహరి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ అయితే ఓకే మీరు ఈరోజు అన్ని కొత్త కొత్త ప్రశ్నలు అడిగారు అంటూ రామళ్ళకోట నుంచి దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ పంపించారు. గుడ్ ఈవినింగ్ వివిధ భారతి అంటూ గణేష్ కోనాపూర్ నుంచి అట మెసేజ్. ఓకే నెక్స్ట్ ప్రసన్న గారు మీకు ఎవరెస్ట్ ఎక్కాలని ఆలోచన కానీ ప్రయత్నం చేద్దామని ఆలోచన కానీ ఎప్పుడైనా వచ్చిందా? శాంతినగర్ నుంచి ఒకే ఒకడు మీరు ఇంతసేపటి నుంచి వింటున్నారు, నా పేరు శృతి అండి, ప్రసన్న కాదు. నెక్స్ట్ నాగార్జున ఇంకా లక్ష్మి వడియంపేట నుంచి కూడా రైట్ ఆన్సర్. ఇంకా ఆన్సర్స్ అయితే ఉన్నాయి బట్ స్టూడియోలో టైం అయితే ఎగ్జాక్ట్గా 4:00 అయిపోయింది కాబట్టి మీకోసం ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ అయితే వచ్చేస్తాయి, స్టే ట్యూన్డ్.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ద్వారా ప్రజలకు పలు సూచనలు చేశారు. నీరు ఎక్కువగా తాగాలని, వీలైనంత వరకు మధ్యాహ్నం వేళ బయటకు వెళ్లొద్దని పేర్కొన్నారు. అతి తీవ్రమైన వాతావరణ పరిస్థితుల నుంచి తమను తాము కాపాడుకోవాలని, వృద్ధులను గమనిస్తూ ఉండాలని సూచించారు. వీలైతే ఇతరులకు కూడా సాయం చేయాలని, ఇళ్లు దుకాణాల బయట పక్షులు జంతువుల కోసం నీటిని ఉంచాలని ప్రజలకు ప్రధాని పిలుపునిచ్చారు. భారత తొలి సూపర్ ప్రెషర్ బెలూన్ను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు విజయవాడలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కు ఇదో మైలురాయి అని ప్రశంసించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రోత్సాహంతో భారత స్పేస్ పరిశ్రమ ద్వారా ప్రస్తుతం 8 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరుగుతోందన్నారు. పీఎం వాణి ద్వారా దేశవ్యాప్తంగా ప్రజలందరికీ పబ్లిక్ వైఫై అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్టు కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. టెలికాం అధికారులతో పీఎం వాణి అమలుపై ఆయన సమీక్షించారు. ఓటర్ల జాబితా సమగ్ర సవరణ సర్ నిర్వహణను సుప్రీంకోర్టు సమర్థించింది. సర్ నిర్వహించే అధికారం ఎన్నికల కమిషన్కు ఉందని అత్యున్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. ఈ ప్రక్రియ చట్టబద్దతను ప్రశ్నిస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన ధర్మాసనం ఈరోజు తీర్పు వెలువరించింది. అల్లూరు సీతారామరాజు జిల్లా అరకు మండలం ఎండపల్లి వలస గ్రామంలో జరుగుతున్న జనాభా గణన సెన్సస్ ప్రక్రియను, ఓటర్ల జాబితా మ్యాపింగ్ విధానాన్ని జిల్లా కలెక్టర్ నిశాంత్ తిట్టి ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులకు, కింది స్థాయి సిబ్బందికి జనగణన సర్వే, ఓటర్ల మ్యాపింగ్లపై పలు సూచనలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ 134 సంచిక 31 తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. శ్రీకాకుళం జిల్లా అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవాలయంలో ఈరోజు ఆదిత్యుని కళ్యాణం నిర్వహించారు. అధిక జ్యేష్ఠ శుద్ధ ఏకాదశిని పురస్కరించుకుని స్వామివారికి శాస్త్రోక్తంగా కళ్యాణం నిర్వహించినట్టు అధికారులు తెలిపారు. భారత స్టార్ షట్టర్ పీవీ సింధు సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో శుభారంభం చేసింది. మంగళవారం మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సింధు 21-17, 21-18తో పుత్రి కుసుమవర్ధినిపై విజయం సాధించింది. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు.

ఒక మధురమైన స్వరం. 90 ఏళ్లుగా పొద్దున్నే లేచింది మొదలు పడుకునేదాకా ఒక స్వరం.

మనతోనే ఉంది. అమ్మ లాలిపాట లాంటిది, నాన్న చెప్పే కథ లాంటిది, స్నేహితుడి పలకరింపు లాంటిది. 1936లో మొదలైన ఆ మధురమైన స్వరం 2026 నాటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అవునండి, మన ఆకాశవాణి విజయవాడ కృష్ణమ్మ వడిలో కనకదుర్గమ్మ ఆశీస్సులతో 90 ఏళ్లుగా మీ ఇంట్లో ఒక మనిషిలా, ఇంకా ఎన్నో ఏళ్ళు మీ చెంతనే, మీకోసమే ఎప్పటికీ మీ ఆకాశవాణి.

ఎస్, మీరు చూసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మరీ స్టూడియోలో టైం 4:04 అయిపోయింది. అయితే ఇక్కడ కొన్ని మెసేజెస్ ఉన్నాయి. ఇంకా ఉమ్మీద నుంచి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే ప్రవళిక, ఓకే అండ్ నెక్స్ట్ ప్రత్యూష నిత్యూష ఓకే పంపించారు, అంటే రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మీరు నవ్వుతూ మాట్లాడుతుంటే మాకు చాలా సంతోషంగా ఉంటుంది అంటూ రామానగర్ బొడ్డుబాల సుబ్రహ్మణ్య గారు మెసేజ్ చేశారు. అండ్ ఆల్సో నెక్స్ట్ మీరు అడిగిన క్వశ్చన్ అయితే అర్థం కాలేదండి అంటున్నారు. అయ్యయ్యో కానీ ట్రై చేశాను అనుకుంటా అండి అంటూ ప్రవీణ్ చొప్న అశోక్ అప్సరా మెసేజ్. ఓకే ఎనీవేస్ ఓకే మళ్ళీ రిపీట్ చేయడానికి కూడా టైం లేదు. ఏమడిగానంటే మౌంటైన్ క్వీన్ లాక్పా షేర్పా గురించి ఈరోజు మీ ధీరా ప్రోగ్రాంలో చెప్పానన్నమాట. నేను 1:00 ధీరా ఉంటుంది కదా, ఒక ఇన్స్పిరేషన్ స్టోరీ. 11 times తను ఎవరెస్ట్ని అధిరోహించారు. అయితే నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే సందడే సందడిలో 32 times ఎవరెస్ట్ని అధిరోహించిన వ్యక్తి ఒకరు ఉన్నారు, ఆయన ఎవరు అని అడిగాను. సో దానికి ఆన్సర్ వచ్చేసి కామీరీటా షెర్పా అనమాట. ఆయన కూడా నేపాల్కి చెందిన ఆయనే. 32 ఎవరెస్ట్ అధిరోహించారనమాట. అది మ్యాటర్. ఓకే సో చాలా మంది ఎగ్జాక్ట్ గా రైట్ ఆన్సర్ పంపించారు, కంగ్రాచులేషన్స్. అండ్ నెక్స్ట్ ఓకే ఈ గ్యాప్ లో మనకి వేద నిఖిల్ వెంకటగిరి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఎనీవేస్ మరి వివిధ టైం కూడా అయిపోయింది, మరి ఈ రోజు వివిధలో ఏంటి స్పెషల్ మాట్లాడుకుందాం. స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3.

FM 101.3 4:06 PM క్రాస్ అయిపోయి 14 seconds. దట్ మీన్స్ మనవి విధ టైం. మీరు ఈ రోజు సింగర్ స్పెషల్ అనమాట. సో ఎవరి పాటలు వేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు నాకు గుర్తొచ్చిన ఒకే ఒక పేరు కార్తీక్. సో లవ్లీ సాంగ్స్ మీకోసం అన్ని కూడా అలా ప్లేలిస్ట్ లో పెట్టేశాను. సో బ్యాక్ టు బ్యాక్ వచ్చేస్తూ ఉంటాయి. ఫస్ట్ అయితే ఆవుకాయ బిర్యానీ సినిమా నుంచి కార్తీక్ అండ్ శ్వేత పాడిన పాట ప్లే చేస్తాను, వనమాల్ గారి లిరిక్. ఈ బ్యూటిఫుల్ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3 అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి.

0: అఖిల్ సినిమా నుంచి తమన్ ఎస్ఎస్ మ్యూజిక్ కంపోజిషన్ లో కార్తీక్ అండ్ ఎమ్ఎం మానసి పైన సాంగ్ అయితే వినేశారు భాస్కర్ భట్ల రవికుమార్ గారు లిరిక్. 416 క్రాస్ అయిపోయి 17 సెకండ్స్ అయిపోయింది. ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ తర్వాత మీకోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తాను. అల్లరి పిడుగు సినిమా నుంచి కార్తీక్ అండ్ సుజాత పాడిన పాట వేటూర్ గారి లిరిక్ లో సాంగ్ విండో ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే శృతి అండ్ మనమున్న వివిధ ప్రోగ్రామ్ లో.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

ఏమండో శ్రీవారు సినిమా నుంచి కార్తీక్ అండ్ చిత్ర గారు పాడిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు. శ్రీకాంత్ దేవ మ్యూజిక్ కంపోజిషన్, అనంత శ్రీరామ్ గారి లిరిక్. సో మరి స్టూడియోలో టైం 4:26 క్రాస్ అయిపోయి 41 సెకండ్స్ అయింది మనం వివిధ ప్రోగ్రామ్ లో. అండ్ ఈ రోజు సింగర్ కార్తీక్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. మరి కొన్ని వాయిసెస్ అండి వింటేనే మనసుకి కామ్నెస్ గా అనిపిస్తుంది, అలాంటి మ్యాజికల్ వాయిస్ అంటే సింగర్ కార్తీక్ అని చెప్పచ్చు. మెలడీ అయినా, మాస్ బీట్ అయినా, ఎమోషన్ అయినా, ప్రతి సాంగ్ కి ఒక సోల్ యాడ్ చేస్తారు. సో మరి నెక్స్ట్ అయితే మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను. ఆరెంజ్ సినిమా నుంచి లవ్లీ సాంగ్ కి మ్యూజిక్ కంపోజిషన్ హారిస్ జయరాజ్ అండ్ కార్తీక్ పాడిన పాట వనమాలి గారి లిరిక్. సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టేజ్ ఉండే వివిధ భారతి FM 101.3 అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233. సింగర్ కార్తీక్ స్పెషల్ సాంగ్స్ మీకోసం వచ్చేస్తున్నాయి. మరి నెక్స్ట్ అయితే భీమిలి కబడ్డీ జట్టు సినిమా నుంచి కార్తీక్ అండ్ కల్పన పాడిన పాట ప్లే చేస్తున్నాను. అభినయ శ్రీనివాస్ లిరిక్స్ అనమాట. ఈ బ్యూటిఫుల్ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3, అండ్ దిస్ ఈస్ ఆర్జే శృతి.

అసాధ్యుడు సినిమా నుంచి కార్తీక్ అండ్ కౌసల్య పాడిన సూపర్ సాంగ్ ఇది వినేశారు. చందు లిరిక్స్. సో మరి ఇది వాటి వివిధ బ్యూటిఫుల్ గా అలా అలా కార్తీక్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేశారు కదా. మరి ఎగ్జాక్ట్ గా 4:50 అయిపోయింది మన స్టూడియోలో టైం. ఆజు చైతన్ రెడీగా ఉన్నారు వెనల ప్రోగ్రామ్ తో. దట్ మీన్స్ శృతి టాటా బాబే చెప్పేసే టైం కూడా అయిపోయింది. మళ్ళీ మనం త్వరలోనే తప్పకుండా కలుసుకుందాం. అండ్ టిల్ దెన్ కీప్ లిజనింగ్ వివిధ భారతి FM 101.3.

Hi dear friends, welcome to Vanilla Program with me, your RJ Chetan. Today I am talking about the benefits of travel for personal growth. Yes, you heard it right. Correct ga vinnarandi. Travel chesthe personal growth ah telustundi. Anduke antanu vintu undandi Vanilla. Hi ga holiday tour plan chestunnara? Deento enni aarogya prayojanalu unnayo telusa? Dura prayanalu aarogyaniki chaala prayojanam ani cheppochu. బిజీ లైఫ్ స్టైల్లో ఒత్తిడి లేదా డిప్రెషన్ నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ప్రయాణం ఒక గొప్ప మార్గంగా పరిగణించవచ్చు. ట్రావెలింగ్ బెనిఫిట్స్ కూడా మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి బెస్ట్ రూట్ అని పరిగణించబడుతుంది. వివిధ ప్రాంతాల అందాలను చూసిన తర్వాత మనసు ప్రశాంతంగా ఉండి ప్రియమైన వారితో బంధం కూడా బలపడుతుంది. కాబట్టి ట్రావెల్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం ఈ వెన్నెలా ప్రోగ్రామ్ లో మీ ఆర్జే చేతంతో. దసరా సెలవుల్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఇయర్ ఎండ్ వెకేషన్ ఎలా చేయాలి? సంక్రాంతికి కూడా సెలవులు వస్తాయి. ఇలా ఏ వెకేషన్ వచ్చినా ఎలా వచ్చినా ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఎక్కడికైనా టూర్ కోసం చూస్తున్నారా? మీరు కూడా ప్రయాణం చేయాలనుకుంటున్నారా? మీరు కూడా ప్రతిరోజు ఎక్కడికో ట్రిప్ వేస్తారా? అవును, అయితే మీరు లాభం పొందొచ్చు. వాస్తవానికి ప్రయాణం మానసిక ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా పరిగణించబడింది. ఇది బిజీ లైఫ్ స్టైల్లో ఒత్తిడి లేదా డిప్రెషన్ నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. స్ట్రెస్, ఒత్తిడిని నియంత్రించుకోకపోతే ఇఫ్ ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ కంట్రోల్ డిప్రెషన్ లాంటివి వస్తాయి. నిరాశను నివారించడానికి ప్రయాణం చేయాలని సిఫార్సు చేస్తారు. ప్రయాణం డిప్రెషన్ ని దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది. మనం అనేక రకాల సమస్యలను నివారించవచ్చు. సానుకూలతతో నిండి ప్రయాణం చేసే అలవాటు జీవితంలోని ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. దీనివల్ల మానసిక ఒత్తిడి ఉండదు, మనసు సానుకూలతతో నిండి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో మీ మెదడు వేగంగా పనిచేస్తుంది. సరైన విధానంతో మీరు జీవితంలో ముందుకు సాగొచ్చు. ప్రయాణాల వల్ల మనసు సానుకూలంగా ఉంటుంది. దీని కారణంగా మనం మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతాం. బిజీ లైఫ్ కారణంగా ఒత్తిడి మనసును డామినేట్ చేసినప్పుడు అనేక తప్పుడు నిర్ణయాలు మనల్ని ముందుకు వెళ్లకుండా ఆపుతాయి. అటువంటి పరిస్థితుల్లో ఎక్కడికైనా వెళ్లడం మంచిదని భావిస్తారు. ప్రయాణం వల్ల కలిగే మరో ప్రయోజనం ఏమిటంటే ఇది మనశ్శాంతిని సృష్టిస్తుంది, హృదయానికి శాంతిని కలిగిస్తుంది. ఎక్కడికైనా వెళ్లడం ద్వారా మన బిజీ లైఫ్లో మన కోసం కొంత నాణ్యమైన సమయాన్ని పొందుతాం. నదులు, జలపాతాలు, పర్వతాల మధ్య చల్లని గాలి మనసును పదును పెట్టడంలో సహాయపడుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాధులు దూరంగా ఉంటాయి.

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఎవరైనా లోపల సంతోషంగా ఉన్నప్పుడు అతని రోగ నిరోధక శక్తి బలంగా మారుతుంది. వివిధ ప్రదేశాలకు ప్రయాణించడం వల్ల శరీరం ప్రయోజనం పొందుతుంది. ఇది రోగ నిరోధక శక్తిని వేగంగా పెంచుతుంది. ఈ రోజుల్లో ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి అని కొందరు అడుగుతూ ఉంటారు. ఎందుకంటే ఆరోగ్యం ఉంటేనే అన్నీ ఉంటాయి, అది లేకుంటే సంపాదించిన డబ్బంతా ఆసుపత్రికి కట్టాల్సిందే. నేటి వేగవంతమైన ఒత్తిడితో కూడుకున్న జీవితంలో డబ్బు కోసం పరుగులు పెడుతూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాం. మనందరికీ ప్రయాణం అంటే ఇష్టం. ప్రత్యేకంగా అందమైన ప్రదేశాలను సందర్శించడానికి ఇష్టపడుతూ ఉంటాం. కొందరికి ప్రయాణం అంటే హాబీ, వారు ప్రతి చోటు ప్రయాణిస్తూనే ఉంటారు. కొందరేమో రోజువారీ కార్యకలాపాల నుండి బ్రేక్ తీసుకుని ఆనందం, స్వేచ్ఛ కోసం ప్రయాణం చేస్తారు. ప్రయాణం మంచి ఔషధం, సైన్స్ కూడా ఈ విషయాన్ని రుజువు చేసింది. మనం ఆరోగ్యంగా దృఢంగా ఉండాలంటే ప్రయాణం చేయాలి. యు హ్యావ్ టు ట్రావెల్. వివిధ రకాలైన జర్మ్స్, ఇన్ఫెక్షన్లతో పోరాటానికి శరీరానికి రోగ నిరోధక వ్యవస్థ అవసరం. ఇది ప్రోటీన్ని రక్షిస్తుంది, రోగ నిరోధక శక్తిని బలపరుస్తుంది. గట్ హెల్త్ కోసం మనం కూడా కొన్ని కొన్నిసార్లు మురికిని అలవాటు చేసుకోవాలని రీసెర్చ్ చెబుతుంది. ఈ ప్రయాణం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రయాణం అత్యుత్తమ ప్రోబయాటిక్ అని సైన్స్ చెబుతుంది. ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి ప్రయాణించడం వల్ల శరీరం కొత్త బ్యాక్టీరియాకు అలవాటు పడుతుంది, తద్వారా వ్యాధితో పోరాటానికి మరింత శక్తిని పొందుతుంది. ప్రయాణం నిజంగా మన రోజువారీ జీవితంలో ఒత్తిడిని తగ్గిస్తుంది. ప్రయాణంలో మనం చాలా హాయిగా ఊపిరి పీల్చుకోవచ్చు. ప్రయాణం చేయడం వల్ల మనుషులు చాలా సంతోషంగా, ఆనందంగా ఉంటారని, అన్ని రకాల ఆందోళనలు, ఒత్తిడి తగ్గుతాయని శాస్త్రీయంగా చెప్తున్నారు. డిప్రెషన్కి ఇది అద్భుతమైన ఔషధం. 3 రోజుల కంటే ఎక్కువ ట్రిప్ చేయడం వల్ల ప్రజలు ఎక్కువ విశ్రాంతి, మెరుగైన మానసిక స్థితి, తక్కువ ఆందోళన కలిగి ఉంటారు. విహారయాత్ర నుంచి తిరిగి వచ్చిన తర్వాత కూడా వారి ఆలోచనా ధోరణి అదే ఉంటుంది. మెదడు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలంటే మీరు ఎక్కువగా ప్రయాణించాలి. ఎందుకంటే మీరు ప్రయాణాల వల్ల కొత్త విషయాలను తెలుసుకుంటారు, కొత్త వ్యక్తులను కలుసుకుంటారు, కొత్త పరిస్థితులకు అనుగుణంగా ఉంటారు. దీని వలన మీరు చాలా సామాజిక, సాంస్కృతిక జ్ఞానాన్ని పొందుతారు. కొత్త అనుభవం మీకు జ్ఞాపక శక్తిని, సామర్థ్యాన్ని పెంచుతుంది. జర్నల్ ఆఫ్ పర్సనల్ అండ్ సోషల్ సైకాలజీ ప్రకారం ఓపెన్ మైండెడ్నెస్ తెస్తుంది. విషయాలను తక్కువ చేసి ఉంటారు, కాస్త పెద్దగా ఆలోచిస్తారు. మీరు ప్రయాణం చేయడానికి ఇష్టపడితే, రెగ్యులర్ ట్రిప్స్కి వెళ్తే మీకు గుండెపోటు వచ్చే అవకాశాలు చాలా తగ్గుతాయి. ఫ్రేమింగ్హామ్ హార్ట్ స్టడీ ప్రకారం ఎక్కువ ప్రయాణం చేసే వ్యక్తులకు గుండెపోటు వచ్చే ప్రమాదం చాలా తక్కువగా ఉంటుందట. వీరు ఎంత ఎక్కువ ప్రయాణం చేస్తే అంత ఒత్తిడి, ఆందోళన తగ్గుతుంది. ఇది మీ గుండె ఆరోగ్యాన్ని పొడిగిస్తుంది. మీరు ప్రయాణిస్తున్నట్లయితే మీరు మీ శరీరాన్ని చాలా చురుగ్గా ఉంచుకోవచ్చు. సుదీర్ఘ నడక లేదా ప్రకృతిలోకి ప్రవేశించడం లేదా బీచ్లో వాలీబాల్, ఇతర గేమ్స్ ఆడటం వల్ల మీ మనసు ప్రశాంతంగా అవుతుంది, శరీరానికి వ్యాయామం దొరుకుతుంది. మీరు ఇంట్లో కంటే ప్రయాణంలో ఎక్కువ చురుగ్గా ఉంటారు. మనం ఎంత బిజీగా ఉన్నా సరే 1-2 రోజులు సరదాగా గడపడానికి బయటకు వెళ్తాం. ఇలా చేయడం వల్ల గాలి మార్పు మాత్రమే కాదు, శరీరానికి, మనసుకు చాలా ప్రభావవంతంగా ఉంటుంది. చాలా మంది ప్రయాణాలు చేయడం కంటే ఇంట్లోనే ఎక్కువగా ఉండటానికి ఇష్టపడతారు. ప్రయాణానికి అవసరమైన ఖర్చులను పరిగణనలోకి తీసుకుంటారు. అయితే వాకింగ్కి వెళ్లడం వల్ల కేవలం ఆరోగ్యం మాత్రమే కాదు, అనేక శారీరక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఒకప్పుడు వైద్యులు అనారోగ్యం బారిన పడిన వ్యక్తులకు లేదా శస్త్రచికిత్స జరిగిన తర్వాత గాలి మార్పు కోసం ఎక్కడికైనా వెళ్లమని రోగులకు సలహా ఇచ్చేవారు. అయితే కాలం మారింది, దీంతో తాము వైద్యుణ్ణి సంప్రదించే ముందే ప్రయాణం చేయాలని ఎక్కువ మంది ప్లాన్ చేస్తున్నారు. చాలా మందికి రొటీన్ లైఫ్ నుంచి బయటపడడానికి మాత్రమే కాదు, అనారోగ్యం నుంచి కూడా విముక్తి పొందేందుకు ప్రయాణం చేసే అలవాటుంటుంది. చాలా మంది చాలా బిజీగా ఉన్నా సరే 1-2 రోజులు సరదాగా గడపడానికి బయటకు వెళ్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల గాలి మార్పు మాత్రమే కాదు, శరీరానికి, మనసుకు చాలా ప్రభావవంతంగా ఉంటుంది. చాలా మంది ప్రయాణాలు చేయడం కంటే ఇంట్లోనే ఎక్కువగా ఉండటానికి ఇష్టపడతారు. మీరు రోజువారీ జీవితం నుంచి కొంత శాంతి లేదా ఉపశమనం పొందాలనుకుంటే ఖచ్చితంగా ఒక్కరోజైనా సరదాగా గడపడం కోసం బయటకు వెళ్ళండి. కొత్త ప్రదేశాలను సందర్శించడంతో పాటు ప్రకృతికి మరింత దగ్గరవుతారు. ఇలా చేయడం వల్ల ఒత్తిడి చాలా వరకు తగ్గుతుంది. కనుక మీరు ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు లేకపోయినా ఒంటరిగా బయటికి వెళ్లి ప్రకృతిని ఆస్వాదించండి. అప్పుడు ఒత్తిడి తగ్గడంతో పాటు ఆలోచనా శక్తి, సృజనాత్మకత పెరుగుతుంది. ఫ్యామిలీ, ఫ్రెండ్స్తో సమయం గడపడానికి అవకాశం. ఆఫీసు ఒత్తిడి కారణంగా చాలా మంది కుటుంబ సభ్యులతో గడపడానికి తగిన సమయం ఇవ్వలేరు. దీంతో కుటుంబ సభ్యులకు తెలియకుండా దూరం ఏర్పడుతుంది. ఫ్యామిలీ

లేదా స్నేహితులతో కనీసం కొన్ని రోజుల పాటు ఎక్కడికైనా వెళ్లడం వల్ల ఆ దూరం తొలగిపోతుంది. కొత్త విషయాలను నేర్చుకునే అవకాశాన్ని పొందండి. కొత్త ప్రదేశాలకు ప్రయాణం చేయడం ద్వారా అనేక విషయాలు నేర్చుకోవచ్చు. ప్రత్యేకించి కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు భౌగోళిక ప్రదేశంలోని జనం నుంచి వాటి జీవనశైలి వ్యక్తుల గురించి చాలా నేర్చుకోవచ్చు. ఎస్, మీ ప్లేస్ నుంచి కొంచెం జరిగితే మీ మైండ్ పర్స్పెక్టివ్ ఎంత మారుతుందో. విత్ దిస్ వెరీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ట్రావెల్ ఇన్ వన్స్ పర్సనల్ గ్రోత్, దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్ ఇన్ టుడేస్ ప్రోగ్రామ్. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్. టిల్ దెన్ హ్యావ్ అ గ్రేట్ టైమ్. బై. మీ సలహాలు సూచనల కోసం మీరు కాల్ లేదా మెసేజ్ చేయవలసిన నంబర్ 9515227039. ఐ రిపీట్, 9515227039. మా ఇమెయిల్ ఐడి feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ ప్రొడ్యూస్డ్ అండ్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్ మీడియా సెంటర్.

ఇంతవరకు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమైన వివిధ భారతి కార్యక్రమాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు. నిలయంలో సమయం 5 గంటలు. వనితా లోకం స్త్రీల కార్యక్రమం

0: వనితలోకం స్త్రీల కార్యక్రమానికి సమయమేది. ఇవాళ్టి ఈ కార్యక్రమంలో మహిళా శ్రోతల కోసం ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం. మహిళా శ్రోతలు, మీరు కోరుకున్న చిత్రగీతాలు ఈ కార్యక్రమంలో వినాలనుకుంటే మీరు మాకు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 0877224665 మరొక నెంబర్ 0877224666. ఈ నెంబర్లకు కాల్ చేసి మీరు కోరుకున్న చిత్రగీతాలు ఈ కార్యక్రమంలో వినేయండి. శ్రోతలు గమనించాలి, ఈ అవకాశం మహిళా శ్రోతలకు మాత్రమే. హలో హలో
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: మేము ఐరాల 35 వేర్లంపల్లి క్షేమావతి మాట్లాడుతున్నాను మేడం.
0: ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: మా కెమెరా ఆరాధన సినిమాలో నుంచి ఏదైనా పాట మేడం. రామారాజు
0: ఆరాధన చిత్రం నుండి
1: పొద్దున్నే ఆల్బమ్ వేసినారు రామారావు.
0: సో వేరే పాట ఏదైనా విందామా అయితే?
1: ఏం మేడం,
0: వేరే పాట విందామా? అదే వింటారా అని అడుగుతున్నానండి.
1: ఏదైనా మేడం బాగుంటాయి.
0: ఓకే అండి, అయితే
1: ఎప్పుడు మన గుండెల్లో చిరంజీవి లాగా వెలుగుతూ ఉంటాడు రామారావు గారు.
0: ఓకే అండి, కాల్ చేసిన ధన్యవాదాలు. పాట విందాం.
1: ఓకే మేడం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: జిఆర్టీ జ్యువెలర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
4: హలో,
5: హలో,
4: ఈ అవకాశ మహిళా శ్రోతలకు మాత్రమేనండి. హలో,
5: హలో,
4: హలో.

0: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా, నడుగులో తామరా, బురద పుల్లా.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి. సైబాల్
3: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు. వనితలోకం స్త్రీల కార్యక్రమంలో మహిళా శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరుకుంటున్న చిత్రగీతాలు వింటున్నారు. మహిళా శ్రోతలు, మీరు కోరుకున్న చిత్రగీతాలు ఈ కార్యక్రమంలో వినాలనుకుంటే మీరు మాకు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 0877224665 మరి యొక్క నెంబర్ 0877224606. ఈ నంబర్లకు కాల్ చేసి మీరు కోరుకున్న చిత్రగీతాలు ఈ కార్యక్రమంలో వినేయండి. శ్రోతలు గమనించాలి, ఈ అవకాశం మహిళా శ్రోతలకు మాత్రమే. హలో హలో హలో
4: హలో నమస్తే మేడం.
3: నమస్తే అండి. రేడియో వాళ్ళని కొంచెం తగ్గించుకుంటారా, కాల్ కట్ అవుతుంది. మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, మీ వివరాలు చెప్పండి, రేడియో వాళ్ళని తగ్గించండి.
4: మేము కలికిరి నుంచి మాట్లాడుతున్నాం మేడం.
3: మీ పేరు?
4: నా పేరు షహతాజ్ మేడం.
3: షహతాజ్ గారు, ఏ పాట వినాలనుకుంటున్నారైతే?
4: యజ్ఞం సినిమాల నుంచి వేయండి మేడం.
3: యజ్ఞం చిత్రం నుండి ఏ పాట?
4: చిన్ననాటి చెలగాడి, ఆ పాట వేయండి మేడం. మీ పేరు మేడం?
3: చెప్తానండి. మీకు ఇదే ఫస్ట్ టైం అనుకుంటారు కాల్ కలవడం?
4: లేదు మేడం, ఇది 3rd time మేడం.
3: ఓకే, తరచూ కాల్ చేస్తుంటారైతే?
4: తరచు అంటే చాలా రోజులైంది మేడం, 4 రోజులైంది ఫోన్ చేసి, ఇప్పుడు మళ్ళీ తగిలింది మేడం. ఫోన్ చేస్తా అంటే తగలదు మేడం, చాలా మంది ట్రై చేస్తారు కదా.
3: ఓకే, అయితే మీ క్లయింట్ కలిసినందుకు సంతోషం అండి, పాట విందాం. ధన్యవాదాలండి.
4: థ్యాంక్ యూ మేడం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ప్రయాణికులకు ముఖ్య గమనిక. ప్రయాణంలో ఉండగా ఒకవేళ టీసీ టికెట్ చూపించమంటే చూపించండి, కానీ ఎవరైనా ఓటీపీ పిన్ లేదా పాస్వర్డ్ అడిగినట్లయితే వారిని వెంటనే తరిమి కొట్టండి.
4: ఆర్బీఐ అంటోంది, ఓటీపీ లేదా పిన్ కోసం కాల్ లేదా మెసేజ్ వస్తే కాస్త జాగ్రత్త.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: హలో,
6: నమస్తే మేడం.
5: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
6: ఎదురుగుప్పు మండలం నెమ్మలగుంట నుంచి రాధిక మాట్లాడుతున్నాను మేడం.
5: రాధిక గారు, రేడియో వాల్యూమ్ కొంచెం తగ్గిస్తారా?
6: తగ్గిస్తాం మేడం.
5: ఏ పాట వినాలనుకుంటున్నారు?
6: శ్రీమంజునాథంలో లాస్ట్ పాట అయ్యాను మేడం.
5: శ్రీమంజునాథ చిత్రం నుండి?
6: అవును మేడం.
5: ఏ పాట అన్నారు?
6: లాస్ట్ పాట స్వాగతం అయ్యా ఓయమరాజు అనే పాట ఉందా మేడం?
5: వేరే పాట ఏదన్నా విందామా?
6: సరే,
5: శ్రీమంతుడి చిత్రం నుండి రామరామ పాట విందాం
6: మేడం.
5: శ్రీమంతుడి చిత్రం నుండి పాట విందాం, ఓకేనా
6: మేడం? పుట్టింటికి రాచెల్లో, పుట్టింటికి రావే చెల్లి అనే పాట ఏంటి మేడం?
5: ఓకే అండి,
6: ధన్యవాదాలు మేడం.
5: ఓకే అండి, కాల్ చేసిన ధన్యవాదాలు. పాట విందాం.
6: ఓకే మేడం.
7: జీవితం ఒక ప్రయాణం అంటారు. మరి మీ జీవితం మరింత ఉత్సాహంగా, ఆనందంగా మారాలి అంటే నిరంతరం ప్రయాణం చేస్తూ ఉండాలి.
8: ఒకవేళ మీకు ఆ ప్రయాణం చేయడానికి వీలు కాకపోతే, మన ఆకాశవాణి ప్రతి మంగళవారం ఉదయం ప్రసారం చేస్తున్న ఓబాటసారి కార్యక్రమాన్ని తప్పక వినండి.
7: పచ్చని కొండల పలుకులు, ఆహ్లాదకర జలపాతాల జలజలలు, సాగర తీరపు సరిగమలు, ప్రకృతి సోయగాల పరిమళములు,
8: ఇవే కాకుండా చారిత్రక కట్టడాలు, భవిష్యత్ అద్భుతాలు, ఇలా ప్రపంచం నలుమూలనున్న పర్యాటక ప్రదేశాలను మీకు పరిచయం చేస్తూ ఉంటాం. ఆ దృశ్యాలు కనిపించేలా మా మాటలు మీకు వినిపిస్తూ ఉంటాం.
7: వినండి ప్రతి మంగళవారం ఉదయం 7:20 మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి FM పై
8: ఓ పాటసారి ప్రపంచ పర్యాటక ప్రదేశాల గురించిన కార్యక్రమం.

0: యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
0: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: హలో
4: హలో
3: హలో నమస్తే అండి. హలో హలో
4: ద పర్సన్ యు ఆర్ స్పీకింగ్ విత్
3: హలో హలో హలో వినపడుతోందండి. హలో నమస్తే అండి. ఏ పాట వినాలనుకుంటున్నారు?
4: ఏ పాట అయినా పర్వాలేదు మేడం.
3: ఓకే అండి, అయితే కాల్ చేసి ధన్యవాదాలు. పాట విందాం.
4: సరే.
3: ఓకే అండి.

ఇంతవరకు వనితలోకం స్త్రీల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు. నిలయంలో సమయం 5:30.

0: యువవాణి యువజనుల కార్యక్రమానికి సమయమిది. ఇవాల్టి ఈ కార్యక్రమంలో ప్రసారమయ్యే అంశాలు ముందుగా ఉద్యోగ సమాచారం వింటారు. అనంతరం నిత్య జీవితంలో విజ్ఞాన శాస్త్రం యొక్క ప్రాముఖ్యత, రసాయన శాస్త్రం ప్రాధాన్యత, జి అరుణ గారి ప్రసంగం ప్రసారమవుతుంది. అనంతరం వికసిత భారతం, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు ప్రసారం. ముందుగా కొన్ని ప్రకటనలు.
1: पता है न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान.
2: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण.
1: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
2: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
1: अब दोनों एक ही ऐप पर उपलब्ध. डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉग इन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें. न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా ఇప్పుడు విందాం ఉద్యోగ సమాచారం.

శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రతిరోజు సాయంత్రం 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారాన్ని అందిస్తుంది. ఈ ఉద్యోగ సమాచారంలో ప్రభుత్వ

0: రంగ ఉద్యోగాలు, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల గురించిన ఉద్యోగాల విషయాలు కూడా మీకు తెలియజేయబడతాయి. వీటిని జాగ్రత్తగా నోట్ చేసుకుని ఆయా కంపెనీలు కానీ ఆయా గవర్నమెంట్ విభాగాలను కానీ సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకొని దానికి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అవుతారని భావిస్తూ ఈరోజు వివరాలు తెలుసుకుందాం.
1: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ IAF July 2027 సంవత్సరానికి సంబంధించి షార్ట్ సర్వీస్ కమిషన్ NSC ఫ్లయింగ్, గ్రౌండ్ డ్యూటీ, టెక్నికల్, నాన్ టెక్నికల్ విభాగాల్లో పోస్టుల భర్తీకి పురుషులు, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. కోర్సుల వివరాలు: AFCAT ఎంట్రీ ఫ్లయింగ్, గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్, నాన్ టెక్నికల్ NCC స్పెషల్ ఎంట్రీ ఫ్లయింగ్ విభాగం, గేట్ స్కోర్ ఎంట్రీ గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్. వయస్సు: ఫ్లయింగ్ బ్రాంచ్కు 20 నుంచి 24 ఏళ్ళు, గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ మరియు నాన్ టెక్నికల్ బ్రాంచ్కు 20 నుంచి 26 ఏళ్ల మధ్య ఉండాలి. పే స్కేల్ వివరాలు: ఫ్లయింగ్ ఆఫీసర్కు 56,100 రూపాయల నుంచి 1,77,500 రూపాయల వరకు ఉంటుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ May 20, 2026. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ June 19, 2026. మరిన్ని వివరాల కోసం సంప్రదించవలసిన వెబ్సైట్ https://afcat.cdac.in. వెబ్సైట్ వివరాలు మరొక్కసారి https://afcat.cdac.in.

0: ఇంతవరకు ఉద్యోగ సమాచారం విన్నారు.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం యువవాణి యువజనుల కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు విందాం నిత్య జీవితంలో విజ్ఞాన శాస్త్రం యొక్క ప్రాముఖ్యత, రసాయన శాస్త్రం ప్రాధాన్యత. జి అరుణగారి ప్రసంగం.
2: శ్రోతలకు నమస్కారం. ఈరోజు మనము సైన్స్ అనే సబ్జెక్టు గురించి తెలుసుకుంటున్నాము. సైన్స్ మన జీవితంలో ఏ విధంగా ఉపయోగపడుతుందో ఈరోజు మనము తెలుసుకుందాము. మనం ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ప్రతి పనిలోనూ విజ్ఞాన శాస్త్రం ఏ విధంగా మనకు ఉపయోగపడుతుందో తెలియపరుస్తాను. మనం ఉపయోగించే ప్రతి వస్తువులోనూ, ఆహార పదార్థ తయారీ విధానంలోనూ సైన్స్ దాగి ఉంది అని మనం తెలుసుకుందాము. విజ్ఞాన శాస్త్రంలో ఒక భాగమే ఈ రసాయన శాస్త్రం. రసాయన శాస్త్రాన్ని కెమిస్ట్రీ అని పేర్కొంటారు. కెమిస్ట్రీలో ఒక పదార్థం యొక్క ధర్మాలు, నిర్మాణం, సంఘటనం తెలుసుకోవడమే రసాయన శాస్త్రం యొక్క ఉద్దేశం. ధర్మాలు నథింగ్ బట్ ప్రాపర్టీస్, స్ట్రక్చర్, కాంపోజిషన్, వీటి యొక్క ఫిజికల్ కెమికల్ నేచర్. ఉదాహరణకి ఒక మనిషి యొక్క ప్రవర్తన, తన రంగు రూపు క్యారెక్టరైజేషన్, అదేవిధంగా ఒక పదార్థం యొక్క ధర్మాలు, నిర్మాణం, స్ట్రక్చర్, కాంపోజిషన్, ఇవన్నీ మనం రసాయన శాస్త్రంలో తెలుసుకుంటాము. ఒక పదార్థము అంటే ఆక్యుపైస్ ద స్పేస్ అండ్ మాస్. ఒక పదార్థానికి వెయిట్ ఉండాలి, అదేవిధంగా ఆ పదార్థం కొంచెం భాగాన్ని ఆక్యుపై చేయాలి. మనం నిత్య జీవితంలో రసాయన శాస్త్రం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుందాం. ఫుడ్ అండ్ న్యూట్రిషన్. మనం తినే ఆహారంలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, విటమిన్స్ అన్ని రసాయన సమ్మేళనాలే. పంటలను కాపాడడానికి వాడే ఎరువులు, పురుగుల మందు మరియు ఆహారం పాడవకుండా ఉండే ప్రిజర్వేటివ్స్లో కూడా మనం కెమికల్స్ని ఉపయోగించి పికిల్స్ కావచ్చు, ఊరగాయలు, జామ్ లాంటి స్టోరేజ్ ఆహార పదార్థాలని మనం కెమికల్స్ ఉపయోగించి స్టోర్ చేసుకుంటాము. అదేవిధంగా రసాయన శాస్త్రం మనం ప్రతి నిత్యం అనారోగ్యం మన శరీరానికి సోకినప్పుడు పారాసిటమాల్ నుండి క్యాన్సర్ నయం చేసే మందుల వరకు అన్ని

కెమికల్ ఇండస్ట్రీ ద్వారా అభివృద్ధి చేయబడ్డాయి. అదేవిధంగా క్లీనింగ్ ఏజెంట్స్, స్నానానికి వాడే సబ్బులు, బట్టలు, ఉతికే పౌడర్లు, మన శరీరాన్ని శుభ్రపరచుకోవడానికి, మన బట్టలని శుభ్రపరచుకోవడానికి ఉపయోగించాల్సిన డిటర్జెంట్ కావచ్చు, సబ్బులు, షాంపూస్, అన్ని రసాయన శాస్త్ర సూత్రాలుగా ఆధారంగా తయారు చేయబడ్డాయి. టెక్స్టైల్ నథింగ్ బట్ వస్త్రాలు, మనం ధరించే బట్టలు, బట్టలకు రంగురంగుల్లో మార్చడానికి వాటిలో కూడా కెమికల్స్ని ఉపయోగిస్తారు. ఇంధనం మరియు రవాణా సరఫరాకి మనం ఉపయోగించే పెట్రోల్, డీజిల్, సిఎన్జి మీన్స్ కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్, వంట గ్యాస్, అన్ని ఇంధనాలలో హైడ్రోకార్బన్ అనే రసాయన సమ్మేళనం ఉంటుంది. కాస్మెటిక్స్, మనం వాడే క్రీములు, పౌడర్లు, పర్ఫ్యూమ్లు మరియు హెయిర్ డ్రైలకి ఉపయోగించే అన్ని కెమికల్ రసాయన సమ్మేళనాలు ఉంటాయి. ప్రకృతి ఇచ్చిన ఎన్నో మధురమైన ఫలాలలో కూడా సహజ సిద్ధమైన చక్కెర పదార్థం లైక్ గ్లూకోజ్, ఫక్ట్రోస్, విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ మరియు న్యాచురల్ ఆర్గానిక్ యాసిడ్స్ లైక్ సిట్రిక్ యాసిడ్, మాలిక్ యాసిడ్, ఇవన్నీ మనకు సిట్రజిన్ ఫ్రూట్స్లో అందుబాటులో ఉంటాయి. ఉదాహరణకి నారింజ, బత్తాయి ఇటువంటి ఫలాలలో సిట్రిక్ ఆమ్లం అధికంగా ఉంటుంది. ఇటువంటి న్యాచురల్ ఆర్గానిక్ యాసిడ్స్ ని విడుదల చేసే ఫలాల నుండి ఆల్కహాల్ తయారు చేయబడతాయి. చివరికి మన శరీర నిర్మాణంలో కూడా 99% కెమికల్ ఎలిమెంట్స్ తో కూడుకున్నాయి. ఆ కెమికల్ ఎలిమెంట్స్ 6, అందులో ఆక్సిజన్, హైడ్రోజన్, కార్బన్, నైట్రోజన్, కాల్షియం, ఫాస్ఫరస్. మన శరీర నిర్మాణంలో ఈ 6 అంశాలు ఇమిడి ఉన్నాయి. అదేవిధంగా రసాయన శాస్త్రంలో వివిధ శాఖల గురించి తెలుసుకుందాం. రసాయన శాస్త్రాన్ని 5 ప్రధాన రకాలుగా విభజించారు. అందులో ముఖ్యంగా ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఆర్గానిక్ కెమిస్ట్రీ నథింగ్ బట్ సేంద్రియ రసాయన శాస్త్రం. ఇనార్గానిక్ కెమిస్ట్రీ అకర్బన రసాయన శాస్త్రం. ఫిజికల్ కెమిస్ట్రీ భౌతిక రసాయన శాస్త్రం. అదేవిధంగా బయోకెమిస్ట్రీ జీవ రసాయన శాస్త్రం. అనలైటికల్ కెమిస్ట్రీ విశ్లేషణాత్మక రసాయన శాస్త్రం. ఆర్గానిక్ కెమిస్ట్రీలో సేంద్రియ రసాయన శాస్త్రం అంటే ఇందులో ముఖ్యంగా మనము కార్బన్ మరియు హైడ్రోజన్ ఆధారిత సమ్మేళనాల గురించి అధ్యయనం చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇథనాల్. ఇథనాల్ అనేది ఆల్కహాల్లో, శానిటైజర్లో ఉపయోగిస్తారు. ఇనార్గానిక్ కెమిస్ట్రీ ఇందులో అకర్బన రసాయన శాస్త్రం అంటే ఇందులో కార్బన్కి సంబంధించిన గురించి మనము తెలుసుకోబడదు. లోహాల గురించి, భూమిలో ఉండే బంగారం, వెండి, విలువైన ఖనిజాల గురించి ఇందులో అధ్యయనం చేయబడుతుంది. అదేవిధంగా బయోకెమిస్ట్రీ జీవరసాయన శాస్త్రం ఇందులో ప్లాంట్స్ మరియు ఎనిమల్స్ యొక్క డిఎన్ఏ పైన విశ్లేషణ జరుగుతుంది. ఇప్పుడు కోర్సు వివరాల గురించి తెలుసుకుందాం. ఇంటర్మీడియట్లో ఎంపీసీ లేదా బైపీసీ ఎంచుకొని బ్యాచులర్ ఆఫ్ సైన్స్లో డిగ్రీ పొందిన తర్వాత విశ్వవిద్యాలయాలు నిర్వర్తించే పీజీ సెట్ అనే ప్రవేశ పరీక్ష ద్వారా ఎంఎస్సి కెమిస్ట్రీని ఎంచుకోవచ్చును. ఇందులో ఉదాహరణకి తెలుగు రాష్ట్రాలలో ఉండే విశ్వవిద్యాలయాలు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, పద్మావతి యూనివర్సిటీ, శ్రీ కృష్ణదేవరాయల యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ, ఇటువంటి ఎన్నో యూనివర్సిటీలలో సెంట్రల్ యూనివర్సిటీస్ అయినా ఇలా విశ్వవిద్యాలయాలు నిర్వర్తించే ప్రవేశ పరీక్ష ద్వారా మనము ఎంఎస్సి కెమిస్ట్రీని ఎంచుకోవచ్చు. ఎంఎస్సి కెమిస్ట్రీ పట్టభద్రులు అయిన తర్వాత అనేక రకమైన ఉద్యోగ అవకాశాలు కలిగి ఉన్నాయి. మాస్టర్స్ ఆఫ్ సైన్స్ కోర్స్ కంప్లీట్ అయ్యాక సెంట్రల్, స్టేట్ యూనివర్సిటీస్ కండక్ట్ చేసే ప్రవేశ పరీక్షలు గేట్, సిఎస్ఐఆర్, అసిస్టెంట్ ప్రొఫెసర్గా కండక్ట్ చేసే నెట్ ఎగ్జామ్స్ ప్రవేశ పరీక్షల ద్వారా ప్రొఫెసర్గా విధులు నిర్వర్తించవచ్చును. లేదా అటామిక్ రీసెర్చ్లో సైంటిస్ట్గా కూడా విధుల్లో పాల్గొనవచ్చు. ఈ ప్రవేశ పరీక్షలు రాసిన తర్వాత, ఉత్తీర్ణత చెందిన తర్వాత ఈ విధంగా సైంటిస్ట్గా కూడా మనము పాల్గొనవచ్చు. అదేవిధంగా అకాడెమిక్ ప్రైవేటు విద్యా సంస్థలు కావచ్చు, గవర్నమెంట్ విద్యా సంస్థల్లో అయినా వాళ్ళు నిర్వర్తించే ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్గా మనము ఉద్యోగాన్ని

సంపాదించవచ్చు. అదేవిధంగా ఇండస్ట్రియల్ కంపెనీలో, ఫార్మా కంపెనీస్, ల్యాబొరేటరీస్ అలాంటి కంపెనీలో మనము ఉద్యోగ అర్హతని పొందవచ్చును. అదేవిధంగా గవర్నమెంట్ జాబ్స్ అయినా సంవత్సరానికి లేదా 2 సంవత్సరానికి విడుదల చేసే ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కోఆపరేషన్ అనే కంపెనీలో, అదేవిధంగా ఫుడ్ అండ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా అనే కంపెనీలో మనం మాస్టర్స్ రసాయన శాస్త్రంలో కంప్లీట్ చేసిన తర్వాత ఇందులో ఉద్యోగాన్ని సంపాదించవచ్చును. ఈ విధంగా మనము రసాయన శాస్త్రాన్ని ఎంచుకోవాలి అనుకుంటే 10వ తరగతి ఉత్తీర్ణత చెందిన తర్వాత ఈ విధంగా ఇంటర్మీడియట్లో బైపీసీ ఆర్ ఎంపీసీని మనం ఎంచుకున్న సబ్జెక్ట్లో కెమిస్ట్రీ రసాయన శాస్త్రం అనే సబ్జెక్ట్ని ఎంచుకొని ఎంఎస్సీలో కెమిస్ట్రీ అనే సబ్జెక్ట్లో మాస్టర్స్ని పొందవచ్చును. మనం ఉపయోగించే పదంలోనే, కెమిస్ట్రీ అనే పదంలోనే సైన్స్ దాగి ఉన్నది. కెమికల్, హెల్త్, ఎడ్యుకేషన్, మెడికల్, ఇండస్ట్రీ

0: ఎల్పీసీ ఆర్ ఎంపీసీని మనం ఎంచుకున్న సబ్జెక్టులో కెమిస్ట్రీ రసాయన శాస్త్రం అనే సబ్జెక్ట్ని ఎంచుకొని ఎంఎస్సీలో కెమిస్ట్రీ అనే సబ్జెక్టులో మాస్టర్స్ని పొందవచ్చును. మనం ఉపయోగించే పదంలోనే, కెమిస్ట్రీ అనే పదంలోనే సైన్స్ దాగి ఉన్నది. కెమికల్, హెల్త్, ఎడ్యుకేషన్, మెడికల్, ఇండస్ట్రీ, సైన్స్, టెస్ట్, రీసెర్చ్, ఈల్డ్, ఇది కెమిస్ట్రీ యొక్క నిర్వచనం. ఇటీవలి కాలంలో గ్రీన్ కెమిస్ట్రీ అనే భావనకు ప్రాధాన్యం పెరిగింది. ప్రకృతికి హాని కలిగించకుండా తక్కువ వ్యర్థాలతో ఉపయోగకరమైన పదార్థములను తయారు చేయడం ఈ విధానంలోని ముఖ్య లక్ష్యం. బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్, స్వచ్ఛ ఇంధనాలు, సౌరశక్తి ఆధారిత రసాయన ప్రక్రియలు వంటి అంశాలలో పరిశోధనలు వేగంగా కొనసాగుతున్నాయి. నానో టెక్నాలజీ అభివృద్ధితో రసాయన శాస్త్రం మరింత విస్తరించింది. అతి చిన్న కణాల స్థాయిలో పదార్థాల గుణాలను మార్చి కొత్త పదార్థాలను తయారు చేస్తున్నారు. ఇవి వైద్యం, ఎలక్ట్రానిక్స్, అంతరిక్ష పరిశోధన వంటి అనేక రంగాలలో ఉపయోగపడుతున్నాయి. భారతదేశంలో కూడా రసాయన పరిశోధన రంగం వేగంగా ఎదుగుతోంది. అనేక విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థలు కొత్త ఆవిష్కరణలపై పనిచేస్తున్నాయి. భారతీయ శాస్త్రవేత్తలు ఔషధ తయారీ, జీవరసాయన శాస్త్రం, పర్యావరణ పరిరక్షణ వంటి రంగాలలో విశేష కృషి చేస్తున్నారు. మొత్తానికి రసాయన శాస్త్ర పరిశోధనలు మానవ జీవితాన్ని సౌకర్యవంతంగా మార్చడమే కాకుండా సమాజ అభివృద్ధికి దోహదపడుతున్నాయి. భవిష్యత్తులో ఈ రంగంలో మరిన్ని ఆవిష్కరణలు జరిగి ప్రపంచ సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయని ఆశిద్దాం. భారతీయ మహిళా రసాయన శాస్త్రవేత్తలలో అసీమ చటర్జీ ప్రముఖరాలు. ఆమె ఔషధ మొక్కలపై చేసిన పరిశోధనలకు గుర్తింపుగా భట్నాగర్ అవార్డు అందుకున్నారు. ఆమె భారతదేశంలో డాక్టరేట్ ఆఫ్ సైన్స్ పొందిన తొలి మహిళా శాస్త్రవేత్తలలో ఒకరు. అదనంగా ఆమెకు పద్మభూషణ్ పురస్కారం కూడా లభించింది. అలాగే సిఎన్ఆర్ రావు గారి ఘనత ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఘనపదార్థ రసాయన శాస్త్రంలో చేసిన విశేష పరిశోధనలకు గాను ఆయనకి భారతరత్న, పద్మవిభూషణ్ వంటి అత్యున్నత పురస్కారాలు లభించాయి. ఇటీవల కాలంలో కూడా అనేక భారతీయ రసాయన శాస్త్రవేత్తలు భట్నాగర్ అవార్డులను అందుకుంటున్నారు. ఉదాహరణకు దిబ్యేందు దాస్ జీవర్ సమాన రసాయన వ్యవస్థలపై చేసిన పరిశోధనలకు గాను 2025 సంవత్సరంలో విజ్ఞాన్ యువశాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు పొందారు. భారతీయ రసాయన శాస్త్రవేత్తలు తమ పరిశోధనల ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతూ అనేక ప్రతిష్టాత్మక అవార్డులను సాధిస్తున్నారు. వారి కృషి భారతదేశ శాస్త్ర సాంకేతిక అభివృద్ధికి ఎంతో తోడ్పడుతుంది. కాబట్టి రసాయన శాస్త్ర ప్రాముఖ్యత సమాజంలో ఎంతో విలువైనది. నేటి యువతీ యువకులు రసాయన శాస్త్రం వైపు అడుగులు వేసి దేశం యొక్క శాస్త్ర సాంకేతిక రంగంలో అడుగులు వేయాలని కోరుకుంటున్నాను. ధన్యవాదములు.
1: ఇంతవరకు నిత్య జీవితంలో విజ్ఞాన శాస్త్రం యొక్క ప్రాముఖ్యత, రసాయన శాస్త్రం ప్రాధాన్యత జి అరుణగారి ప్రసంగం విన్నారు.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు. యువవాణి యువజనుల కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు విందాం వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు. దేశంలో పర్యావరణహిత వాహనాల వాడకాన్ని మరింత వేగవంతం చేసే దిశగా కీలక ముందడుగు పడింది. దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్

బస్సులు ఎలక్ట్రిక్ ట్రక్కుల వాడకాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించడం కోసం కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖ మంత్రి ఒక ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎలక్ట్రిక్ రవాణా వ్యవస్థలో భాగమవుతున్న వాహనాల ఆపరేటర్లు, రవాణా రంగం ప్రముఖులు, ఆర్థిక సంస్థలు, లీజింగ్ సంస్థలు, ఎలక్ట్రిక్ వాహనాల రంగానికి చెందిన పరిశ్రమ ప్రతినిధులు పాల్గొన్నారు. క్షేత్రస్థాయిలో ఉన్న ఇబ్బందులను అర్థం చేసుకోవడం, ఎలక్ట్రిక్ బస్సులు ట్రక్కుల వాడకాన్ని వేగవంతం చేయడం, ప్రభుత్వం ప్రైవేటు భాగస్వాముల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా ఈ చర్చలు జరిగాయి. భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ కార్యదర్శి, అదనపు కార్యదర్శి, ఉన్నత అధికారులు ఈ చర్చలో పాల్గొన్నారు. దేశంలో భారీ ఎలక్ట్రిక్ వాహనాల భవిష్యత్తు ప్రణాళికలపై తమ అభిప్రాయాలను భాగస్వాములతో పంచుకున్నారు. సమావేశాన్ని ఉద్దేశించి దేశంలో ప్రయాణికుల రవాణాకు భవిష్యత్తులో ఎలక్ట్రిక్ బస్సులే ప్రధాన వెన్నెముకగా మారబోతున్నాయని చెప్పారు. పర్యావరణానికి మేలు చేసే రవాణా, సరుకు రవాణా రంగాల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఎలక్ట్రిక్ ట్రక్కులు కీలక పాత్ర పోషిస్తాయని ఆయన అన్నారు. పర్యావరణ హిత సమర్థవంతమైన రవాణా వ్యవస్థ వైపు భారత్ ఓ నిర్ణయాత్మకమైన మార్పును చూస్తోంది. మన దేశంలో ప్రయాణికుల రవాణాకు ఈ బస్సులు భవిష్యత్తు కాబోతుండగా, సరుకు రవాణా రంగంలో తదుపరి కొత్త శకాన్ని ఈ ట్రక్కులు నిర్దేశించబోతున్నాయి అని పేర్కొన్నారు. సహకార విధాన రూపకల్పన ప్రాముఖ్యతను వివరిస్తూ దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్పు ఆచరణాత్మకంగా అందరికీ అందుబాటులో ఉండేలా, వ్యాపారపరంగా లాభదాయకరంగా సాగేలా చూడడం కోసం ఆపరేటర్లు, పరిశ్రమల భాగస్వాములతో కలిసి పనిచేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ఈ సమావేశంలో కేవలం విధానాలపై చర్చించడానికి మాత్రమే పరిమితం కాలేదు. దేశమంతటా క్షేత్రస్థాయిలో రవాణా సేవలను నిర్వహిస్తున్న ఆపరేటర్లు పరిశ్రమల భాగస్వాముల నుంచి నేరుగా వారి అభిప్రాయాలను తెలుసుకోవడానికి ముఖ్యమైన వేదికగా నిలిచింది. భవిష్యత్తు ప్రణాళికను రూపుదిద్దించడంలో వారి అభిప్రాయాలు, అనుభవాలు చాలా విలువైనవి అని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. పర్యావరణ సుస్థిరత కార్యాచరణ సామర్థ్యం, బాధ్యతాయుతమైన పాలన వైపు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శికతను ఈ కార్యక్రమం పూర్తిగా అనుగుణంగా ఉందని తెలిపారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో భారత్ సుస్థిరత ఆవిష్కరణలు, సమర్థవంతమైన ప్రజా మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యతనిచ్చే భవిష్యత్తు వైపు సాగుతోంది. ఈ బస్సులు, ఈ ట్రక్కుల వాడకాన్ని ప్రోత్సహించడం అనేది కేవలం పర్యావరణ అవసరం మాత్రమే కాదు, ఇది నవభారతానికి ఆర్థిక వ్యూహాత్మక అవసరం కూడా అని వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో భాగస్వాములు ఆర్థిక సహాయం లభ్యత, ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు, వాహన సముదాయ విస్తరణ, కార్యాచరణ సాధ్యత, ఎలక్ట్రిక్ వాణిజ్య వాహనాలకు దీర్ఘకాలిక మద్దతు వంటి అంశాలపై విస్తృతమైన అభిప్రాయాలు, కార్యాచరణ అనుభవాలు, రంగాల వారి ఆందోళనలు, ఆచరణాత్మక సూచనలు పంచుకున్నారు. మంత్రిత్వ శాఖ స్వయంగా ముందుకు వచ్చి ఈ విధమైన చర్చలు జరపడాన్ని, రవాణా రంగాన్ని ప్రభావితం చేసే అంశాలపై ప్రభుత్వంతో నేరుగా మాట్లాడే అవకాశం కల్పించడాన్ని ప్రతినిధులందరూ స్వాగతించారు. ఎలక్ట్రిక్ వాహనాల వాడకంపై నమ్మకాన్ని పెంచడం, అలాగే పట్టణాల్లో, నగరాల మధ్య సరుకు రవాణా వ్యవస్థల్లో ఈ బస్సులు, ఈ ట్రక్కులను పెద్ద ఎత్తున ప్రవేశపెట్టడానికి ఒక బలమైన వ్యవస్థను సృష్టించడంపై ప్రధానంగా చర్చలు జరిగాయి. దేశంలో పర్యావరణ హిత భారీ రవాణా వ్యవస్థను వేగవంతం చేయడానికి దేశ రవాణా, సరుకు రవాణా రంగాల తదుపరి దశ మార్పుల్లో పరిశ్రమల భాగస్వాములను చురుకుగా భాగస్వామ్యం చేయడానికి భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ తీసుకున్న ఒక అత్యంత కీలకమైన చర్యగా ఈ సమావేశాన్ని భావిస్తున్నారు. ఇంతవరకు వికసిత

శ్రోతలకు గమనిక. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణితో అనుబంధం ఆకాశవాణి విశ్రాంత సహాయ సంచాలకులు డాక్టర్ కె విజయ గారితో పరిచయ కార్యక్రమం ఈ నెల 30వ తేదీ శనివారం ఉదయం 7:15 ప్రసారమవుతుంది. శ్రోతలు గమనించగలరు.

ఇంతవరకు యువవాణి యువజనుల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు. నిలయంలో సమయం 6 గంటలు. ప్రసార విశేషాలు: ఈ పూట మరియు రేపు మన ఆకాశవాణి తిరుపతి కేంద్రంలో ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాల అనంతరం 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. ఈ సాయంకాలం 6:30 ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొన్ని వివరాలు ప్రసారమవుతాయి. అనంతరం అన్నమయ్య పదమంజరి భక్తిగీతల కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో వ్యవసాయ రంగంలో అంకుర సంస్థల అభివృద్ధికి అవకాశాలు. తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం విస్తరణ విభాగం శాస్త్రవేత్త ఆంగ్రూ పోషన్ ఇంక్యుబేటర్ ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ డాక్టర్ కదిరి మోహన్ గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. 7:45 వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గురించిన కార్యక్రమం ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర సమర్పణలో హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:40 చిత్రకుసుమాలు సినీగీతాల కార్యక్రమం, 8:15 90 వసంతాల ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణలో విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 9:30 నాటిక, 10:00 రాగం తానం పల్లవి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 10:45 ఆపాత మధురాలు చిత్రగీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇవి ఈ పూట ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. రేపు ఉదయం 5:53 ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రసారాలు ప్రారంభమవుతాయి. 6:00 ప్రబోధ గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 భక్తి రంజని కార్యక్రమంలో సాయిబాబా భక్తి గీతాలు ప్రసారం, 6:30 సూక్తిముక్తావళి వ్యాఖ్యానం శ్రీ ఓలేటి పార్వతీశం, 6:35 పొలం కబుర్లు, 7:00 ప్రసార విశేషాలు, 7:15 ప్రభాత రేఖలు కార్యక్రమంలో ముందుగా ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొన్ని వివరాలు ప్రసారం. అనంతరం చరిత్రలో ఈరోజు, అనంతరం వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు ప్రసారం. 7:45 ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమం, 8:30 విశాఖపట్నం జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి, 8:35 పుస్తకవాణి అమరజీవి పొట్టి శ్రీరాములు పోరాట జీవిత కథ ధారావాహిక పుస్తక పఠనం 11వ భాగం అనగారిన జనుల దేవాలయ ప్రవేశం, రచన డాక్టర్ నాగుసరి వేణుగోపాల్, చదివిన వారు శ్రీ ఎం సుధాకర్ మోహన్. 9:00 హలో ఆకాశవాణి ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం కార్యక్రమంలో శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరుకున్న చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 10:00 ప్రధానమంత్రి భారతీయ జన ఔషధ పరియోజన కేంద్రాలపై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 10:10 12:10 12:40 1:30 అనంతరం 3:10 వివిధ్ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. రేపు సాయంకాలం 5:00 వనితా లోకం స్త్రీల కార్యక్రమంలో అంశంతో కూర్చిన మాటలు మరియు పాటల కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీమతి జె నిర్మల. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం, అనంతరం వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు ప్రసారం. 6:00 ప్రసార విశేషాలు. రేపు సాయంకాలం 6:30 ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొన్ని వివరాలు. అనంతరం భక్తి కుసుమాలు. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో మామిడి సాగు, చిత్తూరు జిల్లా రొంపిచెర్ల మండలం మూరేవాండ్లపల్లి రైతు వి సుధాకర్ రెడ్డి గారి అనుభవాలు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మరియు

0: and extend help to others by offering them water during the harsh weather conditions. In Singapore Open Badminton, Indian shuttler H.S. Pranoy stunned fifth-ranked Jonathan Christie of Indonesia in the first round of men's singles today. However, in another round of 32 match, Kidambi Srikanth lost to Singapore's Lo Kien Yew. In IPL cricket, Sunrisers Hyderabad will face Rajasthan Royals in the eliminator match at New Chandigarh this evening. The match will start at 7:30 p.m. The team that loses the eliminator exits the competition, while the winner will take on Gujarat Titans in the second qualifier to be played on Friday for a place in the final. And with that, we end this news bulletin.
1: అరే రీమా, సోలార్ ప్యానెల్ పెట్టించు, సోలార్ ప్యానెల్ పెట్టించు. మా స్నేహితులు ఎప్పటి నుంచో చెప్తున్నారు, కానీ నేను ప్రధాన మంత్రి గారు చెప్పినప్పుడు నమ్మాను.
2: భారత సర్కార్ కా లక్ష్య సోలార్ పవర్ సే బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై.
1: ప్రధాన మంత్రి గారు చెప్పటం వల్ల సోలార్ ప్యానెల్ పెట్టించాను, నా కరెంట్ బిల్ జీరో వచ్చింది. మీరు కూడా పెట్టించండి.
3: పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ డాట్ జిఓవి డాట్ ఐఎన్.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది వేదల నరసింహం. ముఖ్యాంశాలు. రాష్ట్రానికి ఏఐ, క్వాంటమ్, డేటా సెంటర్లు వస్తున్నాయని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులకు ఆదేశించారు. బక్రీద్ సందర్భంగా ఆవులు, దూడలు వధించినా, రవాణా చేసినా జంతుహింస నివారణ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి కె అచ్చెన్నాయుడు హెచ్చరించారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వ పాలన 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు కార్యక్రమాలు చేపడుతున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. వార్తల వివరాలు. రాష్ట్రానికి ఏఐ, క్వాంటమ్, డేటా సెంటర్లు వస్తున్నాయని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మహానాడును ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన చంద్రబాబు నాయుడు, రాష్ట్రంలో మహిళల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని చెప్పారు. మహిళల విషయంలో తెలుగుదేశం పార్టీ సముచితమైన నిర్ణయాలు తీసుకుంటోందని ఆయన వెల్లడిస్తూ,
1: ఎన్టీఆర్ హయాంలో మహిళలకు ఆస్తి హక్కు నుంచి నేటి తల్లికి వందనం వరకు అనేక పథకాలు అమలు చేస్తాం. విద్యా ఉద్యోగాలతో పాటు స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు పెట్టాం. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు సాధిస్తాం. కేంద్రంతో కలిసి పనిచేస్తాం.
0: రాష్ట్రంలో ఎక్కడా విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఈరోజు దృశ్య మాధ్యమం ద్వారా సమీక్ష నిర్వహించారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద్, ట్రాన్స్కో జేఎండీ, డిస్కమ్ల సీఎండీలు, డైరెక్టర్లు, సీఈలు, క్షేత్రస్థాయి ఎస్ఈలు ఈ సమీక్షకు హాజరయ్యారు. అధిక వేడి, గాలి వానలతో విద్యుత్ అంతరాయం ఏర్పడుతున్నట్లుగా అధికారులు ఈ సందర్భంగా వివరించారు. విద్యుత్ అంతరాయాలపైన ప్రజలకు ముందస్తు సమాచారం అందించాలని మంత్రి ఆదేశించారు. 24 గంటలు 1912 కాల్ సెంటర్లు అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. మెరుగైన విద్యుత్ సరఫరా కోసం నిర్మాణంలో ఉన్న ట్రాన్స్కో సబ్స్టేషన్లను వేగంగా పూర్తి చేయాలని కోరారు. అదేవిధంగా భవిష్యత్ అవసరాల కోసం సబ్స్టేషన్లు, ఫీడర్ల సామర్థ్యం పెంచుతూ అప్గ్రేడ్ చేయాలన్నారు. గుంటూరు జిల్లా తెనాలి ఆటోనగర్లోని కెమికల్ గొడౌన్లో నిన్న సాయంత్రం జరిగిన అగ్ని ప్రమాద స్థలాన్ని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి బాధితులతో మాట్లాడి పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, వెంటనే అంటుకుని మండే స్వభావం ఉన్న వస్తువులతో వ్యాపారాలు చేసేవారు ఎండాకాలంలో జాగ్రత్తగా ఉండకపోతే వారితో పాటు పక్కవారికి కూడా నష్టం వాటిల్లుతుందని హెచ్చరించారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా నిల్వ పదార్థాలపై ప్రతి ఇంటికి ఆడిట్ చేస్తామని, ప్రతి వ్యాపారి అగ్నిమాపక అధికారి నుండి నిరభ్యంతర ధ్రువపత్రం కలిగి ఉండాలని మంత్రి స్పష్టం చేస్తూ,
2: ఈ ఎండాకాలంలో తీవ్రత బాగా ఎక్కువైనప్పుడు సరైన విధంగా జాగ్రత్తలు తీసుకోకపోతే వ్యాపారాలు చేసుకున్న వ్యక్తులు కూడా ఒక బాధ్యతగా భావించాలి సమాజానికి. ఫ్లేమబుల్ మెటీరియల్స్ అంటే ఏవైతే చాలా తక్కువ సమయంలో అంటుకుని భారీగా

0: మంటలు ఎగబడే విషయం ఉందో అవి కొంచెం జాగ్రత్తగా వాళ్ళు ముందు నుంచే ప్రణాళిక బద్ధంగా ఉండాలి తప్ప నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సిందే. ఈ ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి సర్టిఫికేషన్ ఎన్ఓసి ప్రతి ఒక్కరికి ఉండాల్సిందే.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వ పాలన 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్టంలో పలు కార్యక్రమాలు చేపడుతున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. విజయవాడలో ఆయన పాత్రికేయులతో ఈరోజు మాట్లాడుతూ జూన్ 5 నుండి 21వ తేదీ వరకు నిర్వహించే ఈ కార్యక్రమాల్లో ఎన్డీఏ పరిపాలన, అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు వంటి విషయాలను ప్రజలకు వివరిస్తామని చెప్పారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా అమ్మ పేరుతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని అలాగే జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనే నినాదంతో ఎన్డీఏ పాలన సాగుతోందని చెప్పారు. 2047 నాటికి వికసిత్ భారత్ నిర్మాణానికి ఈ 12 ఏళ్ల పాలనే బలమైన పునాదిగా ఆయన పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో ఆవులు, దూడలు, ఒంటెలను వధించినా లేదా నిబంధనలకు విరుద్ధంగా రవాణా చేసినా జంతుహింస నివారణ చట్టం, ఆంధ్రప్రదేశ్ గోవధ నిషేధం, పశు సంరక్షణ చట్టం ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకుంటామని వ్యవసాయ, పశుసంవర్ధక శాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఒక ప్రకటనలో హెచ్చరించారు. బక్రీద్ సందర్భంగా జంతువుల వధ, రవాణా, సంరక్షణకు సంబంధించి ప్రభుత్వ చట్టాలు, నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని పేర్కొన్నారు. ఆవులు, దూడలు, ఒంటెల వధను రాష్ట్రంలో పూర్తిగా నిషేధించినట్లుగా మంత్రి స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలోని పశు వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, రెవెన్యూ, పోలీస్, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖలతో సమన్వయం చేసుకుని అనధికార పశువుల వధను అనికట్టాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి తెలిపారు. ప్రధానమంత్రి విద్యాలక్ష్మి పథకం మధ్యతరగతి ప్రజలకు ఎంతో ప్రయోజనకరమని ఈ పథకాన్ని వినియోగించుకుంటున్న కుటుంబం పేర్కొంది. కర్నూలు నగరంలోని కృష్ణానగర్ కాలనీకి చెందిన నిఖిల్ ఈ పథకం ఆసరాతో కడప జిల్లా రిమ్స్ కళాశాలలో వైద్య విద్యను పూర్తి చేశారని ఆయన బంధువు వీరప్ప తెలిపారు.
2: పిఎం విద్యాలక్ష్మి స్కీమ్ ద్వారా విద్యార్థులే అప్లై చేసుకోవచ్చు. మా కుటుంబంలో మేము లబ్ధి పొందాం. అంటే ఈ పథకం ఎలాంటిదంటే భారతీయుడే ఉండాలి, డిగ్రీ పై స్థాయిలోకి ఉండాలి, 4.5 లక్షల రూపాయల బిలో ప్రాపర్టీ ఆదాయం ఉన్న మధ్యతరగతి కుటుంబాలకు ఈ గొప్ప స్కీమ్ భారత ప్రధానమంత్రి ఈ 12 సంవత్సరాల పరిపాలనలో తీసుకున్నందుకు మేము లబ్ధిదారులు మేమైనందుకు మాకు ఎంతో ఆనందదాయకంగా ఉన్నది.
1: గోదావరి నదిలోకి చేరుతున్న మురుగునీటి ప్రవాహాలను పూర్తి స్థాయిలో నియంత్రించేందుకు మురుగునీటి శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయడానికి సమగ్ర ప్రాజెక్టు నివేదికను సిద్ధం చేయాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పబ్లిక్ హెల్త్, మున్సిపల్, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ శాఖల అధికారులతో దృశ్య మాధ్యమం ద్వారా కలెక్టర్ ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ గోదావరి నదీ జలాల కాలుష్య నివారణ చర్యల కోసం 6 జిల్లాల పరిధిలో 100 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో అత్యవసర ప్రాధాన్యత కలిగిన ప్రాంతాలను గుర్తించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ సూచించారు. అగ్నిపథ్ పథకం 2027 నియామకాలకు గాను రెగ్యులర్ కేడర్లో భారత సైన్యంలో చేరడానికి నిర్వహించే ఆన్లైన్ ఉమ్మడి ప్రవేశ పరీక్షను జూన్ 1 నుండి 12వ తేదీ వరకు నిర్వహిస్తామని గుంటూరు ఆర్మీ రిక్రూటింగ్ అధికారి కల్నల్ రజత్ సువర్ణ ఈరోజు విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. అనంతపురం, గుంటూరు, వైఎస్ఆర్ కడప, కర్నూలు, నంద్యాల, నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, కాకినాడ, తూర్పుగోదావరి, ఎన్టీఆర్ జిల్లాలలో ఈ పరీక్ష జరుగుతుందని ఆయన చెప్పారు. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా తమ అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చునని కల్నల్ రజత్ సువర్ణ తెలిపారు. అభ్యర్థులు తెలుగు, హిందీ, ఇంగ్లీషుతో సహా 13 భాషలలో ఏదైనా ఒక భాషలో ఆన్లైన్ పరీక్ష రాయవచ్చని ఆయన తెలిపారు. ఆన్లైన్ ఉమ్మడి ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను గుంటూరు, విశాఖపట్నంలో ఆర్మీ రిక్రూటింగ్ కార్యాలయాలలో నిర్వహించే రిక్రూట్మెంట్ ర్యాలీల శారీరక పరీక్షలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం హాజరు కావాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలపై సగటు సముద్ర మట్టానికి 3.1 నుండి 7.6 కిలోమీటర్ల మధ్య తూర్పు మధ్య ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కేంద్రీకృతమై ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.

0: వాతావరణ కేంద్రం అధికారిణి జి లక్ష్మి వెల్లడించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రానికి ఏఐ క్వాంటం డేటా సెంటర్లు వస్తున్నాయని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. బక్రీద్ సందర్భంగా ఆవులు దూడలు వధించినా రవాణా చేసినా జంతుహింస నివారణ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి కె అచ్చెన్నాయుడు హెచ్చరించారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వ పాలన 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు కార్యక్రమాలు చేపడుతున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. आदौ मुख्य वार्ताः. सर्वकारेण सार्वजनिक वितरण प्रणाल्याः आधुनिकीकरणार्थं 25,000 कोटि रूप्यकाणां केन्द्रीय परिव्ययेन सह सार्थक पीडीएस योजनायाः विस्ताराय स्वीकृतिः प्रदत्ता. सर्वोच्च न्यायालयेन मतदातृसूच्याः विशेष गहन पुनरीक्षणाय निर्वाचनायोगस्य अधिकारः न्यायोचितम् अंगीकृतम्. దేశస్య వివిధేషు భాగేషు వర్ధమానం తాపమానమవలోక్య ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాగరికాన్ యథాశక్యం సావధానాన్ భవితుం సాగ్రహం ప్రబోధితవాన్. కేంద్రీయాన్వేషణాభికరణేన రాష్ట్రీయ పాత్రతా సహ ప్రవేశ పరీక్షాయాః ప్రశ్నపత్ర గోపనభంగ ప్రకరణే అపరౌ ద్వౌ అభియుక్తౌ నిగడితౌ. అపి చ ఐపీఎల్ క్రికెట ప్రతిస్పర్ధాయాం అద్య సాయం మొహాలీ నగరస్య న్యూ చండీగఢ్ క్రీడాంగణే సన్రైజర్స్ హైదరాబాద్ దళం రాజస్థాన్ రాయల్స్ దళేన సహ ప్రతిస్పర్ధిష్యతి. అథ వార్తాః విశదీకృత్య. ఆర్థిక ప్రకరణ మంత్రిమండల సమిత్యా అద్య షోడశ విత్తాయోగస్య పురస్కార చక్రావధౌ సార్థక్ పీడీఎస్ ఇతి అమ్రేలా యోజనాయాః నిరంతరతాయై 30,000 కోటి రూప్యకాణాం కేంద్రీయ వినియోగః కరిష్యతే. నవదిల్ల్యాం వార్తాహరాన్ సంబోధయన్ సూచనా ప్రసారణ మంత్రి అశ్విని వైష్ణవః అవదత్ యత్ ఇయం యోజనా రాజ్య సంస్థాభ్యః రాజ్యాంతర్గత ఖాద్యాన్న పరివహనాయ సాహాయ్యం ప్రదాస్యతి. సహైవ ఉచిత మూల్యాపణానాం సుదృఢీకరణం కరిష్యతి. తథా చ సార్వజనిక వితరణ ప్రణాళ్యాః ఆధునికీకరణేపి సహయోగం కరిష్యతి.
2: इस प्रोग्राम में 3 बड़े सुधार आज अप्रूव हुए हैं. सबसे पहला, राज्य सरकारों के एजेंसीज राज्य में एफसीआई का बड़ा गोडाउन होता है, वहां से डिफरेंट डिस्ट्रिक्ट्स में डिविजन्स में फेयर प्राइस शॉप तक पहुंचाने का जो कॉस्ट होती है उस कॉस्ट को सपोर्ट करेंगे. दूसरा, फेयर प्राइस शॉप्स है उनमें डीलर्स का रिम्यूनरेशन रखा गया था, उसको बढ़ाने की जरूरत थी तो वो भी फैसला लिया गया. और तीसरा फैसला, टेक्नोलॉजी का यूज करके पब्लिक डिस्ट्रीब्यूशन सिस्टम को हम कैसे मॉडर्नाइज कर सकते हैं.
1: మంత్రిణా ప్రోక్తం యత్ అస్యాం యోజనాయాం కృత్రిమ మేధాయాం ఆధారితాః నిర్మల ఆశా సక్షమాఖ్యాః త్రయః ఘటకాః భవిష్యంతి. తేన స్పష్టీకృతం యత్ నిర్మలితి కృత్రిమ మేధాచాలితః వాస్తవిక సమయ పీడీఎస్ లాభార్థీ పంజీకరణ మంచః అస్తి. సహైవ ఆశా ఇతి బహుభాషీయ కృత్రిమ మేధా ఆధారిత జనపరిదేవన నివారణ ప్రణాళీ తథా చ నాగరిక సంవాద మంచః వర్తతే. एवं च सक्षमः इति कृत्रिम मेधायुक्तम् आपूर्ति श्रृंखला प्रबंधन तंत्रमस्ति. अनेन सहैव आर्थिक प्रकरण मंत्रिमंडल समित्या राज्यांतर्गत खाद्यान्न परिवहन व्ययस्य तथा उचित मूल्यापण विक्रेतृणां लाभांश सीमायाः पूर्तये केन्द्रीय सहायता नियमेषु संशोधनस्य तथा च पूर्ववत वित्तपोषण प्रारूपस्य निरंतरतायाः अपि दृढः निर्णयः कृतः. సర్వోచ్చ న్యాయాలయన అద్య భారత నిర్వాచనయోగేన ప్రదత్త మతదాతృసూచ్యాః విశేష గహన పునరీక్షణస్య వైధత ప్రమాణీకృత. తేనోక్తం యత్ ఏతాదృశం విశేష పునరీక్షణం నిష్పక్ష స్వతంత్ర నిర్వాచనానాం సంవైధానిక అనివార్యతాం సంవర్ధయతి. న్యాయాలయన ప్రతిపాదితం యత్ జనప్రతినిధిత్వ అధినియమః 50-19-3 అనుచ్ఛేదస్య నియమానుసారం నిర్వాచనాయోగస్య పార్శ్వే విశేష గహన పునరీక్షణస్య పూర్ణా శక్తిః వర్తతే. ముఖ్య న్యాయాధీశస్య సూర్యకాంతస్య తథా చ న్యాయాధీశస్య జయమాల్య బాగచీత్యనయోః పీఠేన ఏతత్ నిర్ణయ

0: विद्यमान पूरकताम् अधिकृत्य चर्चां कृतवान् तथा च सुदृढ़ सर्वकारोद्योग सहयोगेन चालितस्य अधिक सशक्तस्य पूर्वानुमान योग्यस्य च व्यापार पारिस्थितिकी तंत्रस्य आवश्यकतायामपि बलं प्रदत्तवान्। आईपीएल क्रिकेट प्रतिस्पर्धायाम् अद्य सायं मोहाली नगरस्य न्यू चंडीगढ़ क्रीडांगणे सनराइजर्स हैदराबाद दलं राजस्थान रॉयल्स दलेन सह प्रतिस्पर्धिष्यति। एषा स्पर्धा सायं सार्धसप्तवादने समारप्स्यते। इतः पूर्वं गतरात्रौ धर्मशाला नगरे आयोजिते द्वन्द्वे रॉयल चैलेंजर्स बेंगलुरु दलेन गुजरात टाइटन्स दलं 92 धावनांकैः पराजितम्। इति वार्ताः।
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగా హెడ్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు. నిలయంలో సమయం 6:30. కార్యక్రమంలోకి వెళ్లే ముందుగా కొన్ని ప్రకటనలు విందామా?
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొన్ని వివరాలు ఇప్పుడు విందాం. భారతదేశంలో క్రమబద్ధమైన ప్రసార సేవ అనే ఆలోచన 1926 మొట్టమొదటిసారిగా రూపుదిద్దుకుంది. భారత ప్రభుత్వం మరియు ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ లిమిటెడ్ అనే ప్రైవేట్ కంపెనీ మధ్య కుదిరిన ఒక ఒప్పందం ద్వారా ఇది కార్యరూపం దాల్చింది. ఆ ఒప్పందం ప్రకారం బొంబాయిలో ఒకటి, కలకత్తాలో మరొకటి, 2 స్టేషన్ల నిర్మాణానికి లైసెన్స్ మంజూరీ లభించింది. దాని ప్రకారం బొంబాయి రేడియో స్టేషన్ 1927 జూలై 23 ప్రారంభించబడింది. ఊహించిన విధంగా సుమారు 3 సంవత్సరాల తర్వాత ఆ కంపెనీ 1930 మార్చి 1 దివాలా తీసింది. ఇతర దేశాల మంచి పురోగతి సాధిస్తుండగా భారతదేశంలో ప్రసార రంగం ప్రవేశం విఫలమైనట్లుగా కనిపించింది. అయితే ప్రజా డిమాండ్కు ప్రతిస్పందనగా ప్రభుత్వం ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ఆస్తులను స్వాధీనం చేసుకుని బొంబాయి, కలకత్తాలోని 2 స్టేషన్లను 1930 ఏప్రిల్ 1 2 సంవత్సరాల పాటు ప్రయోగాత్మకంగా నడపాలని నిర్ణయించింది. చివరగా 1932 ప్రభుత్వం ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ను తమ సొంత నిర్వహణలో కొనసాగించాలని నిర్ణయించింది. దానిని పరిశ్రమలు ఇంకా కార్మిక శాఖ పరిపాలన నియంత్రణ కింద ఉంచింది. 1935 మార్చిలో పరిశ్రమలు కార్మిక శాఖ కింద పనిచేయడానికి కంట్రోలర్ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక శాఖను ఏర్పాటు చేశారు. 1936 జూన్ 8 ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ అనే పాత పేరు స్థానంలో ఆల్ ఇండియా రేడియో వచ్చింది. ప్రసార రంగం నవంబర్ 1937 కమ్యూనికేషన్స్ విభాగానికి బదిలీ చేయబడింది. తరువాత అక్టోబర్ 1941 సమాచార మరియు ప్రసార విభాగానికి బదిలీ చేయబడింది. ఈ విభాగం 23 ఫిబ్రవరి 1946 సమాచార కళల విభాగానికి పునర్వ్యవస్థీకరించబడింది. ఈ విభాగం పేరు 10 సెప్టెంబర్ 1946 సమాచార మరియు ప్రసార విభాగంగా మార్చబడింది. తరువాత 1957 దీనిని ఆకాశవాణిగా నామకరణం చేశారు. భారతదేశంలో ప్రసార రంగానికి అసలైన పురోగతి 2వ ప్రపంచ యుద్ధంలో వచ్చింది. యుద్ధం కారణంగా ప్రభుత్వం తన యుద్ధ ప్రయత్నాల అవసరాలను తీర్చడానికి ప్రసార సంస్థను విస్తరించడం కూడా అవసరమైంది. చాలా వార్తా సేవలు మరియు బాహ్య సేవల యుద్ధ సంవత్సరాలలోనే ప్రారంభమయ్యాయి. భారతదేశం స్వాతంత్ర్యం పొందినప్పుడు ఏఐఆర్ నెట్వర్క్లో కేవలం 6 కేంద్రాలు మాత్రమే ఉండేవి.

0: ఢిల్లీ, బొంబాయి, కలకత్తా, మద్రాస్, లక్నో, తిరుచి. వీటిలో మొత్తం 18 ట్రాన్స్మీటర్లు ఉండగా వాటిలో 6 మీడియం వేవ్పై, మిగిలినవి షార్ట్ వేవ్పై పనిచేసేవి. మీడియం వేవ్ ద్వారా ప్రసారాలను వినడం ఆయా నగరాల్లోని పట్టణ ప్రాంతాలకు మాత్రమే పరిమితమై ఉండేది. సంస్థానాల విలీనంతో ఆయా ప్రాంతాలలో అప్పటికే పనిచేస్తున్న 5 ప్రసార కేంద్రాలు ఏఐఆర్ తన ఆధీనంలోకి తీసుకుంది. 1947 స్వాతంత్ర్యం వచ్చిన సమయానికి రేడియో సెట్ల సంఖ్య కేవలం 275,000 మాత్రమే. కార్యక్రమాల సమర్థవంతమైన పర్యవేక్షణ కోసం, వివిధ రకాల ప్రసారాల్లో ఉన్న ప్రమాణాలను పాటించడం కోసం, మంచి కార్యక్రమాలకు తగిన ప్రతిభను, విషయాన్ని అందించడానికి, అలాగే ప్రజలకు వినోదాన్ని, విజ్ఞానాన్ని అందించేందుకు వివిధ కార్యక్రమాలను సమర్థవంతంగా, ఆకర్షణీయంగా ప్రదర్శించడానికి సంగీతం, సంస్కృతి, సమకాలీన విషయాలు, సాహిత్యంపై నేపథ్యం, అభిరుచిని పెంపొందించడానికి, అలాగే సైన్స్, వ్యవసాయం, కుటుంబ సంక్షేమం, ప్రజా సంబంధాలు మొదలైన వాటిలో నైపుణ్యం కలిగిన కార్యక్రమ నిపుణులతో కూడిన ఒక ప్రత్యేక విభాగం ఉండటం అత్యవసరం అని భావించబడింది. ఈ అవసరాలను తీర్చడానికే ఆల్ ఇండియా రేడియో సృష్టించబడింది. ఇది నిరంతరం అభివృద్ధి చెందుతూ బలోపేతం చేయబడుతోంది. భారతదేశంలో ప్రసారాలు అనేవి భారత ప్రభుత్వం అభివృద్ధి చేసి నిర్వహిస్తున్న ఒక జాతీయ సేవ. సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన మీడియా విభాగాలలో ఆల్ ఇండియా రేడియో లేదా ఆకాశవాణి అతిపెద్ద విభాగం. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి ఇది అద్భుతమైన పురోగతిని సాధించి 1947 ఇది 6 ప్రసార కేంద్రాల సహాయంతో దేశంలోని 2.5% ప్రాంతాన్ని మరియు 11% జనాభాను మాత్రమే కవర్ చేసింది. నేడు దేశవ్యాప్తంగా విస్తరించి 479 కేంద్రాలను కలిగి ఉంది. ఇది దేశ భౌగోళిక విస్తీర్ణంలో దాదాపు 92%, మొత్తం జనాభాలో 99.19% చేరువవుతోంది. ఆకాశవాణి 23 భాషల్లో మరియు 179 మండలికాలలో కార్యక్రమాలను రూపొందించి ప్రసారం చేస్తుంది. అలా 90 కింద ప్రసారమైన ఆకాశవాణి దేశ ఐక్యతను బలోపేతం చేయడం, ప్రజలకు సమతుల్య సమాచారం అందించడం, గ్రామీణ వెనుకబడిన వర్గాలకు సేవ చేయడం, సాంస్కృతిక విలువలను పరిరక్షించడం, విద్య, ఆరోగ్య, వ్యవసాయ రంగాలలో అవగాహనను పెంచడం వంటి లక్ష్యాలు ఆకాశవాణిని కేవలం మీడియా సంస్థగా కాకుండా సామాజిక మార్పు సాధనంగా నిలబెట్టాయి. భారతదేశ జాతీయ ప్రసార సంస్థగా, అగ్రశ్రేణి ప్రజాసేవ ప్రసార సంస్థగా తన స్థాపన నుండి ప్రజలకు సమాచారం అందించడానికి, విద్యావంతులను చేయడానికి, వినోదాన్ని పంచడానికి సేవలు అందిస్తోంది. ఆకాశవాణి తన నినాదమైన బహుజన హితాయ, బహుజన సుఖాయకు అనుగుణంగా సేవలు మరింత విస్తృతం అందిస్తుంది. బహుజన హితాయ, బహుజన సుఖాయకు అనుగుణంగా సేవలు మరింత విస్తృతంగా అందిస్తుంది. ఇంతవరకు ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొన్ని వివరాలు విన్నారు. ఇప్పుడు కొన్ని ప్రకటనలు విందాం.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2-107.5 మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు. ఇప్పుడు విందాం అన్నమయ్య పదమంజరి భక్తిగీతాల కార్యక్రమంలో భక్తిగీతాలు.

0: ప్రసన్నమయ్య మధుర కవితాగానం.
1: ప్రకృతి దేవత చిద్విలాసమును చూసి ఆనంద పరవశుడైన ప్రాక్తన మానవుడు చిందులు తృక్కుతూ పాడిన పాటి మానవలోక కవిత్వ ఆవిర్భావానికి నాంది. అది అవ్యక్త మధురమైన ఆటపాట, రాగలయాత్మకమైన ఆ సుందర కళాజగత్తులు వెలిగించిన మణిదీపాలే పద కవితా పితామహుని తొలి గీతాలు. ఆ దేశి కవితలు తెలుగు ఉద్యానాల విరిసిన సిరిమల్లెలు, ఆ మధుర కవితలు వాగ్దేవి దరహాస చంద్రికలు. అవి అలమేలు మంగ కరకంకణ నిక్వాణములు, అవి వెంకటపతి చరణ మంజీర నినాదములు. కొండలరాయిని కొలువుకు సాగే భక్తజన బృందాలు, వారి తలలపై మూటలున్న వారి తలపులలో గుడి కట్టుకొన్నది తిరుమల దేవుడి. సతులతో సుతులతో బంధుజన పరివారాలతో కొండలెక్కే వారి గుండె లోతులలో ప్రతిధ్వనించేది

జనన మరణాల మధ్య సాగే నానాటి బ్రతుకు నాటకమని తెలుసుకున్న విజ్ఞానికి అటు పరానికి ఇటు ఇహానికి కర్త భర్త వెంకటేశ్వరుడని గ్రహించిన శరణాగతునికి

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
4: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు. అన్నమయ్య పదమంచరి భక్తి గీతాల కార్యక్రమంలో మీరు వింటున్నారు భక్తి గీతాలు.
5: పరబ్రహ్మం అణువు మొదలు అజాండం వరకు సర్వత్రా వ్యాపించి ఉంది. జాతి మత కుల వర్గ తారతమ్యాలిందు లేవు. నిద్రాహారాలు, అహోరాత్రాలు, కామసుఖాలు సకల జీవరాశులకు సమానం. ఆ బ్రహ్మము, పరబ్రహ్మము వెంకటేశ్వరుడే.

0: దేశవ్యాప్తమైన మన ఆకాశవాణి ఇప్పుడు ప్రపంచవ్యాప్తమైంది.
1: రేడియోల్లో, సెట్ టాప్ బాక్సుల ద్వారా టీవీలో, ఎఫ్ఎం ట్రాన్స్మిటర్ల ద్వారా మొబైల్ ఫోన్లలో ఆకాశవాణిని వింటున్న మీరు
0: ఇప్పుడు ఇంటర్నెట్ లైవ్ స్ట్రీమింగ్ తో పాటు ఆండ్రాయిడ్, ఐఫోన్లలో మొబైల్ యాప్స్ ద్వారా కూడా వినవచ్చు.
1: ఎఫ్ఎం గోల్డ్, ఢిల్లీ ఎఫ్ఎం రెయిన్బో,
0: వివిధ భారతి, ఉర్దూ, మరాఠీ,
1: మలయాళం, గుజరాతీ, పంజాబీ
0: ఈ 8 ఛానళ్లను
1: ఉచితంగా డౌన్లోడ్ చేసుకోండి.
0: వివరాలకు
1: ఆల్ ఇండియా రేడియో వెబ్సైట్ చూడండి.
0: అందరికీ అన్ని వేళలా అతి సులభంగా చౌకగా అందుబాటులో ఉండే ప్రజాసేవా ప్రసార మాధ్యమం ఆకాశవాణి.
1: ప్రపంచవ్యాప్తమైన ఆకాశవాణి ప్రసారాల్ని ఆస్వాదించండి.
0: ఆరోగ్యకరమైన విషయ విజ్ఞాన సమాచారాల్ని, ఆనందప్రదమైన వినోదాన్ని
1: ఉచితంగా పొందండి.
2: దైవ చింతన, ఆధ్యాత్మికత, సద్భావన,

0: మన సొంతం చేసే కార్యక్రమాలు ఆకాశవాణి ప్రతినిత్యం ప్రసారం చేసే భక్తిరంజని సూక్తి ముక్తావళి. మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి FM లో భక్తిరంజని ప్రతిరోజు ఉదయం 6:10 సూక్తి ముక్తావళి ప్రతిరోజు ఉదయం 6:30 వినండి, విని తరించండి, మంచి ఆలోచనలకు ద్వారాలను తెరవండి.
1: జిఆర్టి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: నీలాల గగనాన మేఘమాలికలతో దూబూచులాడే చందమామ, లక్ష్మీపతికి మేనమామ, అవతారాలు మారినా అవసరాలు మానని గోపాల బాలుడు పాల వెళ్ళి తేలిన జావిల్లి కోసం మారాము చేశాడు. యశోదానందగోపులు చందమామను పిలిచి ఆ సామగాన లోలుని సముదాయించారు.

ఇంతవరకు అన్నమయ్య పదమంజరి భక్తిగీతాల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు. సమయం 7:05 కావస్తోంది. మారుకు దక్షిణాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రజా పంపిణీ వ్యవస్థ ఆధునికీకరణ పథకాన్ని కొనసాగించడానికి కేబినెట్ ఆర్థిక వ్యవహారాల కమిటీ ఆమోదం తెలియజేసింది. ఎన్నికల కమిషన్ నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటర్ల రివిజన్ చట్ట పద్ధతిను సుప్రీంకోర్టు ఈరోజు ఆమోదించింది. దేశ ప్రగతికి ఈశాన్య ప్రాంతం అభివృద్ధత ముఖ్యమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చెప్పారు. ఐపీఎల్ క్రికెట్లో ఈ సాయంత్రం న్యూ చండీగఢ్లో జరిగే ఎలిమినేటరీ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్తో తలపడుతుంది. రేషన్ రవాణా, డీలర్ల మద్దతు, సాంకేతిక పరిజ్ఞాన ఆధునికీకరణతో సహా ప్రజా పంపిణీ వ్యవస్థ ఆధునీకరణ పథకాన్ని 2031 మార్చి వరకు కొనసాగించేందుకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈరోజు ఆమోదం తెలియజేసింది. స్కీమ్ ఫర్ అసిస్టెన్స్ ఇన్ రేషన్ ట్రాన్స్పోర్ట్ అండ్ హ్యాండ్లింగ్ ఇన్కమ్ విత్ ఆటోమేషన్ ఇన్ పీడీఎస్, సార్థక్ పీడీఎస్ అని పిలిచే ఈ సమగ్ర పథకానికి 16 ఆర్థిక సంఘం కాలపరిమితిలో కేంద్రం వాటగా 25,530 కోట్ల రూపాయల వ్యయంతో ఆమోదం లభించింది. న్యూఢిల్లీలో మీడియాకు వివరాలు వెల్లడిస్తూ సమాచార ప్రసార శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్, ఈ పథకం ఆహార ధాన్యాల అంతర్రాష్ట్ర రవాణాకు రాష్ట్ర సంస్థలకు సహాయం అందిస్తుందని, చౌక ధరల దుకాణాలకు మద్దతు ఇస్తుందని, ప్రజా పంపిణీ వ్యవస్థ ఆధునికీకరణకు తోడ్పడుతుందని చెప్పారు.
1: ये सुधार है पीडीएस के सिस्टम में, पूरे डिलीवरी सिस्टम में, लॉजिस्टिक्स में, ट्रांसपोर्टेशन में, मटेरियल हैंडलिंग में और पीडीएस के बेनिफिशरीज की ग्रीवेंस के रिड्रेसल के लिए बहुत बड़ा ये स्ट्रक्चरल रिफॉर्म है. और पीडीएस एक ऐसी व्यवस्था है जिसमें केंद्र और राज्य मिलकर ही सारा काम करते हैं. दूर दराज के क्षेत्र हो, महिलाएं हो, वंचित हो, सबको कवर किया जाता है.
0: జాతీయ ఆహార భద్రతా చట్టం పరిధిలోకి వచ్చే 81,35,00,000 మంది ప్రజలకు ప్రభుత్వ నిబద్ధత నెరవేర్చడానికి ఈ పథకం కృషి చేస్తుందని మంత్రి తెలియజేశారు. ప్రస్తుతం ఉన్న పీడీఎస్ పథకానికి ఇది ప్రత్యామ్నాయం కాదని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర మంత్రివర్గం సార్థక్ పీడీఎస్ ఫేజ్ 2 ఆమోదం తెలియని చేయడం పట్ల కేంద్ర హోంమంత్రి అమిత్ షా హర్షం వ్యక్తం చేశారు. ఫేజ్ 2 కోసం 25,500 కోట్ల రూపాయలకు పైగా నిధులను కేబినెట్ కమిటీ ఆమోదించిందని ఆయన తెలియజేశారు. పేదరిక నిర్మూలన పథకాలను మరింత పారదర్శకంగా, సౌకర్యవంతంగా మార్చేందుకు ప్రభుత్వం వాటిని సాంకేతిక పరిజ్ఞానంతో ఆధునికీకరిస్తోందని అమిత్ షా సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత లబ్ధిదారుల రిజిస్ట్రీ రూపకల్పన, జీపీఎస్ ట్రాకింగ్, క్యూఆర్ కోడ్ ట్యాగింగ్ వంటి హైటెక్ వ్యవస్థల ద్వారా చౌక ధాన్యాలు, ఇతర పథకాల యొక్క 100% ప్రయోజనాలు పేదలకు అందుతాయని కేంద్ర హోంమంత్రి చెప్పారు. రాష్ట్రాలకు పెరుగుతున్న రవాణా ఖర్చులకు ఆర్థిక సహాయం అందించేందుకు రేషన్ దుకాణాల కమిషన్ను పెంచడానికి కూడా ఇందులో నిబంధనలు చేర్చినట్లు ఆయన తెలియజేశారు. భారత ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా ప్రత్యేక ఇంటెన్సివ్ సవరణ ఎస్ఐఆర్ చట్ట భద్రతను సుప్రీంకోర్టు ఈరోజు సమర్థించింది. 1950లోని ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని 324 అధికరణం, దాని ప్రకారం రూపొందించిన నిబంధనల ప్రకారం ఎస్ఐఆర్ నిర్వహించే అధికారం ఎన్నికల కమిషన్కుందని కోర్టు పేర్కొంది. స్వేచ్ఛాయుతమైన, నిష్పక్షపాతమైన ఎన్నికల రాజ్యాంగం ఆవశ్యకతను ఎస్ఐఆర్ మరింత ముందుకు తీసుకొడుతోందని అభిప్రాయపడింది. బీహార్లో ఎస్ఐఆర్ నిర్వహించేందుకు గత ఏడాది జూన్లో ఎన్నికల కమిషన్ జారీ చేసిన నోటిఫికేషన్ను సవాల్ చేస్తూ దాఖలైన రెడ్ పిటిషన్లపై అత్యున్నత న్యాయస్థానం ఈ తీర్పును వెలువరించింది. మరో కేసు విచారణ సందర్భంగా 2023లో మణిపూర్లో జరిగిన హింసాకాండకు సంబంధించి కొనసాగుతున్న విచారణను వేగవంతం చేయాలని సుప్రీంకోర్టు ఈరోజు పేర్కొంది. అధికారుల నుంచి తాజా నివేదికను కోరింది. ప్రత్యేక దర్యాప్తు బృందం నివేదిక ప్రకారం 400 కంటే ఎక్కువ మంది నిందితులపైన 207 కేసుల్లో చార్జ్షీట్లు దాఖలు చేసినట్లు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాల బాక్చిల్తో కూడిన ధర్మాసనం గమనించింది. ఇంకో కేసులో 9వ తరగతి విద్యార్థుల కోసం కనీసం 2 స్థానిక భారతీయ భాషలతో సహా 3 భాషలను తప్పనిసరిగా చదవాలని సిబిఎస్ఈ విధానాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు ఈరోజు అంగీకరించింది. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వం సిబిఎస్ఈ, ఎన్సీఈఆర్టీలకు అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేస్తూ 2 వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ప్రస్తుత వడగాడ్పుల పరిస్థితుల దృష్ట్యా కేసుల విచారణకు ఆన్లైన్ ద్వారా హాజరు కావాలని భారత సుప్రీంకోర్టు ఈరోజు బార్ అసోసియేషన్ సభ్యులను సూచించింది. అయితే ఈ విషయంలో తాము ఎలాంటి చట్టపరమైన ఆదేశాలు జారీ చేయలేమని పేర్కొంది. దేశ రాజధానిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీలోని అన్ని కోర్టులు ఆన్లైన్ విచారణలు జరిపేలాగా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాల బాగ్చి, జస్టిస్ విపుల్ ఎం పంచోలితో కూడిన ధర్మ

0: మాసం ఈరోజు విచారించింది. పశ్చిమాసియా సంక్షోభ నేపథ్యంలో అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రస్తుతానికి సోమవారం శుక్రవారాల్లో ఆన్లైన్ ద్వారా విచారణ నిర్వహించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అంతకుముందు అన్ని హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులను కోరారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. దేశ సమగ్ర పురోగతికి ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి ఎంతో కీలకమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు అన్నారు. గ్యాంగ్టాక్లో సిక్కిం విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ప్రసంగిస్తూ ఆవిష్కరణలు, సరికొత్త ఆలోచనలు, పరస్పర నమ్మకం ద్వారా దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.
1: नॉर्थ ईस्ट का विकास देश की समग्र विकास के लिए अनिवार्य है. पूर्वोत्तर क्षेत्रों का विकास और राष्ट्रीय विकास के लक्ष्य आपस में जुड़े हुए हैं. यहाँ के युवाओं में असीम प्रतिभा है. सिक्किम सहित अन्य राज्यों से आए हुए विद्यार्थियों से मैं आग्रह करना चाहूंगी कि आप सब एक दूसरे के संपर्क में रहे और मिलजुल कर राष्ट्रीय विकास में योगदान देने का भावना में आगे बढ़े.
0: గ్యాంగ్టాక్లో మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పింక్ సిటీ రన్నర్ అమా దీదీ బహిని బస్ సేవ అనే ప్రజా రవాణా సేవలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జెండా ప్రారంభించారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా దేశవ్యాప్తంగా పౌరులందరూ అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. ప్రజలు శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవాలని, మధ్యాహ్నం వేళలో బయటకు వెళ్లడం వీలైనంత వరకు తగ్గించాలని, ఇళ్ల నుంచి బయటకు వచ్చేటప్పుడు మంచినీటిని వెంట తీసుకువెళ్లాలని, ఈ కఠినమైన వాతావరణ పరిస్థితుల్లో ఇతరులకు కూడా మంచినీరు అందిస్తూ సహాయం చేయాలని ప్రధానమంత్రి ఒక సోషల్ మీడియా పోస్టులో సూచించారు. అసోం శాసనసభ ఈరోజు ఉమ్మడి పౌర స్మృతి బిల్లును ఆమోదించింది. దీంతో ఇటువంటి చట్టాన్ని ఆమోదించిన ఈశాన్య ప్రాంతంలో మొదటి రాష్ట్రంగానూ, దేశంలోని మూడు రాష్ట్రంగానూ అసోం నిలిచింది. 16వ అసోం శాసనసభ మొదటి సమావేశాల సందర్భంగా సోమవారం నాడు ప్రవేశపెట్టిన ఈ బిల్లును సమావేశాల ముగింపు రోజైన ఈవేళ సభ ఆమోదించింది. అసోం ప్రభుత్వం సోమవారం శాసనసభలో ద యూనిఫామ్ సివిల్ కోడ్ అస్సాం బిల్లు 2026ను అధికారికంగా ప్రవేశపెట్టింది. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తరఫున అసోం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అతుల్ బోరా బిల్లును సభలో ప్రవేశపెట్టారు. వివాహం, విడాకులు, వారసత్వం, సహజీవనం వంటి విషయాల్లో రాష్ట్రంలోని నివాసితులందరికీ ఒకే విధమైన చట్టపరమైన విధి విధానాలను ఏర్పాటు చేయడం ఈ చట్టం ముఖ్యోద్దేశం. రాజ్యాంగపరమైన రక్షణలు, సాంప్రదాయ పద్ధతులు కాపాడేందుకు ఈ బిల్లు షెడ్యూల్డ్ తెగలను దీని పరిధి నుండి మినహాయించింది. పాకిస్తాన్లో బలూచ్ పౌరుల బలవంతపు అదృశ్యాల ఉధృతిని అనేక మానవ హక్కుల సంఘాలు, విద్యార్థి సంఘాలు ఈరోజు తీవ్రంగా ఖండించాయి. పాకిస్తాన్ భద్రతా దళాలు మహిళలతో సహా అనేక మంది బలూచ్ పౌరులను మాయం చేస్తున్నారని వారు ఆరోపించారు. దీనివల్ల బాధిత కుటుంబాలందరికీ ఈద్ పండుగ ఒక దుఃఖమైన, అనిశ్చితితో కూడుకున్న సందర్భంగా మిగిలిపోయిందని, తమ ప్రియమైన వారి నుండి ఎదురైన బాధాకరమైన వియోగాన్ని వారు అనుభవిస్తున్నారని ఈ సంస్థలు పేర్కొన్నాయి. పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్రానికి చెందిన బలూచ్ స్టూడెంట్స్ కౌన్సిల్ అందించిన సమాచారం ప్రకారం పంజాబ్ ఇస్లామాబాద్ విభాగాలకు చెందిన పలువురు విద్యార్థులను పాకిస్తాన్ సైనిక దళాలు అదృశ్యం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ మొదటి రౌండ్లో ఈరోజు భారత షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ ప్రపంచ 5వ ర్యాంకర్ ఇండోనేషియాకు చెందిన జోనథన్ క్రిస్టీపై సంచలన విజయం సాధించారు. అయితే 32వ రౌండ్లో జరిగిన మరొక మ్యాచ్లో కిడాంబి శ్రీకాంత్ సింగపూర్కు చెందిన ప్రత్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. ఐపీఎల్ క్రికెట్లో ఈ సాయంత్రం న్యూ చండీగఢ్లో జరిగే ఎలిమినేటర్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్తో తలపడుతుంది. రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్లో ఓడిపోయిన జట్టు టోర్నమెంట్ నుంచి నిష్క్రమిస్తుంది. విజేతగా నిలిచిన జట్టుకు ఫైనల్లో చోటు దక్కించుకోవడం కోసం శుక్రవారం జరిగే క్వాలిఫైర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటన్స్తో తలపడవలసి ఉంటుంది. విశేషాలు మరొకసారి. ప్రజా పంపిణీ వ్యవస్థ ఆధునికీకరణ పథకాన్ని కొనసాగించడానికి కేబినెట్ ఆర్థిక వ్యవహారాల కమిటీ ఆమోదం తెలియజేసింది. ఎన్నికల కమిషన్ నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటర్ల రివిజన్ చట్టబద్ధతను సుప్రీంకోర్టు ఈరోజు ఆమోదించింది. దేశ ప్రగతికి ఈశాన్య ప్రాంతం అభివృద్ధి ముఖ్యమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చెప్పారు. ఐపీఎల్ క్రికెట్లో ఈ సాయంత్రం జరిగే ఎలిమినేటర్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్తో తలపడుతుంది. వార్తల ముఖ్య అంశాలు సమాప్తం.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.3

107.5 మెగా హెడ్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు. నిలయంలో సమయం 7:15.

0: పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమానికి సమయమిది. ఇవాల్టి ఈ కార్యక్రమంలో ఇప్పుడు విందాం వ్యవసాయ రంగంలో అంకుర సంస్థల అభివృద్ధికి అవకాశాలు. తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం విస్తరణ విభాగం శాస్త్రవేత్త ఆంగ్రూ పోషన్ ఇంక్యుబేటర్ ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ డాక్టర్ కదిరి మోహన్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్.
1: శ్రోతలకు నమస్కారం. భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం వెన్నుముక లాంటిది. దేశ జనాభాలో అధిక శాతం ప్రజలు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. అయితే కాలానుగుణ మార్పులు, వాతావరణ అస్థిరత, నీటి కొరత, సాగు వ్యయాల పెరుగుదల, మార్కెట్లో అనిశ్చితి వంటి అనేక సవాళ్లు రైతాంగాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో సాంకేతికత, ఆవిష్కరణలు ఇంకా ఆధునిక ఆలోచనల సమ్మేళనంగా ఎదుగుతున్న అగ్రి స్టార్టప్స్ వ్యవసాయ రంగ భవిష్యత్తుకు కొత్త ఆశాకిరణాలుగా నిలుస్తున్నాయి. మరి ఈరోజు వ్యవసాయ రంగంలో అంకుర సంస్థల అభివృద్ధికి అవకాశాలు అనే అంశం గురించి అవగాహన కల్పించేందుకు మనతో పాటు తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం విస్తరణ విభాగం శాస్త్రవేత్త ఇంకా ఆంగ్రో పోషన్ ఇంక్యుబేటర్ ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ కదిరి మోహన్ గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్.
2: నమస్కారం అండి.
1: సార్, ముందుగా ఈ అగ్రి స్టార్టప్స్ అంటే ఏంటి, అలాగే మనకి సాంప్రదాయంగా వ్యవసాయానికి సంబంధించి కొన్ని వ్యాపారాలు ఉన్నాయి, వాటికి దీనికి మధ్య ఏంటి తేడా?
2: మనకు వ్యవసాయంలో వివిధ రకాల వ్యాపారాలు చేస్తున్నారు. ఈ వ్యవసాయానికి కావాల్సిన వివిధ రకాల అవసరాలు, పురుగు మందులు కానీ, ఎరువులు కానీ, ఇతర విత్తనాలు కానీ అభివృద్ధి పరుస్తూ వాటితో వ్యాపారం చేస్తున్న సంస్థలు చాలా ఉన్నాయి. వీటన్నిటిని కూడా వ్యవసాయ ఆధారిత వ్యాపార సంస్థలని మనం పిలుచుకుంటాం. ఇప్పుడు కొత్తగా వచ్చిన గత 10 సంవత్సరాలుగా కొత్తగా మనకు ఏర్పడుతున్న సంస్థలని కొత్తగా మనము వ్యవసాయ అంకుర సంస్థలు అని పిలుస్తున్నాం. అదే అగ్రి స్టార్టప్స్ అంటాం. ఈ అగ్రి స్టార్టప్స్ అనేది మనం వాటిని వేటిని అగ్రి స్టార్టప్స్ అంటామంటే, ఏదైనా ఒక వ్యాపార సంస్థగా నెలకొల్పబడి ఆ వ్యాపార సంస్థ ద్వారా నూతన ఉత్పత్తులు కానీ, నూతన సేవలు కానీ, సాంకేతిక ఆధారంగా అవి రైతులకి ఈ యొక్క వ్యవసాయ రంగంలో వివిధ అంశాలకి వాళ్ళకి అందిస్తున్నప్పుడు ఆ యొక్క వ్యాపార సంస్థని భారత ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంటే వాళ్ళు పరిశీలించిన తర్వాత దాన్ని వ్యవసాయ అంకుర సంస్థగా ఒక గుర్తింపు ధృవీకరణ పత్రాన్ని మనకు అందజేయడం జరుగుతుంది. సో ఈ అంకుర సంస్థలు అంటే ఏదైతే వ్యాపార సంస్థలు అతి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వ్యవసాయ ఉత్పత్తులు కానీ సేవలు కానీ అందిస్తుంటే వాటిని భారత ప్రభుత్వం వారు గుర్తించిన పిదప దాన్ని వ్యవసాయ అంకుర సంస్థ అని మనము పిలుచుకుంటున్నాం.
1: సార్, మరి ఇప్పుడు మీరు చెప్పిన ఈ వ్యవసాయ అంకుర సంస్థలు రైతుల సమస్యలను పరిష్కరించడంలో ఎంతవరకు తోడ్పడుతున్నాయి?
2: మనకు వ్యవసాయంలో సమస్యలు అనేది ఎప్పటికీ ఉత్పన్నం అవుతూనే ఉంటాయి. వాతావరణ పరిస్థితుల వల్ల కానీ, ఈ యొక్క ఆహార అలవాట్లు కానీ, తర్వాత రైతులు ఎదుర్కొంటున్న వివిధ రకాల సమస్యలు కానీ, సో చీడపీడలు కానీ, యాంత్రీకరణ సమస్యలు కానీ, వ్యవసాయంలో మనకు చాలా సమస్యలు ఉంటాయి. అది ఎప్పటికప్పటికీ వస్తూ ఉంటాయి. ఆ సమస్యలను అధిగమించడానికి ఈ యొక్క సాంప్రదాయంగా ఉన్న మన పరిష్కారాలనేతో కాకుండా నూతన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకొని ఆ సమస్యలను మనం వినూత్నంగా పరిష్కరించి దాన్ని సమర్థవంతంగా మనము ఈ యొక్క వ్యవసాయ రంగానికి ఒక పరిష్కారాన్ని అందించడానికి ఈ యొక్క అగ్రి స్టార్టప్స్ అనేది చాలా ఉపయోగపడతాయి. ఉదాహరణకి మనకిప్పుడు ఇంతకుముందు మనకి ఈ మార్కెటింగ్ అంశంలో రైతులు చాలా సమస్యలు ఎదుర్కొనేవాళ్ళు. సో ఇప్పుడు కొన్ని వ్యవసాయ అంకుర సంస్థలుగా ఏర్పడిన తర్వాత కొన్ని ఈ సప్లై చైన్ మేనేజ్మెంట్లో ఈ వ్యవసాయంలో

0: వాటిల్లో ఈ కొన్ని ఆన్లైన్ మార్కెటింగ్ విధానాన్ని ప్రోత్సహిస్తూ ద్వారా రైతులకి వాళ్ళ ఉత్పత్తులని ఎక్కువ మార్కెట్ చేయడానికి, అదేవిధంగా రైతులకు కావాల్సిన వివిధ రకాలైనటువంటి వనరులని కూడా ఆన్లైన్లో ఈ యొక్క వ్యవసాయ అంకుర సంస్థ రైతులకు అందించడము, ఇంకా వివిధ రకాలైన సాంకేతిక పరిజ్ఞానాల ద్వారా రైతుల చీడపీడల నివారణకు సహాయపడే కొన్ని పరికరాలు కానీ, వస్తువులు కానీ, ఆ తర్వాత కొన్ని అధునాతనమైన యొక్క సాంప్రదాయేతర పురుగు మందులని అభివృద్ధిపరచడం కానీ, చీడపీడలని నివారించే కొన్ని వాటిని తయారు చేయడం కానీ, ఇలాంటి వాటివి. ఇప్పుడు ఉదాహరణకు చెప్పాలంటే మనకి మన చిత్తూరు జిల్లాలో ఈ ప్రాంతంలో ఈ యొక్క అడవి పందుల బెడద ఎక్కువగా ఉంటుంది. దానికి వివిధ రకాల మార్గాలు ఉన్నా కూడా దాన్ని మనం అధిగమించలేకపోతున్నాం. అదే నూతనంగా ఈ సౌండ్ అకాస్టిక్ సిస్టమ్స్ ద్వారా కొన్ని వ్యవసాయ అంకుర సంస్థలు, మా దగ్గర కూడా ఒక అంకుర సంస్థ ఉంది, వాళ్ళు కొన్ని పరికరాలు తయారు చేయరు. తక్కువ ఖర్చుతో ఒక 14,000తో 5 ఎకరాలని కాపాడుకునే ఒక పరికరాన్ని వాళ్ళు తయారు చేయడం జరిగింది. ఇలా వాళ్ళు ఆ అంకుర సంస్థలు తయారు చేసిన దీనివల్ల రైతులకి, ఈ యొక్క అడవి పందులు ఉన్న రైతులు, సమస్య ఎదుర్కొన్న రైతులకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇలా కొన్ని చెప్పుకుంటూ పోతుంటే వివిధ అంశాలలో వ్యవసాయం అనేది చాలా పెద్ద అంశము. వివిధ అంశాలలో ఈ అంకుర సంస్థలు ఇప్పుడు మనకు వస్తున్నాయి, ఆవిర్భవిస్తున్నారు. వాటి ద్వారా రైతులకు సేవలు అందుతాయి. ఆ సేవల వల్ల వాళ్ళకి తప్పకుండా వాళ్ళకి ఆదాయం పెరగడం, ఖర్చు తగ్గడం అనేది జరుగుతుంది.
1: సార్, మరి మన భారతదేశంలో ఇప్పుడు వేరే వేరే రంగాల్లో చూస్తే స్టార్టప్స్ చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. మరి ఈ అగ్రి స్టార్టప్స్ అంత వేగంగా పెరగకపోవడానికి కారణాలు ఏంటి?
0: మీరు చెప్పింది వాస్తవమే. భారతదేశంలో ఇప్పుడు దాకా మనం చూస్తే అంకుర సంస్థలు దాదాపు 2,25,000 వరకు నమోదు చేసుకోబడి ఉన్నాయి. అందులో ఈ యొక్క వ్యవసాయ అంకుర సంస్థలు చూసినప్పుడు అది దాదాపు ఒక 4,000 లోపలే ఉండడం జరుగుతుంది. అంటే తక్కువ సంఖ్యలో వ్యవసాయ అంకుర సంస్థలు అనేది ఆవిర్భించడం జరిగింది. దానికి ప్రధాన కారణాలు విశ్లేషిస్తే, ఈ యొక్క వ్యవసాయ రంగం అనేది మిగతా రంగాలతో పోల్చుకున్నప్పుడు దాని యొక్క మార్కెట్ కానీ, దాని యొక్క దాంట్లో ఉన్న యొక్క లోటుపాట్లు కానీ అవగాహన చేసుకోవడంలో ఈ వ్యాపార సంస్థలు ముందుకు రాలేదు చేసుకోవడానికి. అదేవిధంగా మిగతా వాటిలో ఉన్న ఆ సాంకేతిక పరిజ్ఞానాన్ని వ్యవసాయ రంగానికి అప్లై చేయకపోవడం వల్ల కూడా అంకుర సంస్థలు తక్కువగా ఉన్నాయి.
1: కాబట్టి ఇందులో అవకాశాలు మాత్రం చాలా ఉన్నాయి.
0: అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. సో వ్యవసాయం అనేది మనకి అన్ని రంగాల్లోనే, వ్యవసాయాన్ని మనం ఎలా చూస్తామంటే మామూలుగా ఒక ఏదో ఆహారాన్ని అందించే ఒక రంగం లాగా చూస్తాం, కానీ వ్యవసాయాన్ని మనం మొత్తంగా చూసినప్పుడు అది ఒక మన భారతదేశంలో జీవన విధానము, అది ఒక రైతుకి ఒక వ్యసనము కూడా అది. అదేవిధంగా దాని ద్వారా మన ఎకానమీ డెవలప్ అయింటది. తర్వాత మానవులకు కానీ ఈ యొక్క పరిశ్రమలకు కావాల్సిన దాదాపు అన్ని రకాల ముడి పదార్థాలు వ్యవసాయం నుంచే వస్తాయి. సో అలా చూసినప్పుడు వ్యవసాయ రంగం అనేది చాలా పెద్ద రంగం.
1: సార్, అయితే ఇప్పుడు వ్యవసాయ రంగంలో ప్రస్తుతం ఎక్కువగా అవకాశాలున్న విభాగాలు ఏంటి? అలాగే ప్రధానంగా మనకు ఈ అగ్రి స్టార్టప్స్ వ్యవసాయానికి సంబంధించి ఏ విభాగాల్లో సేవలు అందిస్తున్నాయి?
0: ముందుగా మనకు అవకాశాలు ఎక్కువగా అగ్రి స్టార్టప్స్ను అభివృద్ధి పరుచుకునే దానికి వ్యవసాయ రంగంలో ప్రస్తుతం మనకు మెరుగ్గా ఉన్న అవకాశాలు చూస్తే, మొదటగా మనకు కనిపించేది మార్కెటింగ్ అంశం. సో రైతు ఎదుర్కొంటున్న చాలా ముఖ్యమైన అంశంలో మార్కెటింగ్ అంశం. అందులో ఈ నూతన సాంకేతిక పరిజ్ఞానమైనటువంటి డిజిటల్ మార్గాల ద్వారాను, ఆన్లైన్ మార్గాల ద్వారాను, వాటి ద్వారా ఈ రైతులకి మార్కెటింగ్ సేవలు అందించడంలో వ్యాపార సంస్థలకు మంచి అవకాశం ఉంది. అదేవిధంగా లాజిస్టిక్స్ అంటాం, వ్యవసాయ లాజిస్టిక్స్ అంటే వస్తువుల్ని ఒక చోట నుంచి ఒక చోటకి తీసుకెళ్ళడానికి ఈ అగ్రికల్చర్లో కూడా చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. ఇంకొకటి కూడా మనం అగ్రి ప్యాకేజింగ్, మనకు ఈ సాంప్రదాయ వనరుల ద్వారా, ఈ అగ్రికల్చర్ వేస్ట్ ద్వారా మనం వివిధ రకాలైనటువంటి ప్యాకేజింగ్ మెటీరియల్స్ డెవలప్ చేయడం, అదేవిధంగా వ్యవసాయ ఉత్పత్తులకు ప్యాకేజింగ్ మెటీరియల్ చేయడం, అది చాలా ముఖ్యమైనది. ఇంకొకటి కూడా వ్యవసాయంలో ఆర్థిక సేవలు అందించడానికి ఈ యొక్క వ్యవసాయ రంగం, బ్యాంకింగ్ కానీ, ఇన్సూరెన్స్ రంగాల్లో పశువులకు కానీ, పంటకు కానీ, రైతులకు కానీ, ఈ యొక్క వ్యవసాయ రంగంలో ఇన్సూరెన్స్ అనేది చాలా మంచి అవకాశము వ్యాపార సంస్థలకి. అదేవిధంగా ఈ ఆర్థిక లావాదేవీల కోసం సేవలు అనేటువంటి ఈ క్రెడిట్ కార్డ్స్ కానీ, కిసాన్ కార్డ్స్ కానీ, ఇంకా వాళ్ళకి ఏదన్నా అందుబాటులోకి తేవడము, అదొకటి. తర్వాత ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ ద్వారా అందించడానికి కూడా కొన్ని అంకుర సంస్థలకి అవకాశం ఉంది. అదేవిధంగా ఫుడ్ ఫార్మా అంటాము, అంటే ఆహారమే ఔషధము, ఆ రంగంలో కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా సూపర్ ఫుడ్స్ అని కొత్తగా మన అందుబాటులోకి వచ్చింది, అంటే కొత్తగా కనుగొన్న కొన్ని సూపర్ ఫుడ్స్ని కూడా వాటిని ఉత్పత్తి చేయడం, మార్కెట్ చేయడం, అది కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా డిజిటల్ రంగంలోనూ

0: రోబోటిక్స్లోను, తర్వాత డ్రోన్స్ ఇలాంటి వాటిల్లో కూడా మంచి అవకాశాలు ఈ అంకుర సంస్థలకి. వాళ్ళ వ్యాపారాలు నెలకొల్పి రైతులకి వాళ్ళ వ్యాపార సేవలు అందించడానికి అవకాశాలు ఉన్నాయి.
1: చాలా మంచి విషయం తెలియజేశారు సార్. సార్, మరి ఇప్పుడు ఈ చిన్న ఇంకా సన్నకారు రైతులు ఈ అగ్రి స్టార్టప్ సేవలను ఎలా ఉపయోగించుకోవచ్చు?
0: ఈ అగ్రి స్టార్టప్స్ అనేది వాళ్ళు కొన్ని వస్తువులు కొన్ని సేవలు అభివృద్ధిపరిచి రైతులకి అందించడం జరుగుతుంటుంది వ్యాపార ధోరణిలో. ఈ యొక్క ఉదాహరణకు చెప్పాలంటే చిన్న సన్నకారు రైతులకి మార్కెటింగ్ చాలా ప్రాబ్లం ఉంటుంది. కొన్ని అంకుర సంస్థలు వాళ్ళందరినీ కూడా ఏకదాటి మీద తీసుకొచ్చి ఆన్లైన్ ద్వారా వాళ్ళ ఉత్పత్తులకి మార్కెటింగ్ అవకాశాలు కలిగించడం, అదేవిధంగా వాళ్ళకు కావాల్సిన కొన్ని ఇన్పుట్స్ను కూడా ఈ యొక్క సంస్థల ద్వారా తీసుకోవడం. సో దీని ద్వారా చిన్న సన్నకారు రైతులకి ఏంటంటే వాళ్ళ సమస్యలను తీర్చుకోవడానికి అవకాశం ఉంటుంది.
1: సార్, మరి ఇప్పుడు ఈ అగ్రి స్టార్టప్స్ రైతుల ఆదాయాన్ని పెంచడంలో ఎలా సహకరిస్తున్నాయి?
0: వివిధ రకాలైన వ్యవసాయ అంకుర సంస్థలు వారు అందిస్తున్న నూతన ఉత్పత్తులు, నూతన సేవలు, ఇవన్నీ కూడా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కార మార్గంగానే అభివృద్ధి పరిచారు. సో ఎప్పుడైతే ఈ రైతులు ఈ యొక్క అంకుర సంస్థల ద్వారా అందిస్తున్న సేవలు కానీ వస్తువులు కానీ తెలుసుకొని వాటిని వాడుకున్నప్పుడు ముఖ్యంగా వాళ్ళకు కలిగే మొదటి ప్రయోజనం వచ్చి ఖర్చు తగ్గడం. ఆ సమస్యకి వాళ్ళు సాంప్రదాయంగా వాళ్ళు పెట్టే ఖర్చు కాకుండా ఈ నూతన మార్గాల ద్వారా ఖర్చు తగ్గడం ఒకటి. అదేవిధంగా ఈ పంటని అధిక ఖర్చు తగ్గినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకు సేవ్ అవుతుంది. అది కాకుండా ఎక్కువ దిగుబడులు సాధించడానికి, సాధించిన దిగుబడులకి మంచి గిట్టుబాటు ధరలు తెచ్చుకోవడానికి కూడా ఈ అంకుర సంస్థల వాళ్ళ సేవలని రైతులు ఉపయోగించుకోవచ్చు.
1: సార్, మరి ఇప్పుడు తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఆంగ్రో పోషన్ ఇంక్యుబేటర్కు మీరు ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్గా ఉన్నారు. మరి ఇప్పుడు ఈ ఇంక్యుబేటర్ చేపడుతున్న చర్యలు ఏంటి?
0: సో మనకు ఆచార్య ఇంజనీరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం తిరుపతి నందు 2019 సంవత్సరంలో భారత ప్రభుత్వం వారి వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ వారి ఆర్థిక సౌజన్యంతో ఇక్కడ మనకు ఆంగ్రో పోషన్ ఇంక్యుబేటర్ అనే ఒక వ్యవసాయ అంకుర సంస్థల అభివృద్ధి పథకాన్ని ఇక్కడ మనం ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి 7 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మేము మన వ్యవసాయ రంగంలో మన రాష్ట్రం నుంచి ఎవరికైనా సరే వినూత్న ఆలోచనలు ఏదన్నా ఉంటే సమస్యల పరిష్కారానికి వినూత్న ఆలోచనలు, అదేవిధంగా నూతన సాంకేతిక పరిజ్ఞానం ఆధారిత ఏదన్నా వాళ్లకు ఆలోచనలు ఉంటే వాళ్ళు మా యొక్క వ్యవసాయ ఆంగ్రో పోషన్ ఇంక్యుబేటర్కి దరఖాస్తు చేసుకుంటారు. అలా దరఖాస్తు చేసుకున్న వారికి మేము 2 కార్యక్రమాలు అందిస్తున్నాం. ఒకటి వచ్చి ఐడియా స్టేజ్ అంటాము దాన్ని, ఆలోచన స్టేజ్. ఆ స్టేజ్లో వాళ్ళకి ఏదైనా ఆలోచన వస్తే ఆ ఆలోచనని ఒక నమూనా రూపంలోకి, ఒక ప్రోటోటైప్లోకి తీసుకురావడానికి దానికి కావాల్సిన సహకారాలన్నీ మేము అందిస్తూ, అదేవిధంగా దాదాపు 5 లక్షల వరకు వాళ్ళకు గ్రాంట్ రూపంలో కూడా అందించడం జరుగుతుంది. సో ఇది ఒక పథకము. రెండోది వచ్చి ఈ ఎవరికైతే ఏదైనా ఒక నూతన ఆవిష్కరణ ఒక నమూనా వాళ్ళు ఆల్రెడీ తయారు చేసి ఆల్రెడీ దాని యొక్క పనితనాన్ని వాళ్ళు పరిశీలించి ఒక స్థాయికి తీసుకొచ్చిన తర్వాత దాన్ని మరింత మెరుగుపరచడానికి రైతులకు అందించడానికి దానికి కావాల్సిన టెస్టింగ్లు కానీ, తర్వాత స్టాండర్డైజేషన్ కానీ, సో రిజిస్ట్రేషన్స్ కానీ, దానికి కావాల్సిన ఈ యొక్క మార్కెట్ సర్వే చేయడానికి అవకాశాలు ఉన్న అంశాల మీద కానీ ఆ చేయడానికి వాళ్ళకి దాదాపు 25 లక్షల వరకు వాళ్ళకి ఆర్థిక సహాయం అందిస్తూ దాంతోపాటు వివిధ కార్యక్రమాలు కూడా వాళ్ళకి అందిస్తాం. ముఖ్యంగా మా ఈ అంగ్రు పోషన్ ఇంక్యుబేటర్లో ఈ గ్రాంటే కాకుండా వాళ్ళకి శిక్షణ, తర్వాత మెంటర్షిప్, వాళ్ళకి కావాల్సిన దిశానిర్దేశము, వాళ్ళకి అవసరమైన ల్యాబ్ సదుపాయాలు, వాళ్ళకి కావాల్సిన ఆఫీసు సదుపాయాలు, వాళ్ళకి ఇతర అన్నీ కూడా వాళ్ళకి అందించడం మేము జరుగుతుంది.
1: సార్, మరి ఇప్పుడు మీ పోషన్ ఇంక్యుబేటర్ తరఫున ఈ విద్యార్థులకు కానీ యువతకు కానీ ఈ వ్యవసాయ రంగంలో ఉన్న ఈ అంకుర సంస్థల అభివృద్ధి చేపట్టడానికి, వాళ్ళని ఇటు మళ్లించడానికి మీరు ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు?
0: సో ఈ విద్యార్థులు, భారత ప్రభుత్వం వారు విద్యార్థులకు కూడా సహకారం అందించాలనే ఉద్దేశంతో 2 సంవత్సరాల ముందు మెరిస్టమ్స్ అనే కార్యక్రమాన్ని మేము ప్రారంభించాం. అందులో ముఖ్యంగా ఏంటంటే ఏదైనా ఎవరైనా విద్యార్థులు వ్యవసాయ రంగంలో ఏదైనా నూతన ఆలోచనలు ఉండి ఉత్పత్తులు కానీ సేవలు కానీ అభివృద్ధి పరచుకోవాలని కోరుకుంటే మాకు దరఖాస్తు చేసుకుంటే వాళ్ళని కూడా మేము 4 లక్షల వరకు వాళ్ళకి గ్రాంటీ నేడ్ ఇచ్చి వాళ్ళని ప్రోత్సహిస్తాం.
1: సార్, అయితే ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఈ అగ్రి స్టార్టప్స్ అభివృద్ధికి ఎదురవుతున్న ప్రధాన సవాళ్ళు ఏంటంటారు?
0: గ్రామీణ ప్రాంతాలు చూసినప్పుడు మనము అక్కడ ఉన్న యువతకి ఈ యొక్క వ్యాపార ధోరణి మీద వెళ్ళ మనకు సాంప్రదాయం

0: ంగా కూడా వ్యవసాయాన్ని పంటల సాగు చేయడము అనే దాని మీదనే వాళ్ళు దృష్టి కేంద్రీకరించడం, వ్యవసాయాన్ని ఒక వ్యాపార ధోరణిలో కానీ అందులో నూతన ఆవిష్కరణలు తీసుకురావాలనే ఆలోచన వాళ్ళకి ఆలోచన రాకపోవడం, ఆ దశగా వాళ్ళు ముందుకు వెళ్ళకపోవడం వల్ల ఈ అంకుర సంస్థలు నెలకొడపడంలో వ్యవసాయ యువత కొద్దిగా వెనకడుగులో ఉందని చెప్పాలి.
1: సార్, మరి ఇప్పుడు మన ప్రభుత్వం ఈ అగ్రి స్టార్టప్స్కు అందిస్తున్న పథకాలు ప్రోత్సాహకాల గురించి వివరిస్తారా?
0: మనకు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూసుకుంటే 2014 నుంచి మొట్టమొదటిసారిగా వాళ్ళు ఈ అగ్రి స్టార్టప్స్ వాటి అభివృద్ధికి కార్యక్రమాలు చేపడుతున్నారు. ముఖ్యంగా ఇప్పుడు చూస్తే మనకు ఆంధ్రప్రదేశ్లో ఆవిష్కాంధ్ర అనే ప్రోగ్రామ్ ఒకటి మొదలుపెట్టారు గత సంవత్సరం 2025. ఆ ప్రోగ్రాం కింద ప్రతి ఇంటికి ఒక వ్యాపారవేత్త అనే కార్యక్రమాన్ని తీసుకొని రాబోయే 4 సంవత్సరాలలో దాదాపు 20,000 స్టార్టప్స్ని అభివృద్ధిపరిచి వాటి ద్వారా 100,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఒక కార్యక్రమాన్ని ఆల్రెడీ ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముందుకు తీసుకెళ్ళడానికి ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ వాళ్ళు, అదేవిధంగా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ వాళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మన తిరుపతిలో కూడా ఒక ఈ యొక్క రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభించడం జరిగింది. వాళ్ళ కార్యక్రమాలు కూడా ఆల్రెడీ కొనసాగుతున్నాయి. ఈ యువత ఎవరైనా సరే వాటిని వినియోగించుకోవచ్చు.
1: సార్, మరి ఇప్పుడు ఈ అగ్రి స్టార్టప్స్ విజయవంతం కావడానికి పెట్టుబడులు ఇంకా మార్కెట్ మద్దతు ఎంత ముఖ్యమైనవంటారు?
0: ఈ యొక్క వ్యవసాయ అంకుర సంస్థలకు ముందుకు నడవాలి, అభివృద్ధి కావాలి అంటే వాళ్ళకు ఎదుర్కొంటున్న 2 సమస్యల్లో ముఖ్యమైనవి ఈ 2. వాళ్ళకు కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ అది ఒకటి, 2 మార్కెట్. సో మనకి ఈ అంకుర సంస్థల ద్వారా వచ్చినప్పుడు అంకుర సంస్థలు మా యొక్క ఇంక్యుబేటర్ ద్వారా సేవలు పొంది మేము అందిస్తున్న గ్రాంట్లు తీసుకొని ఈ యొక్క క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అనే దాన్ని అధిగమించవచ్చు వాళ్ళ వస్తువులను అభివృద్ధి పరుచుకునే స్థాయిలో అయితే. తర్వాత వాళ్ళ నూతన వస్తువులు అభివృద్ధి పరుచుకున్న తర్వాత వాళ్ళు దాన్ని కావాల్సిన ఆర్థిక వనరుల్ని భారత ప్రభుత్వం కానీ తర్వాత వివిధ రకాల బ్యాంకులు కూడా వివిధ రకాల లోన్లు, తక్కువ వడ్డీ లోన్లు, తర్వాత షూరిటీ లేకుండా కొన్ని లోన్లు అందించడం జరుగుతుంది. అలాంటి పథకాలను వాళ్ళు తీసుకొని అభివృద్ధి కావచ్చు. 2 వచ్చి మార్కెటింగ్. మార్కెటింగ్ అనేది ఏ ఊరైనా సరే వ్యవసాయ అంకుర సంస్థ నెలకొల్పనుకున్నప్పుడు ముందు వాళ్ళ నూతన ఆలోచనకి ఎంతవరకు మార్కెట్ ఉంది అనేది బేరేజ్ వేసుకొని వాళ్ళ యొక్క అంకుర సంస్థని స్థాపించాలి, ముందుకు తీసుకెళ్ళాలి. అది లేకుండా చేసినప్పుడు ఈ అంకుర సంస్థలు వాటి యొక్క మనుగడ ప్రశ్నార్థకమవుతుంది.
1: సార్, మరి ప్రత్యేకంగా మండలాంటి ప్రాంతాల్లో ఈ వాతావరణ మార్పులు, నీటి కొరత సమస్యలు మనం చూస్తుంటాం, మరి వీటిని ఎదుర్కోవడం కోసం ఈ అగ్రి స్టార్టప్స్ ఎలా ఉపయోగపడతాయి?
0: ఈ అగ్రి స్టార్టప్స్ అనేది ఒక అంశం మీద మనం కేంద్రీకరించి జరగదు. వ్యవసాయంలో అన్ని అంశాల మీద ఉంటాయి. మీరు చెప్పినట్టు ఈ యొక్క వాతావరణ మార్పులకి సంబంధించిన దానికి కానీ దాంట్లో కూడా కొన్ని అంకుర సంస్థలు వచ్చాయన్నమాట. వెదర్ ఫోర్కాస్టింగ్ మీద, అంటే వాతావరణాన్ని ముందుగానే అంచనా వేసి దాన్ని రైతులకు చేరవేయడానికి కొన్ని కంపెనీలు కొన్ని నూతన సేవల్ని తేవడం జరిగింది. ఆ సేవలు వినియోగించుకున్నప్పుడు ఇలాంటి కొన్ని సమస్యలను రైతులు అధిగమించే అవకాశం ఉంటుంది. సో అదేవిధంగా వ్యవసాయంలో వ్యవసాయ అంకుర సంస్థలు అంటేనే వాళ్ళు రాబోతున్న సమస్యలను కూడా అంచనా వేసి వాళ్ళ ఆవిష్కరణ తీసుకొస్తారు. కాబట్టి రైతులు వ్యవసాయ అంకుర సంస్థల యొక్క ఉత్పత్తులని, వారి సేవలని గుర్తించి వాటిని వినియోగించుకున్నప్పుడు ఈ సమస్యలు అనేది అధిగమించడం సులువవుతుంది.
1: సార్, మరి ప్రస్తుతం మనం గమనించినట్లయితే ఈ ఫుడ్ ప్రాసెసింగ్ రంగం చాలా వేగంగా విస్తరిస్తుంది. మరి ఇప్పుడు ఈ విలువ ఆధారిత ఉత్పత్తుల అభివృద్ధిలో ఈ అగ్రి స్టార్టప్స్ పాత్ర ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు?
0: మనకి వ్యవసాయ రంగంలో ఎక్కువ సంఖ్య అంకుర సంస్థలు ఉన్నది ఈ ఫుడ్ ప్రాసెసింగ్లోనే. ఈ ఫుడ్ ప్రాసెసింగ్లో కూడా సాంప్రదాయ ఫుడ్ ప్రాసెసింగ్ విధానాలు కాకుండా నూతన ఆవిష్కరణలనే, సాంకేతిక ఆవిష్కరణలు అనేటివి చాలా వచ్చినాయి. వాటిని ఆ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని దాని ద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ చేసినప్పుడు మనకు ఖచ్చితంగా అంకుర సంస్థలు అభివృద్ధి అవుతాయి. ఉదాహరణ చెప్తానంటే మా దగ్గరే ఒక అంకుర సంస్థ ఉంది. వాళ్ళు ఈ యొక్క విలువ జోడించిన ఆహార ఉత్పత్తులు కానీ ఈ ఏ ఆహార ఉత్పత్తినైనా దాన్ని నిల్వ చేసుకోవడానికి వాళ్ళ దగ్గర అల్ట్రా హై ఫ్రీక్వెన్సీ టెక్నాలజీ అనేది వాళ్ళు అభివృద్ధి పరిచారు. ఆ టెక్నాలజీ ద్వారా ఏంటంటే మనం ఏదైనా సరే వస్తువుని, ఆహార పదార్థాన్ని దానితో మనము వాడినప్పుడు అది దాదాపు 10 నుంచి 12 సంవత్సరాల వరకు ఏ కెమికల్స్ లేకుండా కూడా అది నిల్వ ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఆహార రంగంలో 3D ఫుట్ ప్రింటింగ్ అని, సో ప్రోటీన్ సెగ్మెంటేషన్ అని, సో ఇట్లాంటివన్నీ కూడా కొత్త కొత్తవి వచ్చినాయి. వాటిని ఉపయోగించుకొని మనం ఈ విలువ జోడి

0: ఉత్పత్తులని ఇతర ఆహార ఉత్పత్తులను కూడా ప్రాసెసింగ్ చేసుకుంటే అది వాటికి ఎక్కువ మార్కెటింగ్ కానీ ఎక్కువ నాణ్యత కానీ ఎక్కువ నిల్వ ఉండే సామర్థ్యం కానీ పెరుగుతుంది.
1: సార్, మరి ఇప్పుడు ఈ భవిష్యత్తులో ఈ అగ్రి స్టార్టప్స్ మన వ్యవసాయ రంగాన్ని ఎలా మార్చబోతున్నాయని మీరు భావిస్తున్నారు?
0: సో అగ్రి స్టార్టప్స్ ఇప్పుడున్న పరిస్థితుల్లో వాటి సంఖ్యాపరంగా తక్కువ ఉన్నప్పటికీ కూడా వ్యవసాయ రంగాన్ని చూసినప్పుడు అది చాలా పెద్ద రంగం కాబట్టి చాలా అంశాలలో వాటి యొక్క అవసరం ఎన్నో ఉన్నాయి. సో ఎన్నో రంగాల్లో ఇంకా ఈ వ్యవసాయ అంకుర సంస్థల్లో స్థాపన జరగాల్సి ఉంది. అవన్నీ జరిగినప్పుడు ఖచ్చితంగా ఈ రాబోయే రోజుల్లో వ్యవసాయ రంగానికి ఈ అంకుర సంస్థలు అనేది నూతన సాంకేతిక పద్ధతులని తీసుకెళ్లే ఒక వాహనాలలాగా ఉపయోగపడుతుంది.
1: సార్, మరి చివరగా ఇప్పుడు ఈ అగ్రి స్టార్టప్స్ ప్రారంభించాలని భావించే యువతకు మీరు ఇవ్వాలనుకునే సలహాలు కానీ సూచనలు కానీ?
0: మామూలుగా యువత వ్యవసాయంలో అంకుర సంస్థలు స్థాపించాలనుకున్నప్పుడు వాళ్ళు చేస్తున్నది ఏంటంటే ఎక్కువగా ఈ కొన్ని అంశాలనే గమనిస్తూ జరుగుతుంది. ఉదాహరణకి డ్రోన్లని, లేదంటే చిరుధాన్యాలని, లేదంటే ఆర్గానిక్ ఉత్పత్తులు మార్కెటింగ్ అని, ఇట్లా కొన్ని వాటికే వాళ్ళు ఆగిపోవడం వల్ల వ్యవసాయ రంగం అనేది నేను ఇంతకుముందు చెప్పినట్టు చాలా చాలా అంశాలు ఉంటాయి అందులో. సో నూతన అంశాలను తీసుకొని ఆ అంశాలు ఆ సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకొని ఇప్పుడున్న వ్యవసాయంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి, సమస్యల పరిశీలన అనేది చాలా ముఖ్యం. వ్యవసాయ అంకుర సంస్థను స్థాపించాలనుకున్నాం. సమస్యలను ఎంత బాగా పరిశీలించినప్పుడు అదేవిధంగా ఏ నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి వస్తున్నాయో వాటిని ఈ సమస్యల్ని పరిష్కరించడానికి ఉపయోగించినప్పుడు అప్పుడు మాత్రమే ఈ వ్యవసాయ అంకుర సంస్థల యొక్క మనుగడ సాగుతుంది. అలా కాకుండా అందరూ చూసినట్టుగా ఈ ప్రాముఖ్యం ఉన్న కొన్ని అంశాలను మాత్రం చూసుకున్నప్పుడు కాంపిటీషన్ వల్ల వాటి యొక్క మనుగడ తగ్గుతుంది.
1: చాలా మంచి విషయం తెలియజేశారు సార్, ధన్యవాదాలు సార్. మరి మన ఆకాశవాణి తిరుపతి కేంద్రానికి వచ్చి వ్యవసాయ రంగంలో అంకుర సంస్థల అభివృద్ధికి ఎటువంటి అవకాశాలు లభిస్తున్నాయి, అలాగే భారతదేశం భవిష్యత్ అభివృద్ధిలో అగ్రి స్టార్టప్స్ ఎలా కీలక శక్తిగా మారనున్నాయి, ఇలాంటి విషయాలపై చాలా సవివరంగా మన శ్రోతలకు అవగాహన కల్పించారు. ధన్యవాదాలండి.
0: ధన్యవాదాలండి మీకు, వింటున్న శ్రోతలందరికీ.
2: ఇంతవరకు వ్యవసాయ రంగంలో అంకుర సంస్థల అభివృద్ధికి అవకాశాలు, తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం విస్తరణ విభాగం శాస్త్రవేత్త, ఆంగ్రూ పోషన్ ఇంక్యుబేటర్ ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ డాక్టర్ కదిరి మోహన్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడొక జానపద గీతం విందాం.

0: మారింది, సాంకేతికత మారింది, కానీ మన హృదయాలను కలిపిన ఆ స్వరం మాత్రం మారలేదు.
1: ఏ శుభ సమయంలో ఈ కవి హృదయంలో
2: 90 వసంతాల ప్రయాణం సంగీతం, సాహిత్యం, సంస్కృతి, సమాచారంతో ప్రతి ఇంటికి చేరిన మన ఆకాశవాణి
0: తరతరాల జ్ఞాపకాల సాక్షిగా, మన భావాలకు మాధ్యమంగా ఇప్పుడు ఘనంగా జరుపుకుంటోంది ఆకాశవాణి 90 వసంతాలు.
2: ప్రత్యేక కార్యక్రమాలు, విశిష్ట అతిథులు, అపూర్వ గాన విహారం వింటూ ఉండండి మీ ఆకాశవాణిలో.

ఇంతవరకు పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు. సమయం 7:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రకటించిన కార్యక్రమం ప్రసారమవుతుంది.

0: 7:45 ఆకాశవాణి వికసిత్ భారత్ కార్యక్రమం వింటారు.
1: ప్రధానమంత్రి అనేక పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులో భాగంగా మనం ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం గురించి మీరందరు వినే ఉంటారు. అసలు ఈ ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం ఏ ఉద్దేశంతో పెట్టబడింది, దీనికి ఎవరు అర్హులు, మరి దీనికి ఏదైనా శిక్షణ ఇస్తారా, అట్లాగే రుణ సదుపాయం ఏమైనా దొరుకుతుందా మొదలైన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిజానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన అనేటువంటి పథకము ఈ చేతి వృత్తుల వారిని, సాంప్రదాయ కళాకారులను ఆర్థికంగా ఆదుకోవడానికి మరియు వారి నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి ఈ పథకాన్ని, అంటే ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ పథకం ద్వారా మరి లబ్ధిదారులకు ఉచిత శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతుంది, అట్లాగే టూల్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ఈ విషయాలను తెలుసుకోవడానికి

0: పథకం గురించి మీరందరు వినే ఉంటారు. అసలు ఈ ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం ఏ ఉద్దేశంతో పెట్టబడింది? దీనికి ఎవరు అర్హులు? మరి దీనికి ఏదైనా శిక్షణ ఇస్తారా? అట్లాగే రుణ సదుపాయం ఏమైనా దొరుకుతుందా? మొదలైన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిజానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన అనేటువంటి పథకము ఈ చేతి వృత్తుల వారిని, సాంప్రదాయ కళాకారులను ఆర్థికంగా ఆదుకోవడానికి మరియు వారి నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి ఈ పథకాన్ని, అంటే ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ పథకం ద్వారా మరి లబ్ధిదారులకు ఉచిత శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతుంది, అట్లాగే టూల్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ఈ విషయాలను తెలుసుకోవడానికి ఈరోజు నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రధానమంత్రి కౌశల కేంద్ర నిజామాబాద్ మేనేజర్ శ్రీ అల్లొల్ల మహేష్ కుమార్ గారు. మహేష్ కుమార్ గారు, నమస్కారం.
1: నమస్కారం అండి.
0: మహేష్ కుమార్ గారు, ఇప్పుడు ఈ ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకంకి సంబంధించినటువంటి వివరాలు, అట్లాగే మీ దగ్గర ఎలాంటి శిక్షణ అందుబాటులో ఉంది మొదలైన విషయాలు మా శ్రోతలకు తెలియజేస్తారా?
1: ఓకే అండి. ప్రధానమంత్రి విశ్వకర్మ, పిఎం విశ్వకర్మ స్కీమ్ అనేది 17 సెప్టెంబర్ 2023 మన ప్రధానమంత్రి చేతుల మీదుగా లాంచ్ చేయబడ్డది. దీనికి 5 ఇయర్స్ పీరియడ్, అంటే 5 సంవత్సరాల పీరియడ్ దానికి గాను 13,000 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా వెచ్చించారు. సో ఈ మెయిన్ ఉద్దేశం ఏంటంటే, స్కీమ్ ఒక మెయిన్ ఉద్దేశం ఈ ఆర్టిసన్స్, క్రాఫ్ట్స్ ఎవరైతే ఉంటారో, కుల వృత్తులు చేసుకునే వాళ్ళు, చేతి వృత్తులు చేసుకునే వాళ్ళు ఎవరైతే వెనకబడిపోతున్నారో, అలాంటి వాళ్ళకి ప్రోత్సహించి వాళ్ళకు ఆర్థికంగా కావచ్చు, వస్తు రూపేణా కావచ్చు, ఎలా అయినా సపోర్ట్ ఇద్దామనే ఉద్దేశంతో ఈ పిఎం విశ్వకర్మ స్కీమ్ అనేది లాంచ్ చేశారు. సో ఇప్పటివరకు చాలామంది ట్రైన్ అయ్యారు, వాళ్ళకి టూల్ కిట్స్ కూడా వచ్చినాయి, వాళ్ళకి ఆర్థిక సహాయం కూడా అందింది. సో ఇంకా నడుస్తూనే ఉంది. ఇది 2028 వరకు ఈ స్కీమ్ అనేది ఉంది.
0: బాగుంది. అయితే ఇప్పుడు ప్రధానంగా ఈ మరి చేతి వృత్తులు అంటే ఏ ఏ రంగాల వారికి ఈ శిక్షణ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది?
1: ముఖ్యంగా చెప్పాలంటే కుల వృత్తులు, చేతి వృత్తులు ఏవైతే ఉన్నాయో, మన పిఎం విశ్వకర్మ కింద 18 కులాలు 18 ట్రేడ్స్ని ఐడెంటిఫై చేశారు. దాంట్లో ముఖ్యంగా చెప్పుకుంటే కార్పెంటర్ వాళ్ళు కావచ్చు, వడ్రంగి వాళ్ళు, దాంతోపాటు మన చాకలి ధోబి వాళ్ళు కావచ్చు, మళ్ళా మన విశ్వకర్మ వీళ్ళేమంటారు, గోల్డ్ స్మిత్ వాళ్ళు సునార్ అంటారు, మళ్ళీ స్కల్ప్టర్లని, స్టోన్ బ్రేకర్లని, అంటే రాళ్ళు కొట్టుకునే వాళ్ళని, ఇట్లా 18 కులాలు ఉన్నాయి. ఈ 18 కులాలలో వీళ్ళు ఎవరైనా అర్హులే. దీనికి ఏజ్ లిమిట్ లేదు. వీళ్ళు జస్ట్ ఆధార్ కార్డ్ తీసుకొని అండ్ బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ తీసుకొని, ఆధార్లో ఏదైతే మొబైల్ నంబర్ లింక్ ఉందో ఆ మొబైల్ తీసుకొని వెళ్ళి మీ సేవలు అప్లై చేస్తే వాళ్ళకి మిగతా ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది అండి ప్రాసెస్. ఇంకా చెప్పాలి అని అంటే దీనికి ముఖ్యంగా ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మీ సేవకి వెళ్ళారు, అప్లై చేసుకున్నారు, అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళకి 3-స్టెప్ వెరిఫికేషన్ ఉంటుంది. త్రీ స్టెప్ వెరిఫికేషన్ అంటే 3 సార్లు వెరిఫికేషన్ ఉంటుంది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, అదే వెరిఫికేషన్ మొబైల్లోనే అయిపోతుంది. ఒకటి జీపీ లెవెల్లో అయిపోతుంది, గ్రామ పంచాయతీ లెవెల్లో, ఇంకొకటి డిస్ట్రిక్ట్ లెవెల్లో అవుతుంది, ఇంకొకటి స్క్రీనింగ్ కమిటీ అని ఉంది, స్క్రీనింగ్ కమిటీ ద్వారా కంప్లీట్ అయిపోతుంది. ఎవరైతే ఈ 3 సార్లు వెరిఫికేషన్ అయిపోయిందని వాళ్ళకి మెసేజ్ వస్తుంది, ఎవరైతే బెనిఫిషియరీ ఉన్నారో, లబ్ధిదారులు ఉన్నారో, వాళ్ళకి మెసేజ్ వస్తుంది. మెసేజ్ వచ్చిందని అంటే వాళ్ళు 5 రోజుల ట్రైనింగ్కి అర్హులు అన్నట్టు. ఈ 5 రోజుల ట్రైనింగ్ దేని గురించి ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ కార్పెంటర్నే తీసుకుందాం. కార్పెంటర్ మీరు ఎగ్జాంపుల్ తీసుకుంటే, పాతకాలం పద్ధతిలో బాడ్షలు అంటారు, అలాంటి చేతితో చేసే దూగోడలు ఇవన్నీ చేసే ఉండేవి. కానీ ఇప్పుడు రీసెంట్గా కొత్తగా తీసుకుంటే ఏమొచ్చింది, అన్ని ఎలక్ట్రికల్ మిషన్స్ అయిపోయినాయి. హ్యాండ్ కట్టర్ కావచ్చు, రూటర్స్ కావచ్చు, ఇలాన్నీ కూడా ఎలక్ట్రికల్ వచ్చేసినాయి. పాత పద్ధతులు ఏవైతే వాడుతున్నారో వాళ్ళు ఎక్కువగా సంపాదించలేకపోతున్నారు, అంటే తొందరగా పని ఫినిష్ చేసి ఎక్కువగా సంపాదించలేకపోతున్నారు. దాని కారణంగా ఏంటంటే, ఈ 5 డేస్ ట్రైనింగ్ తీసుకొని వచ్చి వాళ్ళకి ఇన్షియల్గా ఒక రోజు అనేది ఒక చిన్న ఎగ్జామ్ ఉంటుంది, మళ్ళీ 5 రోజులు ట్రైనింగ్ ఉంటుంది. అంటే ట్రైనింగ్ దేని గురించి ఉంటుంది అని అంటే, ఫస్ట్ డే ఓరియంటేషన్ సంథింగ్ అలా ఉండే, అంటే ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి ఏంటనేది మొత్తం నేర్పించేసిన తర్వాత, మిగతా 4 డేస్ 5 డేస్ ఏవైతే ఉన్నాయో ఆ డేస్లో వాళ్ళకి కొత్త పనిముట్లు, ఎలక్ట్రానిక్ పనిముట్లు ఎలా వాడాలి, అండ్ చాలామందికి ఫోన్పే జీపేలు అనుకుంటే తెలీదు. సో వాటి గురించి కూడా ఫైనాన్షియల్ లిటరసీ నేర్పిస్తాము. ఫైనాన్షియల్ లిటరసీ అండ్ చాలా మటుకు బయట సైబర్ క్రైమ్స్ అవి ఇవి జరుగుతూ ఉన్నాయి, వాటిలో కూడా ఒక పార్ట్ ఉంది. వీళ్ళకు సపరేట్ ఒక బుక్

0: ఉన్నది, ప్రతి ట్రైనీకి ఒక బుక్ ఉన్నది. ఆ బుక్ లో ఉండే ఇన్ఫర్మేషన్ అంతా ఆ 5 డేస్ అనేది ట్రైనింగ్ ఇస్తాం. చాలా మందికి పిఎం విశ్వకర్మ గురించి డౌట్స్ ఉన్నాయి. మనం ఈ ఇంటర్వ్యూ ఎండింగ్ లో ఆ డౌట్స్ అనే నేను క్లియర్ చేస్తాను.
1: బాగుంది మహేష్ గారు. ఇందాక మీరు ఒక మాట చెప్పినారు, అంటే ఇది వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత 5 రోజుల ట్రైనింగ్ ఇస్తారు అని చెప్పేసి. ఈ ట్రైనింగ్ అనేటువంటిది ఎక్కడ ఇస్తారు? జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఇస్తారా, గ్రామాలలో ఇస్తారా, మండలాల్లో ఇస్తారా, ఎక్కడ ఉంటుంది?
0: యాక్చువల్గా అయితే ఇనిషియల్గా 2023లో స్టార్ట్ అయినప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ ట్రైనింగ్ పార్ట్నర్స్ ఉంటారు, టీపీలు అంటారు వాళ్ళని. ఆ ట్రైనింగ్ పార్ట్నర్స్ మన నిజామాబాద్లో తీసుకుంటే అప్పుడు 3-4 ఉండే, అంటే 3-4 ప్లేస్లో ట్రైనింగ్ అనేది ఇచ్చారు. ఇప్పుడు ప్రజెంట్ తీసుకుంటే దాంట్లో ట్రైనింగ్ పార్ట్నర్గా మేమున్నాము, అంటే పిఎంకేకే సెంటర్ ఉంది, నాక్ సెంటర్ ఉంది, అండ్ ఐటీఐస్ కూడా ఉన్నాయి. సో ఎవరైతే మీకు ఫోన్ చేసి, అంటే బెనిఫిషియర్కి ఫోన్ వస్తుంది, సో అండ్ సో ప్లేస్ నుంచి మేము కాల్ చేస్తున్నాం, ఇక్కడ నుంచి కాల్ చేస్తున్నాం, ఇక్కడికి వచ్చి మీరు ట్రైనింగ్ తీసుకోవాలని వాళ్ళకే ఫోన్ వస్తుంది.
1: బాగుంది. అయితే మరి దీనికి రుణ సదుపాయం లేకపోతే వాళ్ళకు పనిముట్లు ఉచితంగా ఏమో ఇవ్వబడుతుందా? ట్రైనింగ్ పీరియడ్లో ఏదైనా భోజన వసతి, ఇంకా ఏమన్నా ఉచిత స్టే ఇవ్వండి, ఏమన్నా అరేంజ్ చేస్తున్నారా వాళ్ళకి?
0: వీళ్ళకు ట్రైనింగ్ టైంలో ఏమో ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ చాలా దూరం నుంచి వచ్చారనుకోండి బెనిఫిషియరీ, వాళ్ళకి హాస్టల్ కూడా ప్రొవైడ్ చేస్తాం ఫ్రీ ఆఫ్ కాస్ట్. హాస్టల్ ఉంటుంది విత్ ఫుడ్ ఉంటుంది. మేము ఉండలేము హాస్టల్లో అంటే వాళ్ళు బాక్స్ తెచ్చుకున్నా కూడా ప్రాబ్లం లేదు. సో ఈ ట్రైనింగ్కి వచ్చినందుకు గాను డైలీ 500 రూపీస్ చొప్పున వాళ్ళకి అకౌంట్లో పడితే, 5 డేస్కి వచ్చినందుకు డైలీ 500 చొప్పున వాళ్ళకి అకౌంట్లో పడితే టోటల్ 4,000 రూపీస్ పడతాయి. 3,000 రూపీస్ ఏమో వచ్చి అటెండ్ అయినందుకు, 1,000 రూపీస్ ఏమో ట్రావెలింగ్ ఛార్జెస్ అనేవి 4,000 రూపీస్ పడతాయి. బట్ ఈ టైం గ్యాప్ ఏదైతే ఉంటుందో, ఈ 5 డేస్ అయిన తర్వాత 1 మంత్ లోపల పడతాయి వాళ్ళకి డబ్బులు. ఎలా పడతాయంటే, వాళ్ళు మీ సేవలు అప్లై చేసేటప్పుడు ఏదైతే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చారో ఆ బ్యాంక్ అకౌంట్లో మాత్రమే పడతాయి. మళ్ళీ ఈ 5 డేస్ అయిపోయిన తర్వాత ఎవరి దగ్గర అయితే ట్రైనింగ్ తీసుకున్నారో వాళ్ళు, ట్రైనింగ్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఒక సర్టిఫికేట్ వస్తుంది, ట్రైనింగ్ సర్టిఫికేట్ అని. ఫర్ ఎగ్జాంపుల్ కార్పెంటర్ అయితే కార్పెంటర్ సర్టిఫికేట్, ధోబీ అయితే ధోబీ సర్టిఫికేట్, సర్టిఫైడ్ అని ఒక్కటి వస్తుంది. ఆ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత ఈ లిస్ట్ అంతా, ఏదైతే ట్రైనింగ్ పార్ట్నర్ దగ్గర ఉన్న లిస్ట్ అంతా బ్యాంక్ వాళ్ళకు పోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే అనుకోండి, ఒక బెనిఫిషియరీ అనుకుందాం, నాకు బ్యాంక్ అకౌంట్ వినాయక్ నగర్లో ఉంది SBI బ్రాంచ్లో. సో అక్కడికి నా లిస్ట్ అనేది పోతుంది, ఫలానా మహేష్ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్నాడు, లోన్కి అర్హుడు,
1: ఓకే
0: 1,00,000 రూపాయలు లోన్కి అర్హుడు అని వెళ్తుంది. అప్పుడు బ్యాంకు వాళ్ళు మనకు ఫోన్ చేస్తారు, చేసి మీకు పిఎం విశ్వకర్మ ట్రైనింగ్ కంప్లీట్ అయింది కదండి, మీరు వచ్చి మా దగ్గర లోన్ అప్లై చేస్తారా అని వాళ్ళే ఫోన్ చేస్తారు. మనకు అవసరం ఉంటే వెళ్ళి లోన్ తీసుకుంటాం, లేదు అని అనుకుంటే స్కిప్ కూడా చేయొచ్చు, రిజెక్ట్ కూడా చేసుకోవచ్చు. అయితే వాళ్ళు అడిగే ప్రూఫ్ ఏంటంటే, ట్రైనింగ్ కంప్లీట్ అయితే మేము సర్టిఫికేట్ ఇస్తామని చెప్పాం కదా, ఆ సర్టిఫికేట్ తీసుకపోయి బ్యాంకులో చూపించాలి. ఆ బ్యాంకులో చూపిస్తేనే, అంటే ట్రైనింగ్ కంప్లీట్ అయితేనే మీన్స్ లోన్ అనేది వస్తుంది, లేకపోతే రాదు.
1: అది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ట్రైనింగ్ కంప్లీట్ చేయాలా, ట్రైనింగ్ కంప్లీట్ చేసిన తర్వాత సర్టిఫికేట్ వస్తుంది.
0: అవును,
1: ఈ సర్టిఫికేట్ ను చూసి మాత్రమే బ్యాంక్ మీకు
0: లోన్ ఇస్తుంది.
1: బాగుంది.
0: దాంతోపాటు టూల్ కిట్ విషయానికి వస్తే 15,000 రూపాయలది సామాన్ ఇస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ టైలర్ గానే తీసుకుందాం, మనం ఇప్పుడు హెడ్ పోస్ట్ ఆఫీస్ లోకి వెళ్తే చాలా కుప్పలు కుప్పలు పిఎం విశ్వకర్మ సామాన్ ఉన్నది, టూల్ కిట్స్. ఎలా వస్తాయనంటే, ఎప్పుడైతే మనం ఆధార్ కార్డు పెట్టి మీ సేవలు అప్లై చేస్తామో, అప్లై చేసిన వెంటనే మీరు టూల్ కిట్ కి అర్హులు. మీరు ట్రైనింగ్కి రాకున్నా పర్లేదు, మీరు ఏం చేయకున్నా పర్లేదు, జస్ట్ అప్లై చేస్తే 15,000 రూపాయలు ఫ్రీ ఆఫ్ కాస్ట్ టూల్ కిట్ అనేది వస్తుంది. సో దాంట్లో మంచి మెషినరీ ఉన్నది. ఇప్పుడు టైలర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, వాళ్ళకి ఐరన్ బాక్స్ వస్తున్నది, ఐరన్ చేసే స్టాండ్ వస్తున్నది, అండ్ టైలర్ మెషిన్ వస్తున్నది, కుట్టు మెషిన్, ఇవన్నీ వస్తున్నాయి.
1: అబ్బా,
0: సో దీనికి మనం ఎలాంటి పైసలు పే చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఎలా వస్తుంది అంటే, టూల్ కిట్ మన అడ్రస్ ఏదైతే ఉంటుందో, ఆధార్ కార్డ్ అడ్రస్, మొబైల్ నంబర్ ఏదైతే ఉంటుందో దానికి ఇన్ఫర్మేషన్ అది వస్తుంది. అండ్ మీరు టూల్ కిట్ తీసుకోవాలి అని అనుకుంటే మీకు ఫోన్ వస్తుంది పోస్ట్ ఆఫీస్ నుంచి. పోస్ట్ ఆఫీస్ ఫోన్ చేసిన తర్వాత అక్కడికి వెళ్ళి కొంచెం ప్రాసెస్ ఉంటుంది, ఓటీపీలు చెప్పడం కానీ, లేకపోతే ఫొటోస్ వీడియోస్ అంటే అలాంటి ఫార్మాలిటీస్ ఉంటాయి. ఆ ఫార్మాలిటీస్ అయిన తర్వాత మీకు టూల్ కిట్ అనేది ఇచ్చేస్తారు. డైరెక్ట్ పోస్ట్లోనే వస్తుంది టూల్ కిట్ అనేది, వేరే వాళ్ళు ఎవరు ఇవ్వరు. చాలా మట్టుకు నేను విన్నది ఏంటంటే, బయట ఫ్రాడ్ ఏం జరుగుతున్నది అంటే, మేము మీకు టూల్ కిట్ ఇస్తాం, మాకు 2,000 ఇవ్వండి, మాకు 3,000 ఇవ్వండి టూల్ కిట్ ఇస్తామని. సో ఇలాంటి విషయాలు నమ్మకూడదు. మీకు డైరెక్ట్ గవర్నమెంట్ పోస్ట్లో మీ అడ్రస్కి టూల్ కిట్

0: అది పంపిస్తుంది,
1: పార్సల్ పంపిస్తుంది,
0: పంపిస్తుంది. క్లియర్,
1: బాగుంది. అయితే ఇక ఈ రుణ సదుపాయం తీసుకు అర్హులైనటువంటి వాళ్ళు రుణం తీసుకొని దాని పేమెంట్ ఎట్లా చేయాల్సి ఉంటుంది?
0: అయితే రుణ సదుపాయం అంటే లోన్ ఫెసిలిటీ ఎలా ఉంటుంది అంటే, యాక్చువల్గా పిఎం విశ్వకర్మ కింద 3 లాక్స్ లోన్ ఇవ్వాలి. దీన్ని 2 ట్రెంచెస్ చేశారు, అంటే 2 ఇన్స్టాల్మెంట్స్ అంటారు కదా అలా. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఏందని అంటే 1 లాక్. ఎలా అంటే 5 డేస్ ఎవరైతే ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళకి 1 లాక్. ఇది 18 మంత్స్ లో కట్టేయాలి ఈఎంఐ రూపంలో. వడ్డీ చాలా తక్కువ, 5%, దాదాపు 30 పైసా కంటే తక్కువ అనుకోండి, ఇంకా 27 పైసా 28 పైసా అలా పడుతుంది. సో 5% అంటే 18 మంత్స్ లో వాళ్ళు 5000 ఎవ్రీ మంత్ అలా కట్టుకుంటే, 5000 చేంజ్ అలా కట్టుకుంటే అయిపోతుంది. సో ఈ 1 లాక్ ఎవరిదైతే ఫినిష్ అయిపోతుందో మళ్ళీ వాళ్ళకి 15 రోజులు ట్రైనింగ్ ఉంటుంది, మళ్ళీ 15 డేస్ ట్రైనింగ్ ఉంటుంది. ఈ 15 డేస్ ట్రైనింగ్ లో హెవీ మెషినరీ ఉంటుంది కదా, హెవీ మెషినరీ. ఇప్పుడు ఒక వుడ్ కట్ చేయాలనుకుంటే కార్పెంటర్ హ్యాండ్ కట్టర్ వాడతాడు, ఇంకా పెద్ద పెద్ద వుడ్స్ కట్ చేయాలంటే పెద్ద పెద్ద మిషనరీ ఉంటుంది. వాటి గురించి 15 రోజులు ట్రైనింగ్ ఉంటుంది. ఆ 15 రోజులు ట్రైనింగ్ అటెండ్ అయినందుకు వాళ్ళకి 7,500 రూపీస్ వస్తాయి. మళ్ళీ 36 మంత్స్ గాను 2 లాక్స్ రూపీస్ లోన్ అనేది వస్తుంది. ఈ 15 డేస్ ట్రైనింగ్ కి గాను 7,500 రూపాయలు వస్తాయి, అలాగే 2 లక్షల రూపాయలు లోన్ వస్తుంది. ఈ పిఎం విశ్వకర్మ బెనిఫిట్ ఏందని అంటే ఈ 3 లక్షల లోన్ అనేది వస్తుంది. అప్పుడు కూడా ఇప్పుడు మనం ఏదైతే 5 రోజులు ట్రైనింగ్ ఇస్తున్నామో దాన్ని బేసిక్ ట్రైనింగ్ అంటాం, ఒకవేళ 15 రోజులు ట్రైనింగ్ ఇస్తే అడ్వాన్స్ ట్రైనింగ్ అంటాం.
1: ఓకే, సో ఇప్పుడు బేసిక్ ట్రైనింగ్ చేసి ఆ తర్వాత అడ్వాన్స్ ట్రైనింగ్ చేస్తే దాదాపు ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన ద్వారా 3 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం పొందే అవకాశం ఉంది అంటారు.
0: అవునండి,
1: బాగుంది.
0: సో ఇవండి, ఇంకా మీరు పర్టికులర్గా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయని అంటే పిఎం విశ్వకర్మ వెబ్సైట్లోకి వెళ్తే మనకు అక్కడ టోల్ ఫ్రీ నంబర్స్ కూడా ఉన్నాయి, ఈమెయిల్స్ కూడా ఉన్నాయి. గూగుల్లో జస్ట్ పిఎం విశ్వకర్మ అని కొడితే అలా టోల్ ఫ్రీ నంబర్స్ వస్తాయి అండ్ ఈమెయిల్ ఐడి కూడా వస్తుంది ఏమైనా డౌట్స్ ఉంటే.
1: సో అక్కడికి మనము టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి మనం మనకున్న డౌట్స్ని క్లారిఫై
0: చేసుకోవచ్చు.
1: బాగుంది మహేష్ గారు, ఈరోజు చక్కగా ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన గురించి మా శ్రోతలకు వివరించారు. ఇంత మంచి సమయం మా కోసం, మా శ్రోతల కోసం కేటాయించినందుకు మా శ్రోతలందరి తరఫున, మా తరఫున మీకు ధన్యవాదాలు.
0: చాలా చాలా థ్యాంక్స్ అండి, నన్ను మన స్టూడియోకి పిలిచి మా పిఎం విశ్వకర్మ చాలా మందికి డౌట్స్ ఉన్నాయి, ఆ డౌట్స్ క్లారిఫై చేయడానికి ఛాన్స్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి.
2: ఇంతవరకు మీరు ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన గురించి నిజామాబాద్ ప్రధానమంత్రి కౌశల్ కేంద్ర మేనేజర్ అల్లోళ్ళ మహేష్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త మానిటి భూమేశ్వర్ గారు, నిర్వహణ సిహెచ్ మోహన్ దాస్ గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర సమర్పణ. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
3: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి ఆకాశవాణి.
4: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు. నిలయంలో సమయం 8 గంటలు. చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమానికి సమయం ఇది. ముందుగా కొన్ని ప్రకటనలు.
5: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
6: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
7: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
6: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
7: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
6: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి.

0: ఇలాంటి స్థాయి. జీఆర్పీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమంలో ముందుగా వినేద్దాం రచ్చ చిత్రం నుండి దీపు మరియు వారి బృందం ఆలపించిన ఈ పాటను. సంగీతం మణిశర్మ, సాహిత్యం చంద్రబోస్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
4: చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమంలో తర్వాత పాట వినేద్దాం. సిద్ధి శ్రీరామ్ ఆలపించిన ఈ పాటను సంగీతం గోపిసుందర్, సాహిత్యం శ్రీమణి, చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్.

0: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయి అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: మీరు వింటున్న ఈ పాట కిలాడి చిత్రం నుండి, గానం రామ్ మిర్యాల, సంగీతం దేవిశ్రీ ప్రసాద్, సాహిత్యం శ్రీమణి.

ఇంతవరకు చిత్రకుసుమాలు సినీగీతాల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం సమయం 8:15 కావస్తోంది. మారికొద్ది క్షణాల్లో ప్రకటించిన కార్యక్రమం ప్రసారమవుతుంది.

తొంభై వసంతాల ఆకాశవాణి. ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణలో సామాజిక సామరస్యం, దేశ ప్రగతికి తోడ్పడుతున్న కార్యక్రమాల కలబోత ఆకాశవాణి. ప్రత్యేక

0: కార్యక్రమం
1: కొన్ని దశాబ్దాలుగా రేడియో చేస్తున్న సేవ అమోఘమైనది. అటు దేశభక్తి మొదలుకొని దైవభక్తి దాకా, ఆధ్యాత్మిక చింతన నుండి ఆరోగ్య విషయాల దాకా, బాలల నుండి వయోధికుల వరకు నిత్యం విభిన్న అంశాలను అందిస్తూ మేలు కొలుపుతూ మేలు పలుకుతుంది ఆకాశవాణి. అన్నీ కాలాలకు సరిపడ తత్వాన్ని చెప్పి అన్నీ కాలాలలోనూ నిలిచి ఉన్న కవి, తత్వవేత్త వేమన వారి పద్యాలలోని గొప్పతనాన్ని రాగయుక్తంగా ఆలపిస్తూ ఆకర్షించిన కార్యక్రమం వేమన విశ్వదృష్టి. కొన్ని వారాల పాటు ప్రసారమై శ్రోతల మెప్పు పొందిన ధారావాహికలోనిది ఈ అంశం. ప్రసంగకర్త శ్రీ యలమర్తి మధుసూదన్.

విశ్వమోహనంబు వేమన్న పద్యంబు ప్రకృతిలో పదార్థ పంక్తి తెచ్చి పట్టి ఏర్చి కూర్చి పద్యార్థమున నిల్పే

0: లౌకికమైన ప్రాపంచిక దృష్టిలో వేమనకు మించిన కవి లేడనే చెప్పాలి. వేమన కేవలం కవి కాదు, కవి తాత్వికుడు కాబట్టి రవి చూడని దాన్ని కవి చూడగలడేమో కానీ కవి చూడని దాన్ని కూడా కవి తాత్వికుడు చూడగలడు. ప్రకృతి పదార్థాలతో జంతుజాలంతో ముడిపెట్టి మానవ సందేశం అందిస్తాడు. ఆ ఊహలు ఉపమానాలు ఇంద్రజాలంలా పాఠకుల్ని ఆశ్చర్యంలో ముంచుతాయి. ఇదొక కవితా మహేంద్రజాలం అయినా కావాలని విన్యాసాలు చేసినట్లు అస్సలు అనిపించదు.
1: అనువుగాని చోట అధికులమనరాదు, కొంచెముండు టెల్ల కొదువగాదు.

0: మనమాట చెల్లదు అనిపించినప్పుడు ఆర్భాటాలకు పోకుండా అణగి మణగి ఉండటమే మంచిది. దానివల్ల మనకొచ్చిన చిన్నతనం ఏమీ లేదు అంటాడు. ఎలాగంటే గొప్ప కొండ కూడా అద్దంలో చిన్నగా కనిపిస్తుంది కదా, అంతమాత్రాన దాని గొప్పదనం తగ్గుతుందా అని పోలిక చెప్తాడు. దీంతో పాఠకుడు ఉక్కిరి బిక్కిరై సుళ్ళు తిరిగిపోవలసిందే, అబ్బా నిజమే కదా అనుకుంటాడు. తోకతో చుట్టి సముద్రములో ముంచగల హనుమంతుడంతటి వాడే రావణాసురుని ముందు తోక ముడుచుకుని కూర్చోవలసిన సమయం ఒకప్పుడు వచ్చింది కదా అని తనకు తెలిసిన సన్నివేశాలో లేదా తనకు జరిగిన సంఘటనలో గుర్తు చేసుకుంటాడు పాఠకుడు, ఆలోచించుకుంటాడు. ఇది వేమన్న ఉపమానానికి ఉదాహరణకి ఉన్న గొప్పదనం.
1: అన్నింటినీ అధిగమించి తమలో ఉన్న లోపాన్ని జయించి మేము ఎందులోనూ తక్కువ కాదు అని నిరూపిస్తున్న దివ్యాంగులు ఎందరో, వారికి ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను పరిచయాల ద్వారా ప్రసారమై ఎంతోమందికి విలువైన సమాచారాన్ని అందించే కార్యక్రమంగా నిలిచింది కళాశాల అధ్యాపకులు శ్రీ గురుప్రతాపరెడ్డి గారితో జరిపిన పరిచయంలోనిది. ఈ విధంగా తమదైన శైలిలో వివరించారు.
2: ముఖ్యంగా ఈ టెక్నాలజీ చాలా ఉపయోగం చేసింది వీళ్ళందరికీను. దీంతో పాటు అనేకమైనటువంటి ప్రదేశాల్లో వీళ్ళు పడేటటువంటి కష్టాలు ఉంటాయి. గబాలన మెట్లు ఎక్కలేరు, లిఫ్ట్లో వెళ్ళాలన్నా కొంచెం చూసుకోవాలి, మిగతా విషయాలు అలాంటి దగ్గరలో ఎలాంటి అవకాశాలు, ఎలాంటి అవరోధాలు వీళ్ళకు ఉన్నాయి, వాటిని ఎలాగా అధిగమించవచ్చు, టెక్నాలజీ ఏ రకంగా ఇక్కడ ఉపయోగపడుతుంది?
3: అవునండి, యాక్సెసిబిలిటీ ఈస్ నాట్ ఎ చారిటీ, ఇట్ ఈస్ జస్టిస్. అంటే దివ్యాంగులకు ప్రాప్యత అనేటువంటిది దయాదాక్షిణ్యాల వల్ల కల్పించేటువంటిది కాదు, వారికి న్యాయం చేకూర్చటం. ఇప్పుడు మిగిలిన వారు మెట్లెక్కి వెళ్ళిపోవటంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు, మరి మెట్లెక్కలేనటువంటి వారు ముఖ్యంగా

0: దివ్యాంగులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ఎక్కటంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ లిఫ్ట్లలో కూడా దృష్టిలోపం కలిగినటువంటి వ్యక్తి లిఫ్ట్ను ఉపయోగించాలంటే ఆ బటన్ ఏంటో తెలియదు. అటువంటప్పుడు ఏంటంటే అక్కడ బ్రెయిల్ డాట్స్ అనేవి ఏర్పరచాలి, లేదా ఆ లిఫ్ట్స్లో ఉన్నటువంటి బటన్స్ అది టచ్ చేయగానే ఆ బటన్ దేనికి సంబంధించిందో అది గట్టిగా చెప్పినట్లయితే దాన్ని ఉపయోగించడంలో ఎటువంటి సమస్యలు ఉండవు. అలాగే పబ్లిక్ ప్లేసెస్లో ఈ సంజ్ఞలతో కూడినటువంటి సమాచారం అందించేటువంటి వ్యవస్థ ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకు బస్ స్టాండ్లో కానీ రైల్వే స్టేషన్లో కానీ వినికిడి లోపం ఉన్నటువంటి వాళ్ళు అనౌన్స్మెంట్స్ వినలేరు, కాబట్టి వాళ్ళకి అప్పుడక్కడ లైవ్ క్యాప్షన్ అవకాశం అనేది ఉన్నట్టయితే వాళ్ళు దాన్ని చదువుకోగలుగుతారు, లేదా సంజ్ఞల రూపంలో తెలియజేస్తే అది వారికి ఉపయోగకరంగా ఉంటుందండి. తర్వాత పోర్టబుల్ ర్యాంప్స్ అనేవి ప్రతి బిల్డింగులో ఉండాలి. అంటే ఏ బిల్డింగుకు ఈ వీల్ చైర్లో లేకపోతే ట్రైసైకిల్లో వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందండి. ఆ తర్వాత వెబ్సైట్స్లో క్యాప్చా అనేది ఎంటర్ చేయమని ఆప్షన్ ఉంటుంది. అది దానివల్ల ఉపయోగం ఏంటో నాకు తెలియదు, కానీ ముఖ్యంగా దృష్టిలోపం కలిగినటువంటి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఆ సింబల్స్ కానీ ఆ లెటర్స్ కానీ అది ఎంటర్ చేయాలంటే చాలా రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుందండి. అలాగే ఇంకా కొన్ని అయితే ఏంటంటే వెబ్సైట్స్లో అసలు ఆ పేజ్ ఓపెన్ అవ్వదు. అంటే ఇప్పుడు ఈ యాక్సెసిబిలిటీ సెట్టింగ్స్ అనేవి ఆన్లో ఉన్నట్టయితే అవి ఓపెన్ అవ్వదు. ఒకవేళ ఓపెన్ అయినా సరే ఊరికేదో అన్లేబుల్డ్ అన్లేబుల్డ్ అనో, లేకపోతే స్టార్డ్ స్టార్డ్ అని, లేకపోతే డాట్ డాట్ డాట్ అని చదువుతుంది. కాబట్టి ఏంటంటే వెబ్సైట్ డిజైన్ చేసే వాళ్ళే ఈ టాక్ బ్యాక్ సదుపాయాన్ని ఉపయోగించే వారికి కూడా అవి అందుబాటులో ఉండేటట్టుగా ఆ సాఫ్ట్వేర్లో అవన్నీ స్పష్టంగా చదివేటట్టుగా తయారు చేస్తే ఉపయోగం ఉంటుందండి. ఇక పార్కులు కానివ్వండి, ఇతర పబ్లిక్ ప్లేసెస్ అన్నీ కూడా అనువైనటువంటి పరిస్థితులు కల్పించాలి. దీని దృష్టిలో ఉంచుకునే మన భారత ప్రభుత్వం వారు 2015 ఈ యాక్సెసిబిలిటీ ఇండియా క్యాంపెయిన్ అనేది ఏర్పాటు చేశారు. వాళ్ళు ఈ యాక్సెసిబిలిటీలో భాగంగా వాళ్ళు జీవితాన్ని సులభతరం చేయటం కోసం అవసరమైనటువంటి పరికరాలను సబ్సిడీ రేట్లకు కానీ లేకపోతే కొన్ని సందర్భాల్లో ఉచితంగా కానీ ప్రభుత్వం అందించడం జరుగుతుందండి.
1: ఏ ఏ పరికరాలకి అట్లా సబ్సిడీలు అవి ఉన్నాయండి?
0: అంటే ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి మినిస్ట్రీ ఆఫ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ ఆర్ సోషల్ జస్టిస్ అనేటువంటి శాఖ ద్వారా అనేక రాయితీలు, తర్వాత పరికరాలు అంటే ఇప్పుడు వీల్ చైర్స్ కానివ్వండి లేకపోతే టియరింగ్ ఎయిడ్స్ కానివ్వండి, ఇటువంటివన్నీ అంటే దీంట్లో ఇంకా చాలా పరికరాలు మనకు అందుబాటులో ఉన్నాయి. అది స్కీమ్ ఏంటంటే అసిస్టెన్స్ టు పర్సన్స్ విత్ డిజబిలిటీస్ ఫర్ పర్చేజ్ అండ్ ఫిట్మెంట్ ఆఫ్ అప్లయన్సెస్ అనేటువంటి స్కీమ్ కింద చాలా కేటగిరీస్ ఆఫ్ ఎక్విప్మెంట్ ఉన్నాయి. వాటిని కొన్ని సందర్భాల్లో ఉచితంగా, కొన్ని సందర్భాల్లో తక్కువ ధరకు అందించేటువంటి అవకాశం ఉంటుందండి. అలాగే రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ఇప్పుడు దృష్టిలోపం ఉన్నటువంటి వాళ్ళకు వాళ్ళు రాసుకోవటానికి కొంచెం థిక్ పేపర్ అంటే చాలా కొంచెం దలసరిగా ఉన్నటువంటి కాగితాలను వాడవలసి ఉంటుంది. అటువంటి థిక్ పేపర్ షీట్స్ను ప్రభుత్వం ఉచితంగా అందిస్తుంది. స్కాలర్షిప్లు కానివ్వండి, తర్వాత రవాణా అలవెన్సులు, తర్వాత రీడర్ అలవెన్స్, ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్నారు.
2: పోటీ పరీక్షల్లో విజయం అన్నది పట్టుదల, మానసిక శక్తిపై ఆధారపడి ఉంటుంది. అది మామూలు ఉద్యోగం నుంచి అత్యున్నత స్థాయి ఉద్యోగం వరకు. అసంఖ్యాక యువశ్రోతల హృదయాన్ని ఆకర్షించిన కార్యక్రమంగా నిలిచిన పరిచయం ఇప్పుడు వినబోతున్నారు. 2025 కడప నగరం నుండి సివిల్స్లో ర్యాంకు సాధించిన మహిళ శ్రీమతి కె శ్రీనివాస కీర్తిరెడ్డి. వారి పరిచయం ఇది. ఆ విజేత అంతరంగాన్ని వినండి.
3: చాలా ఇంపార్టెంట్ పిల్లలకి ఒక బ్రెయిన్ గ్రోత్ అనేది ఆ యంగ్ ఏజ్ లోనే ఉంటది. ప్లస్ ఇప్పుడు మెంటల్ హెల్త్ ఇష్యూస్ కూడా చిల్డ్రన్ లో చాలా వస్తున్నాయి. వెన్ వాళ్ళు ఒక సోషల్ ఇంటరాక్షన్, ఒక స్పోర్ట్స్ అనేది రెగ్యులర్ గా ఉండడము, ఒక పర్టికులర్ టైంలో వాళ్ళకి సోషల్ ఇంటరాక్షన్స్ ఉండడం, అవి వాటితో పాటు స్టడీస్ కూడా డెఫినెట్ గా ఉండాలి. ఎందుకంటే కష్టపడడం అనేది యంగ్ ఏజ్ లో అలవాటైతే పెద్ద అయిన తర్వాత అలవాటు చేసుకోవడం అది కొంచెం కష్టం అనిపిస్తుంది. సో ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్ అనేది నేను తల్లిదండ్రులకి ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను.
1: అయితే మీరు బిట్స్ పిల్ల అని చెప్పారు.

0: బిట్స్ పిలా నుంచి వచ్చేటటువంటి వాళ్ళు క్యాంపస్ ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ అయిపోయి చాలా మంచి ప్యాకేజెస్తో వెళ్ళిపోతారు కదా, మరి దానికి భిన్నంగా మళ్ళీ ఇంత కష్టపడి మళ్ళీ ఈ రూట్ తీసుకోవాలని చెప్పి ఎప్పుడు అనుకున్నారు, ఎందుకు అనుకున్నారు?
1: అవును, బిట్స్ పిలానీలో నా చాలా మంది ఫ్రెండ్స్ మంచి మంచి కంపెనీస్లో, పెద్ద పెద్ద కంపెనీస్లో వర్క్ చేస్తున్నారు, మంచి సాలరీస్ తీసుకుంటున్నారు. కానీ నేను నా కాలేజ్ అయిపోయిన వెంటనే సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. దానికి మెయిన్ కారణం ఏంటి అంటే, ఒక సివిల్ సర్వీస్ అనేది ఒక సొసైటీకి ఒక ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేస్తుంది, మనం పీపుల్కి సర్వ్ చేయడానికి రకరకాలుగా, అంటే ఒక లీడర్షిప్ ఆపర్చునిటీ అనేది కూడా మనకి సివిల్ సర్వీసెస్ ఇస్తుంది. దాంతోపాటు లైఫ్లో నేను ఏమనుకున్నానంటే, ఒక ఉద్యోగం అనేది కార్పొరేట్ సెట్టింగ్ కాకుండా నా పర్సనాలిటీకి ఇలాంటి పబ్లిక్ సర్వీస్ ఉంటే నా ఎబిలిటీస్ని నేను బాగా యూజ్ చేసుకుంటాను, బాగా వాడుకోగలను అని నాకు అనిపించింది. అందుకే ఈ డైరెక్షన్లో వచ్చాను. ఓవరాల్గా మనకి మైండ్స్కి ఆల్మోస్ట్ 3 మంత్స్ టైం ఉంటుంది. మనము ఆ 3 మంత్స్ అనేది చాలా క్రూషియల్ ఫేజ్ అండి. అంటే ఆల్రెడీ మనం చదువుకొని ఉంటాము, మనం నోట్స్ చేసుకొని ఉంటాము, కానీ యూజువల్గా లాస్ట్లో చదివినవే మోర్ ఇంపాక్ట్ ఉంటాయి. క్వశ్చన్స్ కూడా రీసెంట్ ఈవెంట్స్ నుంచే ఒక్కొక్కసారి వస్తాయి. సో ఆ 3 మంత్స్ని మనము కంప్లీట్గా యూటిలైజ్ చేసుకున్నప్పుడే మెయిన్స్లో మనం 100% పర్ఫార్మెన్స్ పొటెన్షియల్ ఇవ్వగలము. కాబట్టి ఆ ప్రిలిమ్స్ కూడా మనము టైంని, ప్రిలిమ్స్ రిజల్ట్స్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేయకుండా వెంటనే మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. నేను నా స్ట్రాటజీ ఎలా పెట్టుకున్నానంటే, ప్రిలిమ్స్కి ముందు ఒక 1 మంత్ ముందైనా కొంచెం ఎఫర్ట్ పెట్టి ఐ షుడ్ బి, అంటే నేను కట్ ఆఫ్ కంటే ఎక్కువ, చాలా ఎక్కువ ఉండాలి. అప్పుడు నాకు నేను అవుతుందా లేదా అనే సన్నద్ధం నాకు ఉండదు అనే దాంతో ప్రిపేర్ అయ్యాను. ఆ స్ట్రాటజీ వల్ల నేను ప్రిలిమ్స్ అయిన వెంటనే ఒక 2-3 డేస్ గ్యాప్ తీసుకొని మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకున్నాను.
0: మీకు వెన్నుదన్నగా నిలిచినటువంటి వాళ్ళు, అంటే మీ కుటుంబం సపోర్ట్ కానీ మీ ఫ్రెండ్స్ సపోర్ట్ కానీ, దాని గురించి చెప్పండి.
1: ఇది ఈ ఎగ్జామ్ అనేది ఒక్కరితో పాసిబుల్ కాదు, ఖచ్చితంగా ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మెయిన్గా మా తల్లిదండ్రులు, నాకు వాళ్ళకి ఎప్పుడు నా మీద నమ్మకం ఉండేది, ప్రతిసారి ప్రతి ఎగ్జామ్కి ఎప్పుడు నాకు సపోర్ట్ చేస్తూనే వచ్చారు. దీంతోపాటు మా హస్బెండ్ కూడా నాకు సపోర్ట్ ఉన్నారు, ఎప్పుడు నాకు ఎలాంటి ఇష్యూస్ వచ్చినా కానీ వాళ్ళు హెల్ప్ చేసేవాళ్ళు. అండ్ నాకు పెళ్ళైన 3 ఇయర్స్కి నాకు ఈ సక్సెస్ వచ్చింది. సో ఒక ఉమెన్కి కూడా నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, సపోర్టింగ్ ఫ్యామిలీ, సపోర్టింగ్ ఇన్లాస్, సపోర్టింగ్ పేరెంట్స్, హస్బెండ్ ఉంటే అది చాలా ఇంపార్టెంట్. అది ఉండడం వల్ల సక్సెస్ పాసిబుల్ డెఫినెట్గా అవుతుంది. అండ్ నా స్టోరీ అనేది ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. పెళ్ళైనాక కొంచెం టైం పడుతుంది అడ్జస్ట్ అవ్వడానికి. డిస్పైట్ అవి కూడా మనం కష్టపడి ఒక ఉమెన్ అనేవాళ్ళు ధైర్యంగా నిల్చొని చేస్తే తప్పకుండా వాళ్ళకి సక్సెస్ సాధ్యమవుతుంది.
2: ఇలా నిత్యం రేడియో విభిన్న అంశాలను ప్రసారం చేస్తూ అన్ని వయసుల వారి చెంత నిలుస్తుంది, మెప్పు పొందుతూనే ఉంది.
3: మీరింతవరకు 90 వసంతాల ఆకాశవాణి, ఆకాశవాణి కడప కేంద్రం సమర్పణలో సామాజిక సామరస్యం, దేశ ప్రగతికి తోడ్పడుతున్న కార్యక్రమాల కలబోత ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమం విన్నారు.
4: కడప కేంద్ర సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుంచి ఈ కార్యక్రమం వెలువడింది.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 8:30 కావస్తోంది. కొంచెం సేపట్లో తెలుగులో వార్తలు విశాఖపట్నం కేంద్రం నుంచి.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది వేదుల నరసింహం. ముఖ్యాంశాలు. దేశ సమగ్ర ప్రగతికి ఈశాన్య ప్రాంత అభివృద్ధి అత్యంత కీలకమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు.

0: సార్థక్ పీడీఎస్ రేషన్ సరఫరా పథకాన్ని 2031 వరకు కొనసాగించాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. కేంద్ర వాణిజ్యం పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ కెనడా పర్యటనలో భాగంగా టొరంటోలో వ్యాపార వర్గాలతో ఉన్నత స్థాయి సమావేశాలను నిర్వహించారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను చేపట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘానికి ఉన్న అధికారాలను సుప్రీంకోర్టు సమర్థించింది. దేశ సమగ్ర ప్రగతికి ఈశాన్య ప్రాంత అభివృద్ధి అత్యంత కీలకమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. సిక్కిం విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ఈరోజు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్థానిక భాష, సంస్కృతి, పర్యావరణాన్ని పరిరక్షించే ప్రత్యేక బాధ్యత విశ్వవిద్యాలయంపై ఉందని చెప్పారు. విద్య ద్వారా తమను తాము శక్తివంతులుగా తీర్చిదిద్దుకుని సమాజం, దేశ శ్రేయస్సు కోసం కృషి చేయాలని విద్యార్థులకు రాష్ట్రపతి పిలుపునిచ్చారు. సిక్కిం తన సహజ సౌందర్యం, సంస్కృతి, జీవ వైవిధ్యం కారణంగా ప్రత్యేక గుర్తింపును కలిగి ఉందని అన్నారు. 2016లో సిక్కిం భారతదేశపు మొట్టమొదటి పూర్తి సేంద్రీయ రాష్ట్రంగా అవతరించడం గర్వ కారణమని రాష్ట్రపతి అన్నారు. అభివృద్ధి, ప్రకృతి పరిరక్షణ రెండూ కలిసి సాగగలవని సిక్కిం నిరూపించిందని ద్రౌపది ముర్ము పేర్కొంటూ,
1: నార్త్ ఈస్ట్ కా వికాస్ దేశ్ కి సమగ్ర వికాస్ కే లియే అనివార్య హే. పూర్వోత్తర క్షేత్ర కా వికాస్ ఔర్ రాష్ట్రీయ వికాస్ కే లక్ష్య ఆపస్ మే జుడే హుయే హే. యహాన్ కే యువాఓ మే అసీమ్ ప్రతిభా హే. సిక్కిం సహిత అన్య రాజ్యో సే ఆయే హుయే విద్యార్థియో సే మే ఆగ్రహ కర్నా చాహుంగి కి ఆప్ సబ్ ఏక్ దూసరే కే సంపర్క్ మే రహే ఔర్ మిల్ జుల్ కర్ రాష్ట్రీయ వికాస్ మే యోగదాన్ దేనే కా భావనా మే ఆగే బఢే.
0: దేశంలోని వివిధ ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తం కావాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం పోస్టు ద్వారా దేశ ప్రజలకు కోరారు. ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు నీటిని తమ వెంట తీసుకువెళ్లాలని, అలాగే తగినంత నీరు త్రాగాలని నరేంద్ర మోదీ సూచించారు. ప్రజల రోజువారీ జీవితంలో ఈ అధిక ఉష్ణోగ్రతలు ఇబ్బందులు పెడుతున్నాయని అన్నారు. మధ్యాహ్నం తీవ్రమైన ఎండలో బయటకు వెళ్లడం మానుకోవాలని, వీలైనంత ఎక్కువగా విశ్రాంతి తీసుకోవాలని ప్రధాని దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా జంతువులు, పక్షులను దృష్టిలో ఉంచుకొని ఇళ్ల బయట పైకప్పులపై నీటితో నింపిన ఒక చిన్న పాత్రను ఉంచాలని కోరారు. ఈ కష్టకాలంలో ప్రతి ఒక్కరూ ఒకరికొకరు సహకరించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో ఈరోజు సమావేశమైన కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. సార్థక్ పీడీఎస్ రేషన్ సరఫరా పథకాన్ని 2031 వరకు కొనసాగించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 16వ ఆర్థిక సంఘం కాలంలో ఈ పథకానికి 25,530 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఆహార ధాన్యాల అంతర్రాష్ట్ర రవాణా నిర్వహణ ఖర్చులు, చౌక దుకాణాల డీలర్ల మార్జిన్ ఖర్చులు, భర్తీకి కేంద్ర సహాయ నిబంధనల్లో మార్పులు చేయాలని కూడా ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సిసిఈఏ నిర్ణయించింది. ఈ వివరాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాత్రికేయులకు వివరిస్తూ,
2: ఏ సుధార్ హే పీడీఎస్ కే సిస్టమ్ మే, పూరే డెలివరీ సిస్టమ్ మే, లాజిస్టిక్స్ మే, ట్రాన్స్పోర్టేషన్ మే, మటీరియల్ హ్యాండ్లింగ్ మే ఔర్ పీడీఎస్ కే బెనిఫిషరీస్ కి గ్రీవెన్స్ కి రిడ్రెసల్ కే లియే బహుత్ బడా యే స్ట్రక్చరల్ రిఫార్మ్ మే. और पीडीएस एक ऐसी व्यवस्था है जिसमें केंद्र और राज्य मिलकर ही सारा काम करते हैं. दूर दराज के क्षेत्र हो, महिलाएं हो, वंचित हो, सबको कवर किया जाता है.
0: ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి 9వ తరగతి విద్యార్థులు తప్పనిసరిగా 3 భాషలను అభ్యసించాలని సిబిఎస్ఈ ఇటీవల నిర్ణయం తీసుకుంది. 1 జూలై నుంచి దీనిని అమలు చేయాలని తీర్మానించింది. సిబిఎస్ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు ఈరోజు అంగీకరించింది. ఈ క్రమంలోనే సిజెఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి, జస్టిస్ విపుల్ ఎం పంచోలీలతో కూడిన ధర్మాసనం కేంద్రం సిబిఎస్ఈ ఎన్సిఈఆర్టీలకు ఈ అంశంపై నోటీసులు జారీ చేసింది. 2 వారాల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 1117

0: నా నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 29వ తేదీ సాయంత్రం వరకు పంపవచ్చు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. కేంద్ర వాణిజ్యం పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ కెనడా పర్యటనలో భాగంగా 2వ రోజున టొరంటోలో కెనడాకు చెందిన సీనియర్ వ్యాపార వర్గాలు పెట్టుబడిదారులతో ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహించారు. ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేయడం, వ్యూహాత్మక రంగాలలో పెట్టుబడులు, సాంకేతిక భాగస్వామ్యాలను ప్రోత్సహించడం ఈ సమావేశాల లక్ష్యమని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ పర్యటన సందర్భంగా పీయూష్ గోయల్ కెనడా అంతర్జాతీయ వాణిజ్య మంత్రి మణిందర్ సిధూను కలిశారు. భారత్ కెనడాల మధ్య పెరుగుతున్న వాణిజ్య సంబంధాల గురించి చర్చించారు. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 50 మిలియన్ డాలర్లకు విస్తరించడం, ఈ ఏడాది చివరి నాటికి సిఏపిఏ చర్చలను ముగించడం అనే తమ ఉమ్మడి లక్ష్యాన్ని ఇరు వర్గాలు పునరుద్ఘాటించాయని ఆ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇదిలా ఉండగా టొరంటోలో ఉన్న ప్రవాస భారతీయులను ఉద్దేశించి కేంద్ర మంత్రి మాట్లాడుతూ, వ్యాపారం, సాంకేతికత, విద్యారంగం, ఆవిష్కరణలు, సామాజిక నాయకత్వం వంటి రంగాలలో ప్రపంచవ్యాప్తంగా భారతదేశం విలువలను, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రవాస భారతీయులు నిలబెడుతున్నారని ప్రశంసించారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ చేపట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘానికి ఉన్న అధికారాలను సుప్రీంకోర్టు సమర్థించింది. సాధారణ ఓటర్ల జాబితా సవరణ కంటే ఎస్ఐఆర్ భిన్నంగా ఉన్నంత మాత్రాన దీన్ని కొట్టివేయలేమని, ఇది పూర్తిగా రాజ్యాంగబద్ధమైనదని, చట్టబద్ధమైనదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రజాప్రాతినిధ్య చట్టం 1950, ఓటర్ల నమోదు నిబంధనలు 1960కి విరుద్ధమనే వాదనను తిరస్కరించింది. ఈ ప్రక్రియ స్వేచ్ఛాయుత, పారదర్శక ఎన్నికలు నిర్వహించాలనే రాజ్యాంగ లక్ష్యాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తుందని అత్యున్నత ధర్మాసనం పేర్కొంది. ఎస్ఐఆర్ నిర్వహించడం ద్వారా కేంద్ర ఎన్నికల సంఘం తన పరిధి దాటి వ్యవహరించలేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. బీహార్లో చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియను సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీంకోర్టు ఈరోజు తీర్పు వెలువరించింది. దేశంలోని ఉత్తర మధ్య భారతదేశం అంతటా తీవ్రమైన వడగాలుల పరిస్థితులు కొనసాగుతున్నాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ వెల్లడించింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు ఉష్ణోగ్రత 43.5 డిగ్రీల సెల్సియస్గా నమోదు అయ్యిందని పేర్కొంది. రాజస్థాన్లోని 5 జిల్లాల్లో వడగాలుల పరిస్థితుల నేపథ్యంలో ఆరెంజ్ అలర్ట్ ఐఎండీ జారీ చేసింది. జోధ్పూర్, బికనీర్, కోటా డివిజన్లోని కొన్ని ప్రాంతాలతో పాటు శెఖావతి ప్రాంతంలో కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల సెల్సియస్ను దాటే అవకాశం ఉందని పేర్కొంది. ఇదిలా ఉండగా దేశవ్యాప్తంగా వాతావరణ పరిస్థితుల గురించి ఐఎండీ శాస్త్రవేత్త డాక్టర్ శక్తికాంత్ మిశ్రా తెలియజేస్తూ,
1: టుడే హీట్ వేవ్ టు సీవ్ రెడ్ వేవ్ కండిషన్స్ లైక్లీ టు కంటిన్యూ ఓవర్ సెంట్రల్ అండ్ నార్త్ వెస్ట్ ఇండియా డ్యూరింగ్ నెక్స్ట్ 2-3 డేస్. రిడక్షన్ ఇన్ మాక్సిమం టెంపరేచర్ అండ్ అబేట్మెంట్ ఆఫ్ హీట్ వేవ్ కండిషన్స్ ఆర్ లైక్లీ ఫ్రమ్ 29th May. ఐసోలేట్ హెవీ టు వెరీ రెయిన్ఫాల్ లైక్లీ ఓవర్ నార్త్ ఈస్ట్ అడ్జోయినింగ్ ఈస్ట్ ఇండియా అండ్ సౌత్ వెస్ట్ ఇండియా, ఎస్పెషలీ డ్యూరింగ్ నెక్స్ట్ 2 డేస్ ఓవర్ నార్త్ ఈస్ట్ అండ్ అడ్జోయినింగ్ ఈస్ట్ ఇండియా అండ్ ఓవర్ సౌత్ వెస్ట్ ఇండియా ఆన్ టుడే, దట్ ఈస్ 27th May, అండ్ ఓవర్ తమిళనాడు డ్యూరింగ్ 27 to 29. మోడరేట్ టు సీవియర్ థండర్ స్టార్మ్ యాక్టివిటీ విత్ స్క్వాలీ విండ్స్ ఇస్ బి రీచింగ్ అప్ టు 70 km/h ఓవర్ నార్త్ వెస్ట్ ఇండియా, సెంట్రల్ ఇండియా అండ్ ఈస్ట్ ఇండియా డ్యూరింగ్ 28 to 30th May.
0: ఐపీఎల్లో భాగంగా పంజాబ్లోని ముల్లాన్పూర్ వేదికగా ఎలిమినేటర్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన సన్ రైజర్స్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ ప్రారంభించిన రాజస్థాన్ రాయల్స్ 11 ఓవర్లు పూర్తయ్యేసరికి 2 వికెట్లు నష్టపోయి 151 పరుగులు చేసింది. ఇందులో గెలిచిన జట్టు గుజరాత్ టైటాన్స్తో ఈ నెల 29న 2వ క్వాలిఫైయర్లో ఆడుతుంది. ఓడిన జట్టు టోర్నీ నుండి నిష్క్రమిస్తుంది. ముఖ్యాంశాలు మరోసారి. దేశ సమగ్ర ప్రగతికి ఈశాన్య ప్రాంత అభివృద్ధి అత్యంత కీలకమని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పేర్కొన్నారు. సార్థక్ పీడీఎస్ రేషన్ సరఫరా పథకాన్ని 2031 వరకు కొనసాగించాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. కేంద్ర వాణిజ్యం పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ కెనడా పర్యటనలో భాగంగా టొరంటోలో వ్యాపార వర్గాలతో ఉన్నత స్థాయి సమావేశాలను నిర్వహించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 MHz పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు. నిలయంలో సమయం 8:40. చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమంలో ముందుగా వినేద్దాం.

డైరెక్టర్ చిత్రం నుండి. హరిణి, సునీత, తృప్తి, సంధ్య ఆలపించిన ఈ పాటను రచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం సమకూర్చిన వారు హరీష్ జయరాజ్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్ని అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమంలో తర్వాత పాట విందాం. దేనికైనా రెడీ చిత్రం నుండి చక్రీ సంగీతం సమకూర్చిన ఈ పాటను సాహిత్యం చంద్రబోస్, గాయని గాయకులు పరిణిక మరియు హేమచంద్ర.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

ఇంతవరకు చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు. సమయం 9 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి అనాథ నాటిక వింటారు. రచన శ్రీ పాషం గోపాలకృష్ణమూర్తి, నిర్వహణ శ్రీ ఎలిసెల నాగేశ్వరరావు, సహకారం కుమారి లక్కోజు భానుమతి. ఇందులో పెద్దమ్మ శ్రీమతి మట్టా విజయలక్ష్మి, సుధాకర్ శ్రీ పి శ్రీనివాసరావు, సుమిత్ర శ్రీమతి అమ్మన్న విజయలక్ష్మి, కిరణ్ శ్రీ ఎమ్మిల శ్రీనివాసరావు, సీతమ్మ శ్రీమతి చివుకుల ఉమాదేవి, మున్సిపల్ ఉద్యోగి శ్రీ ఆళ్ల యోగానందేశ్వరరెడ్డి. వినండి అనాథ నాటిక.
2: నన్ను అన్యాయం చేసిపోయావా దేవుడా, దేవుడా, నువ్వు లేకుండా నేను ఎలా బ్రతకాలరా దేవుడా, దేవుడా, దేవుడా, దేవుడా.
3: పెద్దమ్మా, పెద్దమ్మా,
2: వచ్చావా కొడుకా? యావండి, అబ్బాయి సుధాకర్ వచ్చాడు చూడండి.

0: అత్తయ్య గారు,
1: అయ్యో అయ్యో, నా కూడా సుమిత్ర కూడా వచ్చింది. చూడండి చూడండి, ఏమండి? అయ్యయ్యో, నా దేవుడు నన్ను విడిచిపెట్టి ప్రశాంతంగా ఎలా నిద్రపోతున్నాడో చూడమ్మా సుమిత్ర.
2: పెదనాన్నగారు ఎలా పోయారు పెద్దమ్మా?
1: నేదట్లోనే పోయారు నాయన. ఎప్పుడూ ప్రొద్దున్నే లేసే మనిషి బారెడు ప్రొద్దెక్కినా లేవకపోతే కాఫీ పెట్టిన తర్వాత లేపాను నాయన. ఇంకెక్కడ కాఫీ నాయన, అది తాగటానికి ఆయన లేస్తేగా. వెంటనే నీకు ఫోన్ చేయించాను నాయన.
3: అయ్యయ్యో అత్తయ్య గారు, మావయ్య గారు తలవైపు దీపం మలిగేట్లుగా ఉంది, నేను సరిచేస్తాను అన్నట్టు ముక్కుల్లో దూది పెట్టలేదేమిటండి, కుళ్ళటం మొదలైంది అనుకుంటా. బా, వాసనొస్తోంది.
1: నా తల్లే నా తల్లే, అదుగు ఆ గూట్లో దూదుంది, తీసుకొచ్చి పెట్టమ్మా.
3: అలాగే అత్తయ్య.
1: ఎంతైనా నా కోడలికి ఎంత బాధ్యత. మీ మామయ్య గారు అప్పుడప్పుడు అంటుండేవారు, నా అన్న కోడలైనా నా సొంత కోడలతో సమానం అని. కాదు కాదు, నా సొంత కూతుళ్ళంటిది అనేవారు. అంతేకాదు, సుమిత్ర కజ్జికాయలు ఎంత బాగా చేస్తుందో ఒకసారి పిలిపించమే అనేవారు. నీ చేత్తో వండిన కజ్జికాయలు తినకుండా నీ పోయారమ్మా మీ మావయ్య.
3: ఊరుకోండి అత్తయ్య గారు, ఊరుకోండి. ఎంత ఏడిస్తే మాత్రం పోయిన వారు తిరిగి వస్తారా? గుండె దిటవు చేసుకోండి అత్తయ్య గారు.
1: నాకున్న ఒక్కండా పోయిన తర్వాత నేనెవరి కోసం బతకాలి, ఎందుకు బతకాలమ్మా? ఆ దేవుడు నన్ను కూడా తీసుకెళ్తే బాగుండును కదా.
2: పెద్దమ్మా, అవే మాటలు. నీకు అండలేకపోవడం ఏమిటి? నీ కొడుకు నేను లేనా? నీ కోడలు లేదా?
3: అత్తయ్య గారు, ఇంకోసారి మీరు ఇలా మాట్లాడితే నేను ఊరుకోను.
1: నేనేమన్నానమ్మా?
3: అదే, నాకెవరూ లేరు, నేను అండలేని దాన్ని అనే మాటలు ఇంకొకసారి అన్నారంటే నాకు కోపం వస్తుంది తెలుసా?
1: నా తల్లి నా తల్లి, నిజమేనమ్మా, నాకెవరూ లేకపోవటం ఏమిటి? మీరు లేరు, ఇంకెప్పుడు అలానలేమ్మా.
2: అవును పెద్దమ్మా, ఇక్కడెవరూ లేరేంటి? చుట్టుపక్కల వాళ్ళు ఎవరు నిన్ను పలకరించడానికి రాలేదా?
1: అయ్యో, రాకపోవటం ఏమిటి నాయన, అందరూ వచ్చారు. కానీ వచ్చిన వాళ్ళు ఊరికే ఉండకుండా ఊరికే హడావడి చేస్తున్నారు, శవాన్ని తీసేయండి శవాన్ని తీసేయండి అంటూ. అప్పుడు నేనేమన్నానో తెలుసా? కాస్త ఆలస్యమైనా నా కొడుకు వస్తాడు, అతనే నా భర్తకు దహన సంస్కారాలు చేస్తాడన్నాను. ఆ మాటకి వాళ్ళకి కోపం వచ్చింది నాయన.
3: కోపం ఎందుకు వచ్చింది అత్తయ్య గారు?
1: అదేనమ్మా, ఇన్ని సంవత్సరాల నుంచి మీరు చచ్చారో బతికారో చూసిపోవటానికి ఒక్కసారైనా రాని వాళ్ళు ఇప్పుడు వస్తారా అన్నారు. ఆ మాటకు నాకు కోపం వచ్చి చడామడా తిట్టాను. దాంతో కోపం వచ్చి అంతా వెళ్ళిపోయాను నాయన.
2: పెదనాన్నగారి శవాన్ని మొయ్యటానికి నలుగురు మనుషులు కావాలిగా పెద్దమ్మా.
1: కూలి డబ్బులు పారేస్తే నలుగురేమిటి నాయన? 40 మంది వస్తారు. నాయనా సుధాకర్, నువ్వు ఆ పంచు నాయన, ఇవిగో 10,000 రూపాయలు.
2: డబ్బులేం అవసరం లేదు పెద్దమ్మా, డబ్బు నా దగ్గర ఉంది.
3: అయ్యయ్యో, అదేమిటండి డబ్బులు వద్దంటారు? అత్తయ్య గారు తన భర్త దహన సంస్కారాలు చేయడానికి తన డబ్బే ఖర్చు పెట్టాలనుకుంటూ ఉంటే.
1: మరే నాయన, ఉన్నంతలో ఆయన బతుకుండగా నాకే లోటు చేయలేదు. ఆయన డబ్బుతోనే ఆయన గారి అంతిమ యాత్ర జరిపించు నాయన.
2: సరే పెద్దమ్మా, నువ్వు బాధపడతావని తీసుకుంటున్నాను.
3: అబ్బో, తీసుకోవచ్చులే ఉండండి, మీకు అంతా తొందరే.
1: అదేమిటమ్మా సుమిత్ర, తొందర ఏమి లేదంటావు? శవాన్ని ఎంతసేపు ఇంట్లో పెట్టుకుంటావు? ఇంకా రావాల్సిన వారు కూడా ఎవ్వరూ లేరు. అబ్బాయి, నువ్వు వెళ్ళు.
3: అత్తయ్య గారు, మొన్న ఈ మధ్యన మా ఇంటి దగ్గర మావయ్య గారిలాగే ఒక ముసలాయన చనిపోయాడు. ఆయనకు కూడా పిల్లలు లేరు. అప్పుడు చనిపోయిన ఆయన తమ్ముడు కొడుకు వచ్చి తలకొరివి పెట్టాడు. అప్పుడు ఆయన భార్య తన ఆస్తి మొత్తం తలకొరివి పెట్టిన అతని పేరును వ్రాసి ఆవిడ వెళ్ళి అతని ఇంట్లోనే ఉండిపోయింది అత్తయ్య గారు.
1: అంటే ఇప్పుడు నేను కూడా నాకున్న 2 ఎకరాల పొలం, ఈ ఇల్లు మీ పేరుతో రాసి నేను వచ్చి మీ ఇంట్లో ఉండాలంటావు, అంతేనా?
3: మీకు మాత్రం ఎవరున్నారు అత్తయ్య గారు? మేము తప్ప. మీరు ఇక్కడ ఒంటరిగా ఉండే బదులు చక్కగా మా ఇంటికి వచ్చి మనవడు మనవరాలితో ఆడుకుంటూ హాయిగా ఉండక?
1: నేను కూడా ఇక్కడే నా దేవుడు పోయిన ఈ ఇంట్లోనే తను చాలిస్తాను, కానీ ఎక్కడికి రాను.

0: అయినా సుధాకర్ నువ్వెళ్ళు నాయనా. అదేమిటి నాయనా, డబ్బు తీసుకుని అంతిమయాత్రకు సన్నాహం చేయమంటే సుమిత్ర ముఖంవైపు చూస్తూ అలా నుంచుంటావే?
1: అలాగే వెళ్తాను కాని పెద్దమ్మా, వారసుడినైన నేను పెదనాన్నకు కర్మకాండ నిర్వహిస్తే ఆయన ఆస్తి మొత్తం సుమిత్ర చెప్పినట్లు నాదవుతుందా?
0: అబ్బా, శవాన్ని ముందు పెట్టుకుని ఆస్తులు గోలేమిట్రా సుధాకర్. అవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు, వెళ్ళు నాయనా.
2: అంతా అయిపోయిన తర్వాత మాట్లాడుకోవడానికి ఏముంటుంది అత్తయ్య గారు? అదేదో ఇప్పుడే అనుకుంటే బాగుంటుంది.
0: సుమిత్ర, ఏమిటమ్మా నువ్వు కూడా, వేళాకోళ్ళానికి ఇదా సమయం, ముందు వాణ్ణి వెళ్ళనివ్వు.
2: అయ్యో అత్తయ్య గారు, పెద్దవారు పూజ్యులు, మీతో నేను వేళాకోళం ఆడతానా?
0: అంటే నువ్వు నిజంగానే మాట్లాడుతున్నావా?
2: సీరియస్గా నిజంగానే మాట్లాడుతున్నాను అత్తయ్య గారు.
0: సరే, ఇంతకీ నువ్వు చెప్పేదేమిటో కాస్త అర్థమయ్యేలాగా వివరంగా చెప్పు.
2: ఇంకా వివరంగా చెప్పేదేముంది అత్తయ్య గారు? మామయ్య గారు తన తదనంతరం ఉన్న ఆస్తి మీకు చెందేటట్లుగా వ్రాస్తారు కదా, అలాగే ఇప్పుడు మీరు ఆస్తి మొత్తం మా పేరుతో వ్రాయండి అత్తయ్య గారు.
0: నేను బ్రతుకుండగా ఎలా రాస్తానమ్మా?
2: చనిపోయిన తర్వాత వ్రాయలేరు కాబట్టి.
1: నిజమే పెద్దమ్మా, ఒకవేళ నువ్వు ఆస్తి నీ తదనంతరం అని వ్రాసినా మన దాయాదులు మాకు వాటా ఉందంటూ వస్తారు, అప్పుడు అందరం శకపొట్లు పట్టాలి.
0: అందుకని ఉన్నదంతా మీ పేరుతో రాసి నేను అడుక్కు తినాలా?
2: అయ్యయ్యో, అంత కర్మ మీకెందుకు పడుతుంది అత్తయ్య గారు? మిమ్మల్ని కాలు కింద పెట్టకుండా చూసుకోవడానికి మేము లేమటండి.
0: అయ్యో, ఇంతవరకు మీ ఉద్దేశం ఏమిటో నాకు అర్థం కావటం లేదు.
1: పిచ్చి పెద్దమ్మా, ఇందులో అర్థం కాకపోవటానికి ఏముంది చెప్పు. సింపుల్ విషయం అర్థం కాలేదా? ఇప్పుడు పెదనాన్నకు తలకొరువు పెట్టిన నాకు నీ యావదాస్తి చెందుతుందని అర్థం, అర్థమైందా?
0: ఇదిగో సుధాకర్, ఆస్తులు గీస్తులు ఏమీ మీ పేరుతో రాయను. అంతగా కావాలంటే తలకొరువు పెట్టినందుకు నీకో 50,000 రూపాయలు ముట్ట చెప్తాను, ఏమంటావు?
2: ముష్టి వేస్తున్నారా అత్తయ్య గారు?
0: అమ్మా సుమిత్ర, నీకు ముష్టి వేసే స్తోమత నాకెక్కడదమ్మా? నువ్వు లక్షాధికారి బిడ్డవు, అయినా ముష్టి ఎవరైనా 1,000,000 రూపాయలు వేస్తారా ఏమిటి? అలా ఎవరికైనా నువ్వు వేస్తావేమో కానీ నేను వేయలేనమ్మా. 50,000 రూపాయలు ముష్టి అంటే మాటలా?
1: అబ్బా పెద్దమ్మా, పెద్దదానివి వయసు అయిపోయిన దానివి ప్రస్తుత పరిస్థితులు అర్థం చేసుకోకుండా మాట్లాడతావే.
0: అంటే ఏమిట్రా నువ్వు అనేది? నువ్వు ముసల్దాని అయిపోయావు, నీకు డబ్బు ఆస్తి ఎందుకు అనేగా?
1: నిజం అదేగా పెద్దమ్మా.
0: వయసు అయిపోయినా వయసులో ఉన్నా ఈ రోజుల్లో ఎవ్వరూ ఎవరిని చూడటం లేదు నాయన. చివరికి కడుపును పుట్టిన బిడ్డలు కూడా అదే డబ్బుంటే అందరూ ఎక్కడ లేని ప్రేమ వలకపోస్తారు, అత్తయ్య చెక్కయ్య అంటూ.
2: అంటే అంటే మీ ఉద్దేశం నాది నిజమైన ప్రేమ కాదేనా అత్తయ్య గారు?
1: అబ్బా పెద్దమ్మా, నువ్వన్నట్లుగానే ఈ రోజుల్లో ఎవరికి ఎవరి మీద ప్రేమలు ఆప్యాయతలు లేవు. డబ్బు, డబ్బు మీద ప్రేమతోనే మానవ సంబంధాలు కొనసాగుతున్నాయి. అర్థమైంది కదా? ఇక వాదన చేయటం ఆపి అసలు విషయం తేల్చు నాంచకుండా.
0: ఇందులో నాంచటానికి ఏముంది నాయనా? నాకెవరి కష్టము దోచుకోవటం, ఎవరి సహాయం తీసుకోవటం ఇష్టం ఉండదు. ఏదో సాంప్రదాయ ప్రకారం ఇంటి పేరు కలవాడివి, వారసుడితో తలకొరువు పెట్టిస్తే ఆయన ఆత్మ స్వర్గానికి వెళుతుందన్న నమ్మకంతో 50,000 రూపాయలు ఇస్తానన్నాను కదరా.
2: అబ్బో ముష్టి 50,000 మాకేం అవసరం లేదు అత్తయ్య గారు.
0: ఒరే సుధాకర్, నీవేమీ మాట్లాడవేరా? అలా బెల్లం కొట్టిన రాయిలా నిలబడి చూస్తావేమిట్రా?
2: నేను మాట్లాడుతున్నానుగా, ఇంకా ఆయనే మాట్లాడతారు.
0: చూడమ్మా సుమిత్ర, తలకొరువు పెట్టేది వాడా నువ్వా?
2: నా అనుమతి లేకుండా ఆయన తలకొరువు పెడతాడని మీరేలా అనుకుంటున్నారు అత్తయ్య గారు?
0: ఎరా సుధాకర్, నీ మాట కూడా అదేనా, చెప్పరా?
2: అంటే అంటే మీ ఉద్దేశం ఏమిటండి అత్తయ్య గారు? భార్యాభర్తల్లో భార్యదో మాట భర్తదో మాట ఉంటుందా? మామయ్య గారు మీరలా ఉండేవారేమో కానీ మేం మాత్రం అలా కాదు, మా ఇద్దరిది ఒకటే మాట. ఏమండి అంతేనా?
1: అంతే అంతే అంతే పెద్దమ్మా.
0: ఎంతకు నువ్వు అనేదేమిటి సుమిత్ర? నా కొడుకు అదే నీ భర్త, చనిపోయిన నా భర్తకి తలకూరు పెట్టాలంటే డబ్బు కావాలి అంతేగా? సరే, అవసరం నాది కాబట్టి తలకొరివి రేటెంతో మళ్ళీ మళ్ళీ బేరమాడే పని లేకుండా ఒకే రేటు ఖచ్చితంగా చెప్పు.
2: చీచిచిచి, బేరమేమిటండి అత్తయ్య గారు బేరం? ఇదేమన్నా వ్యాపారమా? మేమేమన్నా సరుకులు అమ్ముతున్నావా? అలా మాట్లాడతారు ఏమిటండి మరీ విచిత్రంగా?
1: పెద్దమ్మా, నువ్వు అలా బాధపడి నిష్ఠూరంగా మాట్లాడితే నాకేం నీ డబ్బు

0: లేదు తెలుసా?
1: నాకెవరి కష్టం ఉంచుకోవటం ఇష్టం లేదన్నానుగా నాయన. ఊరికే ఎందుకులే గాని, నేనిస్తానన్నా 50,000, మీకు నచ్చలేదన్నావు కాబట్టి ఇంకెంత కావాలో అడుగు నాయన. కాదు కాదు, అడగండి నాయన.
2: మళ్ళీ మళ్ళీ అడిగేదేముంది అత్తయ్య గారు? చూడండి, మీరే పెద్ద మనసు చేసుకుని ఇవ్వండి.
1: పెద్ద మనసు గలదాన్ని కనకే మీరు అడగకుండానే 50,000 ఇస్తానన్నాను. నీవేమో అసలికే ఎసరు పెడతానంటున్నావు, కాబట్టి నీకెంత కావాలో నువ్వే అడగవమ్మా కోడలా.
2: మీకు తెలియదే ఉంది అత్తయ్య గారు, మీరు మీ యావదాస్తి మీ కుమారుడైన నా భర్త పేరుతో వ్రాస్తారనుకోండి, దాయాదుల కోర్టులో కేసు వేస్తే కోర్టుల చుట్టూ తిరగలేక మేము చావాలి. అదే నా పేరుతో వ్రాస్తారనుకోండి, వాళ్లకు కోర్టుకు వెళ్లే ఛాన్సే లేదు. ఏమంటారు?
0: కరెక్ట్ కరెక్ట్ పెద్దమ్మా, నిజంగా ఈ ఐడియా నాకు రాలేదు చూసావా? సుమిత్ర చెప్పింది చాలా కరెక్టు. అలా చెయ్యి పెద్దమ్మా, ఏ గొడవ ఉండదు.
1: నేను ఆస్తి మీ పేరుతో రాయనుగాక రాయను, మీ ఇంటికి కూడా నేను రాను. ఇంతటితో ఈ విషయం విడిచిపెట్టి ప్రస్తుతం నేను ఇస్తానన్న 50,000 తీసుకుని పని ముగించుకుని వెళ్ళండి. అర్థమైందా?
2: ఇదే మీ చివరి నిర్ణయమా అత్తయ్య గారు?
1: అవును, ఇదే నా చివరి నిర్ణయం, స్థిర నిర్ణయం కూడా.
0: అబ్బా పెద్దమ్మా, నువ్వు కూడా ఏమిటే తెగిందాకా లాగుతావే.
1: తెగిందాకానా అంటే తెంచుకుందామని అనుకుంటున్నావురా?
3: ఒరే సుధాకర్, చిన్నప్పుడే మీ అమ్మ చనిపోతే నిన్ను నేను పెంచానురా ఈ చేతులతో. నీకు తల్లిని లోటు తీర్చానురా, కన్న తల్లిని కాకపోయినా పెంచిన తల్లినిరా. ఆ విషయం మర్చిపోకరా నాయన.
0: అది గుర్తుండబట్టే కదా పెద్దమ్మా, పెద్దనాన్న చనిపోయారని తెలియగానే ఉన్న ఫలంగా వచ్చాను. కాదు కాదు, వచ్చాము.
1: నీ పెళ్ళై 10 సంవత్సరాల్లో ముసలాళ్ళ నేను ఎలా ఉన్నావనని ఒక్కసారైనా చూడటానికి వచ్చావురా?
0: అది మరే పెద్దమ్మా.
2: అంటే ఏమిటండి అత్తయ్య గారు మీ ఉద్దేశం? పెళ్ళైన తరువాత అంటే మీ దగ్గరకు ఆయన్ని రాకుండా చేసింది నేనేనా మీ ఉద్దేశం?
0: అబ్బే, అలా వద్దని సుమిత్ర ఎప్పుడూ చెప్పలేదు పెద్దమ్మా. నేనే బిజినెస్ వ్యవహారాల్లో తీరిక లేక రాలేదు.
2: ఇప్పుడు కూడా ఎంతో తీరుగు చేసుకుని రావాల్సి వచ్చింది. మేమేమో మధ్యాహ్నానికి బయలుదేరి వెళ్ళాలి. మీ వ్యవహారం చూస్తుంటే అనవసరంగా వచ్చామేమో అనిపిస్తోంది.
1: అంటే ఏమిటమ్మా నీ ఉద్దేశం? మనిషి చనిపోతే కూడా చెప్పుల్లో కాళ్ళు పెట్టుకుని వస్తారా ఏమిటి?
2: చెప్పుల్లో కాళ్ళు పెట్టుకుని వచ్చినా, కాళ్ళల్లో చెప్పులు పెట్టుకుని వచ్చిన వాళ్ళం ఇక్కడే ఉండిపోవుగా. వెళ్ళక తప్పదుగా అత్తయ్య గారు.
1: వెళ్ళండి అమ్మా వెళ్ళండి. నేనేమన్నా మిమ్మల్ని ఇక్కడే ఉండమన్నానా ఏమిటి? ఒకవేళ ఉంటే మాత్రం మీరు ఉంటారా?
2: అత్తయ్య గారు, ఇక ముసుగులో గుద్దులాట వద్దండి, సూటిగా అసలు విషయం చెప్పండి.
1: ముసుగులో గుద్దులాటలా మాట్లాడుతుంది ఎవరమ్మా? నువ్వు కాదు, అసలు విషయం సూటిగా చెప్పాల్సింది నేను కాదు నువ్వు.
2: అబ్బబ్బబ్బా, మళ్ళీ మళ్ళీ ఏం చెప్పమంటారు? ఇంతకు ముందేగా చెప్పాను.
1: నేను చెప్పానుగా సుమిత్ర నా అభిప్రాయాన్ని.
0: అంటే ఈ ఇల్లు పొలం నాకు రాయవా పెద్దమ్మా?
1: రాయనుగాక రాయను.
2: సరే పదండి వెళ్ళిపోదాం.
0: ఏం పెద్దమ్మా, వెళ్ళమంటావా?
1: అంటే నా ఆస్తి మీ పేరుతో రాయకపోతే ఆయనకు తలకొరు పెట్టనంటావు, దహన సంస్కారాలు చేయనంటావు, అంతేనా కొడుకు?
0: అంతే పెద్దమ్మా.
1: సరే అయితే వెళ్ళండి రా, వెళ్ళండి.
2: అత్తయ్య గారు, మీరు మతుండే మాట్లాడుతున్నారా? మావయ్య గారికి మా వారు తలకొరివి పెట్టకపోతే ఆయన ఆత్మ పుణ్యలోకాలకు వెళ్ళదు. ఆ విషయం తెలుసా? పుత్రులు లేని వారి ఆత్మ పున్నామ నరకానికి వెళుతుందని. మీకు మాత్రం తెలీదా అత్తయ్య గారు?
1: చనిపోయిన ఆయన ఆత్మ ఎక్కడికి వెళ్తుందో నాకు తెలియదు, కానీ నాకున్న యావదాస్తి మీకు రాస్తే నేను మాత్రం బ్రతికుండగానే నరకం అనుభవించాలి. కాబట్టి చివరిసారిగా చెప్తున్నాను, 50,000 తీసుకుని చేస్తే చేయండి, లేదంటే వెళ్ళండి.
2: ఆ ముష్టి 50,000 మాకేం అవసరం లేదండి, పదండి వెడదాం. బో, ఇంకా ఇక్కడే నిలబడ్డారే, సిగ్గులే కూడా రండి.
0: వెళ్తున్నాం పెద్దమ్మా.
1: వెళ్ళండి, అందరూ వెళ్ళిపోండి.

0: ఏమమ్మా దుర్గమ్మ?
1: వచ్చావా సీతమ్మ?
0: అబ్బా దుర్గమ్మ, నీ ఎటకారాల తర్వాత కానీ అదిగో ఆ వెళ్ళేది నీ మరిది కొడుకు కొడలనుకుంటా?
1: అవును.
0: అవునా? మరి వచ్చి 10 నిమిషాలు కూడా కాలేదు, ఎక్కడికెళ్తున్నారు? చేతిలో సూట్ కేసు కూడా ఉంది, కొంపదీసి వెళ్ళిపోతున్నారా ఏమిటి?
1: అవును.
0: అవునా? అయితే నీ భర్త శవాన్ని ఎవరు

0: అన్నం చేస్తారు? ఇంతకీ అసలు వచ్చింది ఎందుకంట, వెళ్ళిపోతుంది ఎందుకంట?
1: అది అది
0: పర్వాలేదులే చెప్పవమ్మా, ఇన్నాళ్ళ నుంచి పక్క పక్కనే ఉంటున్నావు, నా దగ్గర కూడా రహస్యాలేంటి?
1: రహస్యం ఏమీ లేదు సీతమ్మ, నాకున్న యావదాస్తి వాళ్ళ పేరుతో రాస్తే గాని తలకొరివి పెట్టనన్నాడు నా కొడుకు.
0: అలాగా మరి నువ్వేమన్నావు?
1: ఇందులో అనటానికే ఉంది, ఉన్నదంతా వాళ్ళకిస్తే నేనేమైపోవాలి, నన్నెవరు చూస్తారు?
0: అందుకని తలకొరి పెట్టడానికి వచ్చిన వారసుడికి ఆస్తి పెట్టనన్నావా ఏంటి?
1: అవును. ఏ
0: ఎంత పని చేశావు దుర్గమ్మ, నీకున్నది వారసుడు ఒక్కడే, వాణ్ణి కూడా దూరం చేసుకున్నావు, ఇప్పుడు ఆ శవానికి ఎలా దహన సంస్కారాలు చేపిస్తావు?
1: అంటే ఏమిటి సీతమ్మ నువ్వనేది? నా ఆస్తి వాడి పేరుతో పెట్టి నన్ను ముచ్చెత్తుకుని బ్రతకమంటావు అంతేనా? అదేగా నువ్వు చెప్పేది?
0: అది కాదు దుర్గమ్మ, ఆస్తి తన పేరుతో వ్రాయనన్నావని నీ కొడుకు వెళ్ళిపోయాడు, ఇప్పుడు జరగాల్సిన కార్యక్రమం ఎలా జరిపిస్తావని అడుగుతున్నాను.
1: నేనెలాగో జరిపిస్తానుగా.
0: అదే ఎలాగని అడుగుతున్నాను.
1: అబ్బా, నేనెలాగో

0: నువ్వనేది నా ఆస్తి వాడి పేరుతో పెట్టి నన్ను ముట్టెత్తుకుని బ్రతకమంటావు, అంతేనా? అదేగా నువ్వు చెప్పేది?
1: అది కాదు దుర్గమ్మ, ఆస్తి తన పేరుతో వ్రాయనన్నావని నీ కొడుకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు జరగాల్సిన కార్యక్రమం ఎలా జరిపిస్తావని అడుగుతున్నాను.
0: నేను ఎలాగో జరిపిస్తానుగా.
1: అదే ఎలాగని అడుగుతున్నాను.
0: అబ్బా, నేను ఎలాగో జరిపిస్తానన్నానుగా, నన్ను విసిగించుకుంటా వెళ్ళు.
1: ఏమిటమ్మా నీ గడుస్తాను? ఇన్నాళ్ళ బట్టి రాని నీ కొడుకు ఇప్పుడు వస్తాడా అన్నందుకు చుట్టుపక్కల వాళ్ళ మీద కూడా ఇలాగే పోట్లాడి అందరినీ పంపించేశావు. ఇప్పుడేమో రాడనుకున్న కొడుకు వచ్చాడు, ఏమీ చేయకుండా వెళ్ళిపోయాడు. నువ్వేమో శవాన్ని ఎదురుగా పెట్టుకుని కూర్చున్నావు. శవాన్ని సాగనంపే పని చూడమన్న నాకు ఏవో కుంటి సాకులు చెప్తావా?
0: అబ్బా, నా బాధ నేను పడతాను గాని నువ్వెళ్ళు సీతమ్మ.
1: దుర్గమ్మ, నువ్వు అసలు మతుండే మాట్లాడుతున్నావా? ఇంటి పక్క శవాన్ని పెట్టుకుని మమ్మల్ని భోజనం చేయకుండా ఎంతసేపు ఉండమంటావు? ఇదిగో నీ ఇష్టం అనటానికి ఇది నీ ఇంట్లో జరుగుతున్న శుభకార్యం కాదు. ఆ విషయం గుర్తుంచుకుని మాట్లాడు, అర్థమైందా?
0: ఏమిటి సీతమ్మ నువ్వు అనేది? అంటే నేనేం చెయ్యాలనుకుంటున్నానో నీకు చెప్పాలంటావు, అంతేనా?
1: తప్పకుండా. ఇది ఊరనుకున్నావా వల్లకడనుకున్నావా? మాట్లాడితే నా ఇష్టం అనటానికి.
0: ఇదిగో సీతమ్మ, కొద్దిగా నోరు సంభాళించుకుని మాట్లాడు. నీవేమీ నా చుట్టానివి కాదు, పక్కానివి కాదు. అన్ని విషయాలు నీకు చెప్పి చేయటానికి అసలు ముందు నా ఇంట్లోంచి బయటకు నడు.
1: ఇదిగో దుర్గమ్మ, నీకింత పొగరు పనికిరాదు, నన్నింట్లోంచి బయటకు వెళ్ళమంటావా? నీ కొడుకుతో కూడా ఇలాగే పొగరుగా మాట్లాడుంటావు, అందుకే నీ భర్త శవాన్ని అనాథన చేసి వెళ్ళిపోయాడు. అసలు అందరినీ విరోధం చేసుకుని నువ్వెలా నీ భర్త శవాన్ని దహనం చేపిద్దామనుకుంటున్నావు?
0: అసలు నీ ఉద్దేశం ఏమిటి సీతమ్మ? శవాన్ని ఇక్కడి నుంచి తీయలేదనా? నా ఆస్తి నా కొడుకు రాయలేదనా? కాస్త అర్థమయ్యేటట్లు చెప్పు.
1: అది కాదు దుర్గమ్మ, ఏదో నీ కొడుకు అడిగినట్లుగా నీ ఆస్తి వాడి పేరుతో వ్రాసినట్లయితే ఈ పాటికి శవయాత్ర ముగిసేది కదా.
0: సీతమ్మ, నీ మనసులోని ఉద్దేశం ఇప్పుడు బోధపడింది నాకు. అసలు నువ్వు ఎప్పటినుంచో నా ఇల్లు పక్కనున్న నీ స్థలంలో కలుపుకోవాలనుకుంటున్నావు, అవునా? నేను ఎలాగో నీకు అమ్మనన్నాను. పట్నంలో ఉంటున్న సుధాకర్ పేరుతో రాస్తే వాడెలాగూ ఇక్కడ ఉన్నాడు కాబట్టి నా ఇల్లు వాడి దగ్గర తక్కువ రేట్లో కొనుక్కోవచ్చు అని, అంతేగా?
1: అయ్యో దుర్గమ్మ, నువ్వు అలా అనుకుంటున్నావా? చీచి, నాకు అలాంటి ఉద్దేశమే లేదు. కాకపోతే విధవ ఆస్తి కోసం అయిన వాళ్ళని దూరం చేసుకున్నావే అని, అందరూ ఉండి కూడా నీ భర్త శవాన్ని మున్సిపాలిటీ వాళ్ళు దహనం చేయాల్సి వస్తుంది అన్నదే నా బాధ.
0: నా బాధ నేనే పడతానులే కానీ సీతమ్మ, నా గురించి నువ్వు ఎక్కువగా బాధపడకు, నీ ఆరోగ్యం చెడిపోద్ది. సరే వెళ్ళరా సీతమ్మ.
1: ఇంతకీ నువ్వేం చేయాలనుకుంటున్నావో చెప్పలేదే.
0: నేనేం చేస్తానో చూస్తావుగా సీతమ్మ.
1: చివరికి నీ భర్త శవానికి మున్సిపాలిటీ వాళ్ళే గతి అనుకుంటా.
0: సరేలే, భగవంతుడు ఎలా రాస్తే అదే జరుగుతుంది. విధిలిఖితం ఎవ్వరూ తప్పించలేరుగా సీతమ్మ.
1: అంతేనమ్మా అంతే.

0: ఇదిగో మామగారు, ఇదేనా అనాథ శవం? ఏమిటి మాట్లాడకుండా నా ముఖం వైపు చూస్తున్నారు? రండి రా రండి, ఆ శవం లేపండి, తీసుకెళ్దాం.
1: ఎవరు మీరు? అనాథ శవం ఏమిటి?
0: మేము మున్సిపాలిటీ నుంచి వచ్చాంలే.
1: అయితే?
0: అయితే ఏంటమ్మా, ఇప్పటికి 2 రోజుల నుంచి శవాన్ని దానం చేయకుండా అలాగే పెట్టుకుని కూర్చున్నారు. ఎవరో వస్తారు దానం చేస్తారు అన్నారంట, వాళ్ళు రావటం దానం చేయకుండా వెళ్ళిపోవటం కూడా అయిపోయిందటగా. చుట్టుపక్కల వాళ్ళు శవం కుళ్ళి వాసన వస్తుందని మాకు రిపోర్ట్ ఇచ్చారు. ఇక్కడ అనాథ శవం ఉంది, తీసుకెళ్ళండి అని. అర్థమైందమ్మా?
1: చనిపోయింది నా భర్త, ఆయన ఏమి అనాథ కాదు.
0: అబ్బా మామగారు, మీరు శవం పక్క నుంచి లేతే మేము శవాన్ని తీసుకెళ్తాం. ముందు మీరు లేవండి.
1: నేను లేవనగాక లేవను, నా భర్త అనాథ కాదు. దిక్కులేని శవలా మీరు దహనం చేయవలసిన కర్మేం పట్టలేదు.
0: మామగారు, మీరు పెద్దవారు, ఇలా మొండికేట ఏమైనా పద్ధతిగా ఉందా చెప్పండి. మీరు మమ్మల్ని విసిగించకుండా పక్క తప్పుకోండి. ఇప్పటికే 2 రోజులైంది, చూడండి శవం ఉబ్బిపోయి కంపు కొడుతుంది. ఇంకా ఈ శవం ఇలాగే ఇక్కడే ఉంటే చుట్టుపక్కల కలర వ్యాపించిద్ది, తప్పుకోండి.
1: ఓహో, నేను తప్పుకోనుగాక తప్పుకోను.
0: మామగారు, ఇలా అయితే మిమ్మల్ని బలవంతంగా ఈడ్ చేయాల్సి ఉంటుంది. పెద్దవారిని గౌరవిస్తుంటే.
1: ఉండవయ్యా బాబు, అడుగో మా అబ్బాయి వస్తున్నాడు. రానాయనారా బాబు, నీ పేరేమిటి?
0: మామగారు, మీకేమైనా పిచ్చా ఏంటి? మా అబ్బాయి అంటున్నారు, నీ పేరేంటి అంటున్నారు.
1: తొందర ఎందుకు?

0: నాయనా, ఇప్పుడే తెలుస్తుంది చూడు. బాబు, నీ పేరేమిన్నాయనా?
1: నా పేరు కిరణ్ కుమార్ అమ్మా. నన్ను అనాథ శరణాలయం మేనేజర్ సత్యనారాయణ గారు పంపించారు.
0: అర్థమైంది నాయనా, అందుకే నీ పేరేమిటని అడిగాను. సరిగ్గా సమయానికి వచ్చావు. ఇదిగో బాబు, ఈ కాగితంలో మన ఇంటి పేరు, గోత్రం పేరు రాసింది. ఇదిగో ఈ 10,000 రూపాయలు తీసుకుని వెళ్ళు. పంతులు గారికి నేను ఫోన్ చేశాను, ఆయన అక్కడికి వచ్చి నిన్ను కలుసుకుంటాడు. వెళ్ళు, వెళ్ళి మీ నాన్నగారి దహన సంస్కారాలు చేసిరా. వెళ్ళు బాబు.
1: అమ్మా, నేను
0: నువ్వు నా మానసపుత్రుడివి బాబు. మీ నాన్నగారి దహన సంస్కారాలు నిర్వహించిన మరుక్షణం నువ్వు నా దత్తపుత్రుడివి. నీ గురించి అన్ని విషయాలు సత్యనారాయణ గారు నాకు ఫోన్ చేసి చెప్పారు. నీకు చదవంటే ప్రాణమంటగా నీలాంటి బుద్ధిమంతుణ్ణి పంపి సత్యనారాయణ గారు నాకెంతో మేలు చేశారు. నేనెంత అదృష్టవంతురాలి బాబు.
1: అదృష్టం నీది కాదమ్మా, నాది. అనాథాశ్రమంలో ఉంటూ ఎంతో కష్టపడి చదివి ఇంటర్ వరకు వచ్చాను. ఇక్కడి నుంచి నా చదువుకి, నా పోషణకి, శరణాలయానికి భారంగా ఉన్న సమయంలో సత్యనారాయణ గారు పిలిచి మీరు నన్ను పుత్రుడిగా స్వీకరిస్తున్నారని చెప్పి పంపించారు. మీరేమో నేను మీకు దొరకటం అదృష్టం అంటున్నారు.
0: ఆయన వాళ్ళు డబ్బు కాసిపడి మీ నాన్నగారి శవాన్ని దహనం చేయటానికి నిరాకరిస్తే మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఆయనది అనాథ శవం తీసుకెళ్తానంటున్న తరుణంలో నువ్వు సమయానికి వచ్చి నా భర్త అనాథ కాదు అని నిరూపించావు బాబు.
2: మామగారు, ఇప్పుడు వచ్చిన కుర్రాడిని మీరు మీ కొడుకు అంటున్నారు. ఆ కుర్రాడేమో అనాథ శరణాలయం నుంచి వచ్చానంటున్నాడు. ఇప్పటికిప్పుడే ఈ కుర్రాడు మీ కొడుకు ఎలా అయ్యాడో నాకు అర్థం కావట్లేదు.
0: నీకేం అర్థం కానవసరం లేదు నాయన, మాకు అర్థమైంది అది చాలు. బాబు కిరణ్, నేను చెప్పింది గుర్తుందగా, మున్సిపాలిటీ వ్యాన్లో వెళ్ళు. వ్యాన్కి కిరాయి డబ్బులు ఇచ్చి కార్యక్రమం సక్రమంగా జరిపిరా. వెళ్ళు నాయన.
1: అలాగేనమ్మా, అంతా నువ్వు చెప్పినట్లే చేస్తాను. ఏమయ్యా, అలా జెండాకర్ల నిలబడి నా ముఖం వైపు చూస్తావే? ఆ పక్క నిల్చున్న ముగ్గురు, నువ్వు కలిపి నలుగురు నాన్నగారి శవాన్ని తీసుకెళ్లి వ్యాన్లో పెట్టండి.
0: బాబు కిరణ్.
1: అమ్మా,
0: చదువుకుంటున్నావా?
1: అవునమ్మా. ఏమిటమ్మా?
0: ఇవిగో ఈ కాగితాలు చూడనాయనా. బాబు, ఏమిటి బాబు ఇది? ఆ కాగితాలు చదివా కళ్ళ వెంట నీరు కారుస్తున్నావు ఎందుకు కిరణ్?
1: అమ్మా, ఒక అనాథనైన నాకు మీరు తల్లిలా చేరదీశారు, కన్న తల్లిలా చూసుకుంటున్నారు. ఇప్పుడు మీ ఆస్తి నా పేరుతో రాసి మీకు వారసుని చేశారు. అయినా మీ తదనంతరం కాకుండా మీరు బ్రతుకుండగానే నా పేరుతో ఆస్తి రాశారేమిటమ్మా?
0: చూడాయనా, ఇక నుంచి నీకు కానీ నాకు కానీ మనం అనాథలం అన్న భావన రాకూడదు అని అలా చేశాను. నువ్వు నా కొడుకు, నన్ను ఆదరించాల్సిన బాధ్యత నీకు. నీ బాధ్యత నువ్వు సక్రమంగా నిర్వర్తిస్తావన్న నమ్మకంతోనే అలా చేశాను తప్ప.
1: అయ్యో, తప్పని కాదమ్మా. ఈ రోజుల్లో వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు వారి సేఫ్టీ కోసం ఎంతో కొంత ఆస్తిని దాచుకుంటున్నారు కదా, అందుకని.
0: బాబు, నీ మీద నాకు పూర్తిగా నమ్మకం ఉంది. నీకు డబ్బు వచ్చిన తర్వాత నీ మనసు మారుతుందేమోనని అనుమానం ఉంది, అంతేనా?
1: ఎంతైనా డబ్బు పాపిష్టిది కదమ్మా.
0: నువ్వు మంచివాడివేగా బాబు.
1: ఏదైనా మీ తదనంతరం నాకు రాస్తేనే బాగుండేది. నాకు మాత్రం మనసులో ఈ పాపిష్టి డబ్బు వలన.
0: డబ్బు పాపిష్టిదే బాబు, కాదనను. కానీ ప్రతి మనిషిలోనూ కృతజ్ఞుడు, కృతజ్ఞుడు అని ఇద్దరుంటారు. ప్రస్తుతం నీ మనసు కృతజ్ఞతతో నిండి ఉంది. ఇక నీలో కృతజ్ఞుడు ప్రవేశించే అవకాశమే లేదు. ఫోనే నువ్వు అనుకున్నట్లు ఒకవేళ నువ్వు నన్ను వెళ్ళగొట్టావే అనుకో,
1: అమ్మా,
0: నేను వెళ్ళి నువ్వు వచ్చిన అనాథాశ్రమంలో ఉంటాను.
1: అమ్మా,
0: అయ్యో, ఇదేమిటి కిరణ్, నా కాళ్ళు పట్టుకుంటావేమిటి? అయ్యో, ఆ కళ్ళల్లో నీళ్ళేమిటి? ఏడుస్తున్నావా చిన్నపిల్లొళ్ళ? ఊరుకో బాబు.
1: అమ్మా, ఎంత మాట అన్నావమ్మా. నేను బ్రతుకుండగా నువ్వు అనాథవు కావమ్మా. ఒకవేళ నువ్వు ఆస్తి లేని దానిపైన నువ్వు నాకు ఎంతో మహోన్నతమైన అమ్మ స్థానాన్ని ఇచ్చి నాకు తల్లి లేని లోటు తీర్చావమ్మా. అవసరమైతే కూలి పనిచేసైనా నేను పోషించుకుంటానమ్మా, పోషించుకుంటాను.
0: చాలు బాబు, చాలు. ఆ మాట చాలు బాబు. ఈ జన్మకి ఈ వరం చాలు. చదువుకో బాబు, బాగా చదువు. నువ్వెంతవరకు చదవాలనుకుంటున్నావో అంతవరకు చదువు. నువ్వు ఏం అవ్వాలనుకుంటున్నావో అంతవరకు చదువు.

0: నీ లక్ష్యాన్ని చేరుకో. డబ్బు గురించి ఆలోచించుకోవద్దు బాబు, ఎంత ఖర్చైనా పర్వాలేదు. చదువు బాబు, బాగా చదువు.
1: చదువుతానమ్మా, చదువుతాను. అమ్మా, అనాథనైన నాకు ఇంతటి అవకాశాన్ని కల్పించిన నీకు ఈ అనాథ వచ్చే జన్మలో నీ కడుపును పుట్టి నీ రుణం తీర్చుకుంటానమ్మా.
0: బాబు కిరణ్, ఇంకెప్పుడు నువ్వు అనాథ అన్నమాట అనుకో. నువ్వు కాదు బాబు అనాథవు. డబ్బే ప్రధానమనుకుని కన్నవాళ్లను కట్టుకున్న వాళ్లను దూరం చేసుకుంటున్న వాళ్ళు వాళ్ళ అనాథలు బాబు. డబ్బుండి ప్రేమ ఆప్యాయతల కరువై మనశ్శాంతి లేక జీవిస్తున్న వాళ్ళు వాళ్ళ అనాథలు బాబు. మనిషిగా జన్మించి మానవత్వాన్ని మరచి దానవులుగా ప్రవర్తిస్తున్న వాళ్ళు వాళ్ళ అనాథలు బాబు. నువ్వు కాదు అనాథవు బాబు కిరణ్. ఇంకెప్పుడు అనాథవని నువ్వు అనుకోవద్దు, నాతో అనద్దు. నీకు నేనున్నాను, నాకు నువ్వున్నావు, సరేనా?
1: సరేనమ్మా. అమ్మా
0: బాబు,
1: అమ్మా.
2: మీరింతవరకు అనాథ నాటిక విన్నారు. రచన శ్రీపాశం గోపాలకృష్ణమూర్తి. ఇందులో పెద్దమ్మ శ్రీమతి మట్టా విజయలక్ష్మి, సుధాకర్ శ్రీ పి శ్రీనివాసరావు, సుమిత్ర శ్రీమతి అమ్మన్న విజయలక్ష్మి, కిరణ్ శ్రీ ఎమ్మిల శ్రీనివాసరావు, సీతమ్మ శ్రీమతి చివుకుల ఉమాదేవి, మున్సిపల్ ఉద్యోగి శ్రీ ఆళ్ల యోగానందేశ్వరరెడ్డి పాల్గొన్నారు. నిర్వహణ శ్రీ ఎలిసెల నాగేశ్వరరావు, సహకారం కుమారి లక్కోజు భానుమతి. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి రాగం తానం పల్లవి ఈనాటి కార్యక్రమంలో మల్లాది శ్రీరామ్ ప్రసాద్ గారి గానం వింటారు. పి నందకుమార్ గారు వైలెన్, బివిఎస్ ప్రసాద్ గారు మృదంగం. కాంభోజి రాగ ఆలాపన తానం పల్లవి సాహిత్యం పాహిమాం శ్రీ రాజరాజేశ్వరి గుహగణపతి జనని శ్రీకరి పాహిమాం ఖండ త్రిపుట పల్లవి ఎత్తుగడ సంబంధించి 5 అక్షరాలు వదిలి

Ta ga ga nom tum ta ta ga

0: రాగం తానం పల్లవి కార్యక్రమంలో మీరు ఇంతవరకు శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్ గారి గానం విన్నారు. పి నందకుమార్ గారు వైలెన్, వివిఎస్ ప్రసాద్ గారు మృదంగం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు చిత్రగీతాలు.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు. ఆపత మధురాలు చిత్రగీతాల కార్యక్రమానికి సమయమిది. ఇళయరాజ సంగీతం సమకూర్చిన ఈ పాటకు గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సాహిత్యం వేటూరి, చిత్రం గీతాంజలి. ఈ పాట ఇప్పుడు విందాం.

తర్వాత పాట విందాం. సూత్రధారులు చిత్రం నుండి శైలజ ఆలపించిన ఈ పాటను సంగీతం కెవి మహదేవన్, సాహిత్యం సి నారాయణరెడ్డి.

0: 90 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో గ్రామాల నుండి నగరాల వరకు అన్ని భాషల్లో అన్ని వేళల్లో
1: సమాచారం, సంగీతం, విద్య, వైద్యం, విజ్ఞానంతో పాటు వినోదాన్ని ప్రపంచం నలుమూలలకు చేరవేస్తున్న విశ్వసనీయ వాణి ఆకాశవాణి.
0: రైతులకు మార్గదర్శిగా, విద్యార్థులకు విజ్ఞాన ప్రధాతగా,
1: కళాకారులకు వేదికగా, ప్రజలందరికీ ప్రియనేస్తంగా
0: 90 వసంతాలుగా మీ అందరి ఆధారాభిమానాలతో అవిశ్రాంత సేవలందిస్తున్న మీ అపురూప వాణి ఆకాశవాణి.
1: వింటూ ఉండండి 103.2, 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం.
2: ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చిన ఈ పాటకు సాహిత్యం సీతారామ శాస్త్రి, గాయని గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మరియు చిత్రం క్షణక్షణం. ఈ పాట ఇప్పుడు విందాం.

ఇంతవరకు ఆపాత మధురాలు చిత్రగీతాల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిలయంలో సమయం 11:03, 103.2, 107.5 MHz ఈనాటి మా ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు, నమస్తే. జై హింద్.